శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఈనాటి ప్రభాత ప్రసారానికి స్వాగతం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 2వ రోజు, క్రీస్తు

ఏకం 2026 మే మాసం 23వ తారీఖు శనివారం. ఇప్పుడు సమయం 5:58 దాటి 40 సెకండ్లు. శుభోదయం.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగా హిట్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు భక్తి రంజని భక్తి గీతల కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం వింటారు.

శ్రీవేంకటేశ చరణం శరణం ప్రపద్యే విష్ణు పదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ యౌ మధ్వ ఉత్సహితి భోగ్యతయాప్యుపాతౌ భూయస్తతేతి తవ పాణితల ప్రతిష్టౌ శ్రీవేంకటేశ చరణం శరణం ప్రపద్యే పార్థాయ తత్సదృశ సారథినా త్వయైవ యౌ దర్శితౌ స్వచరణౌ శరణం వ్రజేతి భూయోపి మహ్యమిహతౌ

0: ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు సూక్తి ముక్తావళి.
1: భూతదయ కలిగి మానవుడు ఉండాలి అని వల్లువర్ అంటున్నాడు. హృదయంలో జాలి, కరుణ, ప్రేమ లాంటి సద్గుణాలు ఉండాలి. సకల సంపదలో భూతదయైన సంపదయే మిన్నాని తక్కిన సిరులు సిరులు కావు అన్నాడు. అరుళ్ సెల్వం సెల్వత్తుల సెల్వం పొరుళ్ సెల్వం పూరియార్ కండుమ్ముడం అరుళ్ సేర్ந்த நெஞ்சினார்க்கு இல்லை இருள் சேர்ந்த இன்னா உலகம் புகழ். భూతదయ గల వారికి కష్టాలు కలుగవు. తోటి ప్రాణుల పట్ల దయచూపక కాని పనులు చేసి, అంటే చేయదగిన పనులు చేసి భూమిపై ఉండే జనులను ధర్మబాహ్యులని సజ్జనులు అంటారు. ఈ భావాన్ని వల్లువర్ చాలా అందంగా చెప్పాడు. పొరుల్ నీంగి పొచ్చాందార్ ఎన్బ అరుళ్ నీంగి అల్లవై చేయిదొలుగు వారు. ధన కనక వస్తువాహనాలు లేని వారికి ఈ లోకంలో సంతోషకరమైన సుఖకరమైన జీవితం లేనట్లే భూతదయ లేని వాళ్లకు స్వర్గలోకంలో స్థానం ఉండదు. అరుళ్ళిల్లార్కు అవు ఉలగం ఇల్లై పొరుళ్ళిల్లార్కు ఈ ఉలగం ఇల్లాగి యాంగు. దయలేక అన్యాయ పదమున ధనం ఆర్జించుతూ జీవించువాడు శాశ్వత సుఖమును పొందలేక అన్యాయంగా సంపాదించినంతయు పోగొట్టుకుని కష్టముల పాలై చివర దేబెరించును. ఈ భావాన్ని వల్లువర్ చెప్తున్నాడు. పేదవాడు దైవానుగ్రహంతో భవిష్యత్తులో ఎప్పుడో ఒకప్పుడు ధనవంతుడై సుఖ సంతోషాలతో జీవింపగలడు, కానీ

0: భూతదయలేని వాడు ఎన్నటికీ పెంపు వహింపజారడు అని చెప్పాడు. పొరుల్ అట్రార్ పూపర్ ఒరుకాల్ అరుల్ ఆట్రార్ అట్రార్ మట్రాదల్ అరిదు అన్నాడు. దయలేని ధర్మపర్వతం అవివేకైన వాడు ఉద్గ్రంథ అర్థమును తెలుసుకున్నటకు సాటి యగును. ఒకడు తనకంటే బలహీనునిపై పడి వారిని బాధించుటను, తనకంటే బలశాలిముల తన పరిస్థితి ఎలాంటిదో ఆలోచించి చూడాలి అన్నాడు. తెరుల్ ఆదాన్ మేయ్పొరుల్ కండట్రాల్ తేరిన్ అరుల్ ఆదాన్ செய்யும் அறம் வலியார்முன் தன்னை நினைக்கதான் தன்னின் மெலியார்மேல் செல்லும் இடத்து அன்னாடு வள்ளுவர். శ్రద్ధ. ప్రతి మానవుడు కార్యదీక్ష కలిగి ఉండాలి. యత్నం ప్రయత్నం దైవానుగ్రహమని మన పెద్దలు అన్నారు. కాబట్టి ఏ పనినైనా శ్రద్ధతో చేస్తే దాని ఫలితం గొప్పగా ఉంటుంది. నిర్విరామ కృషి, నిరంతర ప్రయత్నం లేనివాడు ఇతరులకు ఉపకారం చేయడం అనేది నపుంసకుడు చేతిందు కతిధరించి యుద్ధం చేయడమే అని అంటున్నాడు. తాళాన్మై ఇల్లాదాన్ వేళాన్మై పేడికై వాళాన్మై పోర కెడుం. శ్రద్ధతో దీక్షతో సోమరితనం మాని శ్రమించువానికి సిరుడు లభించును. శ్రద్ధ లేక దీక్ష లేక సోమరితనంతో ఏ పని పాట చేయకుండా ఉండువానికి సిరుడు లభింపవు. సోమరిచెంత జ్యేష్ఠాదేవి చేరును, ప్రయత్నించువానికెంత లక్ష్మీదేవి వచ్చి చేరును. ముయర్చి తిరువినై ఆకం ముయర్చిన్మై ఇన్మై పుగుతి విడుం. మడి ఉడాళ్ మా ముగడి ఎన్బ ముడీరాన్ తాళ్ ఉడాళ్ తామరై ఈ నాళ్. ఎంత అద్భుతంగా వాళ్ళువారు ఈ యథార్థాన్ని తెలిపినాడో తెలిసింది. విధివశమున ఒకనికి కార్యము సఫలము కాకునతో అది నేరం కాదు, కానీ సత్ప్రయత్నం లేందున సోమరి అయి కార్యసాధన చేయకునతో అది నేరమేగును. దైవాధీనంగా జన్మఫలమా అని కార్యం చెడినప్పటికీ చేసిన ప్రయత్నానికి తగిన ఫలితం లభించును. మనశ్చాంచల్యం లేక గట్టి ప్రయత్నంతో పనిని చేస్తున్నను ఆ పనికి ఆటంకం కలుగజేసే విధినేను గెలవచ్చును. ఇంతటి మహోన్నత భావాలను తిరువళ్ళవారు చెప్పాడు. పొరి ఇన్మై యార్కుం పళి అన్రు అరివు అరిందు ఆళ్ వినై ఇన్మై పళి దైవత్తాన్ ఆగాది అనినుం ముయర్చి తన్మై వరుత్త కూలి తరుం. ఊళయుం ఉప్పక్కం కాన్వర్ ఉలై ఇన్రి తాళాదు ఉంజుట్రు పవర్ అన్నాడు మహాకవి వళ్ళువర్.
1: సూక్తి ముక్తవళి విన్నారు. వ్యాఖ్యానం శ్రీ డాక్టర్ కె సుబ్రహ్మణ్యం, ఆకాశవాణి తిరుపతి కేంద్రం. ఇప్పుడు పొలం కబుర్లు.
2: రైతు సోదరులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో సబ్సాయిలర్ ఉపయోగాల గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

ప్రస్తుత మే మాసంలో తొలకరి వర్షాలను ఉపయోగించుకుని వేసవిలో దుక్కులు చేయాల్సిన సమయం ఆసన్నమైనది. అయితే దుక్కుల కోసం చాలామంది రైతులు కల్టివేటర్ పరికరాన్ని వాడుతున్నారు. అయితే దీనిని ప్రధానంగా అంతరకృషి కోసం రూపొందించారు. ఎక్కువ లోతు దుక్కి చేయడానికి ఈ పరికరం అనువైంది కాదు. కల్టివేటర్తో 10 నుంచి 15 సెంటీమీటర్ లోతు వరకు మాత్రమే దుక్కే చేయడానికి వీలు పడుతుంది. వేరుశనగ విత్తే సమయంలో సకాలంలో వర్షాలు కురిసినా లోతు తక్కువ కావడం వల్ల నేలలో తగినంత నీరు ఇంకకపోవడం వల్ల వేరుశనగ పంట విత్తిన తరువాత పూత ఊడదిగే సమయంలో కలిగే బెట్ట పరిస్థితుల్లో నేలలో తగినంత తేమ లేక పంట వాడి ఎండిపోవడం జరుగుతుంది. వర్షాధార పంటలకు బెట్టకాలంలో తగినంత తేమ నేలలో ఉండడానికి తొలకరి దుక్కుని లోతుగా చేయాలి. దీనికి అనువైన పరికరం సబ్సాయిలర్. దీన్ని చిజల్ ప్లవ్ అని కూడా అంటారు. తెలుగులో ఒంటికాలు మడక, ఒంటి మడక, ఒంటికర్ర మడక అనే పేర్లతో పిలుస్తారు. ఈ పరికరం యొక్క ఆవశ్యకత గురించి, లాభాల గురించి రైతాంగానికి మంచి అవగాహన కలిగి ఉండాలా. అయితే లోతు దుక్కులు చేయాలి అంటే ఖచ్చితంగా ఈ పరికరం వాడుకోక తప్పదు. వ్యవసాయ భూములను సంవత్సరం పొడవునా 1 లేదా 2 పంటలు పండించడానికి విరామం లేకుండా వాడడం వలన పై పొరల్లో పోషకాలు తగ్గి క్రమేపీ పంట దిగుబడులు తగ్గిపోతున్నాయి. దీనికి కారణం దుక్కిని లోతుగా దున్నకపోవడం. సబ్సాయిలర్ లేదా చిజల్ నాగలితో 60 నుంచి 75 సెంటీమీటర్ లోతు వరకు దుక్కు చేయవచ్చు. ఈ నాగలితో 2 నుంచి 3 సంవత్సరాలకు ఒకసారి దుక్కిని లోతుగా దున్నడం వల్ల నేల క్రింది భాగంలో గట్టి పొరని చీల్చి కొత్త మట్టిని, పై మట్టిని కిందకి పైకి బాగా కలపడం జరిగిపోతుంది. పడిన వర్షపు నీటిని అధిక భాగం పొలం

లోతు పొరల్లో నిల్వ చేసేందుకు తోడ్పడుతుంది. దీనివల్ల పంట నీటి ఎద్దడికి గురి కాకుండా ఉంటుంది. పంట వేరు వ్యవస్థ నేల లోపల పొరల్లోనికి వ్యాపించి అక్కడ ఉండే తేమను మరియు పోషకాలను పీల్చుకుంటుంది. సబ్ సాయిలర్తో లోతు దుక్కిని 1.5 నుంచి 2 మీటర్ల దూరం వరకు వాలుకు అడ్డంగా చేయాలి. బాగా లోతుగా దున్నడానికి కనీసం 45 అంటే 45 హార్స్ పవర్ గల ట్రాక్టర్ను వాడాలి. ప్రతి సంవత్సరం కీలక దశలలో బెట్ట పరిస్థితులు గురవుతున్న వేరుశనగ పంట కాస్త ఎక్కువ కాలం బెట్టను తట్టుకోవడానికి సబ్ సాయిలర్ పరికరాన్ని తప్పకుండా రైతు సోదరులు ఉపయోగించుకోవాలి. గత సంవత్సరం కూడా అనేక మంది రైతాంగం ఈ లోతు దుక్కి పరికరాన్ని వాడుకోవడం వల్ల పూత దశలో వచ్చిన బెట్ట కాలాన్ని అధిగమించి పూర్తిగా పంట నష్టపోకుండా ఓ మోస్తారు దిగుబడిని సాధించగలిగారు. అయితే అనుభవదృష్ట్యా ఈసారి ప్రతి ఒక్క రైతు వర్షాధారంగా సాగు చేసే వేరుశనగలో సబ్ సాయిలర్ పరికరాన్ని తప్పకుండా ఉపయోగించాలి. ఈ పరికరాన్ని మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహింపబడుతుంది. యంత్రాలయం ద్వారా అద్దెకు తెచ్చుకొని వాడుకోవచ్చు. యంత్రాలయం ద్వారా ట్రాక్టర్తో పాటు సబ్ సాయిలర్ అద్దెకు కావాలంటే గంటకు 700 నుంచి 750

సాధించగలిగారు. అయితే అనుభూదృష్ట్యా ఈసారి ప్రతి ఒక్క రైతు వర్షాధారంగా సాగు చేసే వేరుశెనగలో సబ్సాయిలర్ పరికరాన్ని తప్పకుండా ఉపయోగించాలి. ఈ పరికరాన్ని మండల మహిళా సమాఖ్యల ఆధ్వర్యంలో నిర్వహింపబడుతుంది. యంత్రాలయం ద్వారా అద్దెకు తెచ్చుకొని వాడుకోవచ్చు. యంత్రాలయం ద్వారా ట్రాక్టర్తో పాటు సబ్సాయిలర్ అద్దెకు కావాలంటే గంటకు 700 నుంచి 750 రూపాయల వరకు అవుతుంది. వట్టి పరికరమే అద్దెకు తెచ్చుకుంటే గంటకు 100 రూపాయలు చెల్లించాలి. ఒక ఎకరం పొలాన్ని దుక్కి చేయడానికి 1 గంట లేదా 1.5 గంటల సమయం పడుతుంది. లోతు దుక్కులు కల్టివేటర్తో కాకుండా ఆధునిక దుక్కి పరికరాలను తప్పక వాడాలి. త్వరగా వర్షాలు పడినప్పుడు సబ్సాయిలర్ పరికరాన్ని సకాలంలో యంత్రాలయం ద్వారా అద్దెకు తెచ్చుకోవడం లేదా వ్యవసాయ శాఖ ద్వారా ఉచితంగా తెచ్చుకొని వాడి తిరిగి ఇవ్వడం చేయొచ్చు. లోతు దుక్కుల వల్ల చాలా లాభాలు ఉన్నాయి కాబట్టి రైతు సోదరులందరూ ఖచ్చితంగా ఈ సబ్సాయిలర్ పరికరాన్ని ఉపయోగించాలి. ఇక చిరుధాన్యాల సాగు ఆవశ్యకత గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.

చిరుధాన్యాలు అంటే రాగి, జొన్న, సజ్జ, కొర్ర, సామ, అండు కొర్రలు, ఊదలు, అరికలు, ఒరిగలను మనం చిరుధాన్యాలుగా పిలుస్తుంటాం. వీటిలో పోషక విలువలు అధికంగా ఉంటాయి. చిరుధాన్యాలు పరిమాణంలో చిన్నవిగాను ఉంటాయి, పోషక విలువల పరంగా చూస్తే మాత్రం చాలా విలువైనవి. కానీ పెరుగుతున్న జనాభాకు సరిపడా ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయాలనే ఉద్దేశంతో చేపట్టిన హరిత విప్లవం వలన వరి, గోధుమ పంటల దిగుబడి పెరగడం, వాడుకకు అనువుగా అందుబాటులోకి రావడం వలన చిరుధాన్యాల వాడకం తగ్గిపోయింది. ఇంతేకాకుండా చిరుధాన్యాల పొట్టు తీయడం, పంటకు సిద్ధం చేయడం శ్రమతో కూడుకున్న పని కావడంతో మరో కారణంగా చెప్పచ్చు. హరిత విప్లవం తర్వాత చిరుధాన్యాలు పండించడం, వినియోగించడం చాలా వరకు తగ్గిపోయిందనే చెప్పచ్చు. ఎందుకంటే ప్రజల ఆహార అలవాట్లో మార్పు వలన ఈ పంటల మనుగడ కష్టమైపోయింది. రైతులు కూడా వాణిజ్య పంటలైన వరి, చెరుకు, పత్తి, పూలు మరియు కూరగాయల పంటలు పండించడానికి ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ చిరుధాన్యాల విలువ తెలియక ఈ మధ్యకాలంలో ఊబకాయం, చక్కెర వ్యాధి, గుండె జబ్బులు మరియు క్యాన్సర్ మొదలైన రోగాలు ఎక్కువైపోయినాయి. అయితే పలు పంటల్లో రసాయన పురుగుల మందుల అవశేషాలు ఉండడం వల్ల కూడా మానవ శరీరంలో చాలా ప్రమాదకరమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే మనం నిత్య ఆహారంలో చిరుధాన్యాల ఆవశ్యకతను గుర్తించాలి. చిరుధాన్యాలు సహజంగా పీచు పదార్థం కలిగి ఉంటాయి. ప్రతి మనిషి రోజుకు 38 గ్రాముల పీచు పదార్థం తీసుకోవాలి. 3 పూట్ల చిరుధాన్యాలను ఆహారంగా తీసుకున్నప్పుడు ఆ రోజుకి మనిషికి అవసరమైన 25 నుంచి 30 గ్రాముల పీచు పదార్థం చిరుధాన్యాల నుండే లభిస్తుంది. మిగిలిన 10 గ్రాములు కూరగాయలు, ఆకుకూరల నుండి పొందవచ్చు. వరి, గోధుమలలో పీచు పదార్థం ఉన్నప్పటికీ అది ధాన్యపు పై పొరలోనే ఉంటుంది, కావున పాలిష్ చేస్తే అది పోతుంది. కానీ చిరుధాన్యాల్లో పీచు పదార్థం గింజ మొత్తం పిండి పదార్థంలో పొరలు పొరలుగా అంతర్లీనమై ఉండడం వల్ల ఆరోగ్యం చేకూర్చడంలో పూర్తిగా ఉపయోగపడుతుందని చెప్పచ్చు. చిరుధాన్యాలు పోషకాహార గనులు అని చెప్పచ్చు. వీటిలో శరీరానికి అవసరమయ్యే శక్తిని ఇవ్వగలిగే పోషక పదార్థాలు ఎక్కువ పరిమాణంలో ఉంటాయి. మధుమేహం, ఊబకాయం, కొలెస్ట్రాల్ మొదలైన జీవనశైలి రుగ్మతలను అదుపులో ఉంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. ఈ చిరుధాన్యాల్లో పీచు త్వరగా జీర్ణం కాని పిండి పదార్థాలు ఉంటాయి. పీచు నుండి గ్లూకోజు నెమ్మదిగా విడుదలవుతుంది. అదేవిధంగా పిండి పదార్థాలు కూడా ఆలస్యంగా జీర్ణం అవడం వలన త్వరగా ఆకలి కాదు. ఇది మధుమేహులకు చాలా మంచిది. ఈ చిరుధాన్యాలను ఎక్కువగా తీసుకునేవారు బరువు పెరగరు. వీటిలో ఖనిజ లవణాలు అయిన కాల్షియం, ఇనుము కూడా అధికంగా ఉంటాయి. ఇటీవల కాలంలో ఆరోగ్య విషయంలో జాగ్రత్త కోసం ప్రజలు చిరుధాన్యాల వైపు మొగ్గు చూపుతున్నారు. భవిష్యత్తులో మరింతగా వీటికి డిమాండ్ పెరిగే అవకాశం కూడా ఉంది. చిరుధాన్యాలు వర్షాధార పంటలు, తక్కువ కాలంలోనే పండుతాయి, పంట త్వరగా చేతికొస్తుంది. ఈ పంటలకు చీడపీడల సమస్య తక్కువ, ధాన్యం ఎక్కువ కాలం పాడవకుండా నిల్వ ఉంటుంది. ఈ చిరుధాన్యాలను కొద్ది మొత్తంలో నీటి లభ్యత ఉన్న ప్రాంతాల్లో కూడా పండించవచ్చు. ఎటువంటి వాతావరణ పరిస్థితులైనా తట్టుకోవడమే కాక సేంద్రియ పద్ధతుల్లో పండించవచ్చు. అలాగే వాతావరణ కాలుష్యాన్ని కూడా ఇవి నిలువరిస్తాయి. చిరుధాన్యాలను తక్కువ నీటితో రసాయన ఎరువులు, పురుగుల మందులు అవసరం లేకుండా సహజంగా పండించుకోవచ్చు. లోతు తక్కువగా ఉన్న భూముల్లో కూడా సాగు చేసుకోవచ్చు. చిరుధాన్యాలను ఈ రసాయన రహిత సేద్య విధానంలో పండిస్తే మరింత ప్రయోజనంగా ఉంటుంది. మన జిల్లాలో రాగి పంట మాత్రమే బాగా సాగు అవుతుంది. ఇతర చిరుధాన్యాలు, సిరిధాన్యాలను కూడా పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ విధానంలో సాగు చేయాలి. ఇప్పుడు చెప్పిన పద్ధతులన్నీ రైతు సోదరులు పాటిస్తారని కోరుకుంటూ రేపటి పొలం కబుర్లో మళ్ళీ కలుసుకుందాం.

ఊర్లు విన్నారు. ఈరోజు రాత్రి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఉంటుంది. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. సమయం 6:45 కావస్తోంది. కొంచెంసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అటవీ శాఖ అధికారులతో నిన్న నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, త్వరలో చేపట్టే 2,50,00,000 విత్తన బంతుల పంపిణీ కార్యక్రమం విజయవంతమయ్యేలా చూడాలన్నారు. వచ్చే నెలలో విత్తన బంతులను సిద్ధం చేసి జులై ఆగస్టు నెలల్లో పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉద్యోగుల నుంచి స్వచ్ఛంద సంస్థల వరకు అందరినీ భాగస్వాములను చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఫిట్ ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. ఎర్రన్న క్రీడా ఉత్సవం కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం నగరంలో నిర్వహిస్తున్న ఎంపీ కప్ 2026 క్రికెట్ టోర్నమెంటును ఆయన నిన్న ప్రారంభించారు. అంతకుముందు టోర్నీ లోగోను ఆవిష్కరించిన మంత్రి యువత పెద్ద ఎత్తున పోటీల్లో పాల్గొనాలని కోరారు. టోర్నీ ప్రారంభోత్సవంలో భాగంగా నిర్వహించిన స్నేహపూర్వక మ్యాచ్లో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శాసనసభ్యులు జీ శంకర్ తదితరులతో కలిసి క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
1: శ్రీకాకుళం కార్పొరేషన్లో ఎర్రన్న క్రీడా ఉత్సవం ఎంపీ బాక్స్ క్రికెట్ కప్ ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ కార్యక్రమం తాలూకు ముఖ్య ఉద్దేశం కూడా క్రీడా అనేది ఒక కంటిన్యూస్ యాక్టివిటీగా ప్రతిరోజు ఉండాలి. ఒక ఫిట్ ఇండియా ఏదైతే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారో ఆ ఫిట్ ఇండియాని మనం సాధించాలి అని అంటే, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలి అని అంటే, ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ఏదో ఒక రకమైనటువంటి క్రీడా కార్యక్రమంలో పాల్గొనాలి. దాన్ని మోటివేట్ చేయడానికే ప్రత్యేకంగా ఈ యొక్క బాక్స్ క్రికెట్ కప్ అనేది కూడా పెట్టడం జరిగింది.
0: రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇందుకు అటవీ శాఖ, పర్యాటక శాఖ, పంచాయతీరాజ్ శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో నిన్న నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని అద్భుతమైన సందర్శనీయ ప్రాంతాలను గుర్తించేందుకు సంబంధిత శాఖల అధికారులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. సుమారు 200 పర్యాటక ప్రాంతాలను గుర్తించి అక్కడ ఉన్న సౌకర్యాలు, వసతులు, అభివృద్ధి అవకాశాలపై సమగ్ర వివరాలు సేకరించాలని ఆదేశించారు. ఇందుకు సంబంధించి 5 రోజుల్లోగా పూర్తి నివేదిక సమర్పించాలని అధికారులను కోరారు. పర్యాటకుల భద్రత అత్యంత ముఖ్యమని పేర్కొన్న ఆయన, ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చే పర్యాటకులకు పూర్తి రక్షణ కల్పించేందుకు పర్యాటక పోలీసు వ్యవస్థను తీసుకురావాలని ప్రతిపాదించారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆంధ్రప్రదేశ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పేర్కొన్నారు. అనంతపురం కలెక్టరేట్లో ఎక్సైజ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ, నూతన ఇసుక పాలసీతో ఇసుకను ఉచితంగా ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. అనంతపురం జిల్లాలో 3,00,000 టన్నుల ఇసుకను ప్రజలకు అందించామని మంత్రి పేర్కొంటూ,
2: ఫ్రీ శాండ్ పాలసీలో ఎక్కడా కూడా ప్రభుత్వాన్ని ఒక పైసా కూడా ఇందులోంచి తీసుకునే పరిస్థితి లేకుండా కేవలం ట్రాన్స్పోర్టేషన్ పెట్టుకుంటే వాళ్ళకి ఇంటికి వెళ్ళే విధంగా ఏర్పాటు

0: చేశాం. అనంతపురం జిల్లాలో 3 లక్షల టన్నులు శాండ్ని సప్లై చేయడం జరిగింది. అంటే దగ్గర దగ్గర 30 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆదాయం రాకపోయినా ప్రజలకి అందుబాటులో ఉండాలనే విధంగా శాండ్ పాలసీ అమలు చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని రీచెస్ను ఓపెన్ చేస్తున్నాం. కలెక్టర్స్ ఆధ్వర్యంలో డేలెస్ కమిటీస్ ఏర్పాటు చేసి వాటి ద్వారానే మొత్తం మానిటర్ చేస్తూ ఉన్నాం.
1: రాష్ట్ర ఆర్థిక పురోగతిని పరుగులు పెట్టించేందుకు ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అవసరాలకు అనుగుణంగా అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. హైదరాబాద్లోని సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి అధ్యక్షతన ఆదాయ వనరుల సమీకరణ మంత్రివర్గ ఉప సంఘం సమావేశం నిన్న జరిగింది. ఈ సమావేశానికి కమిటీ సభ్యులైన మంత్రులు ఉత్తమకుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ బడ్జెట్ లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు కృషి చేయాలన్నారు. అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆదాయ వనరులను పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవాలని ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సంజీవని కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 9 గంటలకు అమరావతి క్యాంపు ఆఫీసు నుంచి బయలుదేరి చిత్తూరు జిల్లాలోని యాదమర్రి మండలం కండ్రిక గ్రామంలో ప్రజావేదికలో పాల్గొంటారు. అనంతరం సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవల గురించి తెలుసుకుంటారు. మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని కార్యకర్తలకు వివిధ అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. సాయంత్రం అమరావతికి చేరుకుంటారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్టకు చేరుకుని శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారిని దర్శించుకుంటారు. అనంతరం పట్టణంలో వేద పాఠశాల నిర్మాణంతో పాటు ఆలయాభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు సాయంత్రం మంత్రివర్గ సమావేశం జరగనుంది. వచ్చే నెల 2వ తేదీన రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా నూతన సంక్షేమ కార్యక్రమాలు, పథకాల ప్రారంభంపై మంత్రివర్గం చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. పలు ఇతర అంశాలపైన ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11780 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ వరకు పంపవచ్చు. విద్య, వైద్య రంగాల్లో అభివృద్ధి సాధించినప్పుడే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారమవుతుందని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అమలాపురంలోని కలెక్టరేట్లో అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్షా సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. అనంతరం దినకర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: విద్య వైద్యం అనేటటువంటిది వికసిత భారత్కి స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో అత్యంత కీలకము. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ధ్యేయం స్వర్ణాంధ్ర ఏదైతే ఉందో దాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సంకల్పం వికసిత భారత్లో భాగస్వామ్యం చేయటం, దానికి విద్యా వైద్య రంగాలు అనేటటువంటిది వాటి ప్రగతి చాలా కీలకం. ఏదైనా ఒక ప్రాంతం యొక్క మానవ వనరుల అభివృద్ధి అనేది విద్యతోటి మాత్రమే సాధ్యం.
1: వాతావరణం. రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలవరం, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణ, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందన్నారు. ప్రజలు మధ్యాహ్నం వేళ బయటకు రావద్దని సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు.

0: ఇండియా స్ఫూర్తితో ఫిట్ శ్రీకాకుళం లక్ష్యాన్ని సాధించేందుకు ప్రతి ఒక్కరూ సమాయత్తం కావాలని కేంద్ర మంత్రి కె. రామ్మోహన్ నాయుడు పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఎకో టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్థిక పురోగతికి అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకోవడంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః పునీత త్రిపాఠి. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తథా సైప్రస్ దేశస్య రాష్ట్రపతిః నికోస్ క్రిస్టోడోలైట్స్ ఇత్యేషశ్చ ఆతంకవాదం నివారణాయ బహుపక్షీయ ప్రయాసానాం సుదృఢీకరణాయ తథా సంయుక్త రాష్ట్రసంఘస్య సంరచనాంతర్గతం అంతారాష్ట్రీయ ఆతంకవాదస్య విషయే సమగ్ర సమ్మేళనం శీఘ్రమేవ అంతమీకృత్య స్వీకర్తుం ఆహూతవంతౌ. ह्यः नवदिल्ल्याम् उभयोः नेत्रोः मध्ये वार्तायाः अनन्तरं प्रदत्ते संयुक्त वक्तव्ये उभौ पक्षौ संयुक्त राष्ट्रसङ्घे तथा यूरोपीय संघे च निर्दिष्टानाम् आतंकवादिनाम् आतंकिसङ्घटनानां च विरुद्धम् अपि च संयुक्त राष्ट्रसङ्घस्य सुरक्षा परिषद् प्रतिबन्ध समित्याः अन्तर्गतं सूचीबद्धानां 67,200+ यावत् आतंकिसङ्घटनानां विरुद्धं प्रबलं समन्वितं च कार्याचरणाय आग्रहं कृतवन्तौ.
2: आज हमने साइबर सिक्योरिटी, मैरिटाइम सिक्योरिटी और काउंटर टेररिज्म सहयोग को भी और मजबूत करने का निर्णय लिया है. इतना ही नहीं, हम इंडो पैसिफिक ओशन इनिशिएटिव और इंडिया मिडल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर जैसे महत्वपूर्ण पहलों से कनेक्टिविटी सुनिश्चित करने के लिए भी साथ मिलकर काम करेंगे.
1: उभौ पक्षौ साइबर सुरक्षायाम् अपि च उदयोन्मुख प्रौद्योगिक्यां विशेषावधानेन सह रक्षा उद्योगयोः मध्ये सहयोगेन सह रक्षा सुरक्षा सहकारं सुदृढीकरणेऽपि सहमतौ अभवताम्. अस्मिन् सन्दर्भे साइप्रस डिफेंस एंड स्पेस इंडस्ट्रीज क्लस्टर तथा सोसाइटी ऑफ इंडियन डिफेंस मैन्युफैक्चरर्स इत्येतयोः मध्ये संधिपत्रे हस्ताक्षरं जातम्. प्रधानमंत्री श्री नरेंद्र मोदी अद्य 21वें रोजगार मेलायां विविध प्रशासकीय विभागेषु संस्थासु च नवनियुक्तानां यूनां कृते 150,000+ नियुक्तिपत्राणां वितरणं वीडियो कॉन्फ्रेंसिंग इति आभासीय माध्यमेन करिष्यति. अमेरिकादेशस्य विदेशसचिवः मार्को रूबियो इत्येषः अद्य भारतस्य चतुर्दिवसीय यात्रायां कोलकातानगरं आगमिष्यति. इदं तस्य प्रथमं भारत पर्यटनं भविष्यति. कोलकातानगरे प्रवासावधौ श्रीरूबियो वर्येण मदर टेरेसा वर्यायाः समाधिस्थले श्रद्धाञ्जलिः अर्पणस्य अपेक्षा अस्ति. सः विक्टोरिया स्मारकमपि द्रष्टुं शक्नोति. पश्चात् अमेरिकादेशस्य विदेशसचिवः नवदिल्ल्यां प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना सह मेलनं विधास्यति. श्वः श्रीरूबियो राष्ट्रीय राजधान्यां विदेशमन्त्रिणा एस जयशंकरेण सह वार्तालापं करिष्यति. सः अमेरिकादेशस्य दूतावासस्य स्वातन्त्र्यदिवसोपलक्ष्ये आयोजिते कार्यक्रमेऽपि भागं ग्रहीष्यति. सोमवासरे श्रीरूबियो वर्यः आगरा जयपुर नगरयोः भ्रमणं करिष्यति. तत्पश्चात् मंगलवासरे भारते आयोजिते क्वाड विदेशमन्त्रिणां सभायां भागं ग्रहीतुं नवदिल्ल्यां प्रत्यागमिष्यति. भारत ऋतु विभागेन अद्य पूर्वीय मध्य प्रदेशे, पूर्वीय उत्तर प्रदेशे, विदर्भे च तीव्रतर उष्णतरंगस्य स्थित्यै रक्तवर्णीया संचेतना प्रसारितास्ति. अद्य दिल्ली, हरियाणा, पंजाब, चंडीगढ़, राजस्थान, बिहार, छत्तीसगढ़, झारखंड, ओडिशा इत्येतेषु प्रदेशेषु उष्णतरंगस्य स्थित्यां आईएमडी विभागेन नारंगवर्णीया संचेतना प्रदत्ता अस्ति. तटीये आंध्रप्रदेशे, तेलंगानायां, पश्चिम मध्यप्रदेशे, पश्चिम उत्तरप्रदेशे च अद्य दिने तथैव स्थितिः भविष्यति. अद्य दिल्ल्यां

ఇప్పుడు ప్రసార విశేషాలు. ఈరోజు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు ఏంటో తెలుసుకుందాం. ఈ ఉదయం 7:05 తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే, 7:15 ప్రభాతరేఖల కార్యక్రమాల్లో 90 వసంతాల ఆకాశవాణి వివరాలు, చరిత్రలో ఈరోజు, అనంతరం అన్నమయ్య వెంకటేష శతకం గురించి ఆచార్య జక్కంపూడి మున్రత్నం గారి వివరణ 5వ భాగం ప్రసారమవుతుంది. 7:45 ఉదయరాగం సినిమా పాటలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుంచి రిలే, 8:30 అన్నమయ్య జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుంచి, 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమంలో బాంబే సిస్టర్స్ గాత్రం వినవచ్చు, 9:00 వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటల కార్యక్రమం. ఈ ఉదయం 10:00 వసుదైక కుటుంబం వార్తావాహిని విజయవాడ కేంద్రం నుంచి, ఆ తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. మధ్యాహ్నం ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, వార్తల తర్వాత వివిధ భారతి కార్యక్రమాలు వినవచ్చు. 12:30 హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమయ్యే తెలుగులో వార్తా ప్రసారం ఉంటుంది. ఆ తర్వాత విజయవాడ కేంద్రం నుంచి వివిధ భారతి కార్యక్రమాలు రిలే ఉంటాయి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 వివిధ భారతి కార్యక్రమాలు, 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 3:10 వివిధ భారతి కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుంచి రిలే. ఈరోజు 5:00 వనితా లోకం స్త్రీల కార్యక్రమంలో పరిశుభ్రమైన పాల ఉత్పత్తి, దీని గురించి డాక్టర్ ఎన్ శైలజ వీరి ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత అంతర్జాతీయ ప్రసూతి ఫిస్టుల నిర్మూలన గురించి దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు మీరు వినవచ్చు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఆ తర్వాత తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమం. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి రిలే, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ నుంచి ప్రసారం, 6:30 90 వసంతాల ఆకాశవాణి వివరాలు, అనంతరం అన్నమయ్య పదమంజరి భక్తి సంగీతం ప్రసారమవుతుంది. 7:05 తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే ఉంటాయి. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమాల్లో చీనీ నిమ్మ సాగులో మేలైన రకాలు, వేసవిలో నిమ్మలో అధిక దిగుబడికి పూత నియంత్రణ పద్ధతుల గురించి డాక్టర్ కేసి భానుమూర్తి ఆర్హెచ్ఆర్ఎస్ తిరుపతి వీరి ప్రసంగం వినవచ్చు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 సినిమా భక్తి గీతాలు, 8:00 చిత్రకుసుమాలు సినిమా పాటలు, 8:15

హాయ్ వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుంచి రిలే 8:30కు మరి జాతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి 8:40కు తిరిగి చిత్రకుసుమారు వినవచ్చు. 9 గంటలకు ఆంగ్లంలో వార్తలు, 9:15కు స్పాట్ లైట్. ఈ రెండు కార్యక్రమాలు ఢిల్లీ నుంచి ప్రసారం. 9:30 ఏకచిత్ర గానం శీర్షికన దేవత సినిమా నుంచి అన్ని పాటలు ప్రసారమవుతాయి. 10 గంటలకు అఖిల భారత సంగీత సభా కార్యక్రమం ఢిల్లీ నుంచి రిలే. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం సమయం 7:05. ఇక కొంచెం సేపట్లో తెలుగులో జాతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది ముల్లకాల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజుగర్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక పత్రాలను అందజేస్తారు. భారత్, సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు ప్రజలకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో చేరాలని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై హైదరాబాద్ సన్ రైజర్స్ జట్టు 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక వార్తల వివరంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఉదయం 19వ రోజుగర్ మేళాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన 51,000కు పైగా యువతకు నియామక పత్రాలను అందజేస్తారు. 19వ రోజుగర్ మేళా దేశవ్యాప్తంగా 47 ప్రదేశాల్లో జరగనుంది. భారత్లోని అన్ని ప్రాంతాల నుండి ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఆర్థిక సేవల విభాగం, ఉన్నత విద్యా విభాగం వంటి భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో చేరనున్నారు. ఉద్యోగ కల్పనకు ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రధానమంత్రి దార్శనికతను వాస్తవ రూపంలోకి తీసుకురావడానికి రోజుగర్ మేళా ఒక ప్రధానమైన కార్యక్రమంగా నిలుస్తోంది. కాగా ఇప్పటి వరకు జరిగిన 18 రోజుగర్ మేళాల ద్వారా సుమారు 12 లక్షల మందికి నియామక పత్రాలను అందజేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్ట్రపతి భవన్లో సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌలిడెస్కు స్వాగతం పలికారు. రాష్ట్రపతి భవన్లో విందు కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ముర్ము మాట్లాడుతూ, భారత్, సైప్రస్ మధ్య నమ్మకం, సద్భావన ఆధారంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని అన్నారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదిగాయని, ఇది భారత్, సైప్రస్ సంబంధాల్లో పెరుగుతున్న పరస్పర విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందని ముర్ము చెప్పారు. రక్షణ, భద్రత, సాంకేతికత, ఆర్థిక సేవలు, అనుసంధానం, సముద్ర సహకారం వంటి ప్రాధాన్యత రంగాల్లో సహకారం విస్తరించడంతో భారత్, సైప్రస్ సంబంధాలు ఒక కొత్త దశలోకి ప్రవేశిస్తున్నాయని రాష్ట్రపతి ముర్ము సంతోషం వ్యక్తం చేశారు. భారత్లోకి వచ్చే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సైప్రస్ ప్రధాన వనరుల్లో ఒకటిగా కొనసాగుతుందని రాష్ట్రపతి తెలియజేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టో డౌలిడెస్ ఉగ్రవాద నిర్మూలనకు ఇరు పక్షాల ప్రయత్నాలను బలోపేతం చేయాలని, ఐక్యరాజ్యసమితి ప్రణాళికలో అంతర్జాతీయ ఉగ్రవాదంపై సమగ్ర ఒప్పందాన్ని వేగంగా రూపొందించి ఆమోదించాలని పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో ఇరువురు నాయకుల చర్చల అనంతరం ఒక సంయుక్త ప్రకటనలో 1267 యుఎన్ఎస్సీ ఆంక్షల కమిటీ కింద ఐక్యరాజ్యసమితి, యూరోపియన్ యూనియన్ గుర్తించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలన్నింటిపైన బలమైన సమన్వయ చర్యలు తీసుకోవాలని నాయకులు నిర్ణయించారు.
1: हम अपने विश्वसनीय संबंधों को एक स्ट्रेटेजिक पार्टनरशिप के रूप में एलिवेट कर रहे हैं. भारत और साइप्रस के बीच यह स्ट्रेटेजिक पार्टनरशिप दोनों देशों के फाइनेंशियल और सर्विसेज हब को जोड़कर कॉमर्स के लिए कैपिटल अनलॉक करेगी, भारतीय कंपनीज के लिए नए अवसर प्रदान करेगी और भारत के तेजी से बढ़ते शिपिंग और मैरिटाइम क्षेत्रों में नया निवेश लेकर आएगी.
0: హింసాత్మక తీవ్రవాదం, ర్యాడికలైజేషన్, ఉగ్రవాదానికి నిధుల సమీకరణ, మనీ లాండరింగ్ను ఎదుర్కోవడానికి, అలాగే ఉగ్రవాద ప్రయోజనాల కోసం అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానాల దుర్వినియోగాన్ని నిరోధించడానికి సహకారం అవసరమని వారు చెప్పారు. సైబర్ భద్రత, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తూ రక్షణ పరిశ్రమల్లో భద్రతా సహకారాన్ని బలోపేతం చేయాలని ఇరు పక్షాలు అంగీకరించాయి.
1: साइबर सिक्योरिटी, मैरिटाइम सिक्योरिटी और काउंटर टेररिज्म सहयोग को भी और मजबूत करने का निर्णय लिया है. इतना ही नहीं, हम

0: इंडो पैसिफिक ओशन इनिशिएटिव और इंडिया मिडल ईस्ट यूरोप इकोनॉमिक कॉरिडोर जैसे महत्वपूर्ण पहलों से कनेक्टिविटी सुनिश्चित करने के लिए भी साथ मिलकर काम करेंगे।
1: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈ రోజు నుంచి 4 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఈ ఉదయం ఆయన కోల్కతాకు చేరుకుని మదర్ థెరిసా సమాధి వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం ఆయన న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. రూబియో రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. న్యూఢిల్లీలోని యుఎస్ ఎంబసీలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు ఆయన హాజరవుతారు. సోమవారం నాడు ఆయన ఆగ్రా, జైపూర్లలో పర్యటిస్తారు. ఈ నెల 26వ తేదీన భారత్ ఆతిథ్యం ఇస్తున్న క్వాడ్ సిక్ విదేశాంగ మంత్రుల సమావేశంలో మార్కో రూబియో పాల్గొంటారు. ఈ సమావేశంలో ఇండో పెసిఫిక్ భద్రత, ప్రాంతీయ పరిణామాలపై భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాలు చర్చిస్తాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ దొరేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. భారత్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా సరఫరాలు స్థిరంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖ తెలిపింది. భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని, వాస్తవ అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా నిరంతర సరఫరా పర్యవేక్షణ, సమన్వయ పంపిణీల ద్వారా కొన్ని రీటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రస్తుతం అధిక డిమాండ్ ఉన్న ఈ సమయంలో ప్రజలు బాధ్యతాయుతమైన వినియోగంతో సహకారం అందించాలని మంత్రిత్వ శాఖ కోరింది. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పౌరులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా సకాలంలో చేరాలని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. న్యూఢిల్లీలో వ్యవసాయం, గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులతో ఆయన నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, భూ వనరులతో సహా అన్ని సంబంధిత విభాగాలు, సంస్థలు ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలను బలోపేతం చేయాలని, వాటిని మరింత సమర్థవంతంగా, జవాబుదారీగా, బాధ్యతాయుతంగా మార్చాలని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో పరిపాలనలో కృత్రిమ మీద సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై దృష్టి సారించారు. ఇప్పటికే అమలు చేసిన సంస్కరణలను సంస్కరణల ఉత్సవం స్ఫూర్తితో ప్రచారం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పూణేలో మరో మహిళను అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిపుణురాలిగా నియమించిన మనీషా హవల్దార్ను నిందితురాలుగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటివరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహల్యానగర్లలో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి నేరానికి సంబంధించిన పత్రాలతో పాటు ల్యాప్టాప్లు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ఇదిలా ఉండగా ఇదే కేసులో లాతూర్కు చెందిన మరో 2 వైద్యులను కూడా సీబీఐ ప్రశ్నించింది. పీవీ కులకర్ణి ద్వారా ఈ 2 తమ పిల్లల కోసం లీకైన ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేశారని సీబీఐ అనుమానిస్తోంది. మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ మొట్టమొదటి మహిళా పర్వతారోహణ బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. అత్యంత కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ అద్భుతమైన ఘనతను సాధించి దేశం ముందు అనే సూత్రాన్ని ఐటీబీపీ బృందం ప్రతిబింబించిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా పేర్కొన్నారు. అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గాబార్డ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన భర్త అబ్రహం విలియమ్స్కు ఎముకల క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో తాను జూన్ 30వ తేదీ నుండి తన పదవి నుండి తప్పుకోనున్నట్లు గాబర్ట్ తెలియజేశారు. గత 1.5 సంవత్సరాలుగా ఆఫీస్ ఆఫ్ ది డైరెక్టర్ ఆఫ్ నేషనల్ ఇంటెలిజెన్స్కు నాయకత్వం వహించే అవకాశం కల్పించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గాబర్ట్ కృతజ్ఞతలు తెలియజేశారు. భారత్ అధ్యక్షతన సమాచార ప్రసార సాంకేతికతల ఐసీటీ రంగంలో సహకారం కోసం టెలికమ్యూనికేషన్ల శాఖ బ్రిక్స్ వర్కింగ్ గ్రూప్ 2వ సమావేశాన్ని 2026 నిర్వహించింది. వర్చువల్గా జరిగిన ఈ సమావేశం డిజిటల్ సాంకేతికతలు, భవిష్యత్తు నెట్వర్క్లు, ఆవిష్కరణల వ్యవస్థలు, డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు, సుస్థిరమైన సమ్మిళిత సామాజిక ఆర్థిక వృద్ధి కోసం సామర్థ్య నిర్మాణం వంటి రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి బ్రిక్స్ దేశాల నిబద్ధతను ప్రతిబింబించింది. ఐసీటీ రంగంలో సహకారాన్ని మరింతగా పెంపొందించడంపై చర్చించడానికి బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులను, సీనియర్ అధికారులను ఈ సమావేశం ఒకచోట చేర్చింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లు

నాలుగు వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులే చేసింది. కాగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు 19వ రోజుగర్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా నియమితులైన యువతకు నియామక పత్రాలు అందజేస్తారు. భారత్ సైప్రస్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి ఎదగాయని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చెప్పారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ఈ మధ్యాహ్నం 12:30

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహిట్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మా స్టూడియో క్లాక్ల సమయం 7:15 దాటి 40 సెకండ్లు.

0: ప్రభాత రేఖలు. ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమంలో 90 వసంతాల ఆకాశవాణి వివరాలు, చరిత్రలో ఈరోజు, ఆ తర్వాత అన్నమయ్య వెంకటేశ్వర శతకం గురించి ఆచార్య జక్కంపూడి మున్రత్నం గారి వివరణ 5వ భాగం ప్రసారమవుతుంది. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటన.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాత్.
0: భారతదేశంలో క్రమబద్ధమైన ప్రసార సేవ అనే ఆలోచన 1926 సంవత్సరంలో మొదటిసారిగా రూపుదిద్దుకుంది. భారత ప్రభుత్వం, ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ లిమిటెడ్ అనే ప్రైవేట్ కంపెనీ మధ్య కుదిరిన ఒక ఒప్పందం ద్వారా ఇది కార్యరూపం దాల్చింది. ఈ ఒప్పందం ప్రకారం బొంబాయిలో ఒకటి, కోల్కతాలో మరొకటి, రెండు స్టేషన్ల నిర్మాణానికి లైసెన్సులు మంజూరు లభించాయి. దాని ప్రకారం బొంబాయి రేడియో స్టేషన్ 1927 జూలై 23న ప్రారంభించబడింది. ఊహించని విధంగా సుమారు 3 సంవత్సరాల తర్వాత ఆ కంపెనీ 1930 మార్చి 1న దివాలా తీసింది. ఇతర దేశాలు మంచి పురోగతి సాధిస్తూ ఉంటే భారతదేశంలో ప్రసార రంగం ప్రవేశం విఫలమైనట్లుగా కనిపించడం, అయితే ప్రజా డిమాండ్కు ప్రతిస్పందనగా ప్రభుత్వం ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకుని బొంబాయి ఇంకా కోల్కతాలో 2 స్టేషన్లను 1930 ఏప్రిల్ 1 నుండి 2 సంవత్సరాల పాటు ప్రయోగాత్మకంగా నడపాలని నిర్ణయించడం జరిగింది. చివరిగా 1932 మేలో ప్రభుత్వం ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ను తమ సొంత నిర్వహణలో కొనసాగించాలని నిర్ణయించి దానిని పరిశ్రమలు ఇంకా కార్మిక శాఖ పరిపాలనా నియంత్రణ కింద ఉంచింది. 1935 మార్చిలో పరిశ్రమలు ఇంకా కార్మిక శాఖ

కింద పనిచేయడానికి కంట్రోలర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారు. 1936 జూన్ 8వ తారీఖున ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అనే పాత పేరు స్థానంలో ఆల్ ఇండియా రేడియో వచ్చేసింది. ఈ ప్రసార రంగం నవంబర్ 1937లో కమ్యూనికేషన్స్ విభాగానికి బదిలీ చేయబడింది. ఆ తర్వాత అక్టోబర్ 1941లో సమాచార మరియు ప్రసార విభాగానికి బదిలీ చేయబడింది. ఈ విభాగం ఫిబ్రవరి 23, 1946 నుండి సమాచారం ఇంకా కళల విభాగం పునర్వ్యవస్థీకరించబడింది. ఈ విభాగం పేరు సెప్టెంబర్ 1946-10 అక్కడి నుండి సమాచార మరియు ప్రసార విభాగంగా మార్చబడింది. ఆ తర్వాత 1957లో దీనిని ఆకాశవాణిగా నామకరణం చేశారు. భారతదేశంలో ప్రసార రంగానికి అసలైన పురోగతి 2వ ప్రపంచ యుద్ధంతో వచ్చింది. యుద్ధం కారణంగా ప్రభుత్వం తన యుద్ధ ప్రయత్నాల అవసరాలను తీర్చడానికి ప్రసార సంస్థను అంతేకాకుండా ఈ ప్రసార సంస్థను విస్తరించడం చాలా అవసరంగా భావించి చాలా వార్తా సేవలు, బాహ్య సేవ, ఈ సేవలు యుద్ధ సంవత్సరాల్లోనే ప్రారంభమయ్యాయి. భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు ఏఐఆర్ నెట్వర్క్లో కేవలం 6 కేంద్రాలు మాత్రమే ఉండేవి. ఢిల్లీ, బాంబే, కలకత్తా, మద్రాస్, లక్నో, తిరుచి. వీటిలో మొత్తం 12 ట్రాన్స్మిటర్లు ఉండగా వాటిలో 6 మీడియం వేవ్ పైన, మిగిలినవి షార్ట్ వేవ్ పైన పనిచేసేవి. మీడియం వేవ్ ద్వారా ప్రసారాలను వినడం ఆయా నగరాలలోని పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేది. సంస్థానాల విలీనంతో ఆయా ప్రాంతాలలో అప్పటికే పనిచేస్తున్న 5 ప్రసార కేంద్రాలను ఏఐఆర్ తన స్వాధీనంలోకి తీసుకుంది. 1947లో స్వాతంత్రం వచ్చిన సమయానికి రేడియో సెట్ల సంఖ్య కేవలం 2,75,000 మాత్రమే ఉండేవి. కార్యక్రమాలు సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం, వివిధ రకాల ప్రసారాలలో ఉన్నత ప్రమాణాలను పాటించడం కోసం, మంచి కార్యక్రమాలను వాటికి తగిన ప్రతిభను విషయానికి అందించడానికి, అలాగే ప్రజలకు విషయం అందించడానికి, ప్రజలలో వినోదాన్ని, విజ్ఞానాన్ని అందించేందుకు వివిధ కార్యక్రమాలను సమర్థవంతంగా, ఆకర్షణీయంగా ప్రదర్శించడానికి సంగీతం, సంస్కృతి, సమకాలీన విషయాలు, సాహిత్యంపై నేపథ్యం, అభిరుచిని పెంపొందించడానికి కోసం, అలాగే సైన్స్, వ్యవసాయం, కుటుంబ సంక్షేమం, ప్రజా సంబంధాలు మొదలైన వాటిలో నైపుణ్యం కలిగిన కార్యక్రమ నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక విభాగం ఉండడం అత్యవసరం అని భావించడం జరిగింది. ఈ అవసరాలను తీర్చడానికే ఆల్ ఇండియా రేడియో సృష్టించబడింది. ఇది నిరంతరం అభివృద్ధి చేయబడుతూ, బలోపేతం చేయబడుతూ ఉంది. భారతదేశంలో ప్రసారాలు అనేవి భారత ప్రభుత్వం అభివృద్ధి చేసిన నిర్వహిస్తున్న ఒక జాతీయ సేవ. ఇక సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన మీడియా విభాగాలలో ఆల్ ఇండియా రేడియో లేదా ఆకాశవాణి అతి పెద్ద విభాగం. స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇది అద్భుతమైన పురోగతిని సాధించింది. 1947లో ఇది 6 ప్రసార కేంద్రాల సహాయంతో దేశంలోని 2.5% ప్రాంతాన్ని, అలాగే 11% జనాభాను మాత్రమే కవర్ చేసింది. ఈరోజు దేశవ్యాప్తంగా విస్తరించి 479 కేంద్రాలు, అలాగే దేశ భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 92% మొత్తం జనాభాలో 99.19% చేరువవుతోంది. ఆకాశవాణి 23 భాషలలో, 179 మాండలికాలలో కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తోంది. ఇంకా మనం చూసుకుంటే గనక అలా 90 సంవత్సరాల క్రింద ప్రారంభమైన ఆకాశవాణి దేశ ఐక్యతను బలోపేతం చేయడం, ప్రజలకు సమతుల్య సమాచారం అందించడం, గ్రామీణ వెనుకబడిన వర్గాలకు సేవ చేయడం, సాంస్కృతిక విలువలను పరిరక్షించడం, విద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలలో అవగాహనను పెంచడం, అలాంటి లక్ష్యాలు ఆకాశవాణిని కేవలం మీడియా సంస్థగా కాకుండా సామాజిక మార్పు సాధనంగా నిలబెట్టాయి. భారతదేశ జాతీయ ప్రసార సంస్థగా, అగ్రశ్రేణి ప్రజాసేవ ప్రసార సంస్థగా తన స్థాపన నుండి ప్రజలకు సమాచారం అందించడానికి, విద్యావంతులను చేయడానికోసం, వినోదాన్ని పంచడానికి సేవలు అందిస్తుంది. ఆకాశవాణి

నినాదమైన బహుజన హితాయ బహుజన సుఖాయానుకు అనుగుణంగా సేవలు మరింత విస్తృతంగా అందిస్తుంది. 90 వసంతాల ఆకాశవాణి. కొన్ని వివరాలు విన్నారు.

మరి రైతుల బాధలు తీరాలంటే మారుతున్న కాలంతో పోటీపడి వ్యవసాయం చేయడమే. మరి ఈ బృహత్ కార్యంలో మారుతున్న నూతన వ్యవసాయ విజ్ఞానాన్ని అందించేందుకు తిరుపతి ఎఫ్ఎం అందిస్తోంది ప్రతిరోజు సాయంత్రం 7:15కు కిసాన్ వాణి రైతన్నల కోసం.

కార్యక్రమంలో ఇప్పుడు మనం చరిత్రలో ఈ రోజులకి వెళ్ళిపోదాం. ఈరోజు మే మాసం 23వ తారీఖు. ఈరోజు జరిగిన సంఘటనలు, జన్మదినాలు, మరణదినాలు, స్పెషల్ డేస్ తెలుసుకుందాం. 1984 ఇదే రోజున బచేంద్రి పాల్, వీరు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారత పర్వతారోహురాలుగా అవతరించారు. అసలు బచేంద్రి పాల్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. వీరు భారతదేశానికి చెందిన పర్వతోహకురాలు, ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొట్టమొదటి భారతీయ మహిళగా రికార్డు సృష్టించిన వనిత. ఉత్తర కాశీలోని అతి చిన్న గ్రామంలో 1954 జన్మించిన ఆమె చిన్నతనం నుంచే ధైర్యం గల అమ్మాయిగా గుర్తింపు పొందింది. తన తల్లిదండ్రులతో చాలా తనకెప్పుడు ఇష్టమైనటువంటి హిమాలయాల్లో, మధ్య హిమాలయాల్లో ఉండే చిన్న చిన్న జనావాసాలకు ఆహార ధాన్యాలు సరఫరా చేయడం, వాళ్ళింట్లో వ్యాపారంగా ఉన్నప్పుడు తను వెళ్ళేవాళ్ళు. అలా చిన్నతనం నుంచే చురుకుగా ఉంటూ ఆటల్లో బాగా రాణించేవారు. ఇలా తను భారత్ నుంచి ఎవరెస్ట్ పర్వతారోహణకు బయలుదేరిన నాలుగో బృందం మౌంట్ ఎవరెస్ట్ 84లో ఆమె చేరిపోయింది. ఈ బృందంలో 4 మహిళల్లో ఆమె ఒకతే. వారి పర్వతారోహణ ప్రారంభంలోనే మంచు తుఫానులో బచేంద్రి పాల్ పూర్తిగా చిక్కుకొనిపోయిందండి. తుఫాన్ కారణంగా విరిగిపడిన పెద్ద మంచు పిల్లల మధ్య చిక్కిన ఆమెను తోటి పర్వతారోహకులాలు అతి క్లిష్టం పైన చాలా క్లిష్టమైన పరిస్థితుల్లో బయటకు తీశారు. ఈ సంఘటనకు భయపడినటువంటి 3 మహిళలు తమ ప్రయత్నాన్ని విరమించుకొని మౌంట్ ఎవరెస్ట్ 84 నుంచి వైదొలిగిపోయారు. బచేంద్రి పాల్ మాత్రం ఎలాంటి భయం లేకుండా ముందుకు వెళ్ళడానికి ఆసక్తి చూపించింది. ఆమెలోని ధైర్యం, పట్టుదల కారణంగా 1984 మే నెల 23వ తారీఖున మధ్యాహ్నం 1:07 వీరు ఎవరెస్ట్ పర్వతాగ్రాన్ని చేరుకున్నారు. 29,084 అడుగుల ఎత్తు ఉన్న మౌంట్ ఎవరెస్ట్ను అధిరోహించిన మొదటి భారత మహిళగా, ప్రపంచంలోని 5వ మహిళగా చరిత్రలో సుస్థిర స్థానం సంపాదించేశారు. సో వీరు సాధించిన ఘనతకు ఆమె ఎంతో సంతోషించారన్నమాట. రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవార్డు కూడా అందుకున్నారు. అదండి ఆమెను గురించిన క్లుప్త విశేషం. ఇక జన్మదినాల్లోకి వెళ్ళిపోదాం. 1942 ఇదే రోజున కె రాఘవేంద్రరావు గారు జన్మించారు. వీరు శతాధిక చిత్రాల తెలుగు సినిమా దర్శకులు అన్నమాట. ఈయన రాఘవేంద్రరావు గారు తెలుగు సినీ రంగంలో దర్శకేంద్రుడు అని పిలువబడే

లక్షాధిక సినిమాల దర్శకులు, రచయిత, నిర్మాత. ఈయన 50 ఏళ్లకు పైగా చిత్ర పరిశ్రమలో ఉన్నవారు. ఈయన తండ్రి కోవెలమూడి సూర్యప్రకాశ్రావు గారు కూడా తెలుగు సినిమా దర్శకులే. రాఘవేంద్రరావు గారు మొత్తం 8 నంది పురస్కారాలు, 1 IIFA పురస్కారం, 1 సైమా అవార్డ్, 5 ఫిల్మ్ఫేర్ సౌత్ పురస్కారాలు, 2 సార్లు సినిమా అవార్డులు అందుకున్నారు. వెంకటేష్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఇలాంటి తారలు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలోనే కథానాయకులుగా ప్రస్థానం మొదలుపెట్టారు. అదండి వారి గురించిన క్లుప్త విశేషం. వారి జన్మదినం ఈరోజు. '1954 ఇదే రోజున వాసిరెడ్డి నవీన్ జన్మించారు. వీరెవరు అంటే సాహితీకారులు. ఇక కొంతమంది మరణ దినాలు కూడా తెలుసుకుందాం. 1945 హైన్రిచ్ హిమ్లర్ వీరు మరణించిన రోజు. వీరెవరంటే ఒక సైనిక కమాండర్, నాజీ ఆయన అన్నమాట. వారు మరణించిన రోజు ఈరోజు. ఇక మనం స్పెషల్ డేస్లోకి వెళ్ళిపోతే కనుక ఈరోజు ప్రపంచ తాబేలు దినోత్సవం. తాబేలు అంటే తెలియని వాళ్ళు ఎవరూ ఉండరు, చాలా చిన్నగా వెళ్తుంది కదా ప్రపంచ ఈ తాబేలు. దీని మీద ఒక కథ కూడా ఉంది, చాలామందికి తెలుసు. అయితే ప్రతి సంవత్సరం మరి వరల్డ్ టర్టల్ డేని ప్రతి సంవత్సరం మే 23న ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తారు. ఈ తాబేళ్ల మనుగడపై మానవ దృష్టి సారించడానికి, వాటిని సంరక్షించేలా ప్రోత్సహించడానికి ఈ దినాన్ని జరుపుకుంటారు. అసలు ఏం జరిగింది జరుపుకోవడానికి అని అంటే కనుక, 1990 అమెరికాలోని అమెరికన్ తాబేలు రెస్క్యూ అనే సంస్థ స్థాపించబడింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో 2000 మిస్ ఈ రన్సన్ ప్రపంచ తాబేలు దినోత్సవం ప్రారంభించబడిందనమాట. కాలిఫోర్నియాలోని మాలిబుకు చెందినటువంటి సుసాన్ టల్లెం వరల్డ్ టర్త్లీ డే అంటే ప్రపంచ తాబేలు దినోత్సవాన్ని అనే పదాన్ని ట్రేడ్ మార్క్ చేసేశారు. అప్పుడు జంతువుల వేడుకలకు సంబంధించిన చేజ్ అనే పుస్తకంలో ఈ దినోత్సవం గురించి ప్రస్తావించబడింది. అందుకే ఈరోజు చాలా కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తారు ఈ తాబేళ్ళ గురించి. తాబేళ్ళు, తాబేళ్ల బొమ్మలను చాలామంది ఒకరికొకరికి ఇచ్చుకుంటూ రహదారులపై చిక్కుకున్న తాబేళ్లను కాపాడాలి మన బాధ్యత అని అందరికి తెలియజేస్తూ ఉంటారు. విద్యార్థులకు కూడా ఈ తాబేళ్ళ గురించి చక్కగా బోధిస్తారు ఈరోజు అన్నమాట. అదండి ఈరోజు స్పెషల్ డే. ఇంతవరకు మీరు చరిత్రలో ఈరోజు విన్నారు కదా. కార్యక్రమంలో ఈరోజు మనం వినబోతున్నాం అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మున్రత్నం గారి వివరణ 5వ భాగం.

అలమేలు మంగమ్మ కిన్నెర మీటి మీటి పులకిస్తుంది, ఆలోచనలో పడుతుంది. తన మన్మథావస్థను చెలికత్తెలతో చెప్పాలనుకుంటుంది, అయితే చెప్పలేకపోతుంది. ఆమెకు ఇటువంటి దురవస్థను కలిగించిన నీ గొప్ప చేతలు ఎలాంటివో, నీ పలుకులు ఎలాంటివో వెంకటేశ్వర. అమ్మవారి వల్లనే స్వామివారికి సమస్తము సమకూరింది అనే అన్నమయ్య అభిప్రాయాన్ని ఆవిష్కరించే పద్యమిది. సారా సీజ్జా.

వెంకటేశ్వర, బ్రహ్మాది సమస్త దేవతల సంపదలు విస్తరించేందుకు అమ్మవారి కడగంటి చూపే కారణం. అలాంటి అలమేలు మంగమ్మ నీ అర్ధాంగి, నీ వరం మీదనే ఉంది. ఆమె ఉనికితో నువ్వు తన్మయం చెందుతున్నావు. అలాంటప్పుడు పరమపదాన్ని పరిపాలించడం కానీ గొప్ప మహత్వాన్ని పొందడం కానీ నీకు దుర్లభమంటావా? కమల కారుణ్యాన్ని కొనియాడే పద్యమిది. తరుణి మహానిధానమ సుధామయకు

వెంకటేశ్వర, నీ ప్రియమైన ఇల్లాలిని మునులు, దేవతలు, ఓ యువతి, గొప్ప నిధి వంటి దాన, అమృతకూపం వంటి సమస్త వైభవాలను ఆభరణముగా కలదానా, దేవదేవుడి కృపాహృదయమా, ఓ అలమేలుమంగ, ఈ లోకాలను కాపాడడానికి నీ కరుణే సరిపోతుంది అని కొనియాడతారు.

ఈనాటి ప్రభాత రేఖల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ఇప్పుడు మా స్టూడియో క్లాక్లో సమయం 7:45. ఇప్పుడు విందాం ఉదయ రాగం సినిమా పాటల కార్యక్రమం. ముందుగా ఈ పాట

ఇంతవరకు ప్రభాతరేఖల కార్యక్రమంలో అన్నమయ్య వెంకటేశ శతకం గురించి ఆచార్య జక్కంపూడి మున్రత్నం గారి వివరణ 5వ భాగం విన్నారు.

0: పాట జోరు సినిమా కోసం శ్రేయా ఘోషల్ ఆలపించిన పాట. ఇప్పుడు ఒక ప్రకటన విందాం.
1: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
2: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన

0: కృషిని ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
0: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
1: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
0: తప్పక వినండి రత్న దీపికావళి
1: ప్రతి సోమవారం ఉదయం 8:35
0: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.

వింటున్న పాట జోర్సే సినిమా కోసం శిరీష రాజేష్ పాడిన పాటది. నాగార్జున గీత రచన, ఘనశ్యామ్ సంగీతం.

వింటున్న పాట. జెర్సే సినిమా కోసం అనిరుద్ధ్ రవిచందర్ పాడిన పాటది. కృష్ణకాంత్ గీతానికి అనిరుద్ధ్ సంగీతం.

కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట సర్వం సినిమా కోసం జావేద్ అలీ మధుమిత పాడిన వెన్నెలకంటి గీతం. ఇప్పుడు విందాం యువన్ శంకర్ రాజా సంగీతంలో.

0: prestigious UN Military Gender Advocate of the Year Award 2025. And in IPL cricket, host Sunrisers Hyderabad beat Royal Challengers Bengaluru by 55 runs. And with that, we end the morning news. Have a nice day.
1: ఆకాశవాణి అన్నమయ్య జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎన్ సుదర్శన్ రెడ్డి.
2: మంత్రుల పర్యటనలు, కలెక్టర్ సమీక్షలు, గృహ నిర్మాణ రంగంలో జిల్లా సాధించిన ప్రగతి మొదలగు అంశాలతో కూడిన ఈ నెల అన్నమయ్య జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగానికి పెద్దపీట వేస్తుందని, ఇందులో భాగంగా రైతులకు ఎన్నో ప్రోత్సాహకాలు అందిస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి మార్కెట్ యార్డ్లో వర్షాధార ప్రాంత అభివృద్ధి పథకం కింద 47 మంది రైతులకు మంజూరైన పనిముట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాయచోటి ప్రాంతానికి గోదావరి, కృష్ణా జలాలను తీసుకువచ్చి 25,000 ఎకరాలను కొత్తగా సాగులేకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. త్వరలోనే 350 కోట్లతో అంద్రినీవా ప్రాజెక్టు పనులను ప్రారంభిస్తామన్నారు. పేదల సొంతింటి కల సాకారం చేసే లక్ష్యంతో ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకాన్ని ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రాయచోటి రూరల్ మండలం దిగువ అబ్బవరం ఎన్టీఆర్ హౌసింగ్ లేఅవుట్లో లబ్ధిదారులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఇళ్ల నిర్మాణంలో ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని వాటికి పరిష్కార మార్గాలను సూచించారు. జిల్లాలో 66,368 ఇళ్ల నిర్మాణాలను లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటి వరకు 42,326 ఇళ్లను పూర్తి చేశామన్నారు. ఇందుకోసం ప్రభుత్వము 884 కోట్ల రూపాయలను ఖర్చు చేసిందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. జిల్లాలో వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో అక్రమాలు జరిగితే ఆ మార్కెట్ కమిటీ కార్యదర్శులను సస్పెండ్ చేస్తానని జాయింట్ కలెక్టర్ శివనారాయణ శర్మ హెచ్చరించారు. మార్కెట్ యార్డ్ కార్యదర్శులతో ఏర్పాటు చేసిన మీటింగ్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మదనపల్లె మార్కెట్లో 15 కిలోల ట్రేలు అమలవుతున్నాయా? గుర్రంకొండ, మొలకల చెరువు మార్కెట్లలో వివాదాలు ఎందుకు పరిష్కారం కాలేదని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. అన్ని మార్కెట్లలో ఒకే విధానం కొనసాగించాలన్నారు. జిల్లాను మత్తు రహితంగా మార్చేందుకు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ అధికారులను కోరారు. ఎస్పీ మాట్లాడుతూ, గంజాయి తరలిస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా పెట్టామన్నారు. కార్డన్ సచ్చ ఆపరేషన్లలో పత్రాలు సరిగా లేని 500 వాహనాలను సీజ్ చేసినట్లు చెప్పారు. డ్రగ్స్ వినియోగదారులను గుర్తించడానికి వీలుగా 1,000 టెస్ట్ కిట్లను పోలీస్ శాఖకు అందించాలని వైద్య ఆరోగ్య శాఖను కలెక్టర్ ఆదేశించారు. మైనర్లకు మత్తు పదార్థాలు అమ్మినట్లు తెలిస్తే దుకాణాల ట్రేడ్ లైసెన్సులను రద్దు చేయాలన్నారు. నిర్మానుష్య ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలని పోలీసులకు కలెక్టర్ తెలిపారు. మదనపల్లె పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడమే ధ్యేయంగా పనిచేయాలని మున్సిపల్ ప్రత్యేక అధికారి శివనారాయణ శర్మ పారిశుద్ధ్య కార్మికులకు సూచించారు. మార్నింగ్ విజిట్లో భాగంగా మున్సిపాలిటీలోని పలు రోడ్లపై వేకువజామని ఆయన పర్యటించారు. మున్సిపల్ కార్యాలయము, రామారావు కాలనీ, ఇందిరానగర్లోని మస్టర్ నమోదు కేంద్రాలకు వెళ్లి కార్మికుల హాజరును పరిశీలించారు. కోమటివాని చెరువు, బాహుదా నది, బుగ్గ కాలువ, ముగ్గురాల వంక, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో పనుల ప్రగతిని పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. మహిళల భద్రతకు పెద్దపీట వేయాలని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా పోలీస్ యంత్రాంగంతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళలను కించపరుస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదన్నారు. పాత నేరస్తులు, రౌడీ షీటర్ల కదలికలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని జిల్లా పోలీస్ అధికారులను ఆదేశించారు. పెద్దమన్యం మండలం వెలిగల్లు ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతూ ముంబైలో నిర్వహించిన నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన శైలేష్ గౌడ్ను కలెక్టర్ నిశాంత్ కుమార్ అభినందించారు. కలెక్టరేట్కు వచ్చి తనను కలిసిన చిన్నారిని కొన్ని ప్రశ్నలు అడిగి కలెక్టర్ సమాధానాలు విన్నారు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ చూపిన విద్యార్థిని తీర్చిదిద్దిన ఉపాధ్యాయులను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు. ఇది ఈ నెల సమాచార లేఖ. వచ్చే నెల సమాచార లేఖలో మళ్ళీ కలుసుకుందాం. వ్యాఖ్యానం సుదర్శన్ రెడ్డి, అన్నమయ్య జిల్లా, పీటీసీ. సమర్పణ ఆకాశవాణి విజయవాడ.

0: కేంద్రం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 107.5 103.2 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో బాంబే సిస్టర్స్ గాత్రం వింటారు. ముందుగా శంకరి నీవే, బేగడ రాగం, రూపక తాళం, సుబ్బరాయ శాస్త్రి వారి కీర్తన.

ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.

ఇంతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో బాంబే సిస్టర్స్ గాతనం విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం. నూట 107.5 103.2 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం మీరు వింటున్నారు. ఇప్పుడు మనం వినబోతున్న కార్యక్రమం వాట్సాప్ చిత్రమంజరి. వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటల కార్యక్రమాన్ని విందాం. ఈ కార్యక్రమానికి మీరు డయల్ చేయవలసిన నెంబర్స్, శ్రోతలు మీరు వాట్సాప్ నెంబర్ ఒకసారి చెప్పేస్తాను, 8777246605. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయాల్సి ఉంటుంది. మీరు మెసేజ్ చేస్తూ ఉండండి. ఎవరి మెసేజ్ ముందొస్తే వాళ్ళ మెసేజ్ మరి నెక్స్ట్ ప్రోగ్రామ్లో వాళ్ళు ముందుగా ఉంటారనమాట. సో మరి మీరు డయల్ చేయవలసిన మా నెంబర్స్ 8777246605. సరే, కార్యక్రమానికి ముందుగా మనకు వాట్సాప్ చేసిన శ్రోత మధుసూదన్ రెడ్డి పాపినేనిపాళ్ళ నుంచి చేశారు. ఆదిత్య 369 సినిమా నుంచి జానవులే అనే పాట వినిపించండి అంటూ మనకు వాట్సాప్ చేశారు. ఓకే శ్రోతలు, మీరు కోరిన ఈ పాట ఇప్పుడు విందాం.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.
2: కార్యక్రమంలో తర్వాత వాట్సాప్ చిత్రమంజరి కార్యక్రమంలో తర్వాత మనం వినబోతున్న పాట పెళ్లి సందడి సినిమా నుంచి పాట వినిపించండి. హృదయమని కోకిల అనే పాట మాకోసం తప్పకుండా వినిపిస్తారని కోరుతున్నాం. సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుండి శ్రీరామదాసు, కృపాచారి అనిత, సాయి వర్షిత్, శ్రీరామదాసు, సాయి రిక్విత్ కోరుతున్న ఈ పాట ఇప్పుడు విందామా?

0: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
1: భారతీయ సంస్కృతికి ప్రతిధ్వనిగా, తెలుగు భాషా వైభవానికి వేదికగా తరతరాల మనసులను తాకిన మధుర స్వరం, అదే మన ఆకాశవాణి.

0: ధని ధని సం అపధని సం ధని సం ధని సం ధని సం చంద్రకళాధరి ఈశ్వరి.
1: సంగీతం, సాహిత్యం, సంప్రదాయం, సమాచారం 90 వసంతాలుగా ప్రజల హృదయాల్లో నిలిచిన ఆకాశవాణి ఘనప్రస్థానానికి వందనం.
2: ఆకాశవాణి 90 వసంతాలు ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో మీరు కూడా భాగస్వాములు కండి. వింటూ ఉండండి మీ ఆకాశవాణి.

కార్యక్రమం వాట్సాప్ చిత్రమంజరి మీరు వింటున్నారు కదా. ఇప్పుడు మనం వినబోతున్న పాట శక్తి సినిమా నుంచి ప్రేమదేశం యువరాణి వినిపించండి అంటూ మనకు వాట్సాప్ చేసిన శ్రోత పూజారి ధనంజయ, సంజీవులు, అనంతమ్మ, చంద్రకళ, పూజారి ఆంజనేయులు, ఓబులమ్మ, అన్నం వెంకటేష్, నాగభూషణ, చౌడమ్మ, వరలక్ష్మి, శైలజ, శంకర్, రామూర్తి, ఎంగ్, ముని, బాలాజీ, హేమంత్, సాయి, వీరంతా అనంతపురం జిల్లా సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర నుంచి కోరారు. వారి కోసం ఈ పాట ఇప్పుడు విందామా?

0: 90 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో గ్రామాల నుండి నగరాల వరకు అన్ని భాషల్లో అన్ని వేళల్లో
1: సమాచారం, సంగీతం, విద్య, వైద్యం, విజ్ఞానంతో పాటు వినోదాన్ని ప్రపంచం నలుమూలలకు చేరవేస్తున్న విశ్వసనీయ వాణి ఆకాశవాణి.
0: రైతులకు మార్గదర్శిగా, విద్యార్థులకు విజ్ఞాన ప్రధాతగా,
1: కళాకారులకు వేదికగా, ప్రజలందరికీ ప్రియనేస్తంగా
0: 90 వసంతాలుగా మీ అందరి ఆధారాభిమానాలతో అవిశ్రాంత సేవలందిస్తున్న మీ అపురూప వాణి ఆకాశవాణి.
1: వింటూ ఉండండి 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM.
2: కార్యక్రమం మీరు వింటున్నారు. వాట్సాప్ చిత్రం అంజలి. ఒకసారి మా వాట్సాప్ నెంబర్ చెప్పిన 8772-4665. తర్వాత నాగమల్లి సినిమా నుంచి ఒక సాంగ్ వినిపించుతారా అంటూ అల్మాస్ కూడా నుంచి శ్రోతలు దామోజ్ మధుసూదనాచారి, శ్రీవాణి, దామోజ్ రవీంద్రాచారి, రాధిక, అలాగే దామోజ్ నవీన్చారి, సౌమ్య, దామోజ్ త్రిలోక్, నెహన్ వీరంతా కోరుతున్న పాట ఇప్పుడు విన్నామా?

0: నాగమల్లి సినిమా నుంచి పాట విన్నారు పాడిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి. వేటూరు గీతానికి రాజ నాగేంద్ర సంగీతం. ఇప్పుడు ఒక వాణిజ్య ప్రకటన.
1: నూటిలో ఒక్క మాట వినండహో, కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
2: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
0: తర్వాత వినబోతున్న పాట వాట్సాప్ చిత్ర మంజరిలో పవిత్ర బంధం సినిమా నుంచి అపురూపమైనదమ్మా ఆడజన్మ అనే పాట. మాకోసం వినిపించండి అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దామోజ్ వెంకటాచారి, వరలక్ష్మి కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహన్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి రిక్విత్ కోరుతున్న ఈ పాట ఇప్పుడు విందాం మరి.

0: విజ్ఞానం, వినోదం,
1: విద్య, వైద్యం,
0: కళలు, సాహిత్యం,
1: చరిత్ర, సంస్కృతి,
0: ఇలా విభిన్న రంగాల విశేషాలన్నీ విహంగ వీక్షణంగా అందించే కార్యక్రమం
1: ప్రభాత రేఖలు. ప్రతిరోజు ఉదయం 7:15 మీ అభిమాన వాణి ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 MHz పై
0: తప్పక వినండి ప్రభాత రేఖలు.
2: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఆకాశంలో సగభాగమైన అతివల కోసం ఆకాశవాణి అందిస్తున్న అపురూప కార్యక్రమం వనితా లోకం.
1: విద్య, వైద్యం, విజ్ఞానం, వినోదం, వ్యవసాయం, వాణిజ్యం, ఇలా వివిధ రంగాలలో విజయకేతనం ఎగరవేస్తున్న మహిళల పరిచయాలతో పాటు
0: మహిళల హక్కులపై అవగాహన, మహిళాభ్యుదయం, మహిళా సాధికారత దిశగా మార్గనిర్దేశనం చేసే
1: కథలు, కథానికలు, కవితలు, నాటికలు, స్ఫూర్తిగాథలు, ఇలా వైవిధ్యభరితమైన అంశాలను మీకు అందించే కార్యక్రమం
0: వనితా లోకం. ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు మీ ఆకాశవాణి తిరుపతి కేంద్రంలో 107.5/103.2 MHz పై తప్పక వినండి.
1: వనితా లోకం స్త్రీల కార్యక్రమం.

వాట్సాప్ చిత్రమంజరి వింటున్నారు 107.5 103.2 మెగాహెడ్స్ పై. శ్రోతలు, తర్వాత పాట ఊర్వశి ఊర్వశి అనే పాట వినిపించమని కోరిన శ్రోతలు, ప్రేమికుడు సినిమా నుంచి. శ్రోతలు మాకు గుడ్ మార్నింగ్ సార్ మేడం అంటూ కార్తీక్ సాయి పుల్లంపేట మండలం తిరుపతి జిల్లా అక్కడ నుంచి మనకు మెసేజ్ చేశారు. ఓకే శ్రోతలు, మీరు కోరిన ఈ పాట ఇప్పుడు విందామా? వాళ్ళ కుటుంబ సభ్యులందరి కోసం, మా ఫ్రెండ్స్ అందరి కోసం ప్లీజ్ అంటూ మనకి మెసేజ్ చేశారండి. మీకోసం, మీ ఫ్రెండ్స్, మీ కుటుంబ సభ్యుల కోసం ఈ పాట విన్నాం.

0: మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
1: ఏ శుభ సమయంలో ఈ కవి హృదయంలో
2: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి
0: తరతరాల జ్ఞాపకాల సాక్షిగా, మన భావాలకు మాధ్యమంగా ఇప్పుడు ఘనంగా జరుపుకుంటోంది ఆకాశవాణి 90 వసంతాలు.
2: ప్రత్యేక కార్యక్రమాలు, విశిష్ట అతిథులు, అపూర్వ గాన విహారం వింటూ ఉండండి మీ ఆకాశవాణిలో.
3: దైవ చింతన, ఆధ్యాత్మికత, సద్భావన మన సొంతం చేసే కార్యక్రమాలు ఆకాశవాణి ప్రతినిత్యం ప్రసారం చేసే భక్తిరంజని సూక్తి ముక్తావళి. మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎంలో భక్తిరంజని ప్రతిరోజు ఉదయం 6:10 సూక్తి ముక్తావళి, ప్రతిరోజు ఉదయం 6:30 వినండి, విని తరించండి, మంచి ఆలోచనలకు ద్వారాలను తెరవండి.

మరియు చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

మేడం అంటూ మనకు వాట్సాప్ చేసిన శ్రోతలు ఎవరు అంటే సోమనాథన్, జనార్దన్ రావు, వనజమ్మ, వెంకట భావన, వెంకమ్మ, బోబులమ్మ, లక్ష్మయ్య, బండారు సుబ్బారావు, తిరుపతమ్మ, నారాయణ, రేవతి, నిత్య, కౌశిక్, ఇంకా తాటిపర్తి గ్రామ చేనేత కార్మికులందరి కోసం ఈ పాట ప్రసారం చేయమని శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామం నుంచి మనకు మెసేజ్ చేశారు. వారు కోరిన ఈ పాట ఇప్పుడు అందరం విందాం.

0: జీవితం ఒక ప్రయాణం అంటారు. మరి మీ జీవితం మరింత ఉత్సాహంగా ఆనందంగా మారాలి అంటే నిరంతరం ప్రయాణం చేస్తూ ఉండాలి.
1: ఒకవేళ మీకు ఆ ప్రయాణం చేయడానికి వీలు కాకపోతే మన ఆకాశవాణి ప్రతి మంగళవారం ఉదయం ప్రసారం చేస్తున్న ఓబాటసారి కార్యక్రమాన్ని తప్పక వినండి.
0: పచ్చని కొండల పలుకులు, ఆహ్లాదకర జలపాతాల జలజలలు, సాగర తీరపు సరిగమలు, ప్రకృతి సోయగాల పరిమళములు,
1: ఇవే కాకుండా చారిత్రక కట్టడాలు, భవిష్యత్ అద్భుతాలు, ఇలా ప్రపంచం నలుమూలనున్న పర్యాటక ప్రదేశాలను మీకు పరిచయం చేస్తూ ఉంటాం. ఆ దృశ్యాలు కనిపించేలా మా మాటలు మీకు వినిపిస్తూ ఉంటాం.
0: వినండి ప్రతి మంగళవారం ఉదయం 7:20 మీ అభిమాన ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం పై ఓ పాటసారి ప్రపంచ పర్యాటక ప్రదేశాల గురించిన కార్యక్రమం.
2: తర్వాత మనకు వాట్సాప్ చేశారు శ్రోతలు శ్రీనివాసరావు గారు. వీరు నర్సీపట్నం నుంచి జేబుదంగ సినిమా నుంచి మాకు పాట వినిపించండి అంటూ మనకు పంపించిన ఈ పాటను ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం. విందాం మరి

కార్యక్రమంలో చివరిగా మరి మనకు వాట్సాప్ చేసిన శ్రోత దేశోద్ధారకుడు సినిమా నుంచి మాకు పాట కావాలి అంటూ చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్రరెడ్డి, స్వరూప, సాయి, పూజ, ప్రత్యుష, దిలీప్, అన్విత వీరు కోరుతున్న ఈ పాట అందరికోసం.

0: డబ్బొచ్చి మెరుపు కళ్ళు కొట్టిందమ్మో, పోయి మనకంతా కొత్త ఉరుము పుట్టిందమ్మో. బచ్చ బచ్చ బాణగల్లు కొడుకు ముద్దు పెడతా,
1: ఇంతవరకు వాట్సాప్ చిత్రమంజరి వాట్సాప్ ద్వారా శ్రోతలు కోరిన సినిమా పాటలు విన్నారు. సమయం 10 గంటలు అవుతుంది. ఇక వసుదైక కుటుంబం వార్తా సమాచారం విజయవాడ కేంద్రం నుంచి రిలే.
2: ఆకాశవాణి
3: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. ఆఫ్రికా దేశమైన కాంగోలో ఎబోలా వైరస్ గత కొద్ది రోజులుగా వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రమాద అంచనాకు మించి ప్రాంతీయంగా ఈ వైరస్ వ్యాప్తి చెందే అవకాశం అధికంగానే ఉందని, ప్రపంచ స్థాయిలో మాత్రం తక్కువగానే ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చీఫ్ టెడ్రోస్ అథనోమ్ తెలిపారు. ప్రస్తుతం కాంగోలో దాదాపు 750 ఎబోలా అనుమానిత కేసులున్నాయని, ఈ వైరస్ కారణంగా 177 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించారు.

0: ఇచ్చారు. కాంగోలో ఎబోలా వ్యాప్తి తీవ్ర ఆందోళనకరంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ధృవీకరించిన గణాంకాల కంటే దీని తీవ్రత చాలా ఎక్కువగా ఉండే అవకాశముందని ఆయన హెచ్చరించారు. కాంగో పొరుగుదేశమైన ఉగాండాలో మాత్రం పరిస్థితి కొంతమేర స్థిరంగానే ఉందని చెప్పారు. ఆ దేశంలో ఈ వ్యాధితో ఒకరు మరణించారని, మరో 2 కేసులు నిర్ధారణ అయ్యాయని స్పష్టం చేశారు. నిరంతర పర్యవేక్షణ, పరీక్షలు పెంచడంతో వైరస్ గణాంకాలు మారుతూనే ఉన్నాయని చెప్పారు. కానీ కొన్ని చోట్ల హింసాత్మక సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని, వైరస్తో పాటు తప్పుడు సమాచార వ్యాప్తి అక్కడ ప్రజలను తీవ్రంగా ఇబ్బంది పెడుతోందన్నారు. ఈ వైరస్ కారణంగా చనిపోయిన ఒక మృతదేహాన్ని అప్పగించలేదని, ఎబోలా చికిత్సా కేంద్రానికి స్థానికులు నిప్పంటించిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటువంటి ఘటనలు సహాయక చర్యలకు ఆటంకం కలిగిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎబోలా వైరస్ వ్యాప్తికి కేంద్ర బిందువైన ఇటూరీ ప్రావిన్స్ కు అక్కడి బాధితులకు అందే సహాయక చర్యలను సమన్వయం చేయడానికి అదనంగా మరికొంతమంది WHO సిబ్బందిని పంపినట్లు ఆయన తెలియజేశారు.
1: The Ebola outbreak in the Democratic Republic of the Congo is spreading rapidly. Previously, WHO assessed the risk as high at the national and regional levels and low at global levels. We are now revising our risk assessment to very high at the national level, high at the regional level, and low at global level. So far, 82 cases have been confirmed in DRC, with 7 confirmed deaths. But we know the epidemic in DRC is much larger. There are now almost 750 suspected cases and 177 suspected deaths. The situation in Uganda is stable, with 2 cases confirmed in people who traveled from DRC, with 1 death. The measures taken in Uganda, including intense contact tracing and cancelling the Martyrs' Day commemoration, appear to have been effective in preventing the further spread of the virus. An American national who was working in DRC has also been confirmed positive and transferred to Germany for care. We are also aware of reports today about another American national who is a high-risk contact who has been transferred to the Czech Republic.
0: కాంగో ఉగాండా దేశాల్లో ఈ ఎబోలా వైరస్ ఉధృతి కొనసాగుతుండటంతో WHO ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమై నిఘా ఆసుపత్రుల సన్నద్ధత, అంతర్జాతీయ ప్రయాణికుల స్క్రీనింగ్ ను ముమ్మరం చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అదేవిధంగా న్యూఢిల్లీ వేదికగా ఈ నెల 28 నుండి 31 వరకు జరగాల్సిన ఇండియా ఆఫ్రికా ఫోరం సమ్మిట్ కూడా వాయిదా పడింది. భారత్ ఆఫ్రికన్ యూనియన్ కలిసి ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. మధ్యప్రాచ్యంలో ప్రాంతీయ ఉద్రిక్తతలు ఆదివారం మరింత పెరిగాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లోని అల్దఫ్రా ప్రాంతంలో ఉన్న బరాకా అణు విద్యుత్ కేంద్రంపై డ్రోన్ దాడి జరిగినట్లు యుఏఈ ప్రకటించింది. ఈ ఘటనలో అగ్ని ప్రమాదం సంభవించినప్పటికీ రేడియేషన్ లీక్ కాలేదని అధికారులు తెలిపారు. అదే సమయంలో యుఏఈ 3 డ్రోన్లను అడ్డుకున్నట్లు వెల్లడించింది. ఈ అగ్ని ప్రమాదానికి ఇరాన్ మద్దతు గల డ్రోన్ కారణమై ఉండొచ్చని ఆరోపించింది. సౌదీ అరేబియా కూడా ఇరాక్ వైపు నుంచి వచ్చిన 3 డ్రోన్లను కూల్చివేసినట్లు ప్రకటించింది. ఇక మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ కు హెచ్చరికలు జారీ చేశారు. శాంతి ఒప్పందం విషయంలో ఇరాన్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని, సమయం చాలా తక్కువగా ఉందని పేర్కొన్నారు. ఇరాన్ త్వరగా నిర్ణయం తీసుకోకపోతే భారీ దాడులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీనికి స్పందించిన ఇరాన్, అమెరికా మళ్లీ దాడులు చేస్తే యుద్దం మధ్యప్రాచ్యాన్ని దాటి విస్తరిస్తుందని హెచ్చరించింది. అమెరికా సెనేట్లో యుద్దాన్ని నిలిపివేయాలని కోరుతూ బుధవారం ఒక తీర్మానంపై చర్చ జరిగింది. ఇరాన్తో కొనసాగుతున్న యుద్దాన్ని నియంత్రించడానికి అమెరికన్ కాంగ్రెస్ అనుమతి లేకుండా సైనిక చర్యలు చేపట్టకుండా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అడ్డుకోవడానికి సెనెట్ ఈ ముఖ్యమైన తీర్మానంపై చర్చ చేపట్టింది. ఇక ఇరాన్ ప్రభుత్వం హార్మో జలసంధిలో నియంత్రిత సముద్ర మండలం ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది. కొత్తగా ఏర్పాటైన పర్షియన్ గల్ఫ్ స్ట్రైట్ అథారిటీ అనుమతి లేకుండా నౌకలు ప్రయాణించలేవని స్పష్టం చేసింది. ఇప్పటికే 26 కార్గో నౌకలు, ఆయిల్ ట్యాంకర్లకు భద్రత కల్పించినట్లు, హార్మోజ్ను దాటే నౌకల నుంచి 18 కోట్ల రూపాయల చొప్పున టోల్ వసూలు చేసినట్లు ఇరాన్ ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో భాగంగా నౌకల యజమానులు అందులో ఉన్న సరుకు, అవి చేరుకోవాల్సిన గమ్యస్థానాల గురించి పూర్తి సమాచారాన్ని తమ అధికారులకు ముందే అందించాల్సి ఉంటుందని ఇరాన్ తెలిపింది. అయితే హార్మో జలసంధిలో నియంత్రిత సముద్ర మండలంపై ఒమన్ మధ్యవర్తిత్వంలో చర్చలు జరుగుతున్నాయి. ఇరాన్ తీసుకువచ్చిన ఈ టోల్ వ్యవస్థ చట్టవిరుద్ధమని, వీటిని ఏ దేశమూ అంగీకరించకూడదని అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో పిలుపునిచ్చారు. అంతర్జాతీయ నౌకా రవాణా మార్గంలో రాకపోకలను నిర్ణయించే హక్కు ఏ దేశానికి ఉండదన్నారు. ఎవరూ నౌకాయాన స్వేచ్ఛకు భంగం కలిగించలేరని పేర్కొన్నారు. అంతర్జాతీయ జలాల్లో స్వేచ్ఛ నౌకాయానానికి రాజీ పడకూడదని, ఇటువంటి చర్యలు అమెరికా ఇరాన్ శాంతి చర్చలను

0: మరింత సంక్లిష్టం చేస్తాయన్నారు.
1: We've always said a tolling system in the straits would be unacceptable, but we don't just say that, the world has said that. We have a resolution right now in the United Nations. We're trying to take it to the Security Council. It's sponsored by Bahrain. It has over 100 something in it. The highest number of co-sponsors in the history of the Security Council have signed on to our resolution. We were in China last week. We mentioned this about the tolling. They're against it. No one in the world is in favor of a tolling system. It can't happen. It would be unacceptable. It would make a diplomatic deal unfeasible if they were to continue to pursue that. So it's a threat to the world if they were to try to do that. And it's completely illegal, by the way.
0: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై ప్రణాళికాబద్ధమైన దాడులను తాత్కాలికంగా వాయిదా వేయడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇరాన్ నుంచి వచ్చిన తాజా శాంతి ప్రతిపాదనను పరిశీలిస్తున్నామని వెల్లడించారు. అయితే ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికాతో జరుగుతున్న చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తున్నట్లు అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ తెలిపారు. ఒకవేళ చర్చలు కనుక విఫలమైతే మళ్లీ దాడులకు సిద్ధంగా ఉన్నామని కూడా ఆయన తెలిపారు.
2: It's sometimes hard to figure out exactly what it is that the Iranians want to accomplish out of the negotiation. So what we've done is tried to be as clear as possible. What are our red lines? What are the things that we're willing to be accommodating on? And what are the things that we absolutely must have? And as the president has said ad nauseum, and I think I've said it a lot too, Iran cannot have a nuclear weapon. We want to see not just the commitment to not have a nuclear weapon, but the commitment to work with us on a process to ensure that not just now, not just when Donald Trump is president, but years down the road, that the Iranians are not rebuilding that nuclear capability. And that's what we're trying to accomplish in the negotiations.
0: మరోవైపు ఇరాన్ ప్రభుత్వం కాల్పుల విరమణ ప్రతిపాదనను అమెరికాకు పంపినట్లు ధృవీకరించింది. ఇందులో అమెరికా దళాల ఉపసంహరణ, ఆంక్షల ఎత్తివేత వంటి అంశాలున్నాయని తెలిపింది. ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్లోని జ్వాయా, తయర్ డబా, తయర్ ఫెల్సే ప్రాంతాలపై ఆదివారం వైమానిక దాడులు జరిపింది. ఈ దాడుల్లో 8 మంది మరణించినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు గాజా ప్రాంతంలోని ఖాన్ యూనిస్, దైర్ అల్ బలహా ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో 5 మృతి చెందారని వెల్లడించారు. వీరిలో హమాస్కు చెందిన అల్ కసాం బ్రిగేడ్స్ కమాండర్ ఇజ్ అల్ దిన్ అల్ హదాద్ కూడా మరణించారని ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ నాటో విదేశాంగ మంత్రుల సమావేశం స్వీడన్ లోని హెల్సింగ్ బోర్గ్ నగరం వేదికగా గురు శుక్రవారంలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా రాబోయే అంకారా సమ్మిట్ కు సంబంధించిన చర్చలతో పాటు ప్రస్తుత ప్రపంచ రాజకీయాలకు సంబంధించిన పలు సమకాలీన అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా రష్యా యుక్రెయిన్ యుద్ధం, ఐరోపా ఆర్కిటిక్ ప్రాంతాల భద్రత, నాటో రక్షణ వ్యయం పెంపు వంటి అంశాలు ఈ సమావేశంలో కీలకంగా నిలిచాయి. టర్కీ రాజధాని అంకారాలో జరగబోయే ప్రధాన నాటో సమ్మిట్కు దీనిని సన్నాహక సమావేశంగా సభ్యదేశాలు భావిస్తున్నాయి. ఈ సమావేశంలో ప్రధానంగా యుక్రెయిన్కు మరింత మద్దతు అందించడంపై చర్చించారు. రష్యా దాడులు కొనసాగుతున్న నేపథ్యంలో యుక్రెయిన్కు ఆయుధాలు, గగనతల రక్షణ వ్యవస్థలు, ఆర్థిక సహాయం పెంచాలని సభ్యదేశాలు చర్చించాయి. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ బుధవారం చైనాలో పర్యటించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చైనాలో పర్యటించిన వారం రోజులకే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా చైనాకు వెళ్లడంతో అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ పర్యటన సందర్భంగా చైనా, రష్యా దేశాలు ఒక ఉమ్మడి ప్రకటన చేశాయి. ప్రపంచంపై ఆధిపత్యం సాధించడం కోసం అమెరికా చేస్తున్నది ఆటవిక న్యాయమని, ఇటువంటి ఏకచక్రాధిపత్యం తగదని, ప్రపంచం బహుధ్రువంగా ఉండాలని ఆ ప్రకటనలో పేర్కొన్నాయి. దీనికి సంబంధించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తో పాటు చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ బహుధ్రువ ప్రపంచ ప్రకటనపై సంతకాలు చేశారు. అమెరికా గుత్తాధిపత్యాన్ని తిరస్కరించి దానిని అడ్డుకునేందుకు దీర్ఘకాలం పాటు కలిసి పనిచేయాలని ఇరువురు నేతలు అంగీకరించారు. ప్రపంచ అధికార వికేంద్రీకరణకు తమ కట్టుబాటును ఇరువురు నాయకులు పునరుద్ఘాటించారు. అదేవిధంగా పరస్పర గౌరవం, సమానత్వం, విశ్వాసం, ఇరుపక్షాలకు లబ్ది కలిగించే సహకారం అనే అంశాలతో చైనా, రష్యా అనుబంధం కొనసాగుతోందని ఇరువురు నాయకులు పేర్కొన్నారు. ప్రపంచంలో మారుతున్న పరిణామాల్లో చరిత్రాత్మక అవకాశాలను ఒడిసిపట్టేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నట్లు తెలిపారు. బాధ్యతాయుతమైన గొప్ప శక్తిగా పాశ్చాత్య దేశాలు వ్యవహరించడం లేదని, ఏకపక్ష చర్యలకు ఒడిగడుతున్నాయని జిన్పింగ్ ఆరోపించారు. ఈ చర్యలు కలిగించిన నష్టం అపారమని, ప్రపంచాన్ని మళ్లీ ఆటవిక రాజ్యంలోకి తీసుకువెళ్లేలా ఇవి ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఇక అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్పై చేస్తున్న యుద్ధాన్ని ఇరువురు నేతలు వ్యతిరేకించారు. ఈ దాడులు పశ్చిమాసియా స్థిరత్వాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయని ఆ సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. పశ్చిమాసియాలో సంక్షోభానికి వెంటనే తెరపడాలని జిన్పింగ్ చెప్పారు. నార్వే రాజధాని ఓస్లో నగరం వేదికగా 3వ భారత నార్డిక్ సదస్సు మంగళవారం జరిగింది. ఈ సదస్సుకు హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నార్డిక్ దేశాలైన స్వీడన్, నార్వే, ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ దేశాల నాయకులతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అదేవిధంగా ఈ 5 దేశాలతో భారత్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకునే దిశగా కీలక

0: నిర్ణయం తీసుకుంది. ఈ భారత నార్డిక్ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ, భారత నార్డిక్ దేశాల మధ్య సంబంధాలు స్వర్ణయుగంలోకి ప్రవేశిస్తున్నాయని పేర్కొన్నారు. ఇటీవల కుదిరిన వాణిజ్య ఒప్పందాలు, సాంకేతిక భాగస్వామ్యాలు రెండు ప్రాంతాల అభివృద్ధికి దోహదపడతాయని చెప్పారు.
1: ఆజ్ హమ్నే భారత్ ఔర్ నార్డిక్ సంబంధో కో గ్రీన్ టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ కా స్వరూప్ దేనే కా నిర్ణయ లియా హై. ఇస్ గ్రీన్ టెక్నాలజీ పార్ట్నర్షిప్ సే హమ్ ఐస్లాండ్ కి జియో థర్మల్ ఔర్ ఫిషరీస్, నార్వే కి బ్లూ ఇకనామీ ఔర్ ఆర్కటిక్ ఔర్ సభీ నార్డిక్ దేశో కి మెరిటైమ్ ఔర్ సెన్సిటివిటీ మే ఎక్స్పర్టీజ్ కో సస్టైనబిలిటీ కి ఎక్స్పర్టీజ్ కో భారత్ కే స్కేల్ కే సాథ్ జోడ్ కర్ పూరే విశ్వ కే లియే ఏక్ బెహతర్ భవిష్య సునిశ్చిత్ కరెంగే.
2: Topics on the international agenda. I think this meeting is a matter we really need.
0: ముఖ్యంగా ఈ సదస్సులో భారత నార్డిక్ దేశాలు వ్యూహాత్మక హరిత భాగస్వామ్యాన్ని ప్రకటించాయి. పునరుత్పాదక శక్తి, కార్బన్ ఉద్గారాల తగ్గింపు, వాతావరణ మార్పులపై సంయుక్త చర్యలు తీసుకోవాలని నిర్ణయించాయి. అదేవిధంగా భవిష్యత్ కమ్యూనికేషన్ టెక్నాలజీ అయిన 6G అభివృద్ధిపై భారత నార్డిక్ దేశాలు సంయుక్త పరిశోధనలకు అంగీకరించాయి. స్టెమ్ రంగాల్లో విద్యా శాస్త్రీయ సహకారాన్ని కూడా విస్తరించాలని నిర్ణయించాయి. ఆర్కిటిక్ ప్రాంతంలో పెరుగుతున్న భౌగోళిక ప్రాధాన్యత నేపథ్యంలో భారత్ తన ఉనికిని బలోపేతం చేసేందుకు నార్డిక్ దేశాలతో ఆర్కిటిక్ పరిశోధనలు, సముద్ర భద్రత, వాతావరణ అధ్యయనాల్లో భాగస్వామ్యాన్ని విస్తరించాలని నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఇండో పసిఫిక్ ప్రాంత భద్రత, బ్లూ ఎకానమీ, నౌకాయన రంగాల్లో కూడా ఇరుపక్షాలు సహకారం చేసుకునేందుకు అంగీకరించాయి. రక్షణ తయారీ రంగంలో నార్డిక్ కంపెనీలకు భారత్లో అవకాశాలు కల్పించేందుకు సుముఖత వ్యక్తం చేసింది. ఈ సదస్సు ద్వారా భారత నార్డిక్ సంబంధాలు కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా వాతావరణ మార్పులు, ప్రపంచ భద్రత, సాంకేతిక భవిష్యత్తు, ఆర్కిటిక్ వ్యూహాల వరకు విస్తరించినట్లు స్పష్టమైంది. ఇప్పటి వరకు మీరు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుధైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచనా వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.

పది గంటల 19 నిమిషాలు దాటి 20 నిమిషాలకు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. బ్రదర్స్ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు హరివిల్లులో. ఇంతకీ నేను అడిగిన ప్రశ్న ఏమిటి అంటే గనక, డ్యామ్ అనే పదంతో ఒక రాజధాని నగరం పేరైతే ఉందన్నమాట. అయితే ఈ రాజధాని నెదర్లాండ్స్లో ఉంది. ఇంతకీ రాజధాని పేరేంటి మీరే చెప్పాలి. మరి ఈ పేరు ఎవరు చెప్పారో చూద్దామా. మెసేజెస్ అయితే పంపించారు 8162438414కి. ఫస్ట్ మెసేజ్ ఎవరు పంపించారు? వినయ్ ఆదిత్య మెసేజ్ చేశారు కడప నుండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. దేవసేన గారు తిరుపతి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. పెదపరిమి నుండి అబ్దుల్ కలాం గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఆర్జే ఆదిత్య గారు గుడ్ మార్నింగ్ అంటూ ఐఎమ్ ఫైన్ అండి. హిందూపూర్ నుండి రాజేష్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. శుభోదయం ఆదిత్య అంటూ మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి. పిఆర్ శేఖర్ రావు గారు చీరాల నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్

0: మార్నింగ్ అంటూ దుర్గా ప్రీతి గారు బళ్ళారి కర్ణాటక నుండి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఇమ్మనేని వెంకటేశ్వరరావు గారు వేటపాలెం బాపట్ల జిల్లా నుండి కరెక్ట్ ఆన్సర్. కానూ నుండి తాతారావు గారు గుడ్ మార్నింగ్ ఆదిత్య అంటూ ఎస్ గుడ్ మార్నింగ్ అండి. రోటర్ డ్యామ్ కూడా ఉందా? అయితే నాకు తెలిసింది మీరు పంపించిన ఫస్ట్ ఆన్సరే. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు? భాస్కర్ గారు పెడన నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానంద్రరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు, గుడ్ మార్నింగ్ ఆదిత్య గారు ఎలా ఉన్నారు? ఏ సార్ ఫైన్ అండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మెసేజ్ గుడ్ మార్నింగ్ ఆదిత్య సార్ అంటూ ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూర్ నుంచి గుడ్ మార్నింగ్ ఆదిత్య గారు అంటూ ఆన్సర్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వంశీరాజ్ గుంటూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. తుర్కపల్లి విలేజ్ నుంచి డేవిడ్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆమ్స్టర్డామ్. ఎస్, డ్యామ్ అనే పదంతో ఒక రాజధాని నగరం, అది కూడా నెదర్లాండ్స్. ఇంతకీ చెప్పాలంటే ఇది నెదర్లాండ్స్ దేశ రాజధాని ఆమ్స్టర్డామ్. నిజంగా ఈ ఆమ్స్టర్డామ్లో డ్యామ్ ఏంటి? నిజంగా వంతెనేనా? ఎస్, వంతెనే అనమాట. అక్కడ ఒక చిన్న వంతెన ఆధారంగా ఈ ప్రాంతంలో, అదే ఆ ప్రాంతంలో ఒక రాజధాని నగరం ఏర్పడిందంట. అందుకనే ఏదైనా సరే ఒక ల్యాండ్మార్క్ ఆధారంగా ఒక సిటీ అనేది ఏర్పడితే గనక ఆ సిటీకి సంబంధించి ల్యాండ్మార్క్ అదే ఎక్కువగా డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇంకా ఆ సిటీకి ఆ ల్యాండ్మార్క్కి విడదీయరా అని సంబంధం ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే విజయవాడ అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది ఇంద్రకీలాద్రి అండ్ అలాగే ప్రకాశం బ్యారేజ్. సో విజయవాడ ఎప్పుడు అంటే చెప్పాలంటే విజయవాడ ఏనాటి నుంచో ఉంది, ప్రకాశం బ్యారేజ్ అనేది రీసెంట్గా వచ్చింది. సో అలా కాకుండా ఇక్కడ ఆమ్స్టర్డామ్ అనేది డ్యామ్ ఆధారంగా చుట్టూరా ఒక సిటీ అనేది ఏర్పడిందంట. అందుకనే వాళ్ళు ఆ డ్యామ్ని ఎప్పుడు గుర్తుంచుకోవాలని వాళ్ళ పేర్లో పెట్టేసుకున్నారనమాట. సో ఆమ్స్టర్డామ్. సో ఈ నెదర్లాండ్స్ అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది ఏంటంటే రకరకాల డ్యామ్స్. ఎస్, నెదర్ ఆమ్స్టర్డామ్లో ఉన్న డ్యామ్ మాత్రమే కాదు, దేశం అంతటా కూడా రకరకాల చోట్ల రకరకాల డ్యామ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. ఇంకా వాటి ప్రత్యేకతలు కూడా చాలానే ఉంటాయి. సో రీసెంట్గా యాప్స్ లూయిట్స్ డిక్ డ్యామ్ అనేది ఉందన్నమాట. సో ఇక్కడికి భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వెళ్ళడం జరిగిందనమాట. సో యాప్స్ లూయిట్స్ డిక్, ఇది నేను డచ్ ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా చేశానో లేదో కానీ ఇంగ్లీష్లో ఉన్న స్పెల్లింగ్ ప్రకారం ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్ మాత్రం కరెక్ట్గానే చేశానమాట. సో ఈ యాప్స్ లూయిట్స్ డిక్ డ్యామ్ యొక్క ముఖ్యమైన పాత్ర ఏంటంటే గనక నెదర్లాండ్స్లో కొన్ని కొన్ని ప్రాంతాలు సముద్ర మట్టం కంటే తక్కువగా ఉంటాయి. అదేంటి, సముద్ర మట్టం కంటే 2,000 అడుగుల ఎత్తులో, సముద్ర మట్టం కంటే 10,000 అడుగుల ఎత్తులో అని చెప్పి వింటూ ఉంటాం కదా. ఇది హిల్ స్టేషన్స్కి సంబంధించిన ఒక ఇన్ఫర్మేషన్. అదే కనుక సముద్ర మట్టం నుంచి కొంచెం కిందగా ఉంది అంటే గనక అక్కడ నీళ్లు అనేవి చాలా ఎక్కువగా నిలిచిపోతూ ఉంటాయి. చెప్పాలంటే ఇంకా సముద్రం దగ్గరలో ఇటువంటి ప్రాంతాలు ఉంటే సముద్రం వాటర్ అనేది ఎక్కువగా లోపలికి చొచ్చుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా తెలిసిన విషయమే కదా, సముద్రం వాటర్ అది కూడా లోపల నుంచి చొచ్చుకుంటూ వస్తుంది అంటే అక్కడ వ్యవసాయం కాదు కదా, ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేసినా కూడా అది తుప్పెక్కేసి పడిపోతుంది అన్నమాట. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా రెస్ట్రిక్ట్ చేయడం కోసం ఆ ప్రాంతంలో ఒక డ్యామ్ని అయితే చాలా పెద్దగా చెప్పాలంటే 10 కిలోమీటర్ల పైనే కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందనమాట. అదే యాప్స్ లూయిట్స్ డిక్ డ్యామ్. ఇది సముద్రపు నీటిని ఆ ప్రాంతంలోకి రాకుండా మొత్తం అంతా కూడా రక్షిస్తూ ఉంటుందన్నమాట. అందుకనే ఇది అంత ప్రత్యేకమైంది, అంత ప్రధానమైంది. మరి హరిబిల్లులో నేను అడగబోయే రెండో ప్రశ్న ఏంటంటే సంయుక్త అరబ్ రాజ్యాలు. మరి నేను దీన్ని తెలుగులో చెప్పాను, ఇంగ్లీష్లో చెప్తే గనక ఒక దేశం పేరు వస్తుందన్నమాట. సంయుక్త అరబ్ రాజ్యాలు దీన్ని ఇంగ్లీష్లో చెప్పాను, అదే సారీ తెలుగులో చెప్పాను, ఇంగ్లీష్లో మీరు చెప్తే ఒక దేశం పేరు వస్తుంది. మరి ఇంతకీ ఈ తెలుగులో చెప్పిన దాన్ని ఇంగ్లీష్లో ఆలోచించి మెసేజ్ పంపించేయండి 8662-4888-14కి.
1: హాట్ సమ్మర్లో
2: కూల్ టిప్స్. సమ్మర్లో వడదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి వడదెబ్బ తగిలితే ఎలా ఉంటుందో తెలుసా?
3: చెమట పట్టకపోవడం, బాడీ టెంపరేచర్ ఒక్కసారిగా పెరిగిపోవడం,
2: వణుకు పుట్టడం, మగత నిద్ర, కలవరింతలు రావడం,
3: ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మార స్థితిలోకి వెళ్ళడం.
2: మరి వడదెబ్బ తగిలిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో తెలుసా?
3: వడదెబ్బ తగిలిన వ్యక్తిని త్వరగా నీడ ఉండే ప్రదేశానికి తీసుకెళ్ళాలి.
2: చల్లని నీటిలో ముంచిన తడిగుడ్డుతో శరీరం అంతా తుడవాలి. బాడీ టెంపరేచర్ నార్మల్ కి వచ్చే వరకు ఇలా చేస్తూనే ఉండాలి.
3: ఉప్పు కలిపిన మజ్జిగ ORS తాగించాలి. చల్లని గాలి తగిలేలా చూడాలి.
2: అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి నీరు తాగించకూడదు, వెంటనే డాక్టర్ ని సంప్రదించాలి.
3: ఇలా ఫాలో అయిపోతూ ఉండండి ఈ సమ్మర్ లో.

0: సేఫ్ గా ఉండండి హాట్ సమ్మర్ లో.
1: కూల్ టిప్స్. హాయ్ ఆద్య, ఎలా ఉన్నావు?
2: ఏదో బాగానే ఉన్నానులే.
1: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
2: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
1: ఓహో, అయితే ఒంటిగంట అవ్వాల్సిందే.
2: ఒంటిగంటకి దీనికి సంబంధం ఏంటి?
1: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
2: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
1: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు వచ్చే మగువల మాయాజాలం.
2: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
1: ఆఫ్ కోర్స్.
3: మగువల కోసం మగువలు మెచ్చే ధీరా.
1: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: BFM 101.3.
1: తప్పు కాలంలో ఎక్కువ లాభాలు జస్ట్ ఒక క్లిక్ లోనైనా. వా,
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది,
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.

10:33 దాటి 17 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మరి హరివిల్లులో అడిగిన రెండవ ప్రశ్న ఏమిటంటే సంయుక్త అరబ్ రాజ్యాలు. నేను దీన్ని తెలుగులో చెప్పానన్నమాట. ఈ పదాన్ని మీరు అంటే ఈ కలెక్షన్ ఆఫ్ వర్డ్స్ని మీరు ఇంగ్లీష్లో చెప్తే కనుక ఒక దేశం పేరు అయితే వస్తుంది. మరి ఇంతకీ ఏమిటి ఆన్సర్ అంటే కనుక చూద్దాం. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారు? హాయ్ అజయ్ ఆదిత్య అంటూ జయదీప్ సాయి ఫ్రమ్ విజయవాడ నుంచి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పల్ రాజు గారు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా విశ్వజ్ఞ విజయవాడ నుండి కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన నుండి మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్. వంశీరాజ్ గుంటూరు నుండి కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుండి మెసేజ్ చేశారు. సిటీ పేరు మెసేజ్ చేశారు అందులో, కానీ ఆ సిటీ ఏ కంట్రీలో ఉందో ఆ కంట్రీ పేరు కావాలన్నమాట ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఆయలవరం నుండి సిద్ధాంతి గోలి ధర్మారావు గారు పద్మావతి గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. కడప నుండి వినయ్ ఉత్తమ్ రెడ్డి నిషిత మెసేజ్ చేస్తున్నారు. ఇంకా శ్రీలేఖ నిరంజన కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు పెడన నుండి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్. పిఆర్ శేఖరరావు గారు చీరాల నుండి మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. పోలవరం నుండి భాస్కర్ రావు గారు రాణి గారు ఇలా అంటారు. ఎస్ అలాగే అంటారు కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ లేమెళ్లపాడు నుండి భాను గారు వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. మరి ఆన్సర్ ఏంటి అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, దీన్ని యుఏఇ అంటారన్నమాట. సిటీ ఆఫ్ పర్ల్స్ అని ఏ నగరానికి పేరు? భారతదేశంలో సిటీ ఆఫ్ పర్ల్స్ అని ఏ నగరానికి పేరు? హరివిల్లో మూడవ ప్రశ్న. మరి ఈ ప్రశ్నకి సమాధానం తెలిస్తే 8662433814 86624888 1 కి మీ మెసేజ్ పంపించవచ్చు.

10 గంటల 40 నిమిషాలు దాటి 40 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర ఆర్జే ఆదిత్య. మనమున్నాం హరివిల్లు. మరి హరివిల్లులో అడిగిన ప్రశ్న ఏంటంటే, సిటీ ఆఫ్ పర్ల్స్ అని భారతదేశంలో ఏ నగరానికి పేరు?

తెలుసుకుందాం మీ ఎవరెవరు మెసేజెస్ చేశారు. పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజ్ గారు మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్ అండి, హైదరాబాద్. ఆన్సర్ రివీల్ చేసేసానా? కడప నుండి వినయ్, ఉత్తమ్ రెడ్డి, నిషిత, శ్రీలేఖ, నిరంజన మెసేజ్ చేశారు ఫ్యామిలీ మెంబర్స్. ఎస్ కరెక్ట్ ఆన్సర్. వంశీరాజ్ గారు గుంటూరు నుండి కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు కరెక్ట్ ఆన్సర్. ఐలవరం నుంచి సిద్ధాంతి గోలి ధర్మారావు గారు, పద్మావతి గారు, బలరాంపూర్ ఉత్తరప్రదేశ్ కాదనుకుంటా ఆన్సర్ అయితే ఇదే. తిరుపతి బ్యాంక్ కాలనీ నుంచి శిరీష గారు మెసేజ్ చేస్తున్నారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. ఎస్ గుడ్ మార్నింగ్ అంటూ సంధ్యా, ప్రతీక్, ధీరజ్ నాగల్ దిన్నె నుండి మెసేజ్ చేశారు హైదరాబాద్. కరెక్ట్ ఆన్సర్. రాజేష్ గారు హిందూపూర్ నుండి కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి కరెక్ట్ ఆన్సర్. జాన్సన్ గారు విజయవాడ నుండి గుడ్ మార్నింగ్ అండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పిఆర్ శేఖర్ రావు గారు మెసేజ్ చేశారు. పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. స్వీట్ ఆన్ మంగళగిరి దామర్ల చినమత్సన్ రావు గారు, పెదమస్తన్ రావు గారు మెసేజ్ చేశారు.

నమస్కారం గారు, బెంగళూరు నుండి. కరెక్ట్ ఆన్సర్ జాన్సన్ గారు, విజయవాడ నుండి. గుడ్ మార్నింగ్ అండి. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా పిఆర్ శేఖర్ రావు గారు మెసేజ్ చేశారు. పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. స్వీట్ ఆన్ మంగళగిరి దామర్ల చినమత్సన్ రావు గారు పెదమస్తన్ రావు గారు మెసేజ్ చేశారు. అడిగిన క్వశ్చన్కి అయితే ఆన్సర్ మెసేజ్ చేయలేదు. నెక్స్ట్ ఇంకా ఐలవరం నుండి మెసేజ్ చేస్తున్నారు. ఒక ఆన్సర్ని కరెక్ట్ చేసుకున్నారు ధర్మారావు గారు, పద్మావతి గారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి హైదరాబాద్ అన్నమాట. మరి ఇంకా ఈరోజు హరివిల్లు కార్యక్రమంని ఇంకా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇంకా తర్వాత ఇప్పుడు ఒక సాంగ్ అయితే విందామా?

0: కన్మణి ఖతిజా రాంబో మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు. హరి వీళ్ళు ప్రోగ్రామ్ ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఇప్పుడు సమయం 10:45 దాటి 16 సెకండ్లు కావస్తోంది. వేసవిలో షుగర్ వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
2: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, మీరు విజయవాడలో ప్రముఖ కన్సల్టెంట్ జనరల్ ఫిజీషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా షుగర్ వ్యాధి పట్ల అవగాహన కల్పిస్తూ ఉన్నారు చాలా కాలం నుంచి. అయితే డాక్టర్ గారు, వేసవి కాలం, సమ్మర్ అనగానే ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కొంత అసౌకర్యంగా ఉంటారు. ఇక షుగర్ ఉన్నటువంటి వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే

0: వంటిది గత కార్యక్రమంలో కూడా చెప్పారు మీరు. డాక్టర్ గారు, షుగర్ ఉన్నటువంటి వారు ఈ లవణాలు సమతుల్యత దెబ్బతినకుండా ఉండాలంటే, అంటే మీరు చెప్పారు గత కార్యక్రమంలో ఎలక్ట్రోలైట్స్ ఇన్బ్యాలెన్స్ అనేటువంటిది సమ్మర్లో ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది, డీహైడ్రేషన్ అనేటువంటిది అని అన్నారు, మరి ఏం చేయాలి అలాంటప్పుడు?
1: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫన్ కుమార్. సో బేసికల్ గా సమ్మర్లో డీహైడ్రేషన్ వల్ల వచ్చే ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ ట్రీట్ చేయాలంటే బేసికల్ గా ఏంటంటే సరిపడా నీరు తీసుకోవాలండి. బటర్ మిల్క్, నిమ్మకాయ నీళ్లు, షుగర్ లేని నిమ్మకాయ నీళ్లు, ఎటువంటి జ్యూసులు తీసుకోకూడదు. చాలా మంది జ్యూసెస్ తీసుకుంటారు, షుగర్ ఉన్న వాళ్ళ గురించే నేను మాట్లాడుతున్నాను. జ్యూసెస్ తీసుకోవడం వల్ల నీరసం తగ్గుతుంది అనేది ఒక మైండ్కి ఒక చిన్న అపోహ మాత్రమే. బేసికల్ గా పండ్లు తినచ్చు, జ్యూస్ తాగకూడదు. జ్యూస్ తాగడం వల్ల ఏమవుతుందంటే ఆ పీచు పదార్థం లేకపోవడం వల్ల, ఆ జ్యూస్ తాగిన వెంటనే ఫైబర్ లేకపోవడం వల్ల షుగర్ అనేది ఇన్స్టెంట్ గా స్పైక్ అవ్వడం, దానికి తగ్గట్టు ఇన్సులిన్ డిమాండ్ చేయడం. విపరీతమైన జ్యూస్ తాగిన 2 అవర్స్ తర్వాత, షుగర్ పేషెంట్స్ గురించే చెప్తున్నాను, నార్మల్ పర్సన్స్ గురించి కాదు. మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో మాట్లాడినట్టు నీరసంగా ఉన్నప్పుడు మీరు ప్లెయిన్ మజ్జిగ తీసుకోండి, లేదా మంచినీళ్ళు తీసుకోండి, కావాల్సిన మంచినీళ్ళు తీసుకోండి, చిట్కడని తుప్పేసి మజ్జిగ 4-5 గ్లాసులు తీసుకోండి, అంటే ఓవర్ 2 అవర్స్. తర్వాత బాగా నీరసంగా ఉండి తప్పన్నప్పుడు మాత్రమే ఓఆర్ఎస్ ఒకటి తీసుకోండి. కొబ్బరి నీళ్ళు కూడా, లేత కొబ్బరి నీళ్లు, కిడ్నీ సమస్యలు అంతకుముందు ఎటువంటి కిడ్నీ సమస్యలు లేకపోతే కొబ్బరి నీళ్ళు తీసుకుంటే కూడా ఈ డీహైడ్రేషన్, ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ సమస్య తగ్గించవచ్చు. కానీ ఇంకా ఇవి తీసుకున్నా సరే మీకు బాగా విపరీతమైన కండరాలు పట్టేయడం, అయోమయంగా ఉండడం, విపరీతమైన నీరసం, గుండె వేగంగా కొట్టుకుంటున్నట్టు, అయోమయంగా ఉన్నట్టు ఉంటే మాత్రం మీరు ఒక ఫిజిషియన్ని కలిసి దాన్ని ఎవాల్యుయేట్ చేయించుకోవాల్సిన అవసరం ఉందండి.
0: డాక్టర్ ఫణికుమార్ గారు, మీరు ఇప్పుడు ఏం చెప్పారంటే లవణాల సమతుల్యత దెబ్బతినకుండా ఉండటం కోసంగా, అంటే ఒకవేళ ఆ ఎలక్ట్రోలైట్స్ అనేటువంటిది ఇన్బ్యాలెన్స్ అయినట్లయితే ఇట్లా కొబ్బరి నీళ్లు ఇలాంటివి చెప్పుకొచ్చారు మీరు మజ్జిగ ఇలాని, మరి షుగర్ ఉన్న వాళ్ళు కొబ్బరి నీళ్ళు తాగకూడదు, షుగర్ లెవెల్స్ పెరుగుతాయని అంటుంటారుగా.
1: కొబ్బరి నీళ్ళు, షుగర్ కంట్రోల్ ఉన్నవాళ్ళు జస్ట్ లేత కొబ్బరి నీళ్ళు ఆ డీహైడ్రేటెడ్ స్టేట్ లో మాత్రమే తీసుకోమంటామండి, రెగ్యులర్ గా కాదండి.
0: తర్వాత డాక్టర్ గారు, అసలు వేసవి కాలంలో షుగర్ లెవెల్స్ ఎలా ఉండాలి? ఏ కాలంలో అయినా అంతే ఉండాలా? ఈ సమ్మర్ లో ఏమైనా ఉందా ప్రత్యేకం?
1: లేదు సార్, ఈ సమ్మర్ లో షుగర్ లెవెల్స్ కొంచెం ఫ్లక్చుయేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఏ కాలంలో అయినా సరే గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, షుగర్ పేషెంట్ కి, నార్మల్ పర్సన్ కాదు, నార్మల్ పర్సన్ కి అయితే సరగడపిన షుగర్ 99 లోపల ఉండాలి, తిన్న తర్వాత షుగర్ 160 లోపల ఉండాలి. అదే షుగర్ పేషెంట్స్ కి అయితే పరగడపున 80-130 లోపల ఉండొచ్చు, 126 లోపల ఉండొచ్చు, తిన్న తర్వాత 180 లోపల మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే షుగర్ HbA1c అంటే షుగర్ కి సంబంధించిన 3 నెలల సగటు యావరేజ్ పరీక్ష 7 లోపల మెయింటైన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే షుగర్ లెవెల్స్ లో బాగా సమ్మర్ లో బాగా హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొందరికి ఎండలో తిరిగినప్పుడు షుగర్ లెవెల్స్ డౌన్ అయ్యే అవకాశం ఉంది, లేదా స్ట్రెస్ వల్ల షుగర్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది కాబట్టి తరచూ మానిటరింగ్ చేసుకుని దానికి తగ్గట్టు మెడిసిన్స్, డైట్ అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి.
0: డాక్టర్ ఫణికుమార్ గారు, షుగర్ ఉన్నటువంటి వారు, దీర్ఘకాలంగా ఉన్నటువంటి వారు ప్రత్యేకించి ఇన్సులిన్ వాడుతూ ఉంటారు డాక్టర్ల సలహా మేరకు.
1: అవును సార్.
0: ఈ వేసవి కాలంలో, ఈ సమ్మర్ లో ఇన్సులిన్ వాడేటువంటి పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలండి?
1: సార్, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అదే ఇన్సులిన్ వాడే వారి గురించి, ఇన్సులిన్ వాడే వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఇన్సులిన్ అనేది ఉష్ణోగ్రతకి చాలా సెన్సిటివ్ అండి. అది బాగా వేడి ప్రదేశంలో ఎండకు పెట్టినప్పుడు దాని పొటెన్సీ పోయే అవకాశం ఉంది కాబట్టి ఇన్సులిన్ పెన్ లేదా బాటిల్ వాడే వాళ్ళు ఎవరైనా సరే మాక్సిమం ఫ్రిడ్జ్ లో డోర్ లోనే మెయింటైన్ చేయాలి, 2-8 డిగ్రీస్ టెంపరేచర్ లో. తర్వాత డీప్ ఫ్రీజ్ లో పెట్టకూడదు, గడ్డగట్టితే కనుక ఇన్సులిన్ వాడకూడదు. ఫ్రిడ్జ్ డోర్ లోనే పెట్టుకోవాలి, డైరెక్ట్ గా సన్ లైట్ పడే చోట పెట్టకూడదు. తర్వాత కార్ లో డైరెక్ట్ డాష్ బోర్డ్ మీద ఎండకి ఫేస్ చేస్తూ పెట్టకూడదు. అలా పెడితే ఇన్సులిన్ పనితీరు తగ్గే అవకాశం ఉంది. తర్వాత ఇన్సులిన్ ఏదైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఏదైనా ఊరికి వెళ్తున్నప్పుడు ఇన్సులిన్ పౌచెస్ దొరుకుతాయండి, అంటే కూల్ పౌచెస్ దొరుకుతాయి, ఆ కూల్ పౌచెస్ లోనే ఇన్సులిన్ పెట్టుకుని వెళ్లాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నన్ను కొంతమంది పేషెంట్స్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాళ్ళకి తప్పని పరిస్థితుల్లో ఇన్సులిన్ వాడాల్సిన అవసరం ఉంది, కానీ కొంతమందికి ఫ్రిడ్జ్ లేని, మేబీ ఒక 10 రోజులు వేరే ట్రిప్కి వెళ్తున్నాము, ఆ 10 రోజులకి ట్యాబ్లెట్ ఇచ్చేయమంటారు. అది కొంతమంది కుదరని పక్షంలో కూడా ఇన్సులిన్ ని వాళ్ళు ఏ ట్రిప్కి వెళ్ళినా సరే కూల్ పౌచ్ లో తీసుకెళ్లి ఇన్సులిన్ చేసుకోవచ్చు. కానీ ఇన్సులిన్ స్కిప్ చేయడం, ఎవరికైతే ఇన్సులిన్ అవసరమని డాక్టర్ ప్రిస్క్రైబ్ చేశారో వాళ్ళకి అవసరమైతే తప్ప మనం ఇన్సులిన్ అనేది అడ్వైస్ చేయము. అంటే ఇన్సులిన్ డిపెండెంట్ పేషెంట్స్ కి మాత్రమే మనం ఇన్సులిన్ అడ్వైస్ చేస్తాము. సో ఈ ఒక వారం రోజులు మనం ఊరెళ్తున్నాం కదా, ఆ వారం రోజులు ఇన్సులిన్ మిస్ చేయడం వల్ల వాళ్ళకి వెళ్ళిన ఊర్లో డయాబెటిక్ కీటోఆస్టెరోసిస్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇన్సులిన్ డోస్ అనేది డాక్టర్ సలహా లేకుండా మీరు స్కిప్ చేయకూడదు. క్యారీ చేస్తున్నప్పుడు ఒక

0: ఇన్స్టెంట్ కూల్ పౌచ్ లో పెట్టుకుని ఎండ తగలని ప్రదేశంలో పెట్టుకుని బ్యాగులో తీసుకెళ్లొచ్చు.
1: డాక్టర్ గారు, వేసవి కాలంలో వడదెబ్బ తగిలింది అంటే మీరు వైద్యులు హీట్ స్ట్రోక్ లేదా సన్ స్ట్రోక్ అనే పదాలు వాడుతుంటారు. షుగర్ ఉన్న వాళ్ళకి వాళ్ళది ఇంకా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళు. నిజం
0: సార్?
1: సరే, వడదెబ్బ తగిలింది అనుకోండి, హీట్ స్ట్రోక్ అయింది అనుకోండి, షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ప్రత్యేకంగా ఏమైనా ట్రీట్మెంట్ చేయాలా? మీరు ఇన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేయాలనా
0: సార్? అదే అడ్మిషన్ బేసికల్ గా మనకి పేషెంట్ ఒక జనరల్ కండిషన్ బట్టి ఆధారపడి ఉంటుంది. సో పేషెంట్ కాన్షియస్ ఓరియంటెడ్ ఉన్నాడు అంటే మనకు బేసికల్ గా సిమ్టమాటిక్ మేనేజ్మెంట్ సరిపోతుంది. లేదు, హై గ్రేడ్ ఫీవర్ తో వచ్చాడు, కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉన్నాడు, టెంపరేచర్స్ కంట్రోల్ అవ్వట్లేదు, అన్కంట్రోల్డ్ షుగర్ ఉందంటే మాత్రం దాని తగ్గట్టు మనం వైద్యం చేయాల్సిన అవసరం ఉంటుంది.
1: డాక్టర్ ఫణికుమార్ గారు, సమ్మర్ లో చాలా మంది అంటే మామూలు మనుషులు కూడా విపరీతంగా ఈ జ్యూసులు కూల్ డ్రింకులు బాగా తాగుతుంటారండి. మామూలు వాళ్ళ విషయం పక్కన పెడితే ఈ షుగర్ ఉన్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ జ్యూస్ లాంటివి కానీ కూల్ డ్రింకులు లాంటివి కానీ తాగితే
0: సార్? షుగర్ ఉండే వాళ్ళు కూల్ డ్రింక్స్ కానీ డైరెక్ట్ ఫ్రూట్ జ్యూసెస్ కానీ ఇంకా ఆ షేక్స్ ఈ షేక్స్ లేకపోతే ఐస్ క్రీమ్స్ అనేవి మాక్సిమం అవాయిడ్ చేయాలి. ఎందువలన అంటే ఆ షుగర్ అనేది మనకి ఫ్రూట్స్ డైరెక్ట్ గా తిన్నప్పుడు ఆ పీచు పదార్థం ఉండడం వల్ల షుగర్ స్పైక్ అనేది ఇన్స్టెంట్ గా ఉండదు. అదే జ్యూస్ చేసినప్పుడు అంతా వడబట్టేస్తారు కాబట్టి తీసుకున్న వెంటనే షుగర్ లెవెల్స్ బ్లడ్ లోకి స్పైక్ అవ్వడం జరుగుతుంటది. దానివల్ల షుగర్ లెవెల్స్ ఫ్లక్చువేట్ అవ్వడం, దానివల్ల మళ్లీ నీరసం రావడం అనేది జరుగుతుంటది. కాబట్టి షుగర్ పేషెంట్స్ ఎప్పుడైనా సరే ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ తినాలి. ఈ జ్యూసెస్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి చాలా వరకు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉందండి.
1: ఇక్కడ ఒక చిన్న డౌట్ వస్తుంది చాలా మంది. సరే, మిగిలిన ఫ్రూట్ జ్యూస్ అంటే సరే మీరు చెప్పినటువంటి ఇబ్బంది ఉందనుకుందాం. బత్తాయి పళ్ళు, వీటినే కొన్ని ప్రాంతాల్లో రాయలసీమలో చీనికాయలు అంటారు, చీని పళ్ళు,
0: అవి తొనతో పాటు తినొచ్చండి.
1: తినొచ్చు,
0: తినొచ్చు.
1: అది కూడా జ్యూస్ తాగినా కూడా ఇబ్బంది
0: లేదు సార్? తొన తింటే ఆ ఫైబర్ ఉండే బెనిఫిట్, షుగర్ రిలీజ్ స్లోగా ఉంటుంది. అదే మీరు జ్యూస్ తాగే అది మొత్తం అంతా వడబట్టేసిన తర్వాత మీకు ఇన్స్టెంట్ గా షుగర్ స్పైక్ వచ్చేస్తుంది. కాబట్టి బత్తాయి కాయలు, కమలకాయలు తొనతో పాటు తినొచ్చండి. అది ఒకేసారి మీడియం సైజ్ కాయ తీసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ కాకుండా ఒక హాఫ్ కాయ లేకపోతే ఫుల్ కాయ షుగర్ లెవెల్స్ బట్టి చూసుకుని తీసుకోవాలండి.
1: డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ కండిషన్ అని ఒక పదం వాడారు.
0: అవునండి,
1: అది చాలా మంది మామూలు ప్రజలకు కొంచెం అంతగా ఎక్కువగా అర్థం కాదేమో. అసలు ఏమిటి డాక్టర్ గారు ఆ కండిషన్ అంటే ఏంటి అసలు?
0: సో డయాబెటిక్ కీటో ఎసిడోసిస్ అనేది షుగర్ కంట్రోల్లో లేని పేషెంట్స్ కి వచ్చే అతి ముఖ్యమైన కాంప్లికేషన్. దాంట్లో ఏమవుతుందంటే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో లేనప్పుడు పేషెంట్స్ విపరీతమైన వామిటింగ్స్, కడుపులో నొప్పి, అయోమయంతో వస్తూ ఉంటారు. పేషెంట్ దగ్గర ఒక రకమైన స్మెల్ వస్తుంది, అంటే ఫ్రూటీ ఆర్డర్ అంటాము కీటోన్స్ వల్ల. ఒక రకమైన పండ్ల వాసన, అంటే పండ్ల జ్యూస్ వాసన పేషెంట్ దగ్గర వస్తూ ఉంటుంది. అలా వచ్చినప్పుడు ఖచ్చితంగా పేషెంట్ బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసి యూరిన్లో కీటోన్స్ ఎంత ఉన్నాయో చూసి అది ఒక డయాబెటిక్ ఎమర్జెన్సీ. అది అంత కామన్ కాదు, కేవలం షుగర్ కంట్రోల్ లేని వాళ్ళు, ఇన్సులిన్ డిపెండెంట్ వాళ్ళలో మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము, టైప్1 పేషెంట్స్ లో చూస్తూ ఉంటాము. అదేంటంటే ప్రీడిస్పోజింగ్ ఏదన్నా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు డీకేఏలోకి వెళ్లే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఎవరైనా అన్కంట్రోల్డ్ డయాబెటిక్ పేషెంట్ అయోమయంగా ఉన్నప్పుడు, ఆయాస పడుతున్నప్పుడు, కడుపులో నొప్పి చెప్పి లేకపోతే విపరీతంగా వామిటింగ్స్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మీరు దగ్గరలోని హాస్పిటల్కి వెళ్ళి అది డయాబెటిక్ కీటోసిస్సా లేకపోతే కీటో అసిడోసిస్సా లేకపోతే ఆ కీటోన్స్ లేకుండా కేవలం షుగర్ ఒకటే కంట్రోల్ లేకపోవడం వల్ల వచ్చిన కాంప్లికేషన్నా అనేది మీరు ఎవాల్యుయేట్ చేసి డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో డయాబెటిక్ కీటో అసిడోసిస్ అనేది ప్రీడిస్పోజింగ్ అన్కంట్రోల్డ్ షుగర్ పేషెంట్స్, లేకపోతే పోయినసారి నేను చెప్పినట్టు వామిటింగ్స్, మోషన్స్ లాంటి కండిషన్స్ లో, లేకపోతే ఇంకేదో ఇన్ఫెక్షన్ వల్ల, ప్రీడిస్పోజింగ్ కండిషన్ వల్ల డీకే వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళు, ఇన్సులిన్ డిపెండెంట్ వాళ్ళలోనే ఆ కాంప్లికేషన్ ఎక్కువ వస్తుంది. ఇకపోతే షుగర్ కంట్రోల్ ఉన్నా సరే కొంతమందికి లేటెస్ట్ జనరేషన్ ఆఫ్ మెడిసిన్స్ మనకి ఎస్జీఎల్టీ ఇన్హిబిటర్స్ లో కొంతమందికి యూగ్లైసెమిక్ కీటోసిస్, అంటే షుగర్ లెవెల్స్ నార్మల్ గా ఉన్నా సరే డిహైడ్రేషన్ వల్ల వాళ్ళ బాడీలో అసిడోసిస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటుంది. ఇదన్నీ ఏంటంటే మనం లక్షణాలు చెప్పడం కంటే పేషెంట్ ఉండే కండిషన్ బట్టి మనం అప్పటికప్పుడు డయాగ్నోసిస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందండి.
1: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు, అసలు వేసవి కాలంలో షుగర్ ఉన్నటువంటి వారు పాటించాల్సినటువంటి ఆహార నియమాలు, దాంతోపాటు విహార నియమాలు.
0: సో షుగర్ ఉన్న వాళ్ళు బేసికల్ గా వేసవి కాలంలో తీసుకోవాల్సిన చలవ చేసే ఫుడ్స్ గురించి, మనం నీటి శాతం ఎక్కువ ఉండే కూరగాయలు, ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవచ్చండి. బెస్ట్ వచ్చేసి అన్నిటికంటే బెస్ట్ కీరా దోసకాయ, టొమాటో, సొరకాయ, బీరకాయ, పొట్లకాయ, బూడిద గుమ్మడికాయ, ఇది రోజువారీ డైట్లో ఉంచుకోవచ్చు. ఆకుకూరలు, మొలకలు, ఉడకబెట్టిన శనగలు, స్ప్రౌట్స్, అలసందలు లేకపోతే కాబులి శనగలు ఇవి తీసుకోవచ్చు. మజ్జిగ ఎక్కువ తీసుకోవచ్చు. గుడ్లు, చేప, చికెన్ తీసుకోవచ్చు. అది కూడా

0: ఇచ్చిందే ఫ్రైడ్ కాకుండా. మటన్ రెడ్ మీట్ అనేది కొంచెం తక్కువ తీసుకోవాలి. తర్వాత పండ్లలో వచ్చేసి యాపిల్, బొప్పాయి, జామకాయ, కమల ఇవన్నీ లిమిట్లో తీసుకోవచ్చు. తీసుకోకూడని పదార్థాలు వచ్చేసి ఇందాక మనం మాట్లాడుకున్నట్టు కూల్ డ్రింక్స్, డైరెక్ట్ ఫ్రూట్ జ్యూసెస్, ఐస్ క్రీమ్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ అంటే మైదా, బేకరీ ఐటమ్స్, ఇన్స్టెంట్ ఫుడ్స్, ఏదైనా ఆహారం ఫైబర్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకుంటే షుగర్ స్లోగా రిలీజ్ అవుతుంది, పేషెంట్కి అది బెనిఫిట్ చేస్తుంది. ఇన్స్టెంట్గా రిలీజ్ అయ్యే ఫుడ్ ఏది తీసుకున్నా సరే అది ఇన్స్టెంట్గా షుగర్ లెవెల్స్ తినగానే అరిగిపోయి షుగర్ వెంటనే పెరిగిపోయే ఫుడ్స్ అనేది చాలా వరకు అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉందండి.
1: పాలు, బాదం పాలు ఈ రెండింటిలో ఏది తీసుకోవచ్చు, ఏది తీసుకోకూడదు?
0: పాలకి ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. బాదం పాలు అనేది అది అగైన్ మళ్ళీ ఇందాక మనం అనుకున్న కూల్ డ్రింక్స్ కోవకు వస్తుంది కాబట్టి పాలు తీసుకోవచ్చండి. అది కూడా మీడియం ఫ్యాట్ ఉండే పాలు తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం పెరుగు కంటే బటర్ మిల్క్ బెటర్ అండి.
1: మంచిది. డాక్టర్ గారు, దానిమ్మ పళ్ళు యాక్చువల్ గా మనం జ్యూస్ ఎవరు తొందరగా తాగరు, తాగుతున్నప్పటికీ కూడా తక్కువగా తాగుతారు. దానిమ్మ గింజలు మంచిదని అంటుంటే
0: తినొచ్చు.
1: డయాబెటిక్ పేషెంట్లు తినొచ్చు.
0: తినొచ్చండి, ఒక కప్ గింజలు బౌల్ నిన్న తినొచ్చండి. సార్ ఫైనల్ గా ఒక 7 రూల్స్ గుర్తుపెట్టుకోండి. బేసికల్ గా రోజుకి కనీసం 3 లీటర్ల వాటర్ తీసుకోండి. హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రం డాక్టర్ గారు మీకు చెప్పిన లిమిట్ వాటరే తీసుకోండి. కొంతమంది కార్డియాక్ ఫెయిల్యూర్స్ లో, కిడ్నీ ఫెయిల్యూర్స్ లో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం వాటర్ కంటెంట్ డాక్టర్ గారి ప్రిస్క్రిప్షన్ మేరకే తీసుకోండి. అంటే లిమిట్, మనం ఫ్లూయిడ్ ఇంటేక్ లిమిట్ చేస్తాం కాబట్టి కిడ్నీ పేషెంట్స్ కి, కార్డియాక్ పేషెంట్స్ కి. జ్యూసులు, కూల్ డ్రింక్స్ కు పూర్తిగా తగ్గించుకోండి. తర్వాత షుగర్ లెవెల్స్ వారానికి ఒకసారి 2 సార్లు చెక్ చేసుకుంటూ ఉండండి. మూత్రంలో ఏదైనా మంట అనిపించినా లేకపోతే ఫీవర్ వచ్చినా సరే ఇన్ఫెక్షన్ ని ముందుగానే గుర్తించే అవకాశం కోసం యూరిన్ టెస్ట్ చేసుకుని మీ ఫిజిషియన్ ని కన్సల్ట్ చేయండి. వామిటింగ్స్ కానీ, మోషన్స్ కానీ ఉన్నప్పుడు, షుగర్ కంట్రోల్ లేనప్పుడు ఖచ్చితంగా డాక్టర్ గారిని కలిసి వారి నిర్ణయం మేర మీరు వాళ్ళు చెప్పిన సలహా పాటించాల్సిన అవసరం ఉంది. నీరసంగా అనిపించినా లేకపోతే యూరిన్ తక్కువ వస్తున్నట్టు అనిపించినా సరే కూడా మీరు దాన్ని అశ్రద్ధ చేయకుండా డాక్టర్ని సలహా మేరకు మీరు నిర్ణయం తీసుకోండి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ ఆర్ఎల్వి పణికుమార్ గారు. నమస్కారం.
0: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: మీరు ఇంతవరకు వేసవిలో షుగర్ వ్యాధి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ నిర్వాహకులు డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
4: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: വിവിധ ഭാരതി എഫ്എം ന്യൂസ് ഹെഡ്ലൈൻസ്.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లాప్రగడ. 4 రోజుల భారత పర్యటనకై అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రుబియో ఈరోజు కోల్కతా చేరుకున్నారు. భారత్లో ఆయన తొలిసారి పర్యటిస్తున్నారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో, రేపు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్తో రుబియో విస్తృత చర్చలు జరపనున్నారు. ఢిల్లీలో జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి మంగళవారం ఆయన హాజరుకానున్నారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని యాదమర్రి మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. యాదమర్రి మండలం కండ్రిగ ప్రజావేదికలో పాల్గొంటారు. అనంతరం సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించే రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలిస్తారు. పాకిస్తాన్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో చొరబాట్లను నిరోధించేందుకు వచ్చే ఏడాదిలో స్మార్ట్ బోర్డర్ ప్రాజెక్టును ప్రారంభించనున్నట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. సుమారు 6,000 కిలోమీటర్ల సరిహద్దును శత్రు దుర్భేద్యంగా మార్చనున్నట్లు ఆయన తెలిపారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్లైన్లో విడుదల చేయనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. తిరుమల తిరుపతిలో గదుల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంచుతూ చమురు సంస్థ నిర్ణయం తీసుకున్నాయి. 4 రోజులకోసారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఈ నెలలోనే ఇంధన ధరలు 3 సార్లు పెరిగాయి. తాజాగా పెంచిన ధరలు నేటి ఉదయం 6 గంటల నుంచే అమల్లోకి వచ్చాయి. రానున్న వారం రోజుల పాటు తెలుగు రాష్ట్రాలతో సహా వాయువ్య, మధ్య, తూర్పు భారత్లోని కొన్ని మైదాన ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది. మున్సిపాలిటీలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చడమే లక్ష్యంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం చేపడుతున్నట్లు మంత్రి నారాయణ తెలిపారు. 4 వారాల పాటు జరిగే కార్యక్రమాన్ని బెలూన్ లేగర్ వేసి ఆయన ప్రారంభించారు. మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్లేసులను శుభ్రం చేయడం, 2వ వారంలో కాలువలను శుభ్రం చేయడం, 3వ వారంలో ఇల్లు, షాపుల వద్ద చెత్తను వేరు చేసేలా అవగాహన కల్పించడం, 4వ వారం పబ్లిక్ టాయిలెట్స్ను శుభ్రం చేసేలా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో 2.87 లక్షల కోట్ల డివిడెండ్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించనుంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి చెల్లించిన 2.69 లక్షల కోట్లతో పోలిస్తే ఇది 6.75% ఎక్కువ. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 12 గంటలకు వినవచ్చు.

0: నవపదుల నిండి నూతన సబుగులతో నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
1: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
0: మన ఆకాశవాణి
1: భరతావనికే
0: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది,
1: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.
0: ఆకాశ

0: పదకొండు గంటల ఐదు నిమిషాలు దాటి 53 సెకండ్లు కావస్తోంది. వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యు రాజే ఆదిత్య. మరి ఈ రోజు ఎన్నో విషయాలు అయితే తెలుసుకున్నారు కదా, మరి వాటితో పాటు ఇంకా బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే విన్నారు. మరి మళ్ళీ మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకునే ముందు ఇంకా అంతవరకు స్టే కూల్ అండ్ స్టే హ్యాపీ. విత్ దిస్ యువర్ ఆర్జే ఆదిత్య ఈ సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే.
1: ఫైవ్ థౌజండ్ రా.
2: ఏంట్రా 5000?
1: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
2: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్కి నువ్వు పే చేస్తే డిన్నర్కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా

0: షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదేలాగా?
0: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
1: హే, సూపర్ ఐడియా రా.
2: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

0: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
1: రారా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
0: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
1: ఏంటో విషయం?
0: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
1: అవునా?
0: అవును చిన్నమ్మాయి.
1: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్ముడు.
0: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరు

0: వల్ల ప్రియనే ఇష్టం ఆకాశవాణి కదా.
1: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయ్యింది మనందరికీ.
0: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
1: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
0: అవునవును,

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పోలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: లైఫ్ ఈజీ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుమ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబాడీ హాయ్ ఫ్రెండ్స్ మరి మిమ్మల్ని అందరినీ ఈ సమయంలో అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను

0: మంచి మంచి పాటలు, బుల్లి బుల్లి మాటలు తీసుకొచ్చాను. వాటన్నిటిని మీకు వినిపించేస్తాను. మరి లేట్ చేయకుండా రెడీ చేసేద్దాం ఈనాటి ఈ ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తూ. మరి లెవెన్ అయిపోయిందంటే సినిమా కబుర్లు. మరి సినిమా కబుర్లో మీకోసం చక్కెర్లో కొడుతూ మొత్తం ఎన్నో సినీ విశేషాలను తీసుకొచ్చాను. వాటన్నిటిని మీకు చెప్పేస్తాను. అంతకంటే ముందు ఒక మంచి రాజుగారి పాట విందాం. మన కోసం సిద్ధంగా ఉన్నారు ది రాజసాబ్ మూవీ నుంచి. ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తుండే స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: He got blow, we got style. Make it move with a smile. Everybody step aside, step aside. Watch out, come in a vibe.
2: और नई कड़ी की शुरुआत करने जा रहे हैं युवा. अपने नियुक्ति पत्र पाकर सरकार के विभिन्न मंत्रालयों और विभागों में अपनी सेवाओं से विकसित भारत की यात्रा को मजबूती देंगे. इस कार्यक्रम को आरंभ करने के लिए सर्वप्रथम मैं माननीय राज्य मंत्री डॉक्टर जितेंद्र सिंह जी से अनुरोध करती हूं कि वे अपना स्वागत संबोधन दें.
3: परम आदरणीय प्रधानमंत्री जी, अपने बहुमूल्य समय में से कुछ एक क्षण निकालकर आपने हमारे बीच रह करके हमारी हौसला अफजाई की है, आपका बहुत बहुत आभार. 22 अक्टूबर सन 2023 को आपके द्वारा प्रारंभ किए गए रोजगार मेले के इस क्रम में आज हम 19वां अंक लेकर के उपस्थित हैं. यदि अभी तक हुए 19 रोजगार मेला के कार्यक्रमों का आकलन किया जाए तो समझ में आता है कि रोजगार मेला के इस क्रम के परिणाम स्वरूप जहां एक ओर नियुक्ति सरकारी नौकरियों में होने वाली नियुक्तियों में संख्या में वृद्धि हुई है, पारदर्शिता भी आई है और इतना

వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ అల్లప్రగడ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలోని యాదమర్రి మండలంలో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. యాదమర్రి మండలం కండ్రిగ ప్రజావేదికలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అనంతరం సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను పరిశీలిస్తారు. పశ్చిమాసియాలో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఓవైపు చర్చలు కొనసాగుతుండగానే ఇరాన్పై మరోసారి దాడికి దిగేందుకు అమెరికా సన్నద్దమవుతోందంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని పశ్చిమ ప్రాంతం వైపున్న గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ఇరాన్ పౌర విమానయాన సంస్థ విమానయాన సిబ్బందికి నోటీసు జారీ చేసింది. ఈ నెల 25 వరకు అన్ని విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. యువత దేశానికి వెన్నెముక అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా జరిగిన రోజుగార్ మేళా కార్యక్రమంలో భాగంగా గుంతకల్లులో నిర్వహించిన కార్యక్రమంలో వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందిన యువతీ యువకులకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమంలో సుమారు 50,000 మంది యువతీ యువకులు వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందారని సంజయ్ చెప్పారు. 4 రోజుల భారత పర్యటనకై అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు కోల్కతా చేరుకున్నారు. భారత్లో ఆయన తొలిసారి పర్యటిస్తున్నారు. నేడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో, రేపు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్

జయశంకర్తో రూబియో విస్తృత చర్చలు జరపనున్నారు. ఢిల్లీలో జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశానికి మంగళవారం ఆయన హాజరు కానున్నారు. దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. 4 రోజులకోసారి ఇంధన ధరలు పెరుగుతున్నాయి. ఈ నెలలోనే ఇంధన ధరలు 3 సార్లు పెరిగాయి. తాజాగా పెంచిన ధరలు నేటి ఉదయం 6 గంటల నుంచి అమల్లోకి వచ్చాయి. ఈరోజు 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగాల్పుల ప్రభావం చూపే అవకాశం ఉందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని రాష్ట విపత్తు నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. మరోవైపు ద్రోణి ప్రభావంతో ఈరోజు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని చెప్పారు. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది. తిరుమల, తిరుపతిల్లో గదుల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేస్తారు. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 1 గంటకు వినవచ్చు.

0: City FM 101.3.
1: ఫైవ్ థౌజండ్?
2: ఏంట్రా 5000?
1: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
2: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
1: అవునా, అదేలాగా?
2: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్
3: మాకు Prime Minister Narendra Modi today distributed more than 51,000 appointment letters to newly appointed youth in various government departments and organizations. The Rozgar Mela was held at 47 locations across the country. The newly recruited candidates selected from across the country will be joining various ministries and departments, including the Ministry of Railways, Home Affairs, Health and Family Welfare, and Department of Higher Education, among others. Addressing the Rozgar Mela through video conferencing, the Prime Minister said the world is eager to be a part of India's growth journey. Mr. Modi said that the country is also partnering with various countries of the world aimed at providing opportunities, employment and global exposure to the youth of the nation. The Prime Minister noted that India is becoming the trusted supply chain partner of the globe.
4: दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है. आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है. भारत भी दुनिया के अलग अलग देशों के साथ पार्टनरशिप कर रहा है. इसका उद्देश्य यही है कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे. साथ साथ मैं चाहता हूं मेरे देश के नौजवानों को ग्लोबल एक्सपोजर भी मिले.
5: मिस्टर मोदी एडेड दैट एवरी इंडियन इज वर्किंग विद अ कमिटमेंट टू मेकिंग इंडिया विकसित भारत बाय 2047 एंड टू अचीव दिस द कंट्री इज इन्वेस्टिंग इन सेवरल सेक्टर्स. द प्राइम मिनिस्टर हाईलाइटेड दैट न्यू एम्प्लॉयमेंट अपॉर्चुनिटीज आर बीइंग क्रिएटेड फॉर द यूथ ऑफ द कंट्री.
4: आज हर भारतीय एक बड़े संकल्प के साथ

రోడ్ ఆఫ్ లైన్ అంటే ఆ మాత్రం ఉంటుంది కదా భయ్యా. మరి మీరంతా భగవంత్ కేసరి మూవీ నుంచి ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. మనకి స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ మీకు తెలుసా ప్రోగ్రామ్ని. సో భయ్యా, బేసిక్గా చాలా మందికి కొన్ని రకాలమైన ప్రాబ్లమ్స్ ఉంటాయి భయ్యా. అవన్నీ పక్కన పెడితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటిది ఒకటి ఉంటుంది భయ్యా, అది మామూలు రేది కాదు భయ్యా, ఒక రేంజ్ భయ్యా. వెల్త్ సైకాలజిస్టులు అని ఈ మధ్యన అక్కడక్కడ ఈ పదాన్ని కాస్త గట్టిగానే ఉంటున్నాం భయ్యో. ఇంతకీ వెల్త్ సైకాలజిస్టులు చేసే పని ఇందిరా భయ్యా, అసలు ఏంటి వీళ్ళు అని అంటే, కొన్ని బ్యాంకులు, ప్రైవేటు సంస్థలు మరియు బాగా డబ్బున్న వాళ్ళకి వాళ్ళ మధ్యన బాగా వినిపించే పేరే ఈ వెల్త్ సైకాలజిస్టులు. వీళ్ళు ఏం చేస్తారంటే భయ్యా, కాస్త బాగా డబ్బున్న వారికి ఎదురయ్యేటువంటి ఒత్తిళ్ళు, ఆందోళన లాంటి కొన్ని మానసిక ఇబ్బందులు ఉంటాయట భయ్యా. వాటిని ఎలా ఎదుర్కోవాలి, అలాగే పెట్టుబడుల గురించి ఆర్థిక సలహాలు ఇస్తూ ఉంటారంట. అందుకే అంటారు మరి, డబ్బుంటే అన్నీ వస్తాయి అని, అందులో ఇది కూడాను. ఆయన ఆ మాత్రం ఉన్న తర్వాత ఏమాత్రం వస్తే మాత్రం వచ్చే నష్టం ఉంది, అన్నీ వాటంతటా ఏ చూసుకుంటూ ఉంటాయి అంటారా. సరే అలాగే కానిస్తాం, మీరు ఏదంటే అదే అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ తెచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ వినరో భాగ్యము విష్ణు కదా. ఈ మూవీ నుంచి ఈ పాటను వింటూ ఎంజాయ్ చేస్తుండీ. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాట్లు చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనం మీకు తెలుసా కార్యక్రమంలో. భయ బేసిక్ గా భయ, ఈ కుడి చేతి వాటం వారితో పోలిస్తే ఈ ఎడమ చేతి వాటం వారి మెదడు కాస్త పనితీరు కాస్త భిన్నంగా ఉంటుందంట భయ. అందుకేనేమో వాళ్ళు చాలా వరకు సైకాలజిస్టుల రీసెర్చ్ లో వారిని పరిగణలోకి తీసుకోరట. నాకు ఇది వింటుంటే నిజమేనేమో అనిపిస్తుంది భయ్యా. ఎందుకంటారా, నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు భయ్యా, వాడు లెఫ్ట్ హ్యాండర్ అనమాట. వాడు ప్రతిసారి నా రూట్ సెపరేటు అన్నట్లు చేస్తూ ఉంటాడు ప్రతిదీ ఫ్యాన్ నీకై, కాకపోతే అప్పుడప్పుడే కాస్త అలా ఉంటుందన్నమాట. ఏదేమైనా కానీ భయ్య, లెఫ్ట్ హ్యాండర్స్ కున్న డిఫరెంట్ వేరు భయ్యా. వాళ్ళ క్రికెట్ హ్యాండర్కైనా ఒక రేంజ్లో ఉంటుంది, వాళ్ళ రేటింగ్ చాలా బాగుంటుంది, వాళ్ళ ఆలోచన విధానం ఏదైనా కానీ మనకన్నా కాస్త భిన్నంగా ఉంటారు అనడంలో అయితే కనుక ఏమాత్రం ఆశ్చర్యం లేదు. రీసెర్చ్లు కూడా ఏ చెప్తున్నాయట, అది విషయం. మరి మీకు కూడా ఎవరన్నా లెఫ్ట్ హ్యాండర్ ఫ్రెండ్స్ ఉన్నారా, లేదా మీరే లెఫ్ట్ హ్యాండర్సా? లెట్స్ ఒకసారి చెక్ చేసుకోండి, మంచిదే ఎందుకన్నా కానీ. అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య. ఈ మూవీ నుంచి ఈ కూల్ మెలోడీ మీకోసం వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తలను వింటారు.
1: వార్తలు చదువుతున్నది ములకల స్వాతి. ముందుగా ముఖ్యాంశాలు. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతా చేరుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్ తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా, భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 19వ రోజ్గార్ మేళాను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించారు. దేశ యువతకు అవకాశాలు, ఉపాధి, అంతర్జాతీయ అనుభవాన్ని అందించే లక్ష్యంతో భారత్ ప్రపంచంలోని వివిధ దేశాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటుందని మోదీ తెలియజేశారు. ప్రపంచవ్యాప్తంగా భారత్ అత్యంత విశ్వసనీయమైన సప్లై చైన్ భాగస్వామిగా ఎదుగుతోందని మోదీ హర్షం వ్యక్తం చేశారు.
2: दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है. आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है. भारत भी दुनिया के अलग अलग देशों के साथ पार्टनरशिप कर रहा है. इसका उद्देश्य यही है कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे. साथ साथ मैं चाहता हूं मेरे देश के नौजवानों को ग्लोबल एक्सपोजर भी मिले.
1: 2047 నాటికి భారత్ను వికసిత్ భారత్గా మార్చాలనే నిబద్ధతతో ప్రతి భారతీయుడు శ్రమిస్తున్నారని, ఈ లక్ష్య సాధన కోసం దేశం పలు రంగాల్లో పెట్టుబడులు పెడుతుందని మోదీ తెలిపారు. దేశ యువత కోసం సరికొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తున్నామని

0: आज हर भारतीय एक बड़े संकल्प के साथ आगे बढ़ रहा है। ये संकल्प 2047 तक विकसित भारत के निर्माण का संकल्प है। इस लक्ष्य की प्राप्ति के लिए आज देश अलग अलग सेक्टर्स में निवेश कर रहा है और इस निवेश से देश के युवाओं के लिए रोजगार के लाखों नए अवसर बन रहे हैं, जिसे आज भारत में सेमीकंडक्टर मैन्युफैक्चरिंग की पूरी सप्लाई चेन तैयार की जा रही है।
1: ఈ రోజు జరిగిన 19వ రోజ్గర్ మేళాలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన 51,000కు పైగా యువతకు నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ రోజ్గర్ మేళా నిర్వహించారు. ఎంపికైన ఈ కొత్త అభ్యర్థులు రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖతో పాటు పలు విభాగాల్లో చేరనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనల నుంచి పుట్టిన రోజ్గార్ మేళా ద్వారా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుందని కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్లోని రైల్ కళారంగ్లో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రోజ్గార్ మేళా కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ మంత్రిత్వ శాఖలకు సంబంధించిన 218 మంది యువతీ యువకులకు ఆయన స్వయంగా ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ,
2: మోడీ గారి నేతృత్వంలో అనేక శాఖలు, అది పిఎస్సీలు గాని గవర్నమెంట్ సెక్టార్ లో పనిచేసేటువంటి వివిధ ప్రభుత్వ శాఖలు గాని అన్నిట్లో కూడా ఖాళీలు లేకుండా సాధ్యమైనంత వరకు నిరుద్యోగ యువతకు ప్రభుత్వం ద్వారా దేశానికి సేవ చేసే అవకాశం కల్పించాలి, ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా ఆయా కుటుంబాలకు అండగా నిలబడాలనేటువంటి ప్రమాణమైనటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
1: అనంతరం దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ నియామక పత్రం కేవలం కాగితం మాత్రమే కాదని, వికసిత్ భారత్ నిర్మాణంలో భాగస్వామ్యమయ్యే ఒక సంకల్ప పత్రమని అభివర్ణించారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతాకు చేరుకున్నారు. కాగా భారత్లో మార్కో రూబియో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా భారత్ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడం, వాణిజ్యం, రక్షణ, ఇంధన భద్రత, సాంకేతికత, ఇండో పెసిఫిక్ వ్యూహంలో సహకారాన్ని విస్తరించడంపై ఆయన కీలక చర్చలు జరుపుతారు. భారత్లో అమెరికా రాయబారి సర్గియో గోర్ కోల్కతా విమానాశ్రయంలో రూబియోకు స్వాగతం పలికారు. రూబియో కోల్కతాలోని మదర్ హౌస్, సెయింట్ తెరీసా మిషనరీస్ ఆఫ్ ఛారిటీ ప్రధాన కార్యాలయం, చిల్డ్రన్స్ హోంను ఈ సందర్భంగా సందర్శించారు. ఈ సాయంత్రం ఆయన న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారని సోషల్ మీడియా పోస్టులో గోర్ తెలియజేశారు. ఈ పర్యటనలో రూబియో ప్రధానంగా రక్షణ భాగస్వామ్యాలు, అధునాతన సాంకేతికతలు, వాణిజ్య సంబంధాలు, క్వాడ్ ప్రణాళికలో సహకారంతో సహా కీలక వ్యూహాత్మక రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చిస్తారు. రూబియో రేపు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్తో చర్చలు జరిపి యుఎస్ ఎంబసీలో జరిగే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు హాజరవుతారు. భారత్ ఆతిథ్యమిస్తున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో ఆయన పాల్గొంటారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ అద్రేట్ ఏఐఆర్ న్యూస్ అండర్స్కోర్ హెచ్వడిని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 286,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఆమోదం తెలిపింది. కేంద్ర బ్యాంక్ చేసిన అత్యధిక డివిడెండ్ చెల్లింపుల్లో ఇది ఒకటిగా నిలిచింది. నిన్న ముంబైలో ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా అధ్యక్షత జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా గత ఏడాదితో పోలిస్తే 2025-26 ఆర్థిక సంవత్సరంలో తమ స్థూల ఆదాయం 26.42% పెరిగిందని ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. భారత్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు తగినంతగా అందుబాటులో ఉన్నాయని, దేశవ్యాప్తంగా సరఫరాలు స్థిరంగా కొనసాగుతున్నాయని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భయాందోళనలతో కొనుగోలు చేయవద్దని, వాస్తవ అవసరానికి అనుగుణంగా మాత్రమే ఇంధనాన్ని కొనుగోలు చేయాలని మంత్రిత్వ శాఖ ప్రజలకు సూచించింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ద్వారా నిరంతర సరఫరా పర్యవేక్షణ, సమన్వయ పంపిణీ ద్వారా కొన్ని రీటైల్ అవుట్లెట్లలో తాత్కాలికంగా ఏర్పడిన సమస్యలను పరిష్కరిస్తున్నట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు లీటర్కు 91 పైసల వరకు పెరిగాయి. ఇరాన్ ఉద్రిక్తలు, హార్మోజ్ జలసంధిలో అంతరాయాల కారణంగా అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడంతో ఇంధన ధరలు గత 10 రోజుల్లో దాదాపు 5 రూపాయలు పెరిగాయి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ నిన్న సచివాలయంలో

0: ucc.mp.gov.in వెబ్సైట్ను ప్రారంభించారు. ఈ పోర్టల్ ద్వారా పౌరులు, రాజకీయ పార్టీలు, సామాజిక సంస్థలు ప్రతిపాదిత యూసీసీపై తమ అభిప్రాయాలను, సూచనలను జూన్ 15వ తేదీలోపు తెలియజేయవచ్చు. కాగా అంతకుముందు ఏప్రిల్లో ఉమ్మడి పౌరస్మృతి అమలు అంశాలను పరిశీలించేందుకు రాష్ట ప్రభుత్వం 6 సభ్యులతో కూడిన ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రంజన ప్రకాష్ దేశాయ్ నేతృత్వం వహిస్తున్నారు. నీట్ పరీక్ష పేపర్ లీక్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ పూణేలో మరో మహిళను అరెస్టు చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిపుణురాలిగా నియమించిన మనీషా హవల్దార్ను నిందితురాలిగా గుర్తించారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఢిల్లీ, జైపూర్, గురుగ్రామ్, నాసిక్, పూణే, లాతూర్, అహల్యానగర్లలో 11 మంది నిందితులను అరెస్టు చేశారు. దేశవ్యాప్తంగా పలుచోట్ల సీబీఐ సోదాలు నిర్వహించి నేరానికి సంబంధించిన పత్రాలతో పాటు ల్యాప్టాప్లు, బ్యాంకు ఖాతా వివరాలు, మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. భారత్ అధ్యక్షతన కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ 2వ బ్రిక్స్ మహిళల కార్యవర్గపు సమాపేశాన్ని నిర్వహించింది. ఈ సమాపేశానికి మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్ నిన్న వర్చువల్ గా అధ్యక్షత వహించారు. ఈ సమాపేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మధ్య ప్రాధాన్యత గల రంగాల్లో పురోగతి, సహకారంపై అనిల్ మాలిక్ చర్చించారు. మౌంట్ ఎవరెస్ట్ శిఖరంపై జాతీయ పతాకాన్ని ఎగురవేసిన ఇండో టెబిటియన్ బార్డర్ పోలీస్ ఐటీబీపీ మొట్టమొదటి మహిళా పర్వతారోహణ బృందాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందించారు. అత్యంత కఠినమైన భూభాగం, తీవ్రమైన వాతావరణ పరిస్థితుల్లో ఈ అద్భుతమైన ఘనతను సాధించి దేశం ముందు అనే సూత్రాన్ని ఐటీబీపీ బృందం ప్రతిబింబించిందని సామాజిక మాధ్యమ పోస్టులో అమిత్ షా ప్రశంసించారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు లక్నోలో జరిగే మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ పంజాబ్ కింగ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ ఈ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. కాగా నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుపై 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 255 పరుగులు చేయగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులే చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. భారతదేశ ప్రగతి ప్రయాణంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో 4 రోజుల భారత పర్యటన నిమిత్తం ఈ ఉదయం కోల్కతా చేరుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 2,86,000 కోట్ల రూపాయల మిగులు నిధులను కేంద్ర ప్రభుత్వానికి బదిలీ చేయడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆమోదం తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుసుకుందాం.
1: ఆకాశవాణి

0: Bharti FM 101.3.
1: రామ్, నాలో నీకు నచ్చిందేంటి?
2: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
2: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆటంకం చేసి ఉంటున్నారో, ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనం మీకు తెలుసా కార్యక్రమంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి మాట్లాడేసుకుంటూ మరి ఇప్పుడింతకీ మీకు చెప్పబోతున్న విషయం ఏమిటి అంటే, హాయ్ హలో గుడ్ మార్నింగ్ అని పొద్దున లేవగానే ఎవరైనా చెప్పే మాటే భయ్యా. ఇది కేవలం మన మనుషులు మాత్రమే చెప్పగలిగిన మాటను అనుకునేవాళ్ళం ఇంతవరకు, ఇప్పటి వరకు. కానీ ఈ పొద్దున్నే లేగానే గుడ్ మార్నింగ్ చెప్పుకునే సంస్కృతి అంతా మనకు మాత్రమే కాదు భయ్యో, కొన్ని రకాల జంతువులకు కూడా ఉంటాయట. అవేంటో ఇప్పుడు మీకు చెప్తా. అవి జంతువులే కావచ్చు.

ఇంకేమో పక్షులు కావచ్చు ఏమైనా కానీ, ఇప్పుడైతే మీకు విషయం చెప్తా భయ్య. ఇదికి మేడంటే నీటిలో జీవించే కొన్ని నీటి గుర్రలు ఉంటాయి భయ్య, అవి కూడా ఒక రకమైన శబ్దాల ద్వారా పొద్దుపొద్దున నిద్రలు వచ్చిన తర్వాత గుడ్ మార్నింగ్లు, హాయ్లు, హలోలు చెప్పుకుంటాయట. ఒక్కోసారి ఆకర్షించడం కోసం రంగులు కూడా మార్చుకుంటాయట, అంటే మంచి కలర్ఫుల్గా కూడా తయారవుతాయట. అదే మనం వేసుకుంటాం చూసారు మేకప్లు, రంగురంగుల బట్టలు, ఆ మాదిరి అదనమాట సంగతి. కాబట్టి ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, మనం మాత్రమే అనుకున్నాం కాదండోయ్, మనలాగా చాలా

వేసుకుంటాం చూసారా, మేకప్లు రంగురంగుల బట్టలు ఆ మాదిరి, అదనమాట సంగతి. కాబట్టి ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు, మనం మాత్రం అనుకున్నాం కాదండి, ఓయ్ మనలాగా చాలా పై ఉన్నాయన్నమాట, అచ్చ మన మాదిరి, అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ అయితే చేస్తుంది ఫ్రమ్ ది మూవీ గ్యాంగ్ లీడర్ నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండి, స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

నడి రోడ్డులోన చితిక మీద చితిక వేసరా, చితిక మీద చితిక వేసరా, నా వేళ్ళు చూడు. నడి రోడ్డులోన చితిక మీద చితిక వేసరా. అరే రెండయ్య రెండయ్య ఇంకపోతయ్య ఎక్కడున్నారయ్య ఎప్పుడో సరయ్య చితిక మీద, చితిక మీద తమ్ముడు చితిక మీద చితిక.

వెళ్ళొద్దు అంటూనే ఆపేటి వాళ్ళుంటే తరిమి చూడరా, తల పొగరుతో ఎగిరే వాణ్ణి తరిమి కొట్టరా, ఆకలన్న వాడి ముద్దలాగుతుంటే ఎదురు తిరగరా, నిన్ను తగలగ భయపడేలా తెగువ చూపరా.

0: ಸಮಾಚಾರ ಇಂದುರೇ ಅವನಿಗೆ ಚಿಟಿಕೆ ಮೀದ ಚಿಟಿಕೆ ಮೀದ ತಮಿಳು ಚಿಟಿಕೆ ಮೀದ ಚಿಟಿಕೆ ವೇಸರಾ ನಾವೇಳು ಚೂಡು ನಡಿ ರೋಡ್ ಲೋನ ಚಿಟಿಕೆ ಮೀದ ಚಿಟಿಕೆ ವೇಸರಾ.
1: ఏ చాలరా ఇప్పుడు ఏం పీకావు నీ హంగామా?
2: ఇలాంటి పాటలకి స్టెప్లు వేయాలంటే ఏదైనా పీక్ ఉండాలి కదా.
1: అదేరా ఇప్పుడు ఏం చించావు నీ పాటలు డాన్స్ లో? నీకు ఉద్యోగం వచ్చిందా? నీకు
3: కొత్తగా అడుగుతాడు
2: తెలియట్లేదే.
1: కానీ అదే మన తప్పు కాదు. ఈ చోటు ఇక్కడ ఉన్న చెత్త ఈ చెత్తకి కారణమై ఈ చెత్తలో బతుకుతున్న ఎదుగో ఈ మనుషులు వీళ్ళని చూస్తేనే
0: విరిచి విరిచి ఇరగతోము.

0: candidati di Cavetera.
1: Well, dear friends, మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం మీకు తెలుసా కార్యక్రమంలో భయ, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఫోబియా ఉంటుంది భయ. అంటే ఒక్కొక్క రకాలటువంటి ఎన్నో చెప్పుకున్నాం మనం. ఇప్పుడు ఇంకొక విషయం కూడా చెప్పుకుందాం భయ. హీలియోఫిలియా వినడానికి కాస్త చిత్రంగా ఉంది కదా, కానీ దీని అర్థం ఏంటో ఎందుకు కూడా చెప్పేస్తాను భయ్యా. ఈ హీలియోఫిలియా అంటే సూర్యరశ్మి అంటే బాగా ఇష్టం ఉన్నవారు వాళ్ళకు ఉండేటువంటి ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళని ఇలా పిలుస్తారట. వీళ్ళు ఎప్పుడు వెలుగులోనే ఉండాలని కోరుకుంటారట. అంతేకాదు వీళ్ళు చాలా ఉత్సాహంగా ఆనందంగా కూడా ఉంటారట. వీరిలో చాలా మంది అందంగా కూడా ఉంటారట. ఇటువంటి వారు ఇప్పుడు కాస్త బయట బాగా ఎండలు ఎక్కువ ఉన్నాయి, కాస్త చూసుకోండి మాస్టరు. కానీ మొత్తానికి ఈ హీలియోఫిలియా అనే ఉన్నవాళ్ళు చక్కగా వెలుతురులో ఉంటూ ఇంత మంచి లక్షణాలు ఉన్నాయంటే

మంచిదే కదా, సంస్థ చెక్ చేసుకుందాం, మనకు కూడా ఇలాంటిది ఏమైనా ఉందో లేదో. అయినా చివరికి ఒక పదం ఉంది చూశారు, అందంగా కూడా ఉంటారు అని. కాబట్టి మనం ట్రాపే పదం తర్వాత విషయాలు తర్వాత మాట్లాడుకోదాం, అదనమాట సంగతి. ఇదండి ఈనాటి మీకు తెలుసా, మరి నాకు తెలిసిన విషయాలు మీకు చెప్పాను, మీకు తెలిసినవి తర్వాత చెప్తారు కానివ్వండి. మొత్తంగా కనుక ఈ వాటితో ఈ కార్యక్రమం సమాప్తం, తర్వాత మనం అంతా కలుసుకుందాం తర్వాతి కార్యక్రమంలో. ఈలోపు మీకోసమే దానికి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుందని వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు చదువుతున్నది బాలకృష్ణ ఎల్లప్రగడ. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. యాదమర్రి మండలం కండ్రిగలో సంజీవని కార్యక్రమంలో ప్రసంగిస్తున్నారు. అనంతరం సంతగేటు ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి రోగులకు అందుతున్న వైద్య సేవలను ముఖ్యమంత్రి పరిశీలిస్తారు. ఈరోజు 13 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 221 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశముందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పోలవరం, కాకినాడ, బీఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మరోవైపు ద్రోణి ప్రభావంతో ఈరోజు రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని సూచించారు. పశ్చిమాసియాలో పరిస్థితులు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయి. ఓవైపు చర్చలు కొనసాగుతుండగానే ఇరాన్పై మరోసారి దాడికి దిగేందుకు అమెరికా సన్నద్దమవుతోందంటూ వార్తలు వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని పశ్చిమ ప్రాంతం వైపున్న గగనతలాన్ని మూసివేస్తున్నట్లు ఇరాన్ పౌర విమానయాన సంస్థ విమానయాన సిబ్బందికి నోటీసు జారీ చేసింది. ఈ నెల 25 వరకు అన్ని విమానాల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. చైనాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. బొగ్గు గనిలో జరిగిన పేలుడు ఘటనలో మృతుల సంఖ్య 82కు చేరింది. మరో 9 మంది ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తోంది. షాన్సీ ప్రావిన్స్లోని బొగ్గు గనిలో శుక్రవారం రాత్రి 7:30 గంటలకు గ్యాస్ లీక్ అయి పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో గనిలో 247 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను

ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను 25వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. తిరుమల తిరుపతిలో గదుల కోటాను అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. మాచ్కండ్ జల విద్యుత్ కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పవర్ స్టేషన్ 2వ అంతస్తులో పనిచేస్తున్న కార్మికులు మంటల్లో చిక్కుకున్నారు. దట్టమైన పొగ కారణంగా సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోంది. వివిధ భారతి ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు తిరిగి 3 గంటలకు వినవచ్చు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
1: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
1: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియో సమయం 1:06 అవుతుంది. మరి 1 గంట అవుతుందంటే మరి 1:02 మనమంతా ధీర అంటూ వీరవనితల గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఈ కార్యక్రమం వీరవనితల కార్యక్రమం. మరి ఈరోజు నేను మీకు చెప్పబోయేటువంటి ఆ వీరవనిత మామూలు వారు కాదండి. వారి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఒక స్త్రీ బ్రిటిష్ వారిని వాళ్ల చేతిలో ఉన్న ఆయుధాలతో సహా వదిలేసి మరీ పరుగులు పెట్టించగలిగారంటే మీరు నమ్ముతారా? ఒక స్త్రీ ఆవిడ ప్రసంగిస్తుంటే ఆ స్త్రీ ఉపన్యాసాన్ని వినకుండా ఉండాలని, అక్కడికి ఎవ్వరూ రాకూడదని బ్రిటిష్ వారు అడ్డుకుంటున్నారంటే మీరు నమ్మగలరా? ఒక స్త్రీ ఉపన్యాసం చేస్తుంటే ఆ మాటలు జనాలకి వినపడకూడదని బ్రిటిష్ వారు డప్పుల మూతతో అడ్డుకునే ప్రయత్నం చేశారంటే మీరు నమ్మగలరా? నమ్మి తీరాలండి, ఎందుకంటే ఇవన్నీ వాస్తవాలు కాబట్టి. ఇంతకు మించిన విశేషాలు ఇంకా ఎన్నో ఉన్నాయి, మనం నమ్మలేనివి, మనకి తెలియనివి. వాటన్నిటి గురించి మీకు చెప్పేస్తాను. ఇంతకీ ఎవరా స్త్రీమూర్తి అంటారా? చెప్తానండి, వారి గురించి కూడా మీకు ఖచ్చితంగా చెప్తాను. ఎదుగో ఇప్పుడు మీరు వినబోతున్న ఈ పాట తర్వాత

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం ధీర వీరవనితల కార్యక్రమంలో. ఇందాక మనం చెప్పుకున్నాం కదండి, ఒక స్త్రీ బ్రిటిష్ వారిని ఆయుధాలతో సహా పరిగెట్టించారు. ఒక స్త్రీ ఉపన్యసిస్తుంటే జనాలు రావకుండా బ్రిటిష్ వారు అడ్డుకున్నారు. ఒక స్త్రీ మాటలాడుతుంటే ఆ మాటలు జనాలకు వినిపించకుండా ఉండేందుకు డప్పుల మూతతో ఎన్నో అడ్డంకులను ఎదురయ్యేలా చేశారు. కానీ ఇవి ఏమీ ఆవిడని ఆపలేకపోయాయి. ఆవిలో ఉన్న ఆశయాన్ని, ఆమెకున్నటువంటి ఆ స్వాతంత్ర కాంక్షను అవేమీ అడ్డుకోలేకపోయాయి. ఇంతకీ ఎవరా స్త్రీమూర్తి? ఆవిడెవరో కాదండి, మన దువ్వూరి సుబ్బమ్మ గారు. అవునండి, మీరు విన్నది నిజమే. ఈ స్త్రీ ఒక విప్లవం. ఈ స్త్రీ

ఆశయం. ఈ స్త్రీ బ్రిటిష్ సైన్యానికి చెమటలు పట్టించిన ఒక మహాశక్తి. ఆవిడే మన తూర్పు గోదావరి జిల్లాలోని ద్రాక్షారామం గ్రామంలో జన్మించినటువంటి దువ్వూరి సుబ్బమ్మ గారు. దువ్వూరి సుబ్బమ్మ గారు 1880 జన్మించారు. వీరి భర్త దువ్వూరి వెంకయ్య గారు. వారితో బాల్య వివాహం జరిగింది. దువ్వూరి సుబ్బమ్మ గారికి చిన్నతనంలోనే భర్తను కోల్పోవడం వలన చదువుకోలేదు. అయినా దువ్వూరి సుబ్బమ్మ గారి ఆశయం ముందు అవన్నీ ఎక్కడ అడ్డురాలేదు. వీరికి బంధువైనటువంటి వెంకట శాస్త్రి గారి వద్ద సాహిత్యంలో శిక్షణ పొందారు. ఆ తర్వాత దువ్వూరి సుబ్బమ్మ గారు వారి అడుగులు, వారి ఆశయాలు అంతా స్వాతంత్ర ఉద్యమం వైపు అడుగులు వేశాయి. అలా వేసిన అడుగులు అక్కడతో ఆగిపోలేదు. అవి ఎక్కడ దాకా వెళ్ళాయి, అక్కడతో ఏం మొదలయ్యింది, అవన్నీ మీకు చెప్తాను ఇప్పుడు మీరు వినబోయే ఈ పాట తర్వాత. స్టే ట్యూన్డ్ వివిధ భారతి FM 101.3.

0: వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యువత దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. వార్తల వివరాలు. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం కండ్రిగ గ్రామంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సంజీవని కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రజావేదిక కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. సంజీవని పథకం కింద 74 రకాల వైద్య పరీక్షలు ఇంటి నుంచే చేయించుకోవచ్చని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొంటూ,
2: ప్రభుత్వానికి సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమే, అందులో భాగమే సంజీవని. ఈ ఏడాది ఆగస్టు 15 లోపు రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని ప్రాజెక్టు పూర్తి స్థాయిలో అమలు చేస్తాం. సంజీవనితో సమగ్ర వైద్య సేవలు లభిస్తాయి. సంజీవని వల్ల కలిగే ప్రయోజనం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి. భవిష్యత్తులో 42 పరీక్షలు మీ గ్రామంలో మీ ఇంటి దగ్గర చేయించే బాధ్యత ఈ ప్రభుత్వానిది.
1: యువత దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలోని నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ లో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారుల పాసింగ్ అవుట్ పరేడ్ ఈరోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ ప్రతి సివిల్ సర్వీస్ అధికారి సేవాభావం దేశభక్తితో విధులు నిర్వర్తించాలని చెప్పారు. భవిష్యత్తులో మరింత మంది సమర్థత కలిగిన అధికారులు దేశానికి సేవలందించేందుకు

0: ఈ అకాడమీ ఎంతో దోహదపడుతుందని కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి పేర్కొంటూ,
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీజీకే దూరదర్శి నేతృత్వం భారత్ 2047 తక్ వికసిత భారత్ నిర్మాణ సంకల్ప ఆగే బ వికసిత ఆత్మనిర్భర తకనీకీ రూప సే ఉన్నత ఔర్ విశ్వ స్తర పర్ సమ్మానిత రాష్ట్ర బనతే హే హమ్ సబ్ దేఖ్ రహే హైం పద్మ పురస్కార్ హో అబ్ ధర్మ జాతి ఔర్ క్షేత్ర యా భాషా కే భేదభావ సే ఊపర్ ఉఠ చుకే హైం.
0: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహించనుంది. జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు 14 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా కార్యక్రమాలు ప్రచారాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్టస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనుంది. గ్రామాల నుంచి జిల్లా కేంద్రాల వరకు యోగా కార్యక్రమంలో 1,00,000 మందిని భాగస్వాములను చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఈ రోజు జరిగిన 19వ జాతీయ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 51,000కు పైగా నియామక పత్రాలను ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో పాల్గొని అందజేశారు. గుంటూరులో జరిగిన రోజ్గార్ మేళాలో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని నియామక పత్రాలు అందజేశారు. ప్రభుత్వ వ్యవస్థలను మార్చగలిగే శక్తి యువతకు ఉందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొంటూ,
2: దేశాన్ని ముందుకు తీసుకువెళ్లడంలో ప్రతి ఒక్కళ్ళు గనక పాత్ర పోషిస్తే మనం కూడా ఒక డెవలప్డ్ నేషన్ గా అవుతుంది. మీ అందరినీ ఒక తాటి మీద తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ రోజు ఇటువంటి రోజుగారు మేళాలు పెడతా ఉన్నారు. అదేవిధంగా డెవలప్మెంట్ చూసుకోండి, ఓవరాల్ గా ఒక సిస్టమేటిక్ గా కంట్రీని డెవలప్ చేస్తా ఉన్నారు. నేషనల్ హైవేస్ అన్నింటిని ఇంప్రూవ్ చేశారు, కనెక్టివిటీ వచ్చే విధంగా. సామాన్యులు ప్రయాణించే రైల్వే స్టేషన్స్ అన్నింటినీ కూడా అమృత్ భారత్ స్టేషన్స్ అని వాటిని మోడర్నైజ్ చేస్తా వస్తా ఉన్నారు.
0: విశాఖపట్నంలో జరిగిన రోజుగారు మేళాలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు, అనంతపురంలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పాల్గొని నియామక పత్రాలు అభ్యర్థులకు అందజేశారు. యువతకు ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం రోజుగారు మేళాను ప్రవేశపెట్టినట్లు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెలియజేస్తూ,
3: దేశవ్యాప్తంగా దాదాపు 51,000 మందికి ఈరోజు ఉత్తర్వులు ఇస్తున్నాం, నియామక ఉత్తర్వులు ఇస్తున్నాం. ఈ గుంతకల్లోనే ఇది 3వ రోజుగారు. 136 మంది ఈరోజు స్టేట్ నుంచి నియామక ఉత్తర్వులు తీసుకుంటున్నారు. కార్యక్రమం నిరంతరం కొనసాగించాలని చెప్పి మోడీ గారు చూస్తున్నారు. ఈ దేశాన్ని శక్తివంతమైన నిర్మాణం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో మోడీ గారి సంకల్పం తీసుకొని పనిచేస్తున్నారు. దానికి అనుగుణంగా ఇష్టం ఈ ఆలోచన కూడా అక్కడ ఉండాల్సిన అవసరం.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. బక్రీద్ సెలవును ఈ నెల 28వ తేదీకి రాష్ట ప్రభుత్వం మార్పు చేయడంతో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లోనూ మార్పులు చేసినట్లు ఇంటర్మీడియట్ విద్యామండలి కార్యదర్శి రంజిత్ బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీన జరగాల్సిన ప్రథమ సంవత్సరం ఆర్థిక శాస్త్రం, వృత్తి విద్య బ్రిడ్జ్ కోర్సు గణితం, జీవశాస్త్రం పరీక్షలను జూన్ 5వ తేదీన ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ద్వితీయ సంవత్సరం గణితం, వృత్తి విద్య బ్రిడ్జ్ కోర్సు గణితం, జీవశాస్త్రం పరీక్షలను అదే రోజు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. స్వర్ణాంధ్ర స్వచ్చంద్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ అన్నారు. ఈ రోజు నుంచి ఒక రాష్టం ఒకే తీరులో పరిశుభ్రతే లక్ష్యం నినాదంతో రాష్ట వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కు ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రాష్టంలో 4 వారాల పాటు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మంత్రి నారాయణ తెలియజేస్తూ,
4: శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి, ప్రజలందరూ ఇన్వాల్వ్ కావాలని ముఖ్యమంత్రి గారు స్వచ్ఛంద కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క జిల్లాకు పోవటం, ఆ జిల్లాలో ఈ స్వచ్ఛంద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. స్వచ్ఛంద్రం సాధించాలంటే ఖచ్చితంగా సిటిజన్స్ పార్టిసిపేట్ చేయాలి. అందరూ పార్టిసిపేట్ చేస్తేనే స్వచ్ఛాంద్రాన్ని సాధించగలం. స్వచ్ఛాంద్రాన్ని సాధించినప్పుడు ప్రజల యొక్క ఆరోగ్య పరిస్థితి మెరుగుపడుతుంది.
0: రాష్టంలో క్లీన్ అండ్ గ్రీన్ కి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు.

0: పురం జిల్లా కనిగిర్లో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ఆయన పాల్గొని పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ,
1: ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం కింద క్లీన్ అండ్ క్లీన్ కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు వినూత్నంగా ఒక నెల రోజుల పాటు క్లీన్ అండ్ స్వీప్ అనే ప్రోగ్రామ్ తీసుకుని పట్టణాల్లో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. కంప్లీట్ గా డ్రైన్స్ క్లీనేజ్ కావచ్చు, రోడ్లు క్లీనింగ్ కావచ్చు, ఎక్కడైనా కానీ కార్నర్ ప్లేస్ లో ఉన్నటువంటి చెత్తను కూడా మొత్తం వెలికి తీసి బయటకు తరలించి ఈ ప్రతి నగరాన్ని గ్రామాలను కూడా శుభ్రంగా చేయాలని ఒక నెల రోజుల కార్యక్రమం తీసుకోవడం జరిగింది.
0: పరిశ్రమల ఏర్పాట్లో వేగవంతమైన కార్యాచరణ, స్పీడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్లో రాష్టం ముందున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని టీ కొండూరులో 600 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 3,000 కోట్ల రూపాయల పెట్టుబడితో కేవలం 11 నెలల రికార్డు సమయంలో ఈ ప్రాజెక్టు పూర్తి కావడం రాష్ట ప్రభుత్వ వేగవంతమైన కార్యాచరణకు నిదర్శనమని వెల్లడించారు. రికార్డు సమయంలోగా ప్రాజెక్టును పూర్తి చేసిన యాజమాన్యానికి ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందనలు తెలిపారు. రాష్టంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈరోజు 13 మండలాల్లో తీవ్రస్థాయిలోనూ, 221 మండలాల్లో ఒక మోస్తరుగానూ వడగాల్పులు ప్రభావం చూపే అవకాశముందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగమే సంజీవని కార్యక్రమమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. యువత దేశ అభివృద్దిలో భాగస్వాములు కావాలని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పిలుపునిచ్చారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: Bharti FM 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆలస్యం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున్నాం ధీర వీరవనితల కార్యక్రమంలో. మనం చెప్పుకుంటున్నాము దువ్వూరి సుబ్బమ్మ గారి గురించి. చెప్పాం కదండి దువ్వూరి సుబ్బమ్మ గారు, వారు బాల్య వివాహం చేసుకుని చిన్నతనంలోనే వితంతువుగా మారినా కూడా వారి ఆశయం, వారి ఆశయాలు, వారి అడుగులు ఎక్కడా ఆగలేదు. స్వాతంత్ర్యోద్యమం వైపు అడుగులు వేశాయి, ఆ అడుగులు అక్కడితో ఆగలేదు. కాకినాడలో జరిగిన రాజకీయ సమావేశంలో వారు పాల్గొన్నాక సంపూర్ణ స్వాతంత్రాన్ని బలపరుస్తూ వీరు చేసినటువంటి అనర్గళంగా చేసిన ఆ ప్రసంగం ఆ సభకే హైలైట్ గా నిలిచింది. గంభీరంగా ఉండే వారి కంఠం, ఆ కంఠం నుంచి వచ్చే పదునైన తూటాల్లాంటి మాటలు ఎందరినో అలో

చేశాయి. అంతెందుకండి, వీరు మాట్లాడుతుంటే ఆంగ్లేయులు మైకులకున్నటువంటి వైర్లు కట్ చేసేవారంటే ఆలోచించండి, వారి వాగ్దాటి ఏ రకంగా ఉండేదో, వారు మాట్లాడుతుంటే జనాల్లోకి ఆ మాటలు ఎంత పదునుగా వెళ్ళాయో. అయినా మైకులు లేకపోయినా సభంతా వినిపించేలా వీరు వీరి గంభీరమైన కంఠంతో ప్రసంగం చేసేవారట. చూసారా, ఒకరు ఆపితే ఆగేదా ఆ ఉద్యమం, ఒకరు కాదంటే ఆగేదా ఆ స్వాతంత్ర అడుగులు. మరి చూసారా, ఒక మహిళ చేసినటువంటి ఎంతో కృషి, ఇంకా ఎన్నో ఉన్నాయి, వాటన్నిటి గురించి కూడా ఖచ్చితంగా మీకు నేను చెప్తాను ఈ పాట తర్వాత.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్. ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: వెల్మడియా ఫ్రెండ్స్, మీరంతా అట్లు చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం ధీర వీరవనితల కార్యక్రమంలో. మనం మాట్లాడుకుంటున్నాం దువ్వూరి సుబ్బమ్మ గారి గురించి. వారి స్వాతంత్ర్యోద్యమంలో వారు వేసిన అడుగులు, వారు మాట్లాడిన మాటలు, ప్రతీది, ఆవిడ చేసిన ప్రతి చర్య ఎందరినో ఆలోచింపజేసేలా చేశాయి. నిప్పు కనుక లాంటి వీరి పదునైన మాటలకు ఆవేశాన్ని, ఆలోచనలను జోడించి అర్థమయ్యేలా ప్రసంగాన్ని చేయడం వీరి ప్రత్యేకత. 1922లో సహాయ నిరాకరణోద్యమం గురించి దువ్వూరి సుబ్బమ్మ గారు కీలక పాత్ర పోషించారు. ప్రజలంతా వీరిని దేశ బాంధవి అని పిలిచేవారు. అంతేకాకుండా ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాలలో కూడా వీరు చాలా చురుగ్గా పాల్గొన్నారు. ఒక సమావేశంలో ఆంగ్లేయులు దువ్వూరి సుబ్బమ్మ గారిని బంధించి క్షమాపణ చెబితే విడిచిపెడతామంటే, నా కాలి గోరు కూడా అలా చెయ్యదు అని నిర్భయంగా, నిస్సంకోచంగా చెప్పిన సాహసి, ధైర్యవంతురాలు మన దువ్వూరి సుబ్బమ్మ గారు. నిజంగా అలా చుట్టూ ఆయుధాలతో గన్నుల్ని అలా ఏం చేసి పెట్టి, మేము అడిగినట్టు మీరు చెప్పకపోతే మీ ప్రాణం తీస్తాము అంటే ఎవరైనా భయపడకుండా ఉంటారా? ఉంటారు. అలా ఉన్నవారు మన దువ్వూరి సుబ్బమ్మ గారు. మహిళల్లో దువ్వూరి సుబ్బమ్మ గారు ఎంత గొప్పవారండి. నిజంగా వీరి గురించి ఇంకా అనేక విశేషాలు ఖచ్చితంగా మీతో పంచుకుంటాను. ఇప్పుడు మీరు వినబోతున్న ఈ పాట తర్వాత

ఏముంటుందండి ఈ పాట? జుమ్మంది నాదం ఈ చిత్రం నుంచి చంద్రబోస్ గారి రచనలో, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి గాత్రం నిజంగా ఈ పాటకి ప్రాణం పోసిందనడంలో అతిశక్తి లేదు మాస్టారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి ఉంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం ధీర వీర వనితల కార్యక్రమంలో. మనం మాట్లాడుకుంటున్నాం దువ్వూరి శుభం గారి గురించి. దువ్వూరి శుభం గారి గురించి ఎంత చెప్పినా తక్కువ అండి. వారిలో ఉన్నటువంటి తెగువ ఇప్పటికీ ఎందరిలోనో కావలసినటువంటి ఆ ఆవేశం, నిప్పు కనికెల్లాంటి మాటలు, ఆ ధైర్యం, ఆ ఆలోచన జ్ఞానం, ఏ విషయం చెప్పినా కానీ అందరికీ అర్థమయ్యేలా ప్రసంగించడం వారి గొప్పతనం. ఒకసారి ఏం జరిగింది తెలుసా అండి? పెద్దాపురంలో పెద్దాడ కామేశ్వరమ్మ అనే వ్యక్తి వనభోజనాల పేరుతో ఒక రాజకీయ సభ ఏర్పాటు చేశారట. అందులో సుబ్బమ్మ గారు కూడా పాల్గొంటున్నారని ఆంగ్లేయులు గారు తెలుసుకున్నారు. బ్రిటిష్ వారు తెలుసుకుని అక్కడికి చేరారు. అక్కడికి చేరి వారందరిపై దాడి చేశారు. దీనిపై ఆగ్రహించిన దువ్వూరి సుబ్బమ్మ గారు వారిపై విరుచుకుపడ్డారు. ఆంగ్లేయులందరినీ చితకబాదారు. ఆమె ధైర్యాన్ని చూసిన మిగిలిన వారు కూడా ధైర్యం తెచ్చుకొని బ్రిటిష్ వారి రక్షక దళాలపై విరుచుకుపడ్డారు. ఒక స్త్రీ తల్లిగా, ఒక స్త్రీ ఆదర్శ మూర్తిగా, అంతవరకు మాత్రమే తెలిసిన ఈ ప్రపంచానికి ఒక స్త్రీ అంటే

శక్తిగా మారి స్వాతంత్రాన్ని సాధించాలన్న ఆశయంతో పోరాడితే ఎలా ఉంటుందో చూపిన వీర వనిత మన దువ్వూరి సుబ్బమ్మ గారు. హ్యాట్స్ ఆఫ్ టు సుబ్బమ్మ గారు. వీరి 83 సంవత్సరాల వయసులో మన పూర్తి స్వాతంత్రాన్ని చూసి ఆనందంతో వీరమరణం పొందారు. 1964 మే 31 తేదీన 83 ఏళ్ల వయసులో వీరు మరణించడం జరిగింది. అయినా స్వాతంత్రాన్ని సాధించాలన్నటువంటి ఆ కాక్ష, ఆ పట్టుదలని వీరి రక్తం నుంచి ఎవరు వీరు చేయలేకపోయారు. ఆ స్వాతంత్రాన్ని చూసిన ఆ ఆనందమైన రోజుల నుంచి ఆ కళ్ళలో వచ్చినటువంటి ఆ ఆనంద భావోద్వేగాలు చాలా గొప్పవి. అందుకే ఇటువంటి వారు ఎందరో ఉన్నారు. వారందరూ స్వాతంత్రోద్యమంలో పాల్గొని వారి ప్రాణాలను త్యాగం చేశారు. ఆనాటి వారి కృషి ఫలితమే ఈరోజు మనం అనుభవిస్తున్నటువంటి ఈ స్వాతంత్రం, ఈ ఆనందం, ఈ జీవితం. నిజంగా వారందరికీ హ్యాట్స్ ఆఫ్ టు దెమ్. ఇదండి ఈనాటి మన ఈ ధీర. మీరంతా వింటూ ఆనందించారని ఆశిస్తూ ఈనాటి ఈ ధీరాకి బై బై పలికేస్తూ తర్వాత కార్యక్రమంలో మనమంతా కలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి. ఇది వివిధ భారతి FM 101.3.

0: विविध भारती FM 101.3। హాయ్ ఆత్యా, ఎలా ఉన్నావు?
1: ఏదో బాగానే ఉన్నానులే.
0: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
1: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
0: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
1: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
0: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
1: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
0: ఇది నా క్రెడిట్ కాదు బాస్, వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
1: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
0: ఆఫ్ కోర్స్.
2: మగువల కోసం మగువలు మెచ్చే ధీర,
0: ఓన్లీ ఆన్ విజయవాడ వివిధ భారతి FM 101.3.

0: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
2: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
3: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
2: కాసేపు ఉండొచ్చు కదా?
3: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిత్తారేటి?
2: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
3: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
2: మీ తెలివి ముందు నాదేముందండి.
3: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
0: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుం మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరి స్టూడియోలో సమయం చూస్తే 2:30 దాకా అయిపోయింది. మరి ఈ టైంలో మనమంతా సందడే సందడి అంటూ సందడి చేయడానికి సిద్ధంగా ఉంటాం కదూ. మరి మింపుతో ఆ సందడి చేయించడం కోసం ప్రశ్నలతో నేను సిద్ధంగా ఉన్నాను. మరి సమాధానాలు చెప్పడం కోసం, మెసేజ్లు పంపించడం కోసం మీరంతా సిద్ధంగా ఉన్నారన్న విషయం కూడా నాకు అర్థమవుతుంది. మరిక లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ సందడే సందడిని. మరి తెలుసు కదా ఫ్రెండ్స్, నేను అడిగే ఈ ప్రశ్నల కోసం సమాధానాలు పంపించడానికి మీరు అంతర్జాలాన్ని వాడకుండా మనకున్నటువంటి సొంత మేధాశక్తితో, ఏంటి మనకున్నటువంటి మన మేధాశక్తితో మనకి అనిపించిన సమాధానాన్ని పంపిద్దాం. అలా మీరు నాకు సమాధానాన్ని పంపించాలి అంటే మీ వాట్సాప్ నెంబర్

నుంచి 08662424 ఈ నంబర్ కి మీకు తెలిసిన సమాధానం మీ పేరు ఊరు జత చేసి వాట్సాప్ చేసేయడమే. వెరీ సింపుల్ బట్ క్వశ్చన్స్ ఆర్ వెరీ టఫ్. అది నాకు మీకు కాదు కదా, నా ప్రశ్న ఏదైనా కానీ మీ సమాధానం అంటూ ఒకటి దానికి తగ్గట్టుగా ఉంటుంది కదా, అదన్నమాట సంగతి. సో మరిక స్టార్ట్ చేసేద్దామా ఇన్నట్టు మన ఈ సందడే సందడిని. ముందుగా మీకు సరబోతున్న మొట్టమొదటి ప్రశ్న, ఎందరు ఎక్కినా విరగని మంచం, అందరినీ మోసే మంచం, ఏమిటది? ప్రశ్న మరొకసారి, ఎందరు ఎక్కినా విరగని మంచం, అందరినీ మోసే మంచం, ఏమిటది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 08662484 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

అదన్నమాట సంగతి. అది కదా మరి విషయం. మరి వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మరి మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనమున సందడే సందడిలో. మరి నేను అడిగిన ప్రశ్న గుర్తున్నదా లేక ఈ పాటల మధ్యలో మర్చిపోయారా? నాకు తెలిసింది గుర్తుండే ఉంటుంది మీకు. ఇంతకీ ఆ

గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు. సందడి సందడి కార్యక్రమానికి స్వాగతం అంటూ శాంతినగర్ నుండి ఒకే ఒకటి పంపించేశారు రైట్ ఆన్సర్ తో. శుభ మధ్యాహ్నం అంటున్నారు కేదార్ వీరేష్ రాజోరి మండలం నుంచి సరైన సమాధానంతో. అస్సలాం వలైకుం మనవర్ బాయ్ అంటున్నారు. వలైకుం అస్సలాం బాయ్, ఎలా ఉన్నారంటున్నారు? క్షేమమేనా? నేను క్షేమమే, మీరు క్షేమమేనని తెలుస్తున్నాను. సందడే సందడికి స్వాగతం. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుండి, కామారెడ్డి జిల్లా నుంచి. ఆన్సర్ ఇస్ అంటూ భయ్యా, ఇది కాస్త రాంగ్ ఆన్సర్ భయ్యా. తదుపరి కర్నూలు జిల్లా నుంచి ముజఫర్నగర్ నుండి రామా కార్తిక వెన్నెలవల్లి పంపించేశారు రాంగ్ ఆన్సర్ తో విత్ ఫైర్ సింబల్ ఆల్సో. పెడన జోగానందరావు కాలనీ నుంచి చెప్పలరాజు గారు పంపించేశారు హౌ భయ్యా కాదుగా. మండూరు నుంచి మధుకుమార్ లక్ష్మీదేవి పంపించేశారు అర్థం కాలేదు భయ్యా. అన్వర్జీ అస్సలాం వలైకుం అంటున్నారు. వలైకుం అస్సలాం బాయ్, మీరు అడిగిన ప్రశ్నకి నా సమాధానం అంటూ పంపించేశారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మొహమ్మద్ జునై జైనుద్దీన్ గారు, స్నేహ బాను జైనుద్దీన్ గారు. వావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ రాంగ్ ఆన్సర్ సార్, అద్భుతం. తదుపరి భాస్కర్ ఫ్రమ్ పెటర్ నుంచి పంపించేశారు ఆహా, ఆగుతాంగా రాంగ్ ఆన్సర్ కాబట్టి. శుభ మధ్యాహ్నం అందరికీ అంటూ నల్లగొండ జిల్లా చిత్రాల గ్రామం నుండి దమ్మోజ్ వెంకటాచారి వరలక్ష్మి దమ్మోజ్ అనుకో ఫ్యామిలీ అంటూ పంపించేశారు. ఎంతమంది కలిసి టీం వర్క్ చేశారంటే ఖచ్చితంగా ఇటు నుంచి వచ్చే సమాధానం అద్భుతం, ఒక మహా అద్భుతం అయి ఉంటుందని ఆశించారండి. ఆశించడం కూడా మనం తప్పేనండి, ఎందుకంటే అది రాంగ్ ఆన్సర్ కదా. తదుపరి నమస్తే ఆర్జే సార్ అంటున్నారు ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి. ఎంత అద్భుతంగా ఉందండి మీ పేరు, ఓ సీత అన్నట్టు, కానీ ఇది రాంగ్ ఆన్సర్ కదండి. తదుపరి తిరువీధుల వెంకట సుబ్బారావు శ్రీదేవి కృష్ణా జిల్లా నుంచి అంటూ పంపించేశారు ట్రైన్ బస్ ఆన్సర్ అంటూ పంపించేశారు. భయ్, మీరు ఇన్ని పంపించారు కానీ నాకెందుకు అక్కడ మీరు పంపించిన దాంట్లో నాకు సమాధానం కనబడలేదు భయ్యా. జమలయ్య పంపించేశారు దొడ్డుదేవరపాడు నుంచి రాంగ్ ఆన్సర్. రాజ్యాల నుండి బోరెల్లి జయనగర్ పంపించేశారు ఒక రాంగ్ ఆన్సర్ ఒక రైట్ ఆన్సర్. తదుపరి హైదరాబాద్ నుంచి గణేష్ వేదవతి పంపించేశారు మరి ఇంటి ముందు పంపించినా ఇంటి వెనక పంపించినా అదైతే రాంగ్ ఆన్సర్ అండి, కాబట్టి మనం ఏం చేయలేము. తదుపరి దమ్మోజు మధుసూదనాచారి పంపించేశారు అనుకో ఫ్యామిలీ రాంగ్ ఆన్సర్ తో. నమస్కారం సార్, మీరు అడిగిన ప్రశ్నకు జవాబు వచ్చేస్తారు మరి అంటూ పంపించేశారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లి వెంకటేష్ శ్యామల గారు రైట్ ఆన్సర్. హాయ్, మై నేమ్ ఈస్ పి జానకి రామ్ అంటూ పంపించేశారు నందిగామ నుంచి రైట్ ఆన్సర్ తో. అనంతపురం నుంచి అనురాధ గారు పంపించేశారు రైట్ ఆన్సర్. హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటూ పంపించేశారు సులోచన కరీంనగర్ నుంచి రాంగ్ ఆన్సర్ తో. కొంకల క్రమం నుండి అరవింద గురు పంపించేశారు రైట్ ఆన్సర్ అని. చిలుక నారాయణ అనసూయ అనుకో ఫ్యామిలీ పంపించేశారు జంకంపేట నిజామాబాద్ నుంచి ఒక రైట్ ఆన్సర్ ఒక రాంగ్ ఆన్సర్ కలిపి. నెక్స్ట్ శ్రీరామదాసు కృపాచార్య అనిత సాయి వర్షిత్ అనుకో ఫ్యామిలీ పంపించేశారు సికింద్రాబాద్ ఓల్డ్ ఆలవాల నుండి రాంగ్ ఆన్సర్ అని. గణేష్ రాజు పంపించేశారు కొనాపూర్ నుంచి రైట్ ఆన్సర్. ఎన్ పార్థసార్థి గారు పంపించేశారు సిద్ధపేట నుంచి రైట్ ఆన్సర్. హాయ్, అంకయ్య గడ్డం బందారుపల్లి నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. నున్న నుండి శోభారాణి గారు రంగారావు సాగర్ అనుకో ఫ్యామిలీ పంపించేశారు రాంగ్ ఆన్సర్. జరుబోతుల బుచ్చయ్య గారు పంపించేశారు హనుమకొండ జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ చిన్నబాబు గారు అంటున్నారు. వావ్, చిన్నబాబు గారు అంటే వచ్చేస్తారండి, పిలిపించేద్దాం, వచ్చేస్తారు. అందివేలో ఉన్నాడు చిన్నబాబు కూడా. లతా ఫ్రమ్ వ్యూ నుంచి పంపించేశారు రాంగ్ ఆన్సర్ అండి. సాయి కుమార్ పృథ్వీ నాంద్విక్ అనుకో ఫ్యామిలీ ఆహా, ఏం లిస్ట్ పెట్టారు భయ్యా, కానీ ఇంత సమాధానం ఎక్కడుంది? ఉంది భయ్యో, కింద ఉంది. ఎంతమంది టీం వర్క్ చేశారంటే రాంగ్ రైట్ ఆన్సర్ వచ్చి ఉండదు అనుకున్నాను, కానీ రాంగ్ ఆన్సర్ కాకుండా రైట్ ఆన్సర్ పంపించారు భయ్యా, ధన్యవాదములు. తదుపరి హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ రెయిన్బో అంటున్నారు నవీన్ అండ్ రజిత నిర్మల్ డిస్ట్రిక్ట్ నుంచి. ఇట్స్ రాంగ్ ఆన్సర్. అక్కరపాక నుండి రమ రైట్ ఆన్సర్. సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచంద్ర అనుకో ఫ్యామిలీ పంపించేశారు పడవ ఆహా కాదుగా. నేను పడవ రైట్ ఆన్సర్ అంటే అందరు నన్ను పోరా బడవ అంటారు, ఎందుకు పోయా ఇది. నెక్స్ట్ తదుపరి జి రెడ్డి పంపించేశారు ఎన్జిఓ కాలనీ కడప నుంచి సమాధానం రైట్.

ఆన్సర్ అండ్ ఓయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు, కుసుమా అంబటి నగర్ నుంచి పంపించేశారు. రాంగ్ ఆన్సర్. స్వాతి మేడం గారు, మీరు అడిగిన ప్రశ్నకు మా జవాబు అండి అంటున్నారు. వావ్, ఇందాక ఒక చిన్నబాబు అన్నారు. సరేలే అనుకున్నాను. మీరు స్వాతి మేడం అన్నారు ఏంటండి? ఐఎమ్ అన్వర్, దిస్ ఇస్ మేల్, యు నో హౌ. గుంటూరు జిల్లా దాసరపాలెం నుండి పోల్ శివదాసురెడ్డి తిరుపతమ్మ గారు పంపించేశారు. రాంగ్ ఆన్సర్ అండి. రాంగ్ ఆన్సర్ పంపిస్తూ కూడా బెలిపించేశారు భయ్యా. తదుపరి అవండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్కసారి సమాధానం అండి. మళ్ళీ మళ్ళీ పంపిస్తున్నారు, రెండోసారి అయితే కష్టమైపోద్దండి. అది మ్యాటర్. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుంచి పెద్దాపురం శెట్టి సూరిబాబు గారు పంపించేశారు. రైట్ ఆన్సర్. తదుపరి దస్తగిరి సంధ్య ఫ్రమ్ పొద్దుటూరు నుంచి. రైట్ ఆన్సర్. అన్వర్జీ, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ మళ్ళీ పంపించేసారు, కరెక్ట్ చేసుకున్నారు. రైట్ ఆన్సర్. కాకపోతే ఒక్క ప్రశ్నకి ఒకసారి సమాధానం అండి, ఒక మెసేజ్ మాత్రమే. శబానా పంపించేశారు పెద్దగూడెం నుంచి. రైట్ ఆన్సర్. తదుపరి మోహన్ రావు లీలావతి పంపించేశారు కప్పలదొడ్డ నుంచి. రాంగ్ ఆన్సర్. పెట్టిన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. ఇప్పుడు ఇందాక రాంగ్ ఆన్సర్ చెప్పి మళ్ళీ ఇప్పుడు రైట్ ఆన్సర్ చెప్తే ఎట్లాగా ఇస్తాం అనుకున్నారా? ఇవ్వంగా. ఆహా, ఫస్ట్ ఇస్ ఫస్ట్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రశ్నకు ఒక్కొక్కసారి అవకాశము. నల్గొండ జిల్లా చిత్రాలయం నుంచి దమ్మజ్ వెంకటాచార్య గారు మరలా పంపించేశారు. తదుపరి ఏదో ఆన్సర్ రైట్ అనుకుంటూ పంపించేశారు సీతా మహాలక్ష్మి గారు. ఈసారి రైటే అండి, ఇందాక రాంగే కదా. పాలం పోలయ్య గారు పంపించేశారు ఆలగడ్డ నుంచి. ఆహా, సారీ భాయ్, మీరు ఇందాక పంపించేశారు. ఓకే, రాంగ్ ఆన్సర్ భయ్ మీరు పంపించింది. తదుపరి నరేష్ కర్నూలు నుంచి పంపించేశారు. ఏంటది, ఇంకా ఏం రాలేదే మీరు పంపించింది? అయితే ఏం పంపలేదు అమ్మట. అయితే గుడ్ ఆఫ్టర్నూన్ సంధ్య, ధీరాజ్ అండ్ ప్రతీక్ ఫ్రమ్ నాగల దిన్నే. రాంగ్ ఆన్సర్ భయ్యా. అరుగు అంటున్నారు శ్రీధర్ రావు, శాంతి ఎస్టేట్ అధోని నుంచి. మీరు ఏ స్టేట్ నుంచి పంపించినా కానీ భయ్యా, అది రాంగ్ ఆన్సర్ భయ్యా. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏమిటో చెప్పేయమంటారా? విప్పేస్తా, ఆ గుట్టు నేనే విప్పాలి కదా. ఎందరు ఎక్కినా విరగని మంచం, అందరినీ మోసే మంచం. ఏమిటది? భూమండి, నేల, మన భూదేవి తల్లి. అంతే కదా, మనం అందరం ఈ భూమి మీద కూర్చుంటాం, ఈ భూమి మీద నించుంటాం, ఈ భూమి మీదే పడుకుంటాం. కాబట్టి ఎంతమంది ఎక్కినా కానీ విరగని మంచం కదా, అందరినీ మోస్తూనే ఉంది కదా, అందరినీ మోసే మంచమే కదా. అదన్నమాట సంగతి. ఆ ప్రశ్నకి ఈ సమాధానానికి జస్టిఫికేషన్ కుదిరేసింది. కాబట్టి మీరందరూ ఎవరు రైట్ పంపించారు, ఎవరు రాంగ్ పంపించారు ఒకసారి చూసుకోండి, తదుపరి ప్రశ్న కోసం సిద్ధపడిపోండి. అదన్నమాట సంగతి. మరిక తదుపరి ప్రశ్నలోకి వెళ్ళిపోతున్నాము. ఏమిటా ప్రశ్న అంటే, వీళ్ళొక ఐదుగురు అన్నదమ్ములండి, మహా మంచి, మనలాగే మంచోళ్ళు. వీళ్ళ ఐదుగురు అన్నదమ్ములు, వీరిలో అందరికన్నా చిన్నవాడు మహాముదురండోయ్ గడుసు. వీరిలో అందరికన్నా చిన్నోడు, కానీ పెళ్లికి మాత్రం పెద్దోడు. అది మ్యాటర్. క్వశ్చన్ అర్థమైందా? మరలా చెప్పేస్తాను, వినండి. వీళ్ళు ఐదుగురు అన్నదమ్ములండి, వీరిలో అందరికన్నా చిన్నోడు, కానీ పెళ్లికి మాత్రం పెద్దోడు. ఆ ఎవరా చిన్నోడు పెద్దోడు? మీకు గనక తెలిస్తే 0866243814కి వాట్సాప్ చేసేయండి. మీకు తెలిసిన సమాధానం, మీ పేరు, ఊరు జత చేసి పంపేయండి అంతే. ఇప్పుడు రాబోదని పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టేట్ యూనిట్ వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. యువతకు ఉద్యోగావకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమ విధానంలో నిర్వహించిన 19వ జాతీయ రోజ్గార్ మేళాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని దేశవ్యాప్తంగా 51,000 పైగా నియామక పత్రాలను ఈ రోజు అందజేశారు. సంక్షేమంతో పాటు ప్రజల ఆరోగ్యం కూడా ముఖ్యమని, అందులో భాగంగానే సంజీవని కార్యక్రమం చేపట్టినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం కండ్రిగ గ్రామంలో ప్రజల ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సంజీవని కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొని ప్రజావేదికలో ప్రసంగించారు. స్వర్ణాంధ్ర స్వచ్చాంధ్ర కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఈ రోజు నుంచి ఒక రాష్టం ఒకే రీతిలో పరిశుభ్రతే లక్ష్యం అన్న నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కు ప్రభుత్వం పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని రాష్ట ప్రభుత్వం యోగాంధ్ర 2026 పేరుతో నిర్వహిస్తోంది. జూన్ 7వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మొత్తం 14 రోజుల పాటు రాష్ట వ్యాప్తంగా కార్యక్రమాలు ప్రచారాలు నిర్వహించి జూన్ 21వ తేదీన అమరావతిలో 25,000 మందితో రాష్టస్థాయి యోగా కార్యక్రమం నిర్వహించనుంది. కేంద్ర మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ కార్యదర్శి అనిల్ మాలిక్ అధ్యక్షతన బ్రిక్స్ మహిళా వర్కింగ్ గ్రూప్ 2వ సన్నాహక సమావేశాన్ని నిన్న ఢిల్లీలో వర్చువల్ విధానంలో నిర్వహించారు. స్థితిస్థాపకత, ఆవిష్కరణ, సహకారం మరియు సుస్థిరత కోసం నిర్మాణం అన్న అంశాల క్రింద ఉమ్మడి ప్రాధాన్యతలను ముందుకు తీసుకెళ్లడంలో బ్రిక్స్ సభ్యదేశాల మధ్య నిరంతర సహకారం ఉండాలని ఆమె తెలిపారు. విద్యా వైద్య రంగాల్లో అభివృద్ది సాధించినప్పుడే వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర లక్ష్యం సాకారమవుతుందని 20 సూత్రాల కార్యక్రమం అమలు కమిటీ చైర్మన్ లంకా దినకర్ పేర్కొన్నారు. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాను అభివృద్దిలో అగ్రగామిగా నిలిపేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. అమలాపురంలో కలెక్టరేట్లో అధికారులతో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై సమీక్ష సమావేశాన్ని ఆయన నిన్న నిర్వహించారు. రాష్టంలో ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఈ రోజు 13 మండలాల్లో తీవ్రస్థాయిలో వడగాల్పులు, 221 మండలాల్లో ఒక మోస్తరుగా వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పోలవరం, కాకినాడ, బీఆర్ అంబేద్కర్, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 46 నుంచి 48 డిగ్రీల వరకు గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందన్నారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 4 గంటలకు వింటారు.

0: తెలుసుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు.

0: officials to ensure the recruitment of at least 20,000 teachers every year. He said that the notification for teacher appointments will now be issued annually in the month of July to streamline the recruitment process. The Bihar government has announced free travel on state-run buses for all students appearing for the NEET UG re-examination scheduled on June 21. In a social media post, Chief Minister Samrat Chaudhary said all NEET candidates in the state will be allowed to travel free of cost on government buses. United States Secretary of State Marco Rubio arrived in New Delhi this afternoon. He is on a four-day visit to India to take part in the Quad Foreign Ministers meeting in New Delhi on the 26th of this month. Mr. Rubio will call on Prime Minister Narendra Modi at Seva Teerth today. Mr. Rubio is also scheduled to hold a bilateral meeting with External Affairs Minister Dr. S. Jaishankar tomorrow. In IPL cricket, Lucknow Super Giants will take on Punjab Kings in Lucknow this evening. The match will start at 7:30 p.m. And that is the end of this news bulletin.
1: తదుపరి కానుగుల గోపాల్ ఖండాల్ హైదరాబాద్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్తో. నరేష్ కర్నూలు నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. తదుపరి హాయ్ ఎంకయ్య గడ్డం పంపించేశారు బందరుపల్లి నుంచి, నెల్లూరు డిస్టిక్ట్ నుంచి రైట్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు సూర్య రమ హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి పంపించేశారు కృష్ణ సంతోష్ రైట్ ఆన్సర్. తిరుగుదిల వెంకట సుబ్బారావు గారు పంపించేశారు రైట్ ఆన్సర్ అని. వినుకొండ నుండి సుబ్రహ్మణ్యాచారి విజయలక్ష్మి పంపించారు రైట్ ఆన్సర్. తదుపరి భీమేశ్వరరావు ఫ్రం పెడర నుంచి రైట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య రైట్ ఆన్సర్. హాయ్ సార్, దిస్ ఈజ్ రాజీ ఫ్రమ్ కర్నూలు నుంచి, క్వశ్చన్ ఏంటి సార్ అంటూ. వావ్, ఇదండి అద్భుతం. ఇన్ని ప్రశ్నలకు సమాధానాలు చదివిన చూశారు, ఎక్కడెక్కడా లేదండి అద్భుతం. ఇది అద్భుతం, నేను ఇంత చెప్పిన తర్వాత రైట్ ఆన్సర్లు కూడా మనవాళ్ళు చెప్పేస్తున్నారన్నా కానీ క్వశ్చన్ ఏంటి సార్ అడిగారు చూశారు, ఖచ్చితంగా అంటే అద్భుతం. మాల్ అన్బి కర్నూలు నుంచి పంపించేశారు క్వశ్చన్ ప్లీజ్ సార్ అంటూ. అందుకే అండి అనేది, పాఠం చెప్పేటప్పుడు క్లాస్కి అందరికంటే ముందే వెళ్ళాలి అంటారు, కానీ మనం ముందే వెళ్ళి లాస్ట్ బెంచ్ కూర్చుంటే ఎట్టా ఎట్టకి ఉండదు మరి. పర్లేదులేండి చెప్పేస్తాను. ఏంది భయ్య, ప్రశ్న ఏంటంటే వీళ్ళు ఐదుగురు అన్నదమ్ములు, వీరిలో అందరికన్నా చిన్నోడు నోడు చూశారు ఆడు మహాధోలుడు మనలాగా, కానీ పెళ్లికి మాత్రం పెద్దోడు. ఎవరా చిన్నవాడు అని అడిగాం, దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానాన్ని మ్యాక్సిమం 99.99% పీపుల్ రైట్ ఆన్సర్ పంపించారండి. వావ్, వాట్ ఎ టీమ్ వర్క్ బ్రదర్. ఇంతకి ఆ రైట్ ఆన్సర్ ఏంటంటే చిటికిన వేలు. అవును భయ్య, మరి పెళ్లి చేసినప్పుడు చిటికిన వేలు పట్టుకుని నడిపిస్తారు కదా, అదనమాట సంగతి. అది మనందరికీ కొన్ని కొన్ని విషయాలు బాగా మర్చిపోలేని అంటుకుని ఉంటాయి కదా, అందులో ఇదొకటి కాబట్టి నాకు తెలిసి అందరూ అదే రైట్ ఆన్సర్ చెప్పారు అందుకే ఐ థింక్ అనుకుంటున్నా, కాకపోతే మనం ఏం చేయలేం అది మ్యాటర్. మరి ఇక మూడు ప్రశ్న మీకోసం ముచ్చటగా. కడుపు నిండగానే లేచి నిలబడతాడు ఎవరది? ప్రశ్న మరొకసారి, కడుపు నిండిందా కడుపు నిండగానే లేచి నిలబడతాడు ఎవరది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్లయితే 0866241414 కింద వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

పాటగాళ్ళు పాటగాళ్ళు అంగమైన వేటగాళ్ళు హద్దులే వేలేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు కుర్రాళ్ళు.

గతమును పూడ్చేది వీళ్ళు, చరితలు మార్చేది వీళ్ళు, కథలై నిలిచేది వీళ్ళు, కళలకు బందిళ్ళు వీళ్ళు, వీళ్ళేనో నేటి మొనగాడు, చెలిమికెప్పుడు బతకాడు, చెడుకెప్పుడు పగవాడు, వీళ్ళ వయసు నూరేడు, నూరేళ్లకు కుర్రాడు, ఆటగాళ్ళు పాటగాళ్ళు, అందమైన వేటగాళ్ళు, అదులే వేలేని వాళ్ళు, ఆవేశం ఉన్నవాళ్ళు, సారీ కుర్రాడు.

చేస్తే ముసలాడు నిన్న మొన్నటి కుర్రాడు వదులితే ఆనాటి పూజులు మరవే ముందున్న రోజులు పాత సంకేళు మనుషుల్ని మన నేస్తాను కమల్ క్లాప్ మనసులి మన కోవెళ్ళు ఎవ్రీబడీ మనుషులి మన నేస్తారు మనసులి మన కోవెళ్ళు మనకు మనమే దేవుళ్ళు మార్చిరాయి శాస్త్రాలు పాటగాళ్ళు పాటగాళ్ళు అందమైన వేటగాళ్ళు హద్దులేవి లేని వాళ్ళు ఆవేశం ఉన్నవాళ్ళు కుర్రాళ్ళు కుర్రాళ్ళు వెర్రెక్కి ఉన్నోళ్ళు కళ్ళారే లేనోళ్ళు కవ్వించే

1.3 అందరూ కుడతనంలో ఇలాగే ఉంటుంది, ఇలాగే చేద్దాం అనుకుంటారు అనుకుంటామంటే, కానీ అలా మనకుండదు. రజనీకాంత్, కమల్ హాసన్ అలాంటి వాళ్ళకి ఉంటాయి, మనకు ఉండదవయ్యా. జస్ట్ మన ఇట్లాంటి విని ఆనందించడం వరకే మన పని, అదనమాట సంగతి. సో ఫ్రెండ్స్, మరి మీరంతా విటు ఎంజాయ్ చేస్తున్నారు కదా చక్కగా సందడి సందడిని. ఇందక్కడ ఒక ప్రశ్న అడిగాను, గుర్తు ఉన్నదా? కడుపు నిండగానే లేచి నిలబడతాడు ఎవరది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించే సంబంధం చూద్దాం. ఎవరెవరు ఎక్కడ నుంచో, శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించేశారు. మూడిట్లో ఒకటైతే సరైన సమాధానం ఉంది అయ్యో, కానీ అదేంటనే తర్వాత చెప్తా. తదుపరి, భాస్కర్ ఫ్రమ్ పెటర్ నుంచి రైట్ ఆన్సర్, కనకారావు ఫ్రమ్ పెటర్ నుంచి రైట్ ఆన్సర్, గడిగే తిమ్మప్ప మరియు సరోజ గారు ఎమ్మిగనూరు నుంచి పేర్లు పంపించారు అయ్యో. మరి సమాధానం ఏది? హౌ ఇట్లాగా? కుక్కల గ్రామం నుండి అరవింద గురు. రెండిట్లో ఒకటి సరైన సమాధానం ఉందవయ్యా, అది ఏదైనా తర్వాత చెప్తా. క్యాదర్ వీరేష్, రాజవేలి మండలం నుంచి రైట్ ఆన్సర్. తిరువీధుల వెంకట సుబ్బారావు గారు శ్రీదేవి కృష్ణా జిల్లా నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. ఉరవకొండ నుండి ఈశ్వరయ్య గారు పంపించేశారు, రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా ఫ్రమ్ పొద్దుటూరు కడప జిల్లా నుంచి పంపించేశారు, నిప్పు అంటూ. హౌ అయ్యా, దానికి ముందు మాత్రం రైట్ ఆన్సర్ అయ్యా. తదుపరి, కర్నూలు ముజాఫర్ నగర్ నుండి మదన్ కుమార్ తులసి రాఘవేంద్ర అనుకో ఫ్యామిలీ పంపించేశారు, నాలుగిట్లో ఒకటి రైట్ ఆన్సర్ అయ్యా, అదేం తర్వాత చెప్తా. రాజోరు నుండి బోరెల్లి జయనగర్ పంపించేశారు, రాంగ్ ఆన్సర్. తిరుపతి నుండి సుబ్బరామయ్య పంపించేశారు, లేదు భయ్యా చెప్తాక తర్వాత ఖచ్చితంగా ఇది అయిపోయాక. పెడన జోగనందరావు కాలనీ చప్పల రాజు గారు పంపించేశారు, సరైన సమాధానం. మీ ప్రశ్నకు నా సమాధానం అంటూ పంపించేశారు సూర్య రమ హైదరాబాద్ నుంచి, రాంగ్ ఆన్సర్. మీ ప్రశ్నకి నా సమాధానం అంటున్నారు తేజేశ్వరి శ్రీనివాస విజయలక్ష్మి అనుకో ఫ్యామిలీ పంపించేశారు, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఇప్పుడే ట్యూన్ చేశారంటూ, రైట్ ఆన్సర్. ది ఆన్సర్ ఈజ్ అంటూ రాంగ్ ఆన్సర్ పంపించేశారు రాజీ ఫ్రమ్ కర్నూలు నుంచి. గోర్లఖాన్ పంపించేశారు, గోర్లఖాన్ దుడ్డి నుంచి పత్తింటి ఎల్లప్ప జయమ్మ గారు పంపించేశారు, ఆన్సర్ చెప్పులు అంటూ. హౌ భయ్యా, కాదుగా. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. ఆకలి అన్నం తిన్నాక మనిషి లేచి నిలబడతాడు, నల్గొండ జిల్లా చిత్రాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచార్య అనుకో ఫ్యామిలీ, కాదు భయ్యా. తరువాత మాలన్బి కర్నూలు నుంచి పంపించేశారు, మనవడు అంటూ, కాదు భయ్యా. తదుపరి రైట్ ఆన్సర్ పంపించేశారు జరుపుతల బుచ్చయ్య గారు. తదుపరి పాలెం పోలయ్య ఆలగడ్డ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. హైదరాబాద్ నుంచి శ్వేతాలక్ష్మి అనుకోని హరిక, రైట్ ఆన్సర్. ఆల్మాస్ గూడెం నుంచి దమ్మోజు మధుసూదనాచార్య అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి అమృత గారు, రైట్ ఆన్సర్. చిన్నబాబు గారు మీ మాటలు చల్లగా ఉన్నాయి, మాకు మాత్రం ఎండలో మార్చేస్తున్నాయి. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం శెట్టి సూరిబాబు నుంచి సమాధానం, కడుపు నిండగా లేచి నిలబడేది తీరుపు అనుకుంటున్నాము. గురుగారు ఈ మాటలు ఖచ్చితంగా నేను చిన్నబాబుకు చెప్తాను, వచ్చిన తర్వాత మనుడు బాగా ఆనందపడతాడు. మీరు చెప్పిందైతే రాంగ్ ఆన్సర్. నెక్స్ట్, సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామచంద్ర అనుకో ఫ్యామిలీ పంపించేశారు, రాంగ్ ఆన్సర్. గణేష్ రాజు కోనాపురం నుంచి, రాంగ్ ఆన్సర్. సారీ, రైట్ ఆన్సర్ అండు, ఒకటి ఇందులో. మై నేమ్ ఇస్ పిఆర్ శేఖర్రావు ఫ్రమ్ చీరాల, ఆన్సర్ ఈజ్ మానవుడు అంటూ. మానవుడా ఏమో అండి, ఇంగ్లీష్లో వచ్చిన ప్రాబ్లం ఇదే అండి, దేనికి దీర్ఘం ఉంటుందో దేనికి దీర్ఘం ఉండదు అర్థం కాదు. తదుపరి, సులోచన ఫ్రమ్ కరీంనగర్ నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటూ పంపించేశారు ఏకలవ్య నగర్ నుంచి బిజిలీ వెంకటేష్ శ్యామల్ల, రాంగ్ ఆన్సర్ అండి. నెక్స్ట్, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి నుంచి కృష్ణ సంతోష్, రైట్ ఆన్సర్. సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్ నుండి శ్రీరామదాసు కృపాచార్య అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట నుంచి, రైట్ ఆన్సర్. షబానా పెద్దగూడెం నుంచి, రైట్ ఆన్సర్. సారీ అన్వర్ గారు, స్మాల్ కన్ఫ్యూజన్ ఉంటున్నారు, ఏం పర్లేదండి, ఇట్లా అండి మనకి ఎన్నో ఉన్నాయి కానీ పర్లేదు. లతా ఫ్రమ్ వియూర్ నుంచి, రైట్ ఆన్సర్. కర్నూలు జిల్లా నుంచి గోనుగండ్ల గ్రామం నుండి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. కాకపోతే ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు కానీ పూర్తి స్థాయి కాదు కాబట్టి రాంగ్ ఆన్సర్ రాల్సి వస్తుంది. నెక్స్ట్, రంగారెడ్డి జిల్లా కడతాల నుంచి ప్రవళిక పంపించేశారు, రైట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నుంచి నెమ్మోని గ్రామం నుండి వెంకటేష్ మహిమలత, థ్యాంక్ యూ సార్, చాలా మంచి పాట వినిపించారు అంటున్నారు. నేను వినిపించాను సరే అండి, మీ దగ్గర నుంచి సరే.

సరైన సమాధానం నాకు వినిపించాలి కదా, కనీసం కనిపించట్లేదేంటి. నెక్స్ట్ మొక్క అంటున్నారు శ్రీధర్రావు గారు. మొక్కే కదా అని పీకేస్తే అని డైలాగ్ గుర్తొస్తుందయ్యా, కానీ ఇది రాంగ్ ఆన్సర్ కదా. రంగారెడ్డి జిల్లా కడతాల నుంచి కానుగోలు గోపాల్ పంపించేశారు. రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు నంద్యాల జిల్లా నుంచి సుబ్బారెడ్డి. పల్లెల నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి. రైట్ ఆన్సర్. హాయ్ అంకాయ గడ్డం నుంచి బందారుపల్లి నుంచి అంటున్నారు నెల్లూరు డిస్టిక్ నుంచి. సైకిల్ అంటూ, సైకిల్ కాదుగా, దాని ముందు పెట్టిన సమాధానం కూడా కాదండి. కుసుమ ఫ్రమ్ అంబటి నగర్ నుంచి పంపించేశారు. రాంగ్ ఆన్సర్. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ ఆన్సర్ అంటూ పంపించేశారు వాషా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు సమాధానం అంటున్నారు మొహమ్మద్ జైనుద్దీని స్నేహభావన జైనుద్దీన్ గారు. రైట్ ఆన్సర్తో. సూర్యప్రకాష్ ఫ్రమ్ పెనుకొండ నుంచి. రాంగ్ ఆన్సర్. పీడన జోగానందరావు కాలనీ చప్పలరాజు గారు. హాయ్ భయ్యా, మా అందరితో కుర్రాళ్ళ కుర్రాళ్ళ పాటతో డ్యాన్స్ చేయించాలంటున్నారు. నాకు కొన్ని కనబడవండి, కొన్ని వినబడతాయి కదా, అందులో ఇదొకటి అనమాట. నెక్స్ట్ దస్తగిరి సంధ్యా ఫ్రమ్ పొద్దుటూరు నుంచి. రైట్ ఆన్సర్. ఇందాక వచ్చే పంపారు కదండి. లోషిత నూజివూడి నుంచి పంపించేశారు. రాంగ్ ఆన్సర్. రాజేష్ అంబికా ప్రేమ్ సాయి పంపించేశారు. రాంగ్ ఆన్సర్. చిత్రాల జిల్లా నుంచి వరలక్ష్మి దమ్మోజ్ అనుకో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ రైట్ ఆన్సర్ అంటున్నారు ధీరజ్ హైదరాబాద్ నుంచి. మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు దాసరిపాలు నుండి శివ పోలుదాసు గారు. రైట్ ఆన్సర్. రాజీ ఫ్రమ్ కర్నూలు నుంచి. రాంగ్ ఆన్సర్. ముజఫర్ నగర్ నుంచి దేవేంద్రబాబు. హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ. నెక్స్ట్ సార్ మీ యాంకరింగ్ సూపర్ అంటున్నారు. మళ్ళీ టాలెంట్ కమల్ హాసన్ లాగా కర్నూలు అంటున్నారు. ఏంటో గురుగారు అర్థం కాలేదండి, కానీ ఏదో ఇచ్చారు పుచ్చుకుందాం. అనురాధ తులసి రాఘవేంద్ర అనుకో ఫ్యామిలీ. ఇంతకీ మన ప్రశ్నకు సమాధానం అయితే ఇందులో లేదు, అదనమాట సంగతి. ఇంతకీ మనం అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటి, అంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. కన్ఫ్యూజ్ అయ్యా తొంద ఇందులో నాకు తెలియదు భయ్యా. ఇంతకీ చూద్దాం. కడుపు నిండగానే లేచి నిలబడతాడు ఎవరైతే అని అడిగాను. కొంతమంది నీళ్ళన్నారు, నిప్పన్నారు, మానవుడన్నాడు, మనవడన్నారు, తర్వాత బెలూన్లు అన్నారు, సైకిల్ టైర్లు అన్నారు. అహో మామూలు కాదు భయ్యా, మనకు తెలిసిన పదాలన్నీ ఉపయోగించి పెట్టేశాము. ఏదో ఒకటి రైట్ కాకపోదా అనుకున్నారేమో, కానీ ఏ రైట్ కాదుగా. ఇంతకీ ఆ రైట్ ఆన్సర్ ఏంటంటే కొంతమంది పంపించేశారు గోనె సంచి అంటూ, సంచి అంటూ ఏదైనా కానీ సంచి ఇస్ ద రైట్ ఆన్సర్ భయ్యా. దాని ముందు ఏదైతే ఉండని అదనమాట సంగతి. ఎందుకంటే సంచిలో ఏమైనప్పుడు ఏముంటుంది, అది అలా ముడుచుకుని ఉంటుంది. దానిలో మనం సరుకులు కానీ ఏమైనా వేసామనుకోండి డింగా నిండిపోద్ది కదా, లేచిన పడింది కదా, అదనమాట సంగతి. సో నా ప్రశ్నకి సమాధానానికి జస్టిఫికేషన్ బాగానే కుదిరింది లింక్ అనుకుంటూ ఈ ప్రశ్నకి ఇంతటితో బై బై చెప్పేద్దాం, మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు రాబోతున్న మరొక ప్రశ్న ఏమిటి అంటే, ఏమిటది దాన్ని ముట్టుకోకుండానే దాన్ని ముక్కలు చేసేయవచ్చు. ప్రశ్న మరొకసారి, దాన్ని ముట్టుకోకుండానే దాన్ని ముక్కలు చేసేయవచ్చు, ఏమిటది. ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిస్తే 08662438 14 అయితే వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు కూడా వస్తున్న ఈ పాటను వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

వెల్డియర్ ఫ్రెండ్స్, మీరు ఇంత ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనం సందడే సందడిలో ఒక ప్రశ్న అడిగాం కదా, గుర్తున్నదా? దీన్ని ముట్టుకోకుండానే ముక్కలు కూడా చేసేయవచ్చు, ఏమిటది అని. మరి దానికి గాను మన మిత్ర పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచో ఏంటో చూసేద్దాం. ఎవరు పంపించారు ఎక్కడి నుంచి అంటే, కేదార్ వీరేష్ రాజవారి మండలం నుంచి పంపించేశారు ఎల్లిపాయ అంటూ. హౌ పయ్యా, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కటి పంపించేశారు. కాస్త బరువైన సమాధానమే కన్సిడర్ చేసేయచ్చు భయ్యా. ఈ మాత్రం సమాధానం పంపించామంటే ఏమాత్రం బరువు ఉందా? ఐ కెన్ అండర్స్టాండ్ భయ్యా. కర్నూలు జిల్లా ముజాఫర్ నగర్ నుండి అనురాధ తులసి అనుకో ఫ్యామిలీ పంపించేశారు. సేమ్ కంటెంట్ భయ్యా. రైట్ ఆన్సరే భయ్యా. దాక్ష ఫ్రమ్ విజయవాడ నుంచి ఆన్సర్ ఈజ్ లిడ్ లిడ్డా లీడా. ఏందో అండి ఈ ఆంగ్లానికి తెలుసుకున్న పద అర్థం కాదు. మొత్తంగా అయితే రాంగ్ ఆన్సర్ భయ్యా. కలకరా ఫ్రమ్ పెడ్రో నుంచి పంపించేశారు. కొద్దిగా రాంగ్ ఆన్సర్ భయ్యా. దీన్ని ముట్టుకోకుండా ఎట్టా పలకొడతాం, ముట్టుకోవాల్సిందే ఏదో రకంగా. ముజాఫర్ నగర్ నుంచి కర్నూలు నుంచి పంపించేశారు దేవేంద్ర బాబు. ఐస్ ఏమండి, ఏదైనా ముట్టుకోంది దేదో దాంతో ముట్టుకోవాలిగా, కానీ ముట్టుకోకుండా పగల కొట్టచ్చు అన్నది విషయం. ఇక్కడ వరలక్ష్మి సంధ్య పంపించేశారు నాగల దినడు నుంచి. రైట్ ఆన్సర్. కొంకల గ్రామం నుంచి అరవింద గురు. రైట్ ఆన్సర్. దేవసేన తిరుపతి నుంచి. ఏం ప్రశ్నలు వేస్తున్నావయ్యా, గందరగోళంగా ఉంది. వద్దండి, గందరగోళంగా ఉంది కదా అని చెప్పి గోళ్ళిచ్చి కొట్టేద్దురు. వద్దు భయ్యా, నేను కొంచెం ఇచ్చేస్తాను భయ్యా సమాధానం సరిగ్గా ఇప్పుడు. నెక్స్ట్, మీరు అడిగిన ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు. తేజేశ్వరి శ్రీనివాసులు అనుకో ఫ్యామిలీ పంపించేశారు. రాంగ్ ఆన్సర్. భద్రాద్రి కొత్తగూడెం నుంచి రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత పంపించేశారు. కాస్త రైట్ ఆన్సర్ భయ్యా, కాకపోతే మీరు కొంచెం వివరంగా అనుభవంతో పెట్టినట్టున్నారు. సింగిల్ వర్డ్లు చెప్పండి, రైట్ ఆన్సరే. జి రెడ్డన్న ఎన్జిఓ కాలనీ నుంచి పంపించేశారు. కరెక్టే గురుగారు, మీరు పంపించిన దాంట్లో ఒక లాజిక్ ఉంది, ఎందుకంటే నో మ్యాజిక్, క్లియర్గా చెప్పేశారు కాబట్టి. అన్వర్ జీ ఆన్సర్ ఈజ్ అంటూ పంపించేశారు. హైదరాబాద్ నుంచి సవితాలక్ష్మి నిషిక. రాంగ్ ఆన్సర్. తదుపరి, నాయన తికమక్కగా ఉందయ్యా, ఏందయ్యా ఇది అంటున్నారు. ఏం పర్లేదు గురువుగారు, ఇచ్చేద్దాం మనం, ఏం పర్లేదు ఇచ్చేద్దాం క్లారిటీగా. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి. చిరబాబు గారు సదరే సదరిలో మీ ప్రశ్నకు నా ఆన్సర్ అంటూ పంపించేశారు. చిరబాబు గారు చెప్పుడు ఖచ్చితంగా చెప్తారండి, నోట్ చేసుకుంటారు. మీరు పంపించింది అయితే ఓకే, ఇందో ఒక రైట్ ఆన్సర్ ఉంది. పేడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించేశారు. రైట్ ఆన్సర్. మీ ప్రశ్నకు నా సమాధానం అంటూ పంపించేశారు సూర్య రమ హైదరాబాద్ నుంచి. రాంగ్ ఆన్సర్ అనొచ్చు, రైట్ ఆన్సర్ అనొచ్చు, 50-50 ఆన్సర్ ఇది. నెక్స్ట్, వంశీ రాజు పంపించారు గుంటూరు నుంచి. చాలా బరువైన సమాధానం, రైట్ ఆన్సర్. అన్వర్ గారు నా సమాధానం అంటూ పంపించేశారు ఎర్రమల్లి సీతామహాలక్ష్మి అమలాపురం నుంచి. రైట్ ఆన్సర్ విత్ బిభత్సమైన క్లారిఫికేషన్తో. గణేష్ రాజు కోనాపూర్ నుంచి, రైట్ ఆన్సర్. రాజీ ఫ్రమ్ కర్నూలు నుంచి, రైట్ ఆన్సర్. లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి, రైట్ ఆన్సర్. ఇంతగా ప్రశ్నకి సంచి కంటే బెలూన్ అంటే బాగుండేదేమో భయ్యా అంటున్నారు అనిల్ హైదరాబాద్ నుంచి. ఇప్పుడు ప్రశ్నకైతే

తదుపరి మొహమ్మద్ ఇనాయతుల్లా గారు పంపించేశారు భవానీపేట నుంచి. రైట్ ఆన్సర్ మై నేమ్ ఈస్ పిఆర్ శేఖర్ ఫ్రమ్ చిరాల నుంచి అంటున్నారు. ఆని అని అంటూ హౌ భయ్యా. రంగారెడ్డి జిల్లా నుంచి కొడుగుల గోపాల్. మాంచి బరువైన సమాధానం. రైట్ ఆన్సర్ శవానా పెద్దగూడెం విలువ నుంచి పంపించేశారు వనపర్తి డిస్ట్రిక్ట్ నుంచి. రైట్ ఆన్సర్ వా వా వా ఎన్ని పెట్టారండి మీరు. మీరు పంపించిన 5కి 5 సరైన సమాధానాలండి. అంటే చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు పర్యాయ పదాలు అని ఉండేయండి, అంటే ఒకదానికి రకరకాలుగా వచ్చేలాగా.

0: ఎన్ని పెట్టారండి మీరు? మీరు పంపించిన 5కి 5 సరైన సమాధానాలండి. అంటే చిన్నప్పుడు స్కూల్లో చదువుకున్నప్పుడు పర్యాయ పదాలు అని ఉండేయండి, అంటే ఒకదానికి రకరకాలుగా వచ్చేలాగా. ఏం పెట్టారండి? బాగుందండి సమాధానం. హాయ్, అంకయ్య గడ్డం పంపించేశారు బందర్పల్లి నుంచి, రైట్ ఆన్సర్. మలాన్ బి కర్నూలు నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. ఒకటి ఓకే అండి, పాట్ అన్నారు, ఇంకోటేమో షోడా సీసా అన్నారు, ఎలా? తదుపరి హేమ ప్రియ అమృత కప్పల దొడ్డి నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. చాలా వెరైటీగా ఉన్నాయి మాస్టర్ మీ పొడుపు కథలు అంటున్నారు, ధన్యవాదాలండి. కానీ మీరు సమాధానం పంపించలేదు, మర్చిపోయినట్టున్నారు. తరువాత ఎగ్ అంటున్నారు ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి. ఇప్పుడు ఎగ్గు ఏదో దాంతో పగల కొట్టంత దాన్ని ముట్టుకోకుండా ఎట్లా పగులుద్దండి? థింక్ ఇట్ వన్స్, నాకు కూడా అర్థం కాలేదు. తదుపరి చిన్నబాబు గారు, మీరు వేసిన 2వ సాంగ్ ముందు చూశారు, ఆహా సూపరు సూపరు సూపర్ హిట్. డ్రైవర్ రాముడు ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుంచి అంటున్నారు. ఖచ్చితంగా నాకు అర్థమైంది భయ్యా, చెప్పేస్తాను భయ్యా, ఏం ఇబ్బంది పడద్దు. కానీ మనం అడిగిన దానికి సమాధానం మీరు పంపించలేదే. ఆహా పంపించారా? రాంగ్ ఆన్సర్ అండి. దోమ పాము చీమ 3 కాదుగా. సిరిగిరి హరికృష్ణ పంపించేశారు నంద్యాల డిస్టిక్ నుంచి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ పిరమిడ్ రోడ్ నుంచి విష్ణువర్ధన్, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రెండ్ పెట్ర నుంచి, రైట్ ఆన్సర్. కేదార్ వీరేష్ షాజోల నుంచి, రైట్ ఆన్సర్ అయ్యా. సార్ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం అంటున్నారు, రంగారెడ్డి జిల్లా కిలవీ నగర్ నుంచి వెంకటేష్ శ్యామల. అరటిపండ అరటిపండు భయ్యా, నాకు అర్థం కాలా. అరటిపండును ముట్టుకోకుండా ఎట్లా ఏర్కొడతాం అండి? దాన్ని తినాలి లేదా ఏదో చేయాలి కదా సార్, లేండి. తదుపరి రాజేష్ అంబికా అనుకో ఫ్యామిలీ పంపించారు మహారాష్ట్ర నుంచి, గ్లాసెస్ అంటూ. గ్లాసెస్ని రాయితోనే కొట్టాలంటే రాయిని కూడా పట్టుకోవాలిగా మనం. నెక్స్ట్ దస్తగిరి సంధ్యా ఫ్రమ్ పొద్దుటూరు నుంచి, రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు, జైనుద్దీన్ మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ గారు, రైట్ ఆన్సర్. పాలం పోలే అల్లగడ్డ నుంచి, రైట్ ఆన్సర్. అస్సలాం అలైకుమ్ భయ్ అంటున్నారు రామలకోట నుంచి, దుబాయ్ బాద్షా ఫ్యామిలీ మెంబర్స్, రైట్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్ అర్థం అంటూ పంపించేశారు, రాంగ్ ఆన్సర్ బట్ పేర్లేదు ఇక్కడ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటున్నారు నంద్యాల నుంచి సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుంచి, ప్రియా శ్రీనివాస్ రెడ్డి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ జరుబోద్ర బుచ్చయ్య గారు, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పెట్టారు కానీ పేరు పంపించలేదు ఇంకొకడు. మీరు అడిగిన ప్రశ్న జవాబు అంటున్నారు శివదాసరెడ్డి తిరుపతమ్మ గారు, రైట్ ఆన్సర్. చాప భూమేశ్వర్ గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. డ్రైవర్ రాముడు పాట వేశారు చూసారు, ఈసారి వేటగాడి పాట వేయండి, మంచి ఊపు మీద ఉంటుంది పాట అంటున్నారు. నా భయం కూడా అదే భయ్యా. తదుపరి రంగారెడ్డి జిల్లా నుంచి ప్రొద్దుటూరు కృష్ణ సంతోష్ పంపించేశారు, రైట్ ఆన్సర్. సులోచనారాయణ కరీంనగర్ నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా కడతాల నుంచి పంపించేశారు, ఇద్దరు పంపించారు కదా భయ్యా, అదనమాట సంగతి. ఇంతకీ ఏమిటా సమాధానం అంటే, 1 గాలి భయ్యా, 2 మాట భయ్యా, 3 మనసు భయ్యా. ఇన్ని ఆప్షన్స్ ఉంటే మనం వాళ్ళు రకరకాల ఆప్షన్స్ అట్లా ఇచ్చిన నాకు అర్థం కాలేదు భయ్యా. ఇప్పుడే మన ఇంకొక మిత్రులు పంపించారు, సార్ కాస్త ఈజీగా అడగచ్చు కదండి అని. ఎంతకంటే ఈజీగా ఇంకే అడుగుతాం భయ్యా. ఆహా అద్భుతం అండి మీరందరూ, మహా అద్భుతాలు. ఓకే అదన్నమాట సంగతి. శ్రీకాకుళం నుంచి భాస్కర్ రావు గారు మనం అడిగిన తర్వాత పెట్టారు రైట్ ఆన్సర్, అది సంగతి. సో మనసుని పెట్టిన వాళ్ళందరూ చాలా బరువైన సమాధానం పంపించారు కాబట్టి రైట్ ఆన్సర్ అని అక్కడ అనేసారు అనమాట. మరి ఇక మరొక ప్రశ్నలోకి వెళ్ళిపోదామా? మీకోసం రాబోతున్న మరొక ప్రశ్న ఏమిటి అంటే, పాపం ఎంత గొప్ప పండితులైనా కానీ దీన్ని ఉచ్చరించేటప్పుడు తప్పుగానే ఉచ్చరిస్తారు, ఇంతకీ ఏమిటది? ఎంతమంది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉచ్చరించినా కానీ దీన్ని తప్పుగానే ఉచ్చరిస్తారు, ఇంతకీ ఏమిటది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిస్తే 0866243814కి వాట్సాప్ చేసేయండి. ప్రశ్న సూపర్ హిట్ పార్ట్ మీ 2 ఎంజాయ్ చేస్తూ.
1: Bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam bam b

బాలీసు చేసంటే బాలీసు మీద నువ్వు తొంగున్నహాయుంటది. అరహా తల మీద చెయ్యేసి జుంబంబ తొలివేస్తడు. తల మీద చెయ్యేసి జుంబంబ తొలివేస్తే రంబొచ్చి రమ్మంటది. అరే ఒళ్ళంత జిల్లంటది, ఓహో అనిపిస్తది. అరే ఒళ్ళంత జిల్లంటది, షమ్మ ఓహో అనిపిస్తది. అమ్మ తోడు నిమ్మ నూనె అంతగానే తసదీయ, అమ్మ తోడు నిమ్మ నూనె అంతగానే తసదీయ. అబ్బో సిబ్బులే జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ జుంబాంబ

0: చెవిలో ఉన్న సమురేసి చెయ్యి మూసి గెల కొడితే సంగీతం వినిపిస్తుంది. సా హరి అగ అమ్మ అప అగ అని అక సరిగమ్మని చందరి సరిగమ్మని చందరి సా జుంబాంబ జుంబాంబ.
1: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మరి మీరు అంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మరమున సందడి సందడిలు ఒక పరిశ్రమ అడిగాం కదా, గుర్తున్నదా? పాపం దీన్ని ఎంతమంది ఎప్పుడు ఎక్కడ ఎలా ఉచ్చరించినా గానే తప్పుగానే ఉచ్చరిస్తారు. అది ఎంతటి మహాపండితులైనా కానీ ఇంతకీ ఏమిటది అని అడిగారు. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడ నుంచి ఏమైనా పంపించారో చూద్దాం. కేదార్ వీరేష్ పంపించేశారు రాజోల మండలం నుంచి, రైట్ ఆన్సర్. శాంతినగర్ నుంచి ఒకరు పంపించేశారు, రైట్ ఆన్సర్. కుంకల గ్రామం నుంచి అరవింద గురు పంపించారు, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెటర్ నుంచి, రైట్ ఆన్సర్. కర్నూలు నుంచి ముజాఫర్ నగర్ నుంచి రాఘవేంద్ర రామకార్తిక్ అనుకో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. దేవేంద్ర బాబు పంపించేశారు, రైట్ ఆన్సర్. కాదు భయ్యా, రాంగ్ ఆన్సర్. కనకారా ఫ్రమ్ పెటర్ నుంచి, రైట్ ఆన్సర్. మలాంబి కర్నూలు నుంచి, తెలియని లాంగ్వేజ్ కాదుగా. పాలం పోలే గారు పంపించారు ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అన్వర్ గారు, మరియు మీ చివరి ప్రశ్నకు నా సమాధానం అంటూ చెప్పారు. రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేశ్వర శ్యామల, రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా పంపించేశారు కామారెడ్డి జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. పెటల జోగనందరావు కాలు నుంచి పంపించేశారు అప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా నుంచి పంపించేశారు కునుగుల గోపాల్ గారు, రైట్ ఆన్సర్. తదుపరి లతా ఫ్రమ్ ఉయ్యూర్ నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఇంతకీ ఆన్సర్ ఏంటంటే అంటే పంపించేశారు ప్రియా శ్రీనివాస్ రెడ్డి ఫ్రమ్ నంద్యాల జిల్లా నుంచి, రైట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి, రైట్ ఆన్సర్. మీరు అడిగిన ప్రశ్న సమాధానం అంటున్నారు వయస్సు లేదా ఆయుష్ రెండూ కాదుగండి. తదుపరి కర్తాల నుంచి ప్రబళకి పంపించేశారు, రైట్ ఆన్సర్. తరువాత చీరాల నుంచి మై నేమ్ ఈజ్ పిఆర్ శేఖర్ అని పంపించేశారు, రైట్ ఆన్సర్. తద్వారి రైట్ ఆన్సర్ పంపించేశారు శ్వేతాలక్ష్మి అనుకో ఫ్యామిలీ ఫ్రమ్ హైదరాబాద్ నుంచి.

అంకయ్య గడ్డం పంపించేశారు బందర్పల్లి నుంచి, నెల్లూరు డిస్టిక్ నుంచి రాంగ్ ఆన్సర్. దస్తగిరి సందేశం పొద్దుటూరు నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు నా సమాధానం అంటున్నారు మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభావను జైనుద్దీన్ గారు. మాట పలికేటప్పుడు రాంగ్ ఆన్సర్ అండి. నాగార్జున లక్ష్మి ఫ్రమ్ వడియంపేట అనంతపురం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. శవానా పెద్దగూడెం నుంచి పంపించేశారు రైట్ ఆన్సర్. గోరంట్ల వరలక్ష్మి ప్రత్యూషానికో ఫ్యామిలీ పంపించేశారు ఫ్రమ్ మాచవరం విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే తప్పు. అవునండి, తప్పు అన్న పదాన్ని ఎంతటి వారు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉపయోగించినా కానీ తప్పు అనే చెప్పాలి. ఆ పదమే తప్పు కాబట్టి అదన్నమాట సంగతి. ఇదండి ఈనాటి సందడే సందడి. మీరంతా బాగా వింటూ ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేశారని ఆశిస్తూ మరి ఈనాటి సందడే సందడికి బై బై చెప్పాల్సిన సమయం ఆసైన మధ్య కాబట్టి నేను మీకు బై బై చెప్పేస్తూ తర్వాత కార్యక్రమంలో మనం అంతా కలుసుకుందాం. అంతవరకు ట్యూన్ చేసి పాట వింటూ ఎంజాయ్ చేస్తూ ఉండండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు. చదువుతున్నది కేసుగుణ. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా లీటర్ పెట్రోల్పై 87 పైసలు, డీజిల్పై 91 పైసలు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. తాజాగా పెంచిన ధరలు ఈ ఉదయం నుండి అమల్లోకి వచ్చాయి. ప్రపంచస్థాయి వైద్య సేవలను ప్రజలకు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. సంజీవని పథకం విస్తరణలో భాగంగా చిత్తూరు జిల్లా కండ్రిక గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఈరోజు పాల్గొన్నారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పిమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. గుంటూరులో జరిగిన రోజుగార్ మేళాలో కేంద్ర మంత్రి ఈరోజు పాల్గొని నియామక పత్రాలు అందజేశారు. రాష్టంలో 50% గ్రీన్ కవర్ ఉండాలనే లక్ష్యంతో చేపట్టిన గ్రేట్ గ్రీన్ వాల్ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి ఏపీ గ్రీన్ సొసైటీని ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. ఆయన నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆహార పంటలతో పాటు చెరువులు, కాల్వల్లో కలుపు నివారణకు ఉపయోగించే పారాక్వాట్ డీక్లోరైడ్ 24% ఎస్ఎల్ ఉత్పత్తి, అమ్మకాలు, నిల్వలు, పంపిణీపై రాష్ట ప్రభుత్వం 60 రోజుల పాటు తాత్కాలిక నిషేధం విధించింది. ఈ తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. ఈ మేరకు వ్యవసాయ శాఖ ఎక్సఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ నిన్న ఉత్తర్వులు జారీ చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల జవాబు పత్రాల స్కాన్ చేసిన ఫోటో కాపీలను పొందేందుకు చివరి తేదీని ఈ రోజుకు బదులు రేపటి వరకు పొడిగించింది. గత కొన్ని రోజులుగా తమ వెబ్సైట్లో భారీ స్థాయిలో రద్దీ నెలకొండ ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబిఎస్ఈ తెలిపింది. అనకాపల్లి జిల్లా ఉగ్గినపాలెం వద్ద జాతీయ రహదారిపై ఈ ఉదయం ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న కారణంగా జరిగిన రహదారి ప్రమాదంలో 2 మృతి చెందగా 6 తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 2 పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కారులో భద్రాచలం వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు వారు పేర్కొన్నారు. రాష్టంలో ద్రోణి ప్రభావంతో ఈరోజు కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

विविध भारती FM 101.3। ఒక మధురమైన స్వరం 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది, అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే, మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: చెప్పుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. నాలో నీకు నచ్చిందేంటి?
3: నువ్వు బా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
3: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 4:07. మరి ఈ టైంలో మనమంతా వివిధ అంట్లో ఒక సినీ సెలబ్రిటీ గురించి, వారు నటించిన చిత్రాల్లోని పాటలను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా. అలా ఈరోజు మన వివిధకి విచ్చేశారు అలనాటి తార, అందాల తార నగ్మా గారు. మరి ఈరోజు మనం నగ్మా గారు నటించినటువంటి చిత్రాల నుంచి పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం. ముందుగా మీకు సరాబోతున్న చిత్రం వారసుడు, ఈ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ మీకోసం. వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్.

నీ పసి పసి బుగ్గలలో గిల్లి గింతలు పూస్తుంటే సెక్సీ ఫిగర్ ఆ ఇధర్ కిస్మి కిస్మి కిస్మి కిస్మి కిస్మి

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాటలు చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న వివిధ కార్యక్రమంలో మనం ఈరోజు వింటున్న పాటలు నగ్మా గారు నటించినటువంటి చిత్రాల నుంచి రాబోతున్న వచ్చిన చిత్రాల నుంచి పాటల్ని, మరిప్పుడు మీకోసం రాబోతున్న పాటలు అల్లరి అల్లుడు మరియు సూపర్ పోలీస్ ఈ చిత్రాల నుంచి ఈ మధుర గీతాలు మీకోసం.

0: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
1: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
0: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుందే. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
1: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి. మన మనసుకు నచ్చే మధుర స్వరాలు వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
0: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు. 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ యువర్ ఆర్జే చేతన్. ఇవాళ మనము మ్యూజిక్ గురించి మాట్లాడుతున్నామండి. మ్యూజిక్ గురించి రోజు అందరూ మాట్లాడుతూనే ఉంటారు, స్పెషలీ ఆన్ రేడియో. కానీ టుడే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఇంపాక్ట్ ఆఫ్ మ్యూజిక్ ఆన్ మూడ్ అండ్ కాగ్నిటివ్ ఫంక్షన్. అందుకే అనుకుంటా ప్రపంచ సంగీత దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాం, అంత ఇంపార్టెన్స్ ఉంది. సంగీతం వినోదానికి మాత్రమే కాదు, ఇది ఒక రకమైన చికిత్స కూడా. దీనివల్ల మనసు ఉల్లాసంగా ప్రశాంతంగా ఉంటుంది. సంగీతం ఉపయోగం, ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించే లక్ష్యంతో ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఇది మొదటిసారిగా 1982 సంవత్సరంలో జరుపుకున్నారు. అప్పటి నుండి వరల్డ్ మ్యూజిక్ డేని నిర్వహిస్తున్నారు. మానసిక ప్రశాంతత, సంతోషం, దుఃఖం, ఒత్తిడి, వేడుక, ప్రయాణం వంటి ప్రతి సందర్భంలోనూ సంగీతం తోడుగా ఉంటుంది. సంగీతం మానసిక ప్రశాంతతని అందిస్తుంది. సంగీతం అనేక వ్యాధులకు చికిత్సగా కూడా పనిచేస్తుంది. మ్యూజిక్ ప్రపంచంలోనే సులభమైన, ఉత్తమమైన భాషగా పరిగణించబడింది. ఈ ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేయాలనే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జూన్ 21న ప్రపంచ సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఈరోజు సంగీతం ఆవశ్యకతను అర్థం చేసుకునే అవకాశాన్ని ప్రజలకు అందిస్తుంది. మ్యూజిక్ అనేది ప్రతి ఒక్కరికి వారి ఎంపిక, అవసరానికి అనుగుణంగా ఆనందాన్ని ఇవ్వగలదు. ప్రపంచ సంగీత దినోత్సవ చరిత్ర ఏంటంటే, ఫ్రెంచ్ ప్రజలకు సంగీతంతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఫ్రెంచ్ ప్రజల సంగీతం పట్ల ఉన్న ప్రేమ దృష్ట్యా 21 జూన్ 1982న సంగీత దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించారు. 1982లో అప్పటి ఫ్రెంచ్ సాంస్కృతిక మంత్రి జాక్ లాంగ్ స్వరకర్త మార్కస్ ఫ్లూరెట్ సంగీత దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రతిపాదించారు. ఆ తర్వాత ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకోవడం జరిగింది. మొదటిసారిగా ఫ్రాన్స్లో సంగీత దినోత్సవాన్ని జరుపుకున్నప్పుడు దీనికి 32 కంటే ఎక్కువ దేశాల మద్దతు లభించింది. అప్పట్నుంచి ఈ రోజు వేడుకలు చాలా దేశాల్లో చేస్తారు. సంగీతం మనకు మానసిక ప్రశాంతతనిస్తుంది, అదే సమయంలో అది విచారంలో విశ్రాంతినిస్తుంది. అంతేకాదు, ఒంటరితనానికి సంగీతం కూడా తోడుగా నిలుస్తుంది. భారతదేశం మాత్రమే కాదు, ఇటలీ, గ్రీక్, ఆస్ట్రేలియా, అమెరికా, బ్రిటన్, పెరు, బ్రెజిల్, యుకటో, మెక్సికో, కెనడా, జపాన్, చైనా, మలేషియా మొదలైన అనేక దేశాల్లో సంగీత దినోత్సవాన్ని జరుపుకుంటారు. సంగీత రంగానికి సంబంధించిన కళాకారులను సత్కరిస్తారు. సంగీత ప్రియులు మ్యూజిక్ వింటారు, కలిసి పాడుతారు, పాటలకు తగినట్లు నృత్యం చేస్తారు. సంగీతం అనేది వినోద మాధ్యమం మాత్రమే కాదు, ఆయా దేశాల సంస్కృతిని అర్థం చేసుకోవడంలో కూడా సహాయపడుతుంది. మీకు మ్యూజిక్ వినడం అంటే ఇష్టమా? అయితే మీకు మంచి అలవాటు ఉన్నట్టే, ఎందుకంటే మ్యూజిక్ వినడం వల్ల మానసిక ఉల్లాసం పెరుగుతుంది, శారీరక ఆరోగ్యం బాగుంటుంది. సంగీతంలో శిక్షణ తీసుకుంటూ ఉంటే మరిన్ని లాభాలున్నాయి. దీనివల్ల ఐక్యూ పవర్ పెరుగుతుంది, షార్ప్ అండ్ యాక్టివ్గా ఉంటారు. చాలా మంది మ్యూజిక్ వినడం హాబీగా ఉంటుంది. ఎలాంటి టెన్షన్లో ఉన్నా కాస్త వినసొంపైన రాగాలు చెవిన పడితే హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చు. పాటలు, మ్యూజిక్ మనసుకి ఊదార్పునిస్తాయి, ఆహ్లాదాన్నిస్తాయి, అలసట ఆమడ దూరం పారిపోయేలా చేస్తుంది. సంగీతం వింటుంటే శరీరం కూడా ఉల్లాసంగా ఉంటుంది. అంతేనా, మ్యూజిక్ వింటే ఇంకే ఎన్నో అమేజింగ్ బెనిఫిట్స్ ఉన్నాయని సైంటిస్ట్ నిరూపించారు. ఇంతకీ మేఘాల్లో తేలిపోయేలా చేసే మ్యూజిక్ మంత్రమేంటో చూద్దామా మన వెనెలా ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. హ్యాపీ మ్యూజిక్ వినేటప్పుడు మెదడు డోపమీన్ అనే రసాయనం రిలీజ్ చేస్తుంది, సంతోషంగా ఫీల్ అవుతారు. మ్యూజిక్ వినడం వల్ల సంతోషం, ఉత్సాహం, ఆనందం కలుగుతాయి.

0: ఎప్పుడైనా ఉత్సాహం కావాలనిపించినప్పుడు ఒక 15 నిమిషాల పాటు మ్యూజిక్ వినండి. వింటూ పరిగెత్తే వాళ్ల శక్తి పెరుగుతుంది. మీరు మార్నింగ్ వాకర్స్ ని చూడండి, జాగర్స్ ని చూడండి, మ్యూజిక్ వింటూ పరిగెత్తే వాళ్ల శక్తి పెరుగుతుంది. సంగీతం వినకుండా రన్ చేసే వాళ్లకంటే ఎస్, దిస్ ఇస్ అ స్టడీ. మ్యూజిక్ వింటూ రన్ చేసే వాళ్లు ఫాస్ట్ గా రన్నింగ్ చేయగలరు. ఉత్సాహపరిచే మ్యూజిక్ అయితే ఇంకా వేగంగా పరిగెత్తుతారు. అనారోగ్యానికి వ్యాధులకు ఒత్తిడి ప్రధాన కారణం, కాబట్టి మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి. సంగీతం మనసునికి ఉల్లాసాన్నే కాదు, ఒత్తిడిని తగ్గిస్తుంది. మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేయడం వల్ల వ్యాధి నిరోధక వ్యవస్థ మెరుగుపడుతుంది. అలసటగా అనిపిస్తే వెంటనే మా రేడియో ఉంది కదండి, ఆన్ చేసేయండి, వెనల ప్రోగ్రాం వినండి. అంతేకాదు 45 మినిట్స్ పాటు క్లాసికల్ మ్యూజిక్ వింటే రిలాక్సేషన్తో పాటు మంచి నిద్ర వస్తుంది. ఇన్సోమ్నియాకు ఒక మంచి టిప్ కూడా, టెక్నిక్ కూడా, ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ మెడికేషన్. నిద్రలేని సమస్యలతో బాధపడుతుంటే పడుకోవడానికి ముందు మ్యూజిక్ వినడం అలవాటు చేసుకోండి, హాయిగా నిద్రలోకి జారుకుంటారు. డిప్రెషన్తో బాధపడే వాళ్లకు మ్యూజిక్ మంత్రంలా పనిచేస్తుంది. డిప్రెషన్గా ఫీల్ అయినప్పుడు కాస్త మెడిటేటివ్ సౌండ్స్, శాస్త్రీయ సంగీతం వినడం వల్ల మానసిక ఆందోళన తగ్గిపోతుంది. తక్కువ తింటారు, తక్కువగా తినాలి అనుకునే వాళ్లకి మ్యూజిక్ చక్కటి ఐడియా. ఆకలిని తగ్గించుకోవాలి, తక్కువగా ఆహారం తినాలి అనుకుంటే ఈసారి మీల్స్ చేసేటప్పుడు సాఫ్ట్ మ్యూజిక్ వినండి. మీకు తెలియకుండానే తక్కువ తింటారు. సేఫ్ డ్రైవింగ్, ట్రాఫిక్, లాంగ్ డ్రైవ్ వల్ల చాలా మంది చిరాకు పడుతూ ఉంటారు. అలాంటప్పుడు కాస్త మెలడీ ట్యూన్స్ వింటే డ్రైవ్ చేయడం మైండ్ రిలాక్స్గా అవుతుంది, డ్రైవింగ్ కూడా సేఫ్ అండ్ జాలీగా సాగుతుంది. సంగీతం మెమరీ పవర్ పెరగడానికి తోడ్పడుతుంది, కానీ మ్యూజిక్ ఇష్టపడే దానిపైనే ఇది ఆధారపడి ఉంటుంది. సర్జరీ సమయంలో, సర్జరీలు జరగడానికి ముందు, సర్జరీల తర్వాత మ్యూజిక్ వినడం వల్ల సాంత్వన పొందుతారు, ఆందోళన తగ్గిస్తుంది. రోగులు త్వరగా నిద్రపోవడానికి సంగీతం వినడం మంచిది. ఎలాంటి నొప్పైనా నివారించడానికి మ్యూజిక్ థెరపీ మంచిదంటున్నారు. క్యాన్సర్ పేషెంట్స్, ఐసీయూలో ఉండే రోగులు, టెర్మినలీ ఇల్, అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్లు మెలోడియస్ మ్యూజిక్ వినడం వల్ల రిలీఫ్ కలుగుతుంది. అల్జైమర్ పేషెంట్స్, వయసు మీద పడిన వాళ్లు, ఇలా బాధపడే వాళ్లు తమకు ఇష్టమైన పాటలు వినడం మంచిది. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్లు రోజుకి 2 గంటలు మ్యూజిక్ వినడం మంచిది, త్వరగా కోలుకుంటారు. కాబట్టి రిలాక్స్గా ఇష్టమైన సంగీతం వినండి. మ్యూజిక్లో శిక్షణ తీసుకునే పిల్లల్లో వర్బల్ ఇంటెలిజెన్స్ ఎక్కువగా ఉంటుంది. 4 నుంచి 6 ఏళ్ల పిల్లల్లో వర్బల్ ఇంటెలిజెన్స్ బాగా పెరుగుతుంది. అకాడమిక్ పర్ఫార్మెన్స్ మ్యూజిక్ వినడం వల్ల ఐక్యూ, అకాడమిక్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఇది చిన్నపిల్లల్లో వేగంగా ఉంటుంది. కాబట్టి పిల్లల్లో ఐక్యూ పెరగాలంటే సంగీతం నేర్చుకోవడానికి, వినడానికి ఎంకరేజ్ చేయండి. వెరీ అన్ఫార్చునేట్లీ మనకేమైందంటే, స్పెషలీ ఇన్ ద ప్రజెంట్ కండిషన్, మార్క్స్ ర్యాట్ రేస్ ఎక్కువైపోయింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చేసి సాధించాలి. పొద్దున్నుంచి రాత్రి దాకా చదువుతున్నారు, ఏం చదువుతున్నారో ఎవరికి తెలియదు, ఎక్కడికి వెళ్తారో ఎవరికి తెలియదు. 20 ఇయర్స్ బ్యాక్, 40 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే అప్పుడు ఐఏఎస్లు అయ్యారు, ఐపీఎస్లు అయ్యారు, సక్సెస్ఫుల్ అయ్యారు. చదువుకోని వాళ్ళు కూడా ఎంతో సక్సెస్ఫుల్గా అయ్యారు, విత్ దర్ ఓన్ హార్డ్ వర్క్, విత్ దర్ ఓన్ స్మార్ట్ వర్క్. అందుకే సక్సెస్కి దీనికి ఏమీ సంబంధం ఉండదు. స్కూల్ ఏ టైంలో ఉండాలి అదే టైంలో ఉండాలండి. ఆ తర్వాత పిల్లలు రిలాక్స్ కావాలి, ఇది చాలా గుర్తుపెట్టుకోవాలి పేరెంట్స్. అందుకే డోంట్ ఎన్కరేజ్ యువర్ చిల్డ్రన్ టు సిట్ ఇన్ ద క్లాస్ రూమ్స్ కంటిన్యూస్లీ. దాంతో ఈ మధ్య ఏమవుతుందంటే డిప్రెషన్కి కారణాలు అవుతాయి, కంపారిజన్ పెరిగిపోతుంది, ఏమి చేయలేని వారిగా తయారవుతున్నారు. పిల్లల్ని కాస్త బయటికి వెళ్ళేదన్నా కొనండి, ఇది ఇది చెయ్యండి అంటే డిసిషన్ తీసుకోలేకపోతున్నారు, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు సాల్వ్ చేయలేకపోతున్నారు. ఇలాంటి ఎంతో నెగటివ్ ఇంపాక్ట్ ఉంది. అయినప్పటికీ కెరియర్ అంటే కేవలం ఇంజనీరింగ్, డాక్టర్ అనే కాకుండా ఎన్నో ఫీల్డ్స్లో తెలుసుకోవచ్చు. ఆల్టర్నేటివ్ కెరియర్స్ ఎన్నో ఉన్నాయి, దాంట్లో మ్యూజిక్ ఒక మంచి కెరియర్గా చేసుకోవచ్చు. వరల్డ్ యువర్ ఫ్రెండ్స్, ఇవాళ వెనల ప్రోగ్రాంలో ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యూజిక్ గురించి తెలుసుకున్నాం, చాలా సైంటిఫికల్గా, డెప్త్గా. మ్యూజిక్ అందరం వింటూ ఉంటాం, కానీ దాని ఇంపాక్ట్ ఏంటి మనపైన ఇవాళ తెలుసుకుందాం. షేర్ ఇట్ విత్ యర్ ఫ్రెండ్స్. ఓకే దెన్, బాయ్ ఫర్ నౌ. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఆఫ్ వెనల. అంతవరకు చేతన్కు సెలవు, నమస్తే. మీ సలహాలు, సూచనల కోసం మీరు కాల్ లేదా మెసేజ్ చేయవలసిన నంబర్ 9515227039. ఐ రిపీట్, 9515227039. మా ఇమెయిల్ ఐడి feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.
1: మీరింతవరకు వివిధ భారతి తెలుగు కార్యక్రమం

హలో, ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 5 గంటలు దాటి 33 సెకండ్లు. ఇప్పుడు విందా

ఇంతటి కార్యక్రమంలో పరిశుభ్రమైన పాల ఉత్పత్తి గురించి డాక్టర్ ఎన్ శైలజ గారి ప్రసంగం, ఇంకా అంతర్జాతీయ ప్రసూతి ఫిస్టుల నిర్మూలన దినోత్సవం గురించిన వివరాలు. ముందుగా కొన్ని ప్రకటనలు.

0: పెద్ద పుల్లా
1: సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: ప్రయాణికులకు ముఖ్య గమనిక, ప్రయాణంలో ఉండగా ఒకవేళ టీసీ టికెట్ చూపించమంటే చూపించండి, కానీ ఎవరైనా ఓటీపీ పిన్ లేదా పాస్వర్డ్ అడిగినట్లయితే వారిని వెంటనే తరిమి కొట్టండి.
4: ఆర్బీఐ అంటోంది, ఓటీపీ లేదా పిన్ కోసం కాల్ లేదా మెసేజ్ వస్తే కాస్త జాగ్రత్త.
5: ఇప్పుడు వినండి వనితా లోకం గ్రామలక్ష్మి శీర్షికన పరిశుభ్రమైన పాల ఉత్పత్తి గురించి డాక్టర్ ఎన్ శైలజ గారి ప్రసంగం.
6: అందరికీ నమస్కారం. ఈరోజు మనము పరిశుభ్రమైన పాల ఉత్పత్తి గురించి మాట్లాడుకుందాం. పరిశుభ్రమైన పాలు అంటే ఏంటి, అవి ఎందుకు ఉత్పత్తి చేసుకోవాలి అనే విషయాన్ని గురించి మాట్లాడుకుందాం. పరిశుభ్రమైన పాలు అంటే ఆరోగ్యవంతమైన పశువు నుంచి ఆరోగ్యవంతమైన మనిషి పరిశుభ్ర వాతావరణంలో పరిశుభ్రమైన పాత్రలో పితికే పాలను పరిశుభ్రమైన పాలు అంటారు. పరిశుభ్రమైన పాలను ఎందుకు ఉత్పత్తి చేసుకోవాలి అంటే అది మనిషికి మంచి ఆహారం, సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆహారం. ఎందుకు దాన్ని పాలను సంపూర్ణమైన ఆహారం అంటున్నాము, పాలల్లో మన శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి కాబట్టి దాన్ని సంపూర్ణమైన ఆహారం అంటాం. పాలల్లో మనిషికి కావాల్సిన అధికంగా ప్రోటీన్స్, కొద్దిగా పిండి పదార్థాలు, అందులో వైటమిన్స్, మినరల్స్ అన్నీ అందుతాయి కాబట్టి చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ప్రతి ఒక్కరికి కూడా మంచి పోషకాహారం పాలు. ఆ పాలను మనం పరిశుభ్రంగా ఉత్పత్తి చేసుకోవడము అనేది చాలా ముఖ్యం. ఆ పరిశుభ్రమైన పాల ఉత్పత్తి ఎవరి ద్వారా సాధ్యమవుతుందంటే రైతుల ద్వారానే సాధ్యమవుతుంది. ఎందువలన, రైతు పాడి పశువు పోషణ నుంచి దాని ఆరోగ్య పరిరక్షణ మరియు పాలను పితికే వరకు ప్రతి విషయము రైతే చేస్తాడు కాబట్టి ఈ పరిశుభ్రమైన పాల ఉత్పత్తి అనేది రైతు వలన మాత్రమే సాధ్యమవుతుంది. మనం పరిశుభ్రమైన పాలను ఉత్పత్తి చేసుకోవాలి అంటే ఎలా, ఏం చేయాలి? పరిశుభ్రమైన పొదుగు నుంచి వచ్చే పాలల్లో సూక్ష్మ క్రిములు చాలా తక్కువ సంఖ్యలో ఉంటాయి, దుమ్ము ధూళి ఉండవు. పాలు అనేటివి మంచి రంగు, రుచి, వాసన బాగుంటాయి, వేడి చేస్తే విరిగిపోవు. అదే అపరిశుభ్రమైన పాలల్లో సూక్ష్మాతి సూక్ష్మక్రిములు ఎక్కువగా ఉంటాయి, దుమ్ము ధూళి ఉంటుంది, రంగు రుచి వాసనలో తేడా ఉండి మనకు తాగడానికి కానీ పెరుగు అలాంటివి తినడానికి కానీ కూడా మనకు బాగుండవు. అలాగే పాలు అనేటివి వేడి చేస్తే విరిగిపోతాయి. పరిశుభ్రమైన పాల ఉత్పత్తి వలన కలిగే లాభాలేమి? పరిశుభ్రమైన పాలు అనేటివి త్వరగా చెడిపోవు, ఎక్కువసేపు నిల్వ ఉంటాయి. పాల శీతలీకరణ కేంద్రాల్లో కూడా పాలను ఖచ్చితంగా తీసుకుంటారు. పరిశుభ్రమైన పాలల్లో మంచి ఫ్యాటు, ఎస్ఎన్ఎఫ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాటికి మంచి ధర ఇచ్చి తీసుకుంటారు. అలాగే వినియోగదారులకు ఈ పరిశుభ్రమైన పాలు అనేటివి మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి. అందువలన మనం ఖచ్చితంగా రైతులు దాని మీద కొంచెం శ్రద్ధ వహిస్తే పరిశుభ్రమైన పాలను, నాణ్యమైన పాలను ఉత్పత్తి చేసుకోవచ్చు. అధికంగా అంటే ఎక్కువ మోతాదులో పాలను ఉత్పత్తి చేయడం కంటే కూడా నాణ్యమైన పాలను ఉత్పత్తి చేయడం అనేది చాలా ముఖ్యం. అందుకే ఈ మధ్య అందరూ కూడా ఇట్లా

శంకరజాతి ఆవు పాల నుంచి కూడా దేశీ ఆవు పాలు కావాలి అని మొగ్గు చూపుతున్నారు వినియోగదారులు కూడా. ఎందుకు దేశీ ఆవు పాలు కావాలనుకుంటున్నారు అంటే అందులో పోషక పదార్థాలు బాగుంటాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మంచి ఆహారం కోసమే. మనం మనిషి జీవించడానికి మంచి ఆహారం అవసరం. మంచి ఆహారం ఎక్కడుంది? ఆహార భద్రతలో పాలు కూడా చాలా ముఖ్యమైన, పాలు మరియు పాల ఉత్పత్తులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి ఖచ్చితంగా పరిశుభ్రమైన పాలను ఉత్పత్తి చేయడం విషయంలో రైతైతే కాస్త శ్రద్ధ చూపించాల్సిన అవసరం అయితే ఉంది. దానివల్ల రైతుకు కూడా నాణ్యత బాగుండడం వల్ల రేటు కూడా అధికంగా వస్తుంది, వినియోగదారులకు కూడా మంచి ఆరోగ్యం వస్తుంది. పరిశుభ్రమైన పాలను ఉత్పత్తి చేయాలంటే రైతు ఏ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలా? పాలిచ్చు పాడి పశువుల విషయంలో ఏం జాగ్రత్తలు తీసుకోవాలా? పాలు పితుకు అన్ని పశువులు కూడా ఆరోగ్యంగా ఉండేట్లు చూసుకోవాలి. ఆరోగ్యంగా అంటే ఎలాంటి వ్యాధులు ఉండకూడదు, ముఖ్యంగా పొదుగువాపు. పొదుగువాపు వ్యాధి అనేది రైతులను చాలా ఇబ్బంది పెట్టే అంశం. ఇప్పట్లో ఏమి జరుగుతుంది పొదుగువాపు వల్ల అంటే, ఒక్కొక్కసారి ఆ ఒక్క రూమ్లో ఏ క్వార్టర్లో అయితే ఎఫెక్ట్ అవుతుందో అది పూర్తిగా పాలు లేకుండా కూడా పోయే అవకాశం చాలా ఉంది. పాలిచ్చే పాడి పశువులలో ఖచ్చితంగా ఇప్పుడైతే 20-30%, 20-30% వరకు ఆవులు గేదెలు పొదుగువాపు వ్యాధికి గురవుతున్నాయి. మనం ఆ పొదుగువాపు వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే, పశువులను కట్టే పాకలు శుభ్రంగా పెట్టుకోవాలి. అలాగే పాలల్లో అన్నిటికంటే కూడా ఆవు యొక్క శరీరంలో పొదుగును పరిశుభ్రంగా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. ఎందుకంటే పొదుగు అనేది ఆవుకు కింది భాగంలో ఉంటుంది, అది పడుకున్న వెంటనే కూడా చాలా తొందరగా ఇన్ఫెక్షన్కు గురవుతుంది. కాబట్టి ఎలాంటి బ్యాక్టీరియా ఇలాంటివి అటాక్ కాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? పాకలను పరిశుభ్రంగా పెట్టుకోవాలి. కింద ఉండే పేడ పంచితము, అది తినకుండా మిగిలిచ్చిన గడ్డి ఇలాంటివన్నీ త్వరగా శుభ్రం చేసేయాలి. అలాగే పాలు పితికే ముందు, పితికిన తర్వాత శుభ్రమైన నీళ్ళతో పొదుగును బాగా కడగాలి. కడిగిన తర్వాత తడి లేకుండా పొడిగుడ్డతో తుడిచిన తర్వాతనే పాలు పిండాలి. తోక కదిలించకుండా వీలైనంత వరకు తోకను కట్టి పెడితే చాలా మంచిది. అలాగే మన ఇక్కడంతా రైతులకు అలవాటు ఏమంటే, దూడకు 1 సంవత్సరం వచ్చినా కూడా చేప కోసమని పాలు వదులుతూ ఉంటారు. అదైతే మంచి పద్ధతి కాదు. దూడలను ఆవు నుంచి వేరు చేయడం అనేది మంచి అలవాటు. ఎందుకు? ఫస్ట్ ఎప్పుడు వదులుతారు దూడను? ఫస్ట్ వదిలినప్పుడు వీలైనంత వరకు దూడ చేప లేకుండా పాలు పిండే అలవాటు చేయాలి. దూడల్ని తల్లి నుంచి వేరు చేస్తే చాలా మంచిది. మందలోని పాడి పశువుల నుండి ఈ క్రమంలో పాలు పిండితే పాల నాణ్యత తగ్గకుండా ఉండడమే కాకుండా పొదుగువాపు కూడా ఒక పశువు నుంచి మరొక పశువుకు వ్యాపించకుండా ఉండగలదు. అంతేకాకుండా పాలను పొదుగు నుంచి పూర్తిగా పిండేయాలి. ఎందుకు సంపూర్ణంగా పాలను పొదుగులో నిల్వ లేకుండా పిండాలి అంటే, పొదుగులో పాలు నిల్వ ఉంటే పొదుగువాపు వచ్చే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు పొదుగువాపు ఎక్కువ వస్తుంది పాలు ఉంటే అంటే, పాలల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది, అంటే మంచి పోషకాహారం ఉంటుంది. అవి నిల్వ ఉండడం వల్ల బ్యాక్టీరియా ఎక్కువగా అట్రాక్ట్ అయిపోయి పొదుగులో ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా అవి పొదుగులోకి చేరి పొదుగువాపు కలిగిస్తాయి. అంతేకాకుండా మనం పాలు పిండేటప్పుడు దూడను లాస్ట్లో వదులుతూ ఉంటారు, కాదు, చివరి పాలల్లో ఫ్యాట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మొదటిగా వచ్చే పాలల్లో బ్యాక్టీరియా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పాలు పిండేటప్పుడు 2-3 సార్లు పితికిన పాలు పక్కన పడేయడము మంచి పద్ధతి. చివరిగా పిండేస్తే చివరి పాలల్లో ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. మామూలుగా రైతు దగ్గర 10 పశువులు ఉన్నాయనుకోండి, అవి ఎట్లా పిండాలా అంటే, ఈనిన పశువులను మరియు ఎక్కువగా పాలిచ్చే పశువులను ఫస్ట్ పిండాల, ఆ తర్వాత చూలు మధ్యలో ఉండే పశువులను పిండాల, ఆ తర్వాత చూలు ఆఖరి దశల్లో ఉండే పశువుల నుంచి మరియు నిదానంగా చేపు విడిచే పశువులను పిండాలి. ఏదైనా పొదుగువాపు ఉంది అనే ఇది వచ్చినప్పుడు ఆ ఆవు నుంచి చివరిగా పాలు పిండాలి. అంతేకాకుండా మనకు తెలియకుండానే 70-80% పశువులలో సబ్ క్లినికల్ మ్యాస్టైటిస్, అంటే పైకి పాలు చూడడానికి బాగుంటాయి కానీ అవి కాంచి తాగితే ఉప్పగా ఉండడము, వాసన రావడము ఇలాంటివన్నీ సబ్ క్లినికల్ మ్యాస్టైటిస్, అంటే కంటికి కనిపించకుండానే పొదుగువాపు అనేది ఉంటుంది. మనం ఆ దశలోనే జాగ్రత్త తీసుకుంటే పొదుగువాపు రాకుండా నివారించుకోవచ్చు. అదే ఇంకొక నెక్స్ట్ ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, పరిశుభ్రమైన పాల ఉత్పత్తిలో మనిషి యొక్క పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. ఆ పాలు పితికే మనిషి కూడా ఆరోగ్యంగా ఉండాలి. జలుబు, దగ్గు, జ్వరం, ఆయాసం, నీరసంతో ఉండే మనుషులు పాలు పితకూడదు. ఆ పాలు పితికేటప్పుడు ఆ దగ్గడము, చీదడము, తుమ్మడము ఇలాంటివి చేస్తే ఆ పాలల్లోకి అవన్నీ

వల్ల బ్యాక్టీరియా అనేది ఇంకా తొందరగా పాలను పాడు చేస్తుంది. అంతేకాకుండా పాలు పితికే మనిషి శుభ్రమైన బట్టలను వేసుకోవడము, చేతులను శుభ్రంగా కడుక్కొని గోర్లు లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా ఎందుకు గోర్లు ఉండకూడదు, ఆ గోర్ల వలన కొంచెము ఏదైనా అంటే చను రంధ్రాల దగ్గర కానీ ఆ చను మొనలకు కానీ కొంచెము దెబ్బ తగిలినా కూడా దాని ద్వారా కూడా ఇన్ఫెక్షన్ సోకి పొదుగుబాపు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి పాలు పితికే మనిషి యొక్క పాత్ర అనేది పరిశుభ్రమైన పాల ఉత్పత్తిలో చాలా ముఖ్యమైనది. గోర్లను ఎప్పటికప్పుడు శుభ్రంగా కట్ చేసుకొని పొడిగుడ్డతో తుడుచుకొని పాలు పిండాలి. అదేవిధంగా పాలు పిండేటప్పుడు మాట్లాడడము, దగ్గడము, తుమ్మడము ఇలాంటివి చేయరాదు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పాలను పొదుగు నుంచి పిండేసేయాలి. ఇంకా నెక్స్ట్ పరిశుభ్రమైన పాల ఉత్పత్తిలో పాల యొక్క మనం పాలను సేకరించే పాత్రల యొక్క పాత్ర కూడా చాలా ముఖ్యమే. పాత్రలను మనం పాలను పితకడానికి ఉపయోగించే పాత్రల్లో శుభ్రంగా లేకపోతే అందులో ఉండే దాని పాత్రలకు అంటుకొని ఉండే బ్యాక్టీరియా వలన త్వరగా పాలు చెడిపోతాయి. ఎందుకు చెడిపోతాయి? పాలల్లో లాక్టోజ్ అనే చక్కెర పదార్థం ఉంటుంది. దానిని ఈ పాత్ర గోడలకు అంటుకొని ఉండే ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది, లాక్టిక్ యాసిడ్గా మార్చేస్తుంది. యాసిడ్ అంటే ఏంది, పాలను విరిచేస్తుంది, ఉప్పగా మారిపోతాయి, విరిగిపోతాయి, వాటి యొక్క నాణ్యత తగ్గిపోతుంది. మీరు ఇచ్చే పాలను సేకరించే సెంటర్లలో కూడా ఆ పాలకు ఎక్కువ గిట్టుబాటు ధర రాదు. కాబట్టి పాలను పితకడానికి ఉపయోగించే పాత్రలు కూడా శుభ్రంగా ఎప్పటికప్పుడు వేడినీళ్ళతో కడిగి, వీలైతే స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు మంచిది, ప్లాస్టిక్ పాత్రలను వాడకూడదు. ఎందుకంటే ఎంత శుభ్రం చేసినా కూడా కొంచెము ఆ పాల యొక్క వెన్న ఇట్లాంటివన్నీ అతుక్కుపోయి అంత శుభ్రంగా రావు. స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు అయితే కడగడానికి శుభ్రంగా ఉంటుంది. బాగా వేడినీళ్ళతో శుభ్రపరిచి ఆ పాత్రలను పాలు పిండడానికి ముందు, పాలను పోసేసిన తర్వాత కూడా ఎప్పటికప్పుడు వేడినీళ్ళతో శుభ్రపరిచి బాగా గాలి వెలుతురు ఉండే చోట ఆరబెట్టి ఆ పాత్రలను పాలను సేకరించడానికి వినియోగించుకోవాలి. అదేవిధంగా పాలను పితికేటప్పుడు పరిశుభ్రమైన వాతావరణం ఉండాలి. షెడ్డు శుభ్రంగా కడిగి ఆరి ఉండాలి. రొచ్చు రొచ్చుగా ఉండే దాంట్లోనే మనం పాలు పిండి అక్కడ ఉండే ఆవుకు పొదుక్కుండే పేడ, పంచితము, ఈ గడ్డి అదంతా కూడా పాలల్లో పడిపోతాయి. ఎప్పుడూ మనం పాలు పితికే ముందు ఆ పాకలను కూడా శుభ్రపరచుకోవాలి. ఈగలు, దోమలు, అక్కడ బల్లులు, ఎలుకలు అట్లాంటివంతా లేకుండా చూసుకొని. ఎందుకు అవన్నీ ఉండకూడదు అంటే అవి మనం పితికేటప్పుడు ఎగిరి పాలల్లో పడిగే ప్రమాదం చాలా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా పాకలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే పాకలకు బాగా గాలి వెలుతురు ఉండేటట్లు చూసుకోవాలి. పాలు పితికే ముందు ఎండుమేత, పచ్చిమేత ఇట్లాంటివి వేయరాదు. అదేవిధంగా దాణా అనేది పాలకు యొక్క పోషణ కూడా, ఆవు యొక్క పోషణ కూడా పాల యొక్క ఉత్పత్తిలో మరియు నాణ్యతలో ఎక్కువ పాత్ర ఉంటుంది. ఎందుకంటే మీరు ఎక్కువ పిండి పదార్థాలు ఉండే ఆహారాన్ని పెడితే పాలల్లో నాణ్యత తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మంచిగా ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఫీడ్ పెట్టడం వల్ల పాల యొక్క నాణ్యత పెరుగుతుంది. అదేవిధంగా పశువులకు ఖచ్చితంగా పచ్చిగడ్డి, ఎండుగడ్డి, దాణా, మినరల్ మిక్చరు అనేటివి ఈ నాలుగు ముఖ్యమైన పోషణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఎందుకు పాడే పశువులకు మినరల్ మిక్చర్ అనేది మనం వాడాలి అంటే కాల్షియము, ఫాస్ఫరస్సు ఇట్లాంటి మినరల్స్ అన్నీ కూడా పాలల్లో ఆవు శరీరంలోంచి పాలల్లోకి వెళ్ళిపోతాయి. కాబట్టి మళ్ళీ మనము దాని పోషణ ద్వారా ఖచ్చితంగా అందించాలి. అందించగలిగినప్పుడే పాలల్లో నాణ్యత బాగుంటుంది, అదేవిధంగా పాల ఉత్పత్తి కూడా పెరుగుతుంది. ఇలాంటి అన్ని విషయాల్లో కూడా రైతు శ్రద్ధ వహించాలి. పాలు పితికే ముందు వచ్చే ఫస్ట్ రెండు మూడు దారాలను ఖచ్చితంగా బయటికి వదిలేయాలి. ఎందుకు వదిలేయాలి? వీటిలో సూక్ష్మక్రిములు, కణాలు ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ పొదుగుబాపు వచ్చింది లేదు అని తెలుసుకోవడం ఎలా అంటే, మనకు మిగతా పాలన్నీ బాగున్నాయి అనుకున్నప్పటికీ కూడా ఏదన్నా ఉన్నప్పుడు ఎట్లా తెలుసుకోవాలి అంటే, ఫస్ట్ దారాలని మనము నల్లని గుడ్డ మీద పిండినట్లయితే దానిలో ఏదైనా కూడా మీగడ లాంటి పదార్థం కానీ ఏదైనా ఆగి ఉంటే దీనికి పొదుగుబాపు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది అని రైతు ముందే గ్రహించి అందులో శ్రద్ధ తీసుకోవచ్చు. అదేవిధంగా ఎక్కువగా పొదుగుబాపు వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాడతాం. అవి వాడినప్పుడు 72 గంటల పాటు ఆ పాలను ఎవరు సేకరించకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే ఆ యాంటీబయాటిక్స్ మందుల యొక్క ప్రభావం అనేది ఆ పాలల్లో 72 గంటల వరకు ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఆ 72 గంటలు పాలను పడేయడము చాలా మంచిది. అదేవిధంగా పాలను పితికిన వెంటనే ఆవును పనుకోనియకుండా చూడడం కూడా ముఖ్యమే. ఎందుకు పాలను ఆవు పాలు పిండిన వెంటనే ఆవును పడుకోనియకూడదు అంటే, పాలు పిండినప్పుడు చను రంధ్రాలు అనేటివి తెరుచుకొని ఉంటాయి. అవి మూసుకోవడానికి కనీసం ఒక 10-15 నిమిషాలు

0: సార్లు టైం పడుతుంది. ఆ తెరుచుకొని ఉన్నప్పుడే అవి కన్నా పడుకున్నాయంటే కింద ఎంత శుభ్రపరిచినా కూడా కొద్దిగైనా కూడా మట్టి అనేది లేకపోతే పేడ ఆ గడ్డి అలాంటివి ఉంటాయి కాబట్టి అందులో ఉండే సూక్ష్మక్రిములు ఆ చను రంధ్రాల్లోంచి పొదుగులోకి వెళ్ళిపోయి తొందరగా సూక్ష్మక్రిములు అనేటివి ఎక్కువ మల్టిప్లై అయిపోతాయి. దానివల్ల ఎక్కువగా తయారైపోయి పొదుగునంతా ఎఫెక్ట్ చేసి పొదుగువాపు వస్తుంది. కాబట్టి దాణా ఇలాంటివి పాలు పిండేదానికంటే ముందు కంటే కూడా మీరు పిండేసిన తర్వాత పెడితే కాసేపు ఆవు కూడా నీరసంగా ఉంటుంది. మనం పాలు పిండిన తర్వాత కాసేపు నిల్చుకొని దాణా అవి పెట్టినామంటే నిల్చుకొనే తింటాయి. దానివల్ల చనురంధ్రాలు మూసుకొని పోతాయి. అంతేకాకుండా రొమ్ములను డిప్పింగ్ విధానము అలవాటు చేసుకోవాలి. కొద్దిగా డిసిన్ఫెక్టెంట్స్ వేసేసి నీళ్ళల్లో నాలుగు చిన్న చిన్న కప్పులు ఉండే పాత్రలు దొరుకుతాయి మనకు, దాంట్లో కన్నా మనం చనురంధ్రాలను ముంచేసినామంటే మూసుకుపోతాయి. దానివల్ల ఇన్ఫెక్షన్ పోకుండా ఉంటుంది. అదేవిధంగా పాలు పిండిన తర్వాత కూడా ఆ రొమ్ములు చుట్టూ కొద్దిగా మన చేతికి ఉండేటి మట్టో లేకపోతే ఆ పాలు రెసిడ్యూస్ అంటుకొని ఉంటాయి. కాబట్టి పాలు పిండిన తర్వాత కూడా పొదుగును శుభ్రంగా కడిగేయాలి. పాలు పిండితేనే అట్లా చుక్క నీళ్ళు చల్లేసి లేసేస్తూ ఉంటారు రైతులు తొందర తొందరగా, అట్లా చేయకుండా. ఎందుకంటే పొదుగువాపు వచ్చిన తర్వాత రైతును చాలా, ఇప్పుడు పాడి పశువుల్లో రైతును ఇబ్బంది పెట్టే అంశం ఏంది అంటే పొదుగువాపు అనేది. ఆ పొదుగువాపు వచ్చిన తర్వాత మనం నయం చేసుకోవడం కంటే కూడా రాకుండా నివారించుకోవడం అనేది రైతు చేతిలోనే ఉంది. కొద్దిగా శ్రద్ధ వహిస్తే ఖచ్చితంగా పొదుగువాపు రాకుండా చేసుకోవచ్చు. అలాగే పాలు పితికిన తర్వాత పాలు పితికేదానికి ఉపయోగించే పాత్రలు కూడా ఎక్కువ వెడల్పు లేకుండా మూత తక్కువగా ఉండి మూత ఉండే పాత్రలను ఉపయోగించుకోవడం వల్ల ఎక్కువగా ఎక్కువగా ఎక్స్పోజ్ కాకుండా కంటామినేషన్ అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా పితికిన పాలను గుడ్డ కట్టిన పాత్రలోకి వడబోయాలి. పాలను చల్లని వాతావరణంలోనే ఉంచాలి. ఎక్కువ అధిక ఉష్ణోగ్రతల్లో పాలు త్వరగా పాడైపోతాయి. వీలైతే పాత్రలకు తడిగుడ్డ చుట్టి పెడితే ఇంకా మంచిది. పాలు పిండిన వెంటనే ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు పాల శీతలీకరణ కేంద్రాలకు చేర్చడం మంచిది. గంట రెండు గంటల లోపలే ఖచ్చితంగా పాలను ఆ పాల శీతలీకరణ కేంద్రాలకు చేర్చాలి. లేకపోతే అధిక ఉష్ణోగ్రతల్లో ఈ బ్యాక్టీరియా అనేది పాలల్లో ఉండే లాక్టోజ్ను లాక్టిక్ యాసిడ్గా మార్చి అవి విరిగిపోతాయి. కాబట్టి తొందరగా పాల శీతలీకరణ కేంద్రానికి చేర్చాలి. అదేవిధంగా ఏదైనా ఇళ్లకు లేకపోతే హోటళ్లకు ఇట్లా పోసే రైతులు బయట వాతావరణం అంత టెంపరేచర్ కాకుండా 5 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఉండేటట్లు తీసుకొని చేరిస్తే ఆ పాల యొక్క నాణ్యత ప్రమాణము చెడిపోకుండా ఉంటుంది. అందరికీ ధన్యవాదాలండి.
1: మీరు ఇంతవరకు పరిశుభ్రమైన పాల ఉత్పత్తి గురించి డాక్టర్ ఎన్ శైలజ గారి ప్రసంగం విన్నారు. ఇప్పుడు వినండి సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు చిత్రం నుండి కళ్యాణి పాడిన అనంత శ్రీరామ్ గీతం. సంగీతం అందించిన వారు మిక్కీ జే మేయర్.

ఇప్పుడు వినండి అంతర్జాతీయ ప్రసూతి ఫిస్టుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా కొన్ని విశేషాలు. ప్రతి సంవత్సరం మే 23వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ ప్రసూతి ఫిస్టుల నిర్మూలన దినోత్సవం జరుపుకుంటారు. ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో 2013 నుండి ఈ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తూ ఉన్నారు. ప్రసవ సమయంలో తల్లులు ఎదుర్కొనే అత్యంత ప్రమాదకరమైన ఇంకా బాధాకరమైన ప్రసూతి ఫిస్టుల వ్యాధిపై అవగాహన పెంచడం, ఇంకా దీనిని పూర్తిగా నిర్మూలించడం ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంతకీ ప్రసూతి ఫిస్టుల అంటే ఏమిటి అంటే, కాన్పు సమయంలో వచ్చే తీవ్రమైన సమస్యల వల్ల ప్రసూతి ఫిస్టుల ఏర్పడుతుంది. వైద్య సహాయం సకాలంలో అందక ప్రసవ వేదన చాలా రోజులు అంటే 3 నుంచి 5 రోజులు సుదీర్ఘంగా సాగినప్పుడు పుట్టబోయే బిడ్డ తల తల్లి శ్రోణి కండరాలపై తీవ్రమైన ఒత్తిడి తెస్తుంది. దీనివల్ల రక్తప్రసరణ ఆగిపోయి కణజాలం దెబ్బతింటుంది. ఫలితంగా మూత్రాశయానికి యోనికి మధ్య లేదా మలాశయానికి యోనికి మధ్య ఒక రంధ్రం ఏర్పడుతుంది. దీనినే ప్రసూతి ఫిస్టుల అని అంటారు. ఇక ఈ వ్యాధి లక్షణాలకు ఇంకా ప్రభావాలకొస్తే, ఈ వ్యాధి బారిన పడిన మహిళల్లో మూత్రం లేదా మలం నిరంతరాయంగా వారి నియంత్రణ లేకుండా కారిపోతూ ఉంటుంది. సామాజికంగా వీళ్ళు బహిష్కరిస్తూ ఉంటారన్నమాట. నిరంతరం దుర్వాసన రావడం వల్ల సమాజం, కొన్నిసార్లు కుటుంబ సభ్యులు కూడా వీరిని దూరంగా పెడుతూ ఉంటారు. తీవ్రమైన అవమానం వల్ల వీరు తీవ్రమైన ఒత్తిడికి, నిరాశకు లోనవుతూ ఉంటారు. ప్రసూతి ఫిస్టుల బారిన పడే అత్యధిక కేసుల్లో తీవ్రమైన ప్రసవ నొప్పుల వల్ల బిడ్డ గర్భంలోనే చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. ఇక ఈ దినోత్సవం యొక్క ముఖ్య లక్ష్యాలకొస్తే, వెనకబడిన దేశాల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో బాల్య వివాహాలు, పౌష్టికాహార లోపం, ఇంకా ప్రసవ సమయాల్లో వైద్య సదుపాయాలు లేకపోవడం వల్ల ఈ సమస్య వస్తుందని ప్రజల్లో చైతన్యం తేవడం. వైద్య సదుపాయాలు మెరుగుదల అంటే గర్భిణీలకు నాణ్యమైన అత్యవసర ప్రసూతి సంరక్షణ అంటే ఎమర్జెన్సీ ఆబ్స్టెట్రిక్ కేర్ నైపుణ్యం కలిగిన మిడ్వైఫ్లు అందుబాటులో ఉండేలా చూడాలి. ఇక దీన్ని ఎలా నివారించవచ్చు అంటే, బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టడం, గర్భధారణ సమయంలో సరైన పౌష్టికాహారం అందించడం, కాన్పులు ఎల్లప్పుడూ ఆసుపత్రిలోనే నిపుణులైన వైద్యుల పర్యవేక్షణలో జరిగేలా చూసుకోవడం ముఖ్యం. అదండి మీరింతవరకు అంతర్జాతీయ

జాతీయ ప్రసూతి ఫిస్టుల నిర్మూలన దినోత్సవం గురించి కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు వినండి. అంతఃపురం చిత్రం నుండి చిత్ర పాడిన సిరివెన్నెల గీతం. సంగీతం అందించిన వారు ఇళయరాజా.

ఈనాటి వనితాలోకం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు వినండి

0: శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రతిరోజు సాయంత్రం 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారాన్ని అందిస్తుంది. ఈ ఉద్యోగ సమాచారంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు, అలాగే ప్రభుత్వ రంగ సంస్థల గురించిన ఉద్యోగాల విషయాలు కూడా మీకు తెలియజేయబడతాయి. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకుని ఆయా కంపెనీలు కానీ ఆయా గవర్నమెంట్ విభాగాలను కానీ సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకొని దానికి తగ్గట్టుగా మీరు ప్రిపేర్ అవుతారని భావిస్తూ ఈరోజు వివరాలు తెలుసుకుందాం.
1: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించే కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్

మిషన్ ద్వారా భారత రక్షణ దళాల్లో మొత్తం 451 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నియామకాల ద్వారా డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ, యజమలలోని ఇండియన్ నావల్ అకాడమీ, హైదరాబాద్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ, చెన్నైలోని ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. విద్యార్హతలు పోస్టులను బట్టి అభ్యర్థుల అర్హత అయితే ఉంటుంది. ఇంటర్మీడియట్ ఇంకా డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇంజనీరింగ్ వారికి కూడా ఉద్యోగాలు ఉన్నాయి. ఇక వయోపరిమితి వచ్చి అభ్యర్థులు 19 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. ఎంపిక విధానం రాత పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. దరఖాస్తులకు చివరి తేదీ 9వ తేదీ జూన్ 2026. మరిన్ని వివరాలకు www.upsc.gov.in చూసుకోవచ్చు. ప్రకటన విన్నారు.

ఇప్పుడు వినండి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ చిత్రం నుండి సందీప్ గంగా పాడిన చంద్రబోస్ గీతం. సంగీతం అందించిన వారు ఎంఎం కీరవాణి.

0: సారం అంటారు. మరి మలయాళంలో ఓహో, ఇది తీపి మీ భాషలో
1: మధురం.
0: మరి చేదు చేదు చేదు చేదు.

0: పెదాలు ఏమంటారు
1: చుండు
0: నడుముని
1: ఇటుప్పు
0: నా పెదాలతో నీ నడుము మీద ఇలా చేస్తే ఏమంటారు
1: ఆశ దోష అమ్మమండి మీష
0: చెప్పమంటుండే
1: చెప్పనా

యువవాణి యువజనుల కార్యక్రమంలో తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమం. ఇప్పుడు తెలుసుకుందాం కార్యక్రమంలో మొదటి ప్రశ్న. ప్రతి సంవత్సరం ప్రపంచ థలేమియా అవగాహన దినోత్సవాన్ని అధికారికంగా ఏ తేదీన పాటిస్తారు? ఆప్షన్స్ ఏప్రిల్ 25, ఆప్షన్ బి మే 8, సి జూన్ 14, డి జూలై 11. రెండవ ప్రశ్న. మే 2026లో భీమ్మండలి పర్యావరణ వారసత్వ ప్రదేశం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆప్షన్స్ ఏ జార్ఖండ్, బి ఒడిశా, సి ఛత్తీస్గఢ్, డి పశ్చిమ బెంగాల్. మూడవ ప్రశ్న. మే 2026లో పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేసిన వారు ఎవరు? ఆప్షన్ ఏ నమశివాయం, ఆప్షన్ బి మల్లాడి కృష్ణారావు, ఆప్షన్ సి ఎన్ రంగస్వామి, ఆప్షన్ డి కె కైలాస్నాథన్. నాలుగవ ప్రశ్న. మే 16, 2026న ఏ భారతీయ రాష్ట్రం తన రాష్ట్ర ఆవిర్భావ 51 ఏళ్ల వేడుకలను జరుపుకుంది? ఆప్షన్స్ ఏ అరుణాచల్ ప్రదేశ్, బి సిక్కిం, సి నాగాలాండ్, డి మిజోరం. ఐదవ ప్రశ్న. మే 2026లో మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన మైనారిటీల సంక్షేమంపై జాతీయ సదస్సు యొక్క ప్రధాన ఇతివృత్తం ఏమిటి? ఆప్షన్స్ ఏ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్, బి భాగీదారీ సే భాగ్యోదయ, సి డిజిటల్ భారత్ మిషన్, డి సమ్మిళిత భారత్ చొరవ. ఆరో ప్రశ్న. 2026లో తాప్కెంట్లో జరిగిన ఆసియా బాక్సింగ్ అండర్-15 ఛాంపియన్షిప్లలో భారతదేశం మొత్తం ఎన్ని పతకాలను గెలుచుకుంది? ఆప్షన్స్ ఏ 27, బి 21, సి 18, డి 30. ఏడవ ప్రశ్న. మే 2026లో ఏ దేశాలలో ఎబోలా వ్యాప్తిని WHO అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది? ఆప్షన్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో మరియు ఉగాండా, ఆప్షన్ బి కెన్యా మరియు రువాండా, ఆప్షన్ సి నైజీరియా మరియు ఘనా, ఆప్షన్ డి సూడాన్ మరియు ఇథియోపియా. ఎనిమిదవ ప్రశ్న. ఎన్సిబి భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా క్యాప్టగాన్ అనే మానసిక ప్రభావిత ఔషధాన్ని స్వాధీనం చేసుకున్న ఆపరేషన్ పేరు ఏమిటి? ఆప్షన్స్ ఏ ఆపరేషన్ బ్లూ షీల్డ్, బి ఆపరేషన్ డ్రగ్ హంట్, సి ఆపరేషన్ ఫాల్కన్ నెట్, డి ఆపరేషన్ రేజ్ బిల్. తొమ్మిదవ ప్రశ్న. ప్రభుత్వ ఈ మార్కెట్ ప్లస్ తన స్థాపన దినోత్సవాన్ని ఏ తేదీన జరుపుకుంటుంది? ఆప్షన్స్ మే 15, బి మే 17, సి మే 21, డి మే 22. కార్యక్రమంలో చివరి ప్రశ్న. 2026 అంతర్జాతీయ బుకర్ బహుమతిని ఏ పుస్తకం గెలుచుకుంది? ఆప్షన్ ఏ తైవాన్ ట్రావెలోగ్, బి ద థింగ్స్ వీ నెవర్ సీ, సి నాట్ ఏ రివర్, డి ఏ లిటిల్ లైఫ్. ప్రశ్నలు విన్నారు కదా, ఇప్పుడు ఒక పాట విన్న తర్వాత దీనికి సమాధానాలను తెలుసుకుందాం.

విన్న పాట నెంబర్ 1 చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన సిరివెన్నెల గీతం. సంగీతం ఎస్వి కృష్ణారెడ్డి. ఇప్పుడు తెలుసుకుందాం రండి ప్రశ్నోత్తర కార్యక్రమానికి సమాధానాలను తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ప్రపంచ థలసేమియా అవగాహన దినోత్సవాన్ని అధికారికంగా ఏ తేదీన పాటిస్తారు? ప్రశ్న మరొకసారండి. ప్రతి సంవత్సరం ప్రపంచ థలసేమియా అవగాహన దినోత్సవాన్ని అధికారికంగా ఏ తేదీన పాటిస్తారు? ఆప్షన్స్ April 25, ఆప్షన్ బి May 8, సి June 14, డి July 11. సమాధానం May 8 సరైన సమాధానం. రెండో ప్రశ్న. May 2026 భీమ్ మండలి పర్యావరణ వారసత్వ ప్రదేశం ఏ రాష్ట్రంలో ప్రారంభించబడింది? ఆప్షన్స్ ఏ జార్ఖండ్, ఆప్షన్ బి ఒడిస్సా, ఆప్షన్ సి ఛత్తీస్గఢ్, ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్. దీనికి సరైన సమాధానం ఆప్షన్ బి ఒడిస్సా. మూడో ప్రశ్న. May 2026 పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా 5వసారి ప్రమాణ స్వీకారం చేసిన వారు ఎవరు? ఆప్షన్స్ ఏ నమశివాయం, ఆప్షన్ బి మల్లాడి కృష్ణారావు,

ఆకాశవాణి తిరుపతి కేంద్రం ప్రసార విశేషాలు. ఈ పూట రేపు మా ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుండి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ సాయంత్రం 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు అనంతరం అన్నమయ్య పదమంజరి.

0: భక్తిగీతాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు. హైదరాబాద్ కేంద్రం నుండి 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో చీనీ నిమ్మ సాగులో మేలైన రకాలు, ఇంకా వేసవిలో నిమ్మలో అధిక దిగుబడులకు పూత నియంత్రణ పద్ధతుల గురించి ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కేసీ భానుమూర్తి గారి ప్రసంగం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. 7:45 సినీ భక్తిగీతాలు, 8:00 ఇంకా 8:40 చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి మార్కాపుర కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం. 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 ఏక చిత్రగానం శీర్షికన దేవతా చిత్రం నుండి పాటలు వింటారు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. ఇవి ఈ పూట ప్రసారాలు. రేపటి మా కార్యక్రమాల వివరాలు: 6:00 ప్రబోధ గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 భక్తి రంజన కార్యక్రమంలో సూర్యభగవాను కీర్తనలు, ఇంకా క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. 6:30 సూక్తి ముక్తావళి, వ్యాఖ్యాత శ్రీ జేఏ పీటర్. 6:35 పొలం కబుర్లు, 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 ప్రభాతరేఖలు కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, ఇంకా చరిత్రలో ఈరోజు, ఇంకా మనసులోని మనసు ధారావాహిక నవలాపట్టణం 7వ భాగం, రచన శ్రీ మాలతి చందూర్ గారు, చదివిన వారు శారదా శ్రీనివాసన్ గారు. అనంతరం కామన్వెల్త్ దినోత్సవం సందర్భంగా కొన్ని విషయాలు. 7:45 ఉదయరాగం చిత్రగీతాలు, 8:15 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 8:30 వైఎస్ఆర్ కడప జిల్లా సమాచార లేఖ, 8:35 బాలానందం చిన్నపిల్లల కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా కేవీపల్లి మండలం గ్యారంపల్లి కొత్తపల్లి ప్రాథమిక పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం, 9:00 చిత్రకుసుమాలు, 10:00 వార్తావాహిని విజయవాడ కేంద్రం నుండి, 10:15 ఇంకా మధ్యాహ్నం 12:10, 12:40 1:30, 3:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు విజయవాడ కేంద్రం నుండి, 12:05 ఆంగ్లంలో వార్తలు, 12:30 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 3:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రేపు సాయంత్రం 5:00 వనితాలోకం స్త్రీల కార్యక్రమంలో లలిత భక్తిగీతాలు, ఇంకా వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు వివరాలు వింటారు. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమంలో ఉద్యోగ సమాచారం, ఇంకా వికసిత భారతం కేంద్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల వివరాలు, ఇంకా అంతర్జాతీయ మార్కోర్ దినోత్సవ వివరాలు వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:10 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 6:20 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 6:30 ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు, ఇంకా తరిగొండ గీతరవళి భక్తి గీతాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి, 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో వేసవిలో లోతు దుక్కుల ప్రాముఖ్యత గురించి తిరుపతి శ్రీ వెంకటేశ్వర వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్త డాక్టర్ డి సుబ్రహ్మణ్యం గారి ప్రసంగం. 7:45 క్రైస్తవ భక్తి గీతాలు, 8:00, 8:40 చిత్రకుసుమాలు, 8:15 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం నెల్లూరు కేంద్ర సమర్పణ విజయవాడ కేంద్రం నుండి ప్రసారం, 8:30 తెలుగులో వార్తలు విజయవాడ కేంద్రం నుండి, 9:00 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి, 9:30 ఆపాత మధురాలు, 10:00 రవి వాసరీయ సంగీత సభ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి. ఇవి ఈ పూట రేపు ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుండి ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు విన్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 6:04 దాటి 57 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.
1: దిస్ ఇస్ ఆకాశవాణి, ది న్యూస్ రెడ్ బై వల్సా విలియమ్స్. Prime Minister Narendra Modi and US Secretary of State Marco Rubio today discussed sustained progress in the India-US Comprehensive Global Strategic Partnership and issues related to regional and global peace and security. Mr. Rubio called on the Prime Minister at Seva Teerth in New Delhi this afternoon. Mr. Modi said in a social media post that India and the US will continue to work closely for the global good. External Affairs Minister

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశాభివృద్ధిలో యువశక్తిని భాగస్వామ్యం చేయడమే రోజ్గార్ మేళా లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ను నిర్వహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. మున్సిపాలిటీలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ కోరారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో రేపు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. వార్తల వివరాలు. ప్రజలకు ప్రపంచస్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చిత్తూరు జిల్లా యాదమరి మండలం కండ్రిగ గ్రామంలో ఈరోజు నిర్వహించిన సంజీవని కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమంతో పాటు ఆరోగ్య భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. గత ఏడాది జూలై 3న కుప్పంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన సంజీవని కార్యక్రమాన్ని ప్రస్తుతం చిత్తూరు జిల్లా వ్యాప్తంగా విస్తరించామని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సుమారు 1975,000 మంది ప్రజల ఆరోగ్య పరిరక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంజీవని కార్యక్రమాన్ని 15 నాటికి పూర్తి స్థాయిలో అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. గ్రామస్థాయిలోనే 42 రకాల వైద్య పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టామని చెప్పారు. ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ రికార్డు రూపొందించడంతో పాటు కుటుంబానికి డిజిటల్ హెల్త్ కార్డు అందించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. ప్రిడిక్టివ్, ప్రివెంటివ్, క్యూరేటివ్ విధానాలతో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. భవిష్యత్తులో ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ డాక్టర్ వ్యవస్థను అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి వెల్లడించారు. అలాగే ఆరోగ్య బీమా సదుపాయం కూడా కల్పిస్తున్నామని ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: భగవంతుడు మనందరికీ 120 సంవత్సరాల ఆయుష్ ఇచ్చాడు. మనం చేసుకునే పనుల వల్ల 50, 60, 70 సంవత్సరాలు చనిపోతున్నాం. మీ యొక్క ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. ఆరోగ్యంగా ఉండడమే కాదు, ఆనందంగా ఉండాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతుల్లో ఉంది. దానికి పూర్తిగా సహకరించే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికి హామీ ఇస్తున్నా.
0: దేశవ్యాప్తంగా ఈరోజు జరిగిన 19వ రోజ్గార్ మేళాను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్గా ప్రసంగించారు. దీనిలో భాగంగా గుంటూరులోని రైల్వే భవన్లో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొని ప్రధాని ప్రసంగాన్ని వీక్షించారు. అనంతరం ఉద్యోగ నియామక పత్రాలు అందుకున్న ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వంలో ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఆనాదిగా జరుగుతున్న ప్రభుత్వ ప్రక్రియ అని, దీనిని ప్రధానమంత్రి నేరుగా పరిశీలిస్తూ ఉద్యోగ ప్రక్రియను ఎప్పటికప్పుడు అభివృద్ధి పరుస్తూ ప్రణాళికాబద్ధంగా ఉద్యోగాల కల్పన రూపొందించడం అనేది అరుదైన అంశమన్నారు. యువత ఆశయాలకు ఉద్యోగ రూపమిచ్చి దేశాభివృద్ధికి యువశక్తిని భాగస్వామ్యం చేయడమే రోజ్గార్ మేళా నిజమైన లక్ష్యమని చెప్పారు. ఈ రోజ్గార్ మేళాలు కేవలం ఉద్యోగ నియామకాల కార్యక్రమాలు మాత్రమే కాదని, దేశ నిర్మాణానికి అంకితమయ్యే యువతకు బాధ్యతలను అప్పగించే ప్రక్రియ అని చంద్రశేఖర్ పేర్కొంటూ,
2: ఈరోజు ఉద్యోగం తీసుకుంటా ఉన్నారు, ఏదైనా సరే గవర్నమెంట్ వ్యవస్థలో మార్చాలన్నా కూడా యువకులు మీ వల్లే అవుతుంది. ఎందుకంటే జనరేషన్లు మారిపోతా ఉన్నాయి. ఒక వ్యవస్థలోకి వెళ్ళినప్పుడు ఆ వ్యవస్థలో మీరు ఇరుక్కుపోతారా, ఆ వ్యవస్థని మార్చగలుగుతారా అనేది మీరు చేసే పని మీద, మీ శక్తి మీద ఆధారపడి ఉంటుంది. భారతదేశంలో యావరేజ్ ఏజ్ 29 సంవత్సరాలు. మీరుండే స్కిల్, మీరు చేసేటువంటిదే ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకువెళ్ళినా, ఆపేసినా, వెనక్కి తీసుకెళ్ళినా కూడా జరిగేటువంటిది.
0: అదేవిధంగా రైల్వే సదుపాయాల కల్పన గురించి మంత్రి చెబుతూ, దేశంలో జాతీయ రహదారులన్నింటినీ సమన్వయం చేస్తున్నారని, రైల్వే స్టేషన్లను అభివృద్ధి పరుస్తున్నారని తెలిపారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం ద్వారా మరిన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారని తెలిపారు. 2026-27 బడ్జెట్లో ఒక్క ఆంధ్రప్రదేశ్కు మాత్రమే 10,000 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ కేటాయించడం ఎన్డీఏ కూటమి ప్రభుత్వ అభివృద్ధి ప్రక్రియలకు నిదర్శనమని పెంబసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యం మేరకు ఎంఎస్ఎంఈ పనిచేస్తుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ నెల 25న ముఖ్యమంత్రి అధ్యక్షతన విజయవాడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కళావేదికలో జరగనున్న ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ కార్యక్రమం ఏర్పాటు

0: మంత్రి ఈరోజు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు ఎంఎస్ఎంఈ ద్వారా ఎన్నో వినూత్న కార్యక్రమాలను ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఈ క్రమంలోనే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న గ్రోత్ సమ్మిట్ను అన్ని శాఖల అధికారులు విజయవంతం చేయాలని మంత్రి సూచించారు. ఈ గ్రోత్ సమ్మిట్ విషయంలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను అధికారులకు కొండపల్లి శ్రీనివాస్ దిశానిర్దేశం చేశారు. రాష్ట్రాన్ని పరిశుభ్రంగా డంప్యార్డ్ రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో పురపాలక శాఖ 4 వారాల ప్రత్యేక స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని అమలు చేస్తోందని ఆ శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. విజయవాడలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ ప్రారంభ కార్యక్రమాన్ని మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ ప్రజల్లో పరిశుభ్రతపై అవగాహన పెంపొందించేందుకు ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమం మొదటి వారంలో రోడ్లు, పబ్లిక్ ప్రదేశాల శుభ్రత చేపడతారని చెప్పారు. రెండో వారంలో ప్రజల భాగస్వామ్యంతో కాలువల క్లీనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తారని, మూడో వారంలో ఇల్లు, వ్యాపార సంస్థల వద్ద చెత్త వర్గీకరణ, సెగ్రిగేషన్పై అవగాహన కల్పిస్తారని తెలిపారు. 4వ వారంలో పబ్లిక్ టాయిలెట్ల శుభ్రత కార్యక్రమాలు నిర్వహించనున్నారని చెప్పారు. రాష్ట్రంలో చెత్తను విద్యుత్గా మార్చే వేస్ట్ టు ఎనర్జీ ప్రాజెక్టులకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని, ప్రస్తుతం విశాఖపట్నం, గుంటూరు ప్రాంతాల్లో ప్లాంట్లు పనిచేస్తుండగా మరో 6 ప్లాంట్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. ఇవి రాబోయే 2 ఏళ్లలో పూర్తయి చెత్త నుండి విద్యుత్ను ఉత్పత్తి చేయనున్నారని తెలిపారు. అలాగే ప్లాంట్లు లేని మిగిలిన 123 మున్సిపాలిటీల్లో చెత్తను ఎప్పటికప్పుడు ప్రాసెస్ చేసే విధంగా టెండర్లు పిలిచామని చెప్పారు. జూన్ చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తవుతుందని, భవిష్యత్తులో డంప్యార్డ్స్ లేకుండా చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలనే ఉద్దేశంతోనే ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని మంత్రి నారాయణ వెల్లడిస్తూ,
1: శానిటేషన్ బాగుండాలంటే కేవలం ప్రభుత్వం ఒకటే కాదు, ప్రజల భాగస్వామ్యం కావాలి. స్వయాన మన ముఖ్యమంత్రి గారే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించి 2024 అక్టోబర్ 2వ తేదీ మచిలీపట్నంలో స్టార్ట్ చేశారు. దానిలో భాగంగానే ఈ నెల అంటే వచ్చే నెల 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం 4 వారాల పాటు జరగాలని 123 మున్సిపాలిటీస్లో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు.
0: రాష్ట్రంలో ఎండ తీవ్రత కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈరోజు కృష్ణా జిల్లా కానుమూలులో 45.8 డిగ్రీలు, అనకాపల్లి జిల్లా మాకవరపాలెంలో 45.5 డిగ్రీలు నమోదైందన్నారు. అలాగే రాష్ట్రంలోని 13 జిల్లాల పరిధిలోని 95 మండలాల్లో 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వెల్లడించారు. ప్రజలు వీలైనంత వరకు ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని సూచించారు. తప్పనిసరి ప్రయాణాల్లో మంచినీరు, మజ్జిగ కొబ్బరి నీరు వంటివి తీసుకోవాలన్నారు. అలాగే రేపు 21 మండలాల్లో తీవ్ర వడగాలులు, 214 మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు. అల్లూరు సీతారామరాజు జిల్లా ఒడిశా సరిహద్దులోని మాచ్కండ్ జల విద్యుత్ ప్రాజెక్టు వద్ద ఈరోజు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పవర్హౌస్ సమీపంలోని ట్రాన్స్ఫార్మర్ యార్డ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి దట్టమైన పొగ అలుముకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలను అందించి వారి ఆరోగ్యాన్ని పరిరక్షించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. దేశాభివృద్ధిలో యువశక్తిని భాగస్వామ్యం చేయడమే రోజుగార్ మేళా లక్ష్యమని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. ప్రతి ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న లక్ష్యంతో ఎంఎస్ఎంఈ గ్రోత్ సమ్మిట్ను నిర్వహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలియజేశారు. మున్సిపాలిటీలను పూర్తిస్థాయిలో పరిశుభ్రంగా మార్చే లక్ష్యంతో చేపట్టిన ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమంలో ప్రజలంతా భాగస్వాములు కావాలని మంత్రి పి నారాయణ కోరారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో రేపు తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః లలిత్ మోహనః తివారి. ఆదౌ ముఖ్య వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 21వ తమే ఆజీవికా మేళకే అద్య ప్రశాసనస్య విభిన్న విభాగేషు సంస్థాసు చ నవనియుక్తేభ్య 150,000 యువకేభ్య నవనియుక్తిపత్రాణి ప్రదత్తాని. బీహార ప్రశాసనేన ఘోషితం యత్

కలకత్తాలో మరొకటి, రెండు స్టేషన్ల నిర్మాణానికి లైసెన్స్ అయితే మంజూరు లభించింది. దాని ప్రకారం బొంబాయి రేడియో స్టేషన్ 1927 జూలై 23 ప్రారంభింపబడింది. ఊహించని విధంగా సుమారు 3 సంవత్సరాల తర్వాత ఆ కంపెనీ 1930 మార్చి 1 దివాలా తీసింది. ఇతర దేశాల నుంచి పురోగతి సాధిస్తూ ఉండగా భారతదేశంలో ప్రసార రంగ ప్రవేశం విఫలమైనట్లుగా కనిపించింది. అయితే ప్రజా డిమాండ్కు ప్రతిస్పందనగా ప్రభుత్వం ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకుని బొంబాయి మరియు కలకత్తాలోని 2 స్టేషన్లను 1930 ఏప్రిల్ 1 నుండి 2 సంవత్సరాల పాటు ప్రయోగాత్మకంగా నడపాలని నిర్ణయించింది. చివరిగా 1932 ప్రభుత్వం ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీసెస్ను తమ సొంత నిర్వహణలో కొనసాగించాలని నిర్ణయించి దానిని పరిశ్రమలు ఇంకా కార్మిక శాఖ పరిపాలనా నియంత్రణ కింద ఉంచింది. 1935 మార్చిలో పరిశ్రమలు ఇంకా కార్మిక శాఖ కింద పనిచేయడానికి కంట్రోలర్ ఆఫ్ బ్రాడ్కాస్టింగ్ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక శాఖను ఏర్పాటు చేశారు. 1936 జూన్ 8 ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ అనే పాత పేరు స్థానంలో ఆల్ ఇండియా రేడియో వచ్చింది. ప్రసార రంగం నవంబర్ 1937 కమ్యూనికేషన్స్ విభాగానికి బదిలీ చేయబడింది. తరువాత అక్టోబర్ 1941 సమాచార ఇంకా ప్రసార విభాగానికి బదిలీ చేయబడింది. ఈ విభాగం 23 ఫిబ్రవరి 1946 నుండి సమాచార మరియు కళల విభాగంగా పునర్వ్యవస్థీకరించబడింది. ఈ విభాగం పేరు 10 సెప్టెంబర్ 1946 నుండి సమాచార ఇంకా ప్రసార విభాగంగా మార్చబడింది. తరువాత 1957 దీనిని ఆకాశవాణిగా నామకరణం చేశారు. భారతదేశంలో ప్రసార రంగానికి అసలైన పురోగతి 2వ ప్రపంచ యుద్ధంలో వచ్చింది. యుద్ధం కారణంగా ప్రభుత్వం తన యుద్ధ ప్రయత్నాల అవసరాలను తీర్చడానికి ప్రసార సంస్థను విస్తరించడం కూడా అవసరమైంది. చాలా వార్తా సేవలు మరియు బాహ్య సేవలు యుద్ధ సంవత్సరాలలోనే ప్రారంభమయ్యాయి. భారతదేశం స్వాతంత్ర్యం పొందినప్పుడు ఏఐఆర్ నెట్వర్క్లో కేవలం 6 కేంద్రాలు మాత్రమే ఉండేవి. అవి ఢిల్లీ, బొంబాయి, కలకత్తా, మద్రాస్, లక్నో, తిరుచి. వీటిలో మొత్తం 18 ట్రాన్స్మీటర్లు ఉండగా వాటిలో 6 మీడియం వేవ్పై ఇంకా మిగిలినవి షార్ట్ వేవ్పై పనిచేసేవి. మీడియం వేవ్ ద్వారా ప్రసారాలను వినడం ఆయా నగరాలలో పట్టణ ప్రాంతాలకు మాత్రమే పరిమితమై ఉండేది. సంస్థానాల విలీనంతో ఆయా ప్రాంతాలలో అప్పటికే పనిచేస్తున్న 5 ప్రసార కేంద్రాలను ఏఐఆర్ తన అధీనంలోకి తీసుకుంది. 1947 స్వాతంత్ర్యం వచ్చిన సమయానికి రేడియో సెట్ల సంఖ్య కేవలం 2,75,000 మాత్రమే. కార్యక్రమాలు సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం, వివిధ రకాల ప్రసారాలలో ఉన్నత ప్రమాణాలను పాటించడం కోసం, మంచి కార్యక్రమాలకు తగిన ప్రతిభను విషయాన్ని అందించడానికి, అలాగే ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్ని అందించేందుకు వివిధ కార్యక్రమాలను సమర్థవంతంగా ఆకర్షణీయంగా ప్రదర్శించడానికి సంగీతం, సంస్కృతి, సమకాలీన విషయాలు, సాహిత్యంపై నేపథ్యం, అభిరుచిని పెంపొందించడానికి, అలాగే సైన్స్, వ్యవసాయం, కుటుంబ సంక్షేమం, ప్రజా సంబంధాలు మొదలైన వాటిలో నైపుణ్యం కలిగి కార్యక్రమ నిపుణులతో కూడిన ఒక ప్రత్యేక విభాగం ఉండడం అత్యవసరం అని భావించబడింది. ఈ అవసరాలను తీర్చడానికి ఆల్ ఇండియా రేడియో సృష్టించబడింది. ఇది నిరంతరం అభివృద్ధి చేయబడుతూ బలోపేతం చేయబడుతోంది. భారతదేశంలో ప్రసారాలు అనేవి భారత ప్రభుత్వం అభివృద్ధి చేసి నిర్వహిస్తున్న ఒక జాతీయ సేవ. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన మీడియా విభాగాలలో ఆల్ ఇండియా రేడియో లేదా ఆకాశవాణి అతిపెద్ద విభాగం. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఇది అద్భుతమైన పురోగతిని సాధించింది. 1947 ఇది 6 ప్రసార కేంద్రాల సహాయంతో దేశంలోని 2.5% ప్రాంతాన్ని ఇంకా 11% జనాభాను మాత్రమే కవర్ చేసింది. నేడు దేశవ్యాప్తంగా విస్తరించి 479 కేంద్రాలను కలిగి ఉంది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో దాదాపు 92% మొత్తం జనాభాలో 99.19% చేరువవుతోంది. ఆకాశవాణి 23 భాషలలో ఇంకా 179 మాండలికాలలో కార్యక్రమాలను రూపొందించి ప్రసారం చేస్తోంది.

అలా 90 సంవత్సరాల కింద ప్రారంభమై ఆకాశవాణి దేశ ఐక్యతను బలోపేతం చేయడం, ప్రజలకు సమతుల్య సమాచారం అందించడం, గ్రామీణ వెనుకబడిన వర్గాలకు సేవ చేయడం, సాంస్కృతిక విలువలను పరిరక్షించడం, విద్య, ఆరోగ్య, వ్యవసాయ రంగాలలో అవగాహనను పెంచడం, ఇటువంటి లక్ష్యాలు ఆకాశవాణిని కేవలం మీడియా సంస్థగా కాకుండా సామాజిక మార్పు సాధనంగా నిలబెట్టాయి. భారతదేశ జాతీయ ప్రసార సంస్థగా, అగ్రశ్రేణి ప్రజాసేవ ప్రసార సంస్థగా తన స్థాపన నుండి ప్రజలకు సమాచారం అందించడానికి, విద్యావంతులను చేయడానికి, వినోదాన్ని పంచడానికి సేవలు అందిస్తోంది. ఆకాశవాణి తన నినాదమైన బహుజనహితాయ బహుజన సుఖాయ అనుగుణంగా సేవలు మరింత విస్తృతంగా అందిస్తోంది. అదండి, మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కొన్ని వివరాలు విన్నారు. ఇప్పుడు అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు వింటారు.

0: శ్రీరామచంద్రుని దర్శనమైనది. ఇక రామబంటు ఆంజనేయుల వారు
1: హనుమంతుడు ఉదయాస్తగిరులపై పాదాలు మోపి సూర్యుని వద్ద సకల శాస్త్రాలు చదివినవాడు. రావణుడు రామబాణంతో నేలకూలిన ఆ దశకంఠుని తేజస్సును ఈ రామభక్తుడు ముందే హరించాడు.
0: పవనపుత్రుడు శ్రీ వెంకటపతి పాద సరోరుగ పాలకుడు.

తాళ్లపాకకవుల సంప్రదాయ సౌందర్యాలను సంతరించుకున్న అలవేలు మంగ పదం సింగారవతులు బంగారు దివిటీలతో ముందు నడవగా పచ్చల కడియాలతో రవలగిలుకు పాదుకలతో గంభీర గతులతో అంభోజాక్షి వెంకటేశ్వరుని వయ్యారి మాంగళ్యలీల సుమకోమలాంగి అలమేలు మంగ వచ్చెను.

0: అన్నమయ్య సంకీర్తన లహరి.
1: శరణాగతి ధర్మాన్ని అవలంబించి వెంకటపతిని తన అంతరంగాన నిలిపి వేదార్థాలను సంకీర్తన లహరిలో పొరలించిన తెలుగు ఆళువారు అన్నమయ్య అప్పని వరప్రసాది.

0: మీరింతవరకు అన్నమయ్య పదమంజరి భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న నిరంతర ప్రగతితో పాటు ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. దేశ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉద్ఘాటించారు. బీబీ గ్రామ్జీత్ చట్టం 2025 కింద ప్రభుత్వ ముసాయిదా నిబంధనలపై ప్రజలు తమ అభిప్రాయాలు సూచనలు తెలియజేయాలని ప్రభుత్వం కోరింది. నైరుతి ఋతుపవనాలు ఈరోజు నైరుతి, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలకు, నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతంలో మరిన్ని ప్రాంతాలకు విస్తరించాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న నిరంతర పురోగతి గురించి చర్చించారు. ప్రాంతీయ ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై కూడా వారు చర్చించారు. అమెరికా విదేశాంగ మంత్రి రూబియో ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీలోని సేవాతీర్థలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకున్నారు. ప్రపంచ సంక్షేమం కోసం భారత్ అమెరికాలు

0: కలిసికట్టుగా పనిచేయడం కొనసాగిస్తాయని ప్రధానమంత్రి మోదీ ఈ సందర్భంగా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. రక్షణ వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, కనెక్టివిటీ, విద్య, పౌర సంబంధాలతో సహా విస్తృత శ్రేణి రంగాల్లో ద్వైపాక్షిక సహకారంలో సాధిస్తున్న నిరంతర ప్రగతిని అమెరికా విదేశాంగ మంత్రి ప్రధానమంత్రికి వివరించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలియజేసింది. పశ్చిమాసియాలోని పరిస్థితులతో సహా వివిధ ప్రాంతీయ అంతర్జాతీయ అంశాలపై అమెరికా దృక్పథాన్ని కూడా రూబియో పంచుకున్నారు. శాంతి ప్రయత్నాలకు భారత్ ఎల్లప్పుడూ మద్దతిస్తుందని మోదీ పునరుద్ఘాటించారు. చర్చలు, దౌత్యం ద్వారా వివాదాలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు. తాము తమ చర్చలను ఇలాగే కొనసాగించడానికి ఎదురుచూస్తున్నామని కూడా ఆయన రూబియోకు తెలియజేశారు. ఈ నెల 26వ తేదీన జరగనున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మార్కో రూబియో 4 రోజుల పర్యటన నిమిత్తం భారతదేశానికి వచ్చారు. ఈ ఉదయం అమెరికా నుంచి ఆయన కోల్కతా చేరుకున్నారు. అక్కడ ఆయన మిషనరీస్ ఆఫ్ చారిటీని సందర్శించి మదర్ టెరీసా వారసత్వానికి నివాళులర్పించారు. విదేశాంగ మంత్రి రూబియో రేపు ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ పర్యటన భారత్ అమెరికా సమగ్ర భౌగోళిక వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరింత బలం చేకూరుస్తుందని భావిస్తున్నారు. దేశ పౌరుల జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు, వారి జీవితాలను సులభతరం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ముఖ్యమైన సాధనంగా ఉపయోగపడతాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన 19వ రోజ్గార్ మేళాను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, దేశం తన కర్మయోగులపై ఎంతో నమ్మకం ఉంచిందని, ఇప్పుడు వారు తమ అంకితభావం, ప్రవర్తన, రోజువారీ చర్యల ద్వారా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ మరింత బలోపేతం చేయవలసిన బాధ్యత వారిపైనే ఉందని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
1: 51,000 से ज्यादा युवाओं को सरकारी नौकरी का नियुक्ति पत्र मिला है. आज आप सभी देश की विकास यात्रा में अहम भागीदार बन रहे हैं, जिम्मेवार भागीदार बन रहे हैं. रेलवे, बैंकिंग, डिफेंस, हेल्थ, एजुकेशन और दूसरे कई क्षेत्रों में आप सभी नई जिम्मेदारियां संभालने जा रहे हैं. आने वाले वर्षों में विकसित भारत के संकल्प को सिद्ध करने में आप सभी महत्वपूर्ण भूमिका निभाने वाले हैं.
0: ఈ రోజు జరిగిన 19వ రోజ్గార్ మేళాలో భాగంగా వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల్లో కొత్తగా ఎంపికైన యువతకు 51,000కు పైగా నియామక పత్రాలు అందజేశారు. దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఈ రోజ్గార్ మేళా నిర్వహించారు. రైల్వే మంత్రిత్వ శాఖ, హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, ఉన్నత విద్యాశాఖతో పాటు పలు ఇతర మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో వారు చేరనున్నారు. మన దేశ అభివృద్ధి పయనంలో భాగస్వాములు కావడానికి ప్రపంచం ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తోందని నరేంద్ర మోదీ ఈ సందర్భంగా చెప్పారు. దేశంలోని యువతకు మరిన్ని అవకాశాలు, ఉపాధి, అంతర్జాతీయ అనుభవాన్ని అందించే లక్ష్యంతో ప్రపంచంలోని వివిధ దేశాలతో మన దేశం భాగస్వామ్యం కుదుర్చుకుంటోందని ప్రధానమంత్రి చెప్పారు.
1: दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है. आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है. भारत भी दुनिया के अलग अलग देशों के साथ पार्टनरशिप कर रहा है. इसका उद्देश्य यही है कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे. साथ साथ मैं चाहता हूँ मेरे देश के नौजवानों को ग्लोबल एक्सपोजर भी मिले.
0: आकाशवाणी వార్తలు వింటున్నారు. విస్తృత ప్రజా సంప్రదింపుల కోసం వీబీ గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలను ప్రచురించింది. ఏ వ్యక్తి అయినా భాగస్వామ్య పక్షాలు, సంస్థలు లేదా విద్యా సంస్థలు తమ అభ్యంతరాలు లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోపు పరిశీలన కోసం సమర్పించవచ్చునని గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వికసిత్ భారత్ గ్రామ్జీ చట్టం 20 సంవత్సరాల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో అమలు కానుంది. కొత్త చట్టం ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్ధమైన ఉపాధి హామీని 100 రోజుల నుంచి 125 రోజులకు పెంచడం దీని ముఖ్య లక్ష్యం. గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ ఈ విషయం తెలియజేస్తూ, ఈ ముసాయిదా నిబంధనలు చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా రూపొందించినట్లు తెలియజేసింది. ఈ సంవత్సరం 1వ తేదీ నుంచి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో అమలు చేయడానికి వీలుగా ఈ నెల 11వ తేదీన వీబీ గ్రామ్జీ చట్టం 2025 నోటిఫై చేశారు. ఢిల్లీలోని జామియా నగర్లో ఒక దళిత మహిళపై జరిగినట్లుగా ఆరోపణలు వస్తున్న కిడ్నాప్స్

0: సామూహిక అత్యాచారం, బలవంతపు మత మార్పిడి గురించిన మీడియా కథనాలపై జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్పందించింది. ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ విజయా రాహత్కర్ ఢిల్లీ పోలీస్ కమిషనర్కు ఇందుకు సంబంధించి ఒక లేఖ రాశారు. ఈ ఘటనపైన తక్షణ కఠినమైన నిర్దిష్ట కాల పరిమితితో కూడిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు. అలాగే యాక్షన్ టేకన్ రిపోర్ట్ను కూడా 7 రోజుల్లోగా సమర్పించాలన్నారు. ఈ కేసులో నమోదైన ఎఫ్ఐఆర్ భారతీయ న్యాయ సంహిత ఎస్సీ ఎస్టీ చట్టం కింద చేర్చిన సెక్షన్లు, నిందితులందరి అరెస్ట్, పోలీసులు నిర్వహించిన వైద్య ఫోరెన్సిక్ పరీక్షలు, మ్యాజిస్ట్రేట్ ముందు బాధితురాలి స్టేట్మెంట్ రికార్డింగ్, ఆమెకు భద్రత, రక్షణ, గోప్యత, కౌన్సిలింగ్, పునరావాసం కల్పించడానికి తీసుకున్న చర్యల వివరాలను నివేదికలో తెలియచేయాలని విజయ రాహత్కర్ ఆదేశించారు. సామూహిక అత్యాచారం, కుల ఆధారిత హింస, బలవంతపు మత మార్పిడి వంటి ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని, వీటిని నిష్పక్షపాతంగా తక్షణ అవసరంగా విచారించాలని కమిషన్ ఆదేశించింది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ భారత వ్యాపార ప్రముఖుల ప్రతినిధులతో కలిసి ఈ నెల 25వ తేదీ నుంచి 3 రోజుల పాటు కెనడాలో పర్యటిస్తారు. వాణిజ్యం, పెట్టుబడులు, సిపా చర్చలను ముందుకు తీసుకువెళ్ళడానికి మంత్రి గోయల్ ఒటావా, టొరంటోల్లో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారని వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. భారత కెనడా సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందమైన సిపా చర్చలను వేగవంతం చేయడమే ఈ పర్యటన ప్రధాన లక్ష్యం. ఈ నెల 27వ తేదీ వరకు కేరళంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఇందులో భాగంగా ఈరోజు రాష్ట్రంలోని 9 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ యెల్లో అలర్ట్ రేపు 6 జిల్లాల్లోనూ, సోమవారం నాడు 9 జిల్లాల్లోనూ కొనసాగుతుంది. నైరుతి ఋతుపవనాలు ఈరోజు నైరుతి అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలకు, కొమరిన్ ప్రాంతం, నైరుతి, ఆగ్నేయ, తూర్పు మధ్య బంగాళాఖాతంతో పాటు అండమాన్ సముద్రంలోని చాలా ప్రాంతాలకు మరింత విస్తరించాయి. ఈ నెల 27వ తేదీ వరకు కేరళ, కర్ణాటక, లక్షద్వీప్ తీరాల వెంబడి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దేశంలో నైరుతి ఋతుపవనాలు సకాలంలో ప్రవేశించి విస్తరించేందుకు వాతావరణం అనుకూలంగా ఉన్నట్లు వాతావరణ శాఖ తెలియజేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం లక్నోలోని భారత్ రత్న శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి ఏకానా క్రికెట్ స్టేడియంలో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. రాత్రి 7:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. నిన్న రాత్రి హైదరాబాద్లో జరిగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై సన్ రైజర్స్ హైదరాబాద్ 55 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయినప్పటికీ పాయింట్ల పట్టికలో హైదరాబాద్ జట్టు 3వ స్థానంలో కొనసాగుతోంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మెరుగైన పాయింట్ల కారణంగా అగ్రస్థానంలో నిలిచింది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఈరోజు భారత్ అమెరికా సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం గురించి చర్చలు జరిపారు. విబి గ్రామ్జీ చట్టం 2025 కింద ప్రభుత్వం ముసాయిదా నిబంధనలపై ప్రజల అభిప్రాయాలు, సూచనలు కోరింది. నైరుతి ఋతుపవనాలు ఈరోజు అరేబియా సముద్రంలో బంగాళాఖాతంలో మరింతగా విస్తరించాయి. ఐపీఎల్ క్రికెట్లో ఇంకొద్దిసేపట్లో ప్రారంభమయ్యే మ్యాచ్లో పంజాబ్ కింగ్స్తో లక్నో సూపర్ జైంట్స్ తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి
2: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు వినండి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో

0: నిమ్మలో అధిక దిగుబడులకు పూత నియంత్రణ పద్ధతుల గురించి ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కెసి భానుమూర్తి గారి ప్రసంగం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: వెంకటేశన్న, ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి మనం ఎరువులేనా పురుగు మందులేనా ఇన్నీ వేసి పంటలు దిగుబడి రాక నానా యాతనలు పడతా ఉండం కదా. వెనకటికి మన పెద్దోళ్ళు ఏమీ లేకనే భూముల్లో బంగారం పండించరు కదయ్యా.
2: నిజమే చిన్నమ్మ, మనమేం చేస్తిమి? పోటీ ఇవ్వడి రసాయనాలు నేలలో కుమ్మరిస్తిమి, నేల పాడు చేసుకుంటుమి.
1: మరది అందుకేనయ్యా పెద్దల మాట సర్దిమూట అంటారు.
2: బాగా చెప్తివి చిన్నమ్మ, ఇప్పుడు కూడా మించిపోలే. ఆ వెనకటి సేద్యం చెయ్యండి అనేసి ప్రభుత్వం రైతులందరికీ చెప్తా ఉంది. దీనికోసమే పరంపరాగత్ కృషి వికాస యోజన అనే పథకం తెచ్చి దీనికోసం 300 కోట్లు ఖర్చు చేయాలని ఉండదంట.
1: చాలా మంచి పని కదా వెంకటేశం. వెనకటి మాదిరి పశువుల పెంటేనా కోళ్ల పెంటేనా ఆకులు అలుములు దొక్కేదైనా ఇవన్నీ భూమికి చేరిస్తే మరి భూమి బంగారం కాదంటయ్యా.
2: అది సంగతి. నేల తల్లిని కాపాడితే మరి మన పంట పండినట్టే కదా. మరి మనోళ్ళందరికీ చెప్పు ఈ మాట.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं,
2: अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
3: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
4: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा।
5: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान, अब आपकी है बारी।
4: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जनसेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
5: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
4: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय, भारत सरकार।
6: రైతు సోదరులకు నమస్కారం. చీని మరియు నిమ్మలో మన రాయలసీమ ప్రాంతంలో సాగు చేసేటకు మేలైన రకాలను ఒకసారి చూసుకున్నట్లయితే, నిమ్మలో ముఖ్యంగా బాలాజీ, పెట్లూరు పులిసి నిమ్మ మరియు వక్కుల అని ఈ 3 రకాలు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం తిరుపతి మరియు చీని నిమ్మ పరిశోధన స్థానం పెట్లూరు ఈ 2 పరిశోధన స్థానాల నుండి విడుదల చేయడం జరిగింది. బాలాజీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే గెజ్జు తెగులను తట్టుకొని 4వ సంవత్సరం నుండి మంచి దిగుబడులను ఇవ్వడానికి ఆస్కారం ఉంది. అలాగే పెట్లూరు పులిసి నిమ్మ ఈ రకం కూడా గెజ్జు తెగులు తట్టుకొని 4వ సంవత్సరం నుండి నాణ్యమైన దిగుబడులను అందజేస్తుంది. ఇది కాకుండా వక్కుల అని ఈ ప్రాసెసింగ్ రకాన్ని కూడా రైతు సోదరులు మన ప్రాంతంలో సాగు చేసుకోటకు అనుకూలం. ఈ రకం సాగు చేసిన 4వ సంవత్సరం నుండి మంచి దిగుబడులతో ప్రాసెసింగ్ అంటే పచ్చళ్ళకు గాను వాటి తయారీకి బాగా ఉపయోగపడు నాణ్యమైన రకం. బాలాజీ మరియు పెట్లూరు పులిసి నిమ్మ రకాలలో పండు యొక్క పరిమాణం, జ్యూసు శాతం, తర్వాత పులుపుదనం అంటే ఎసిడిటీ ఎలా ఉంటుందో ఒకసారి గమనించినట్లయితే, కాయ బరువు 45 నుండి దరిదాపుగా 48 గ్రాముల బరువుతోనూ, అలాగే జ్యూసు శాతం 45 నుంచి 50%, అలాగే పులుపుదనం మీకు 0.6 నుంచి 0.7 వరకు గాను గమనించడం జరిగింది. మనకి ముఖ్యంగా రాయలసీమ జిల్లాలైన వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, అనంతపురము, అలాగే తిరుపతి, నెల్లూరు ఇటువంటి ప్రాంతాలలో ముఖ్యంగా సాగు చేసుకోవటకు అనువైన రకాలు బాలాజీ, పెట్లూరు పులిసి నిమ్మ. సో ఇటువంటి రకాలు మనకు ముఖ్యంగా సాగు చేసుకున్నట్లయితే 20 నుంచి 25 సంవత్సరాల వరకు మన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా మంచి దిగుబడులు రావడంతో పాటు రైతు సోదరులు అన్నవారు గెజ్జి తెగులను నివారించుటకు గాను వాడే ఈ రసాయనిక మందులను వాటి ఖర్చును తగ్గించుకోవడంతో పాటు మంచి దిగుబడులతో మంచి రాబళ్లతో అధిక రోజులు ఈ నిమ్మ మొక్కలను సాగు చేసుకోవటకు మంచి ఆస్కారం ఉంది. ఇవి కాకుండా ముఖ్యంగా ఈ అనంతపురము, పులివెందుల, కడప ఇటువంటి ప్రాంతాల్లో బత్తాయి సాగు అధికంగా ఉంది. అటువంటి వారికి సాద్గుడి అను బత్తాయి

నాణ్యమైన మొక్కలు మనం అందజేస్తున్నాం. బత్తాయి నాణ్యమైన మొక్కలు ముఖ్యంగా గమనించినట్లయితే రంగపూరు అను యొక్క ఈ వేరు మూలం మీద అంటు కట్టి ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం తిరుపతి వారు పూర్తిగా ఎల్లో వీన్ మొజాయిక్ వైరస్ అలాగే గ్రీనింగ్ ఇటువంటివి లేకుండా వైరస్ స్క్రీనింగ్ చేసి నాణ్యమైన అంటు మొక్కలను తయారు చేయడం జరుగుతోంది. కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా సిఫార్సు చేయబడిన నర్సరీలో కానీ లేదా గవర్నమెంట్ పరిశోధనా స్థానాల నుంచి కానీ గవర్నమెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వారి దగ్గర మాత్రమే ఇటువంటి అంటు మొక్కలు తీసుకున్నట్లయితే ఎటువంటి వైరస్ అన్నవి లేకుండా ఎక్కువ రోజులు రైతు సోదరులు నాణ్యంగా సాగు చేసుకోవచ్చు. కాబట్టి ఈ రెండు అనగా నిమ్మ మరియు బత్తాయి మొక్కల కోసం మనం సంప్రదించవలసిన ఈ క్రింద తెలిపిన మొబైల్ నంబర్ను రైతు సోదరులు సంప్రదించగలరు. 9441934460 ఈ నంబర్కి సంప్రదించి మీకు నాణ్యమైన నిమ్మ మొక్కలు మరియు బత్తాయి మొక్కలకు రైతు సోదరులు సంప్రదించి మంచి మొక్కలను పొందగలరని ఆశిస్తూ, అలాగే దీనిపై అధిక సమాచారం కొరకు ప్రధాన శాస్త్రవేత్త ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం తిరుపతి వారిని సంప్రదించి రైతు సోదరులు అధిక దిగుబడులను పొందగలరని ఆశిస్తున్నాము. వేసవిలో నిమ్మలో అధిక దిగుబడులకు పూత నియంత్రణ పద్ధతులు ఎలా చేపట్టాలో తెలుసుకుందాం. మన దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చీనీ నిమ్మ తోటలకు ప్రసిద్ధి. మన రాష్ట్రంలో చీనీ నిమ్మ తోటలు ప్రస్తుతం 1.58 లక్షల హెక్టార్లలో సాగు చేయబడుతూ 31.56 లక్షల టన్నుల పండ్ల ఉత్పత్తిని చేస్తున్నవి. చీనీ నిమ్మ తోటలు ముఖ్యంగా అనంతపురం, డాక్టర్ వైఎస్ఆర్ కడప, శ్రీ సత్యసాయి, ఎస్పిఎస్ఆర్ నెల్లూరు, గుంటూరు, తిరుపతి, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలలో ఎక్కువగా సాగు అవుతున్నాయి. మానవుని ఆరోగ్యానికి అవసరమైన విటమిన్ సి ఎక్కువగా చీనీ నిమ్మ పండ్లలో లభించును. వీటి నుండి పెక్టిన్, సిట్రిక్ ఆమ్లము, నిమ్మ నూనె, నిమ్మ ఎసెన్స్ మొదలగు ఉత్పత్తులు కూడా తయారు చేస్తున్నారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో మార్పులు చోటు చేసుకోవడం వలన సంవత్సరం పొడవునా చెట్లపై పూత, పిందె, కాయలు గమనించడం జరుగుతుంది. దీని వలన రైతులకు సరైన రాబడి రావడం లేదు. మనకు సాధారణంగా వేసవిలో వచ్చే కాయ దిగుబడికి మార్కెట్లో మంచి ధర ఉంటుంది. కాబట్టి రైతులు వేసవిలో అధిక దిగుబడులు తీసుకురావడానికి కొద్దిపాటి యాజమాన్యం అనగా పూత నియంత్రణ చర్యలు చేపట్టాలి. నిమ్మజాతి చెట్లలో పూత దశకు రావడానికి కొమ్మలో పిండి పదార్థాలు అధికంగాను నత్రజని తక్కువగాను ఉండాలి. నిమ్మకు వేసవిలో అధిక మార్కెట్ ఉండడం వలన కాయ దిగుబడులు ఎక్కువగా రావటానికి అక్టోబర్ మాసం మొదట్లో చెట్టుకు నీరు ఇవ్వకుండా 20 నుంచి 25 రోజుల పాటు ఆపినట్లయితే అనగా వాడుకు గురి చేసినట్లయితే మనకు నవంబర్లో పూత రావడానికి మంచి ఆస్కారం ఉంది. తరువాత ఒకేసారి చెట్లకి నీరు మరియు పోషకాలను అందించినట్లయితే కొమ్మలపై కొత్త చిగురు పూత ఏర్పడి వేసవి కాలానికి మంచి దిగుబడులు రావటానికి మంచి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా చెట్లను వాడుకు గురి చేసే ఈ విధానాన్ని బహార్ పద్ధతి అని అంటాము. కానీ మన రాష్ట్రంలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే నిమ్మజాతి మొక్కలు ఎక్కువగా సాగు చేసే ప్రాంతాలైన ఎస్పిఎస్ఆర్ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు తదితర జిల్లాలలో ఈశాన్య రుతుపవనాలు వలన అక్టోబర్ మరియు నవంబర్ మాసాల్లో వర్షాలు ఎక్కువగా వస్తాయి. కనుక చెట్లను సహజంగా వాడుకు గురి చేయడం సాధ్యం కాదు. కాబట్టి రైతులు అఖిల భారత సమన్వయ ఫల పరిశోధన పథకం, చీనీ నిమ్మ పరిశోధన స్థానం, డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం తిరుపతి వారు సూచించిన అధిక దిగుబడులకు పూత నియంత్రణ పద్ధతులను పాటించినట్లయితే వేసవిలో అధిక దిగుబడులతో పాటు మంచి లాభాలను పొందవచ్చు. పూత నియంత్రణ యాజమాన్య పద్ధతులను చూసినట్లయితే జూన్ మాసంలో 50 ppm జిబ్బర్లిక్ ఆమ్లాన్ని

సెప్టెంబర్ మాసంలో 1000 ppm సైకోసెల్ ద్రావణాన్ని, ఆ తరువాత అక్టోబర్ మాసంలో చివరగా 1% పొటాషియం నైట్రేట్ను ద్రావణం రూపంలో పిచికారీ చేయాలి. నవంబర్ మాసం మొదటి పక్షంలో చెట్టుకు 20 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వేపపిండి, 500 గ్రాములు యూరియా, 1 కిలో సూపర్ ఫాస్ఫేట్, 400 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఈ ఎరువులను చెట్ల పాదుల్లో వేసుకొని నీటిని అందించుకోవాలి. ఎరువులు వేసిన 10 నుంచి 15 రోజులకు చెట్లు ఎగిరించి పూతకు రావడం మొదలవుతుంది. ఇగుర్లు వచ్చిన 10 నుండి 15 రోజులకు సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని, అనగా జింక్ సల్ఫేట్ 5 గ్రాములు, మ్యాంగనీస్ సల్ఫేట్ 2 గ్రాములు, మెగ్నీషియం సల్ఫేట్ 2 గ్రాములు, ఫెర్రస్ సల్ఫేట్ 2 గ్రాములు, కాపర్ సల్ఫేట్ 3 గ్రాములు, బోరాక్స్ 1 గ్రాము, సున్నం 6 గ్రాములు, అలాగే యూరియా 10 గ్రాములు చొప్పున లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా మనకు రెడీమేడ్గా మార్కెట్లో దొరికే అర్కా సిట్రస్ స్పెషల్ ఐఏహెచ్ఆర్ నుంచి విడుదల చేసిన ఈ పౌడర్ను 5 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని 15 రోజుల వ్యవధిలో 2 సార్లు ఏదైనా పురుగు మందుతో కలిపి పిచికారీ చేసుకోవాలి. పిందె బఠానీ సైజులో ఉన్నప్పుడు హార్మోన్ల లోపం వలన పిందె రాలటను గమనించినట్లయితే 2,4-D ఈ మందును 1 గ్రాము 100 లీటర్ల నీటికి, లేదా ప్లానోఫిక్స్ 2.5 మిల్లీలీటర్లను 10 లీటర్ల నీటికి చొప్పున ఈ ద్రావణాన్ని పిచికారీ చేసుకోవాలి. కాయ పెరిగే దశలో నీటి ఎద్దడి లేకుండా రైతు సోదరులు చూసుకోవాలి. జనవరి మాసంలో, అనగా కాయ పెరిగే దశలో 20 కిలోల పశువుల ఎరువు, 2 కిలోల వేపపిండి, 300 గ్రాములు యూరియా, 350 గ్రాములు మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఈ ఎరువులను చెట్టుకి ఒక్కొక్కటి వేసుకొని నీటిని అందించుకోవాలి. ఫిబ్రవరి మాసంలో 2.5 సెంటీమీటర్ల ఈ మందంతో వేరుశనగ పొట్టు, వరి ఊక, వరిగడ్డి లాంటి వ్యవసాయ వ్యర్థాలతో పాదులను కప్పాలి. దీని వలన వేసవిలో నీటి నిల్వ సామర్థ్యం పెరిగి సేంద్రియ పదార్థం చెట్లకు బాగా అందుబాటులో ఉంటుంది. కాయ గోలికాయ సైజులో ఉన్నప్పుడు మంగు ఆశించకుండా ముందుగా నీటిలో కరిగే గంధకం 3 గ్రాములు 1 లీటర్ నీటికి, లేదా ప్రొపార్గైట్ 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పైన సూచించిన ఈ యాజమాన్య పద్ధతులను మన రైతు సోదరులు పాటించి అధిక దిగుబడులను పొందగలరని ఆశిస్తున్నాము. ముఖ్య గమనిక: పైన సూచించిన వివిధ రకాల ద్రావణాన్ని ఎలా చేసుకోవాలో ఒక్కసారి చూసినట్లయితే, మొదటగా 50 ppm జిబ్బర్లిక్ ఆమ్లా ద్రావణాన్ని తయారు చేసుకున్న పద్ధతి. మార్కెట్లో లభించే జిబ్బర్లిక్ ఆమ్లం 2.5 గ్రాములు, అది మనకు 40% WSG ప్యాకెట్ రూపంలో ప్రోజిబ్ అనే పేరుపై లభించడం జరుగుతుంది. ఇటువంటి ప్యాకెట్ని 20 లీటర్ల నీటికి 1 ప్యాకెట్ కలిపినట్లయితే మనకు 50 ppm ద్రావణం తయారవుతుంది. అలాగే 1000 ppm సైకోసెల్ ద్రావణం, ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసినట్లయితే, మనకు మార్కెట్లో లభించే లిహోసిన్ 50% SL రూపంలో ఉంటుంది. ఇది మనకు 2 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపినట్లయితే 1000 ppm ద్రావణం అన్నది తయారవుతుంది. చివరగా 1% పొటాషియం నైట్రేట్, ఈ ద్రావణాన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసినట్లయితే, మార్కెట్లో లభించే మల్టీకే 13045, అనగా పొటాషియం నైట్రేట్ ఈ పేరుతో లభించే ఈ పోషకాన్ని 10 గ్రాములు 1 లీటర్ నీటికి కలిపినట్లయితే 1% పొటాషియం నైట్రేట్ ద్రావణం తయారవుతుంది. సో ఈ విధంగా చెప్పిన అన్ని ద్రావణాన్ని జూన్ మాసం, అలాగే సెప్టెంబర్ మాసం, తర్వాత అక్టోబర్ మాసాలలో చెప్పిన సూచనలతో తగిన విధంగా అదే మోతాదులో రైతులు వాడినట్లయితే తప్పకుండా మనకు నవంబర్లో మంచి చిగురు పూత రావడంతో పాటు వేసవి మాసాల్లో మనకి మార్చి నుండి దిగుబడులు తీసుకోవచ్చు. ఎప్పుడైతే మనకు వేసవిలో దిగుబడులు మొదలవుతాయో, మన ప్రాంతంలో ముఖ్యంగా గూడూరు ఇటువైపు ఉన్న మార్కెట్లలో మంచి మార్కెట్తో పాటు అధిక రాబడి అన్నది

0: రైతులు పొందగలరు. నిమ్మ మరియు బత్తాయి నాణ్యమైన మొక్కల కొరకు ఈ క్రింద తెలిపిన మొబైల్ నంబర్ను రైతు సోదరులు సంప్రదించగలరు. 9 4 4 1 9 3 7 4 6 0 ఈ నంబర్కి సంప్రదించి మీకు నాణ్యమైన నిమ్మ మొక్కలు మరియు బత్తాయి మొక్కలకు రైతు సోదరులు సంప్రదించి మంచి మొక్కలను పొందగలరని ఆశిస్తూ, అలాగే దీనిపై అధిక సమాచారం కొరకు ప్రధాన శాస్త్రవేత్త ప్రాంతీయ ఉద్యాన పరిశోధన స్థానం తిరుపతి వారిని సంప్రదించి రైతు సోదరులు మంచు దిగుబడుల వైపు అడుగులు వేయాలని ఆశిస్తూ ధన్యవాదాలు.
1: మీరు ఇంతవరకు కిసాన్ వాణి వ్యవసాయ ధరల కార్యక్రమంలో చీని నిమ్మ సాగులో మేలైన రకాలు, ఇంకా వేసవిలో నిమ్మలో అధిక దిగుబడులకు పూత నియంత్రణ పద్ధతుల గురించి ప్రాంతీయ ఉద్యాన పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ కేసీ భానుమూర్తి గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం. ఇప్పుడు కొన్ని జానపద కీర్తనలు విందాం.

జానపద గేయాలు లయ ప్రధానమై జీవితానికి ఉల్లాసాన్ని ఆనందాన్ని కలుగజేస్తాయి. ఇవి అన్ని దేశాలలో ఉంటాయి, కానీ భారతదేశ గీతాలలో కమనీయ భావ చిత్రణ ఉంది. దక్షిణ భారతంలోని ఆంధ్రదేశపు జానపద గేయాలు మధురంగా శ్రావ్యంగా ఉంటాయి. అలాంటి పల్లె పదాలను ఒక మాలగా కూర్చి మీ ముందు ఉంచుతున్నాము. గడచిన కాలంలో కన్నె పిల్లలను వృద్ధులకిచ్చి పెళ్లి చేసేవాళ్ళు. నాగమ్మకు ముసలి భర్త అంటే ఏవగింపు. అందుకే ఎన్నో వన్నె చిన్నలు పోతుంది. అది చూసిన కుంటెవాడు ఏమంటున్నాడంటే.

యవ్వనంతో కెరటాలు తన్నుకున్న ఓ పడుచుని మామిడి తోటలో కలుసుకున్నాడు ఆ కుంటెగాడు. మనం పెళ్లి చేసుకుందాం రమ్మన్నాడు. చిలిపితనానికి చీరికట్టి సరసాలకు వారసత్వం వహించిన వారి సంభాషణ విందామా?

ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు వినండి సినీ భక్తి గీతాలు. కార్యక్రమంలో ముందుగా శ్రీరామాంజనేయ యుద్ధం చిత్రం నుండి కె రాఘవయ్య పాడిన గబ్బిట వెంకట్రావు గీతం. సంగీతం అందించిన వారు కెవి మహదేవన్.

0: హనుమాన్.
1: సినీ భక్తి గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి దేవుళ్ళు చిత్రం కోసం ఎస్ జానకి పాడిన పాట. గీతరచన జొన్న విత్తల, సంగీతం అందించిన వారు వందే మాతరం శ్రీనివాస్.

సినీ భక్తి గీతల కార్యక్రమంలో ఇప్పుడు వినండి భక్త కన్నప్ప చిత్రం కోసం వీర్ రామకృష్ణ పాడిన వేటూరి గీతం. సంగీతం అందించిన వారు ఆదినారాయణరావు సత్యం.

మీరింతవరకు సినీ భక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు వినండి చిత్రకుసుమాలు చిత్రగీతాల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా ఒక్కడు చిత్రం కోసం శ్రేయా ఘోషల్ పాడిన సిరివెన్నెల గీతం, సంగీతం అందించిన వారు మణిశర్మ.

చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి సింహాద్రి చిత్రం నుండి ఎస్పి చరణ్ గంగా పాడిన వేటూరి గీతం. సంగీతం అందించిన వారు ఎంఎం కీరవాణి.

చిత్రకుసుమాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి గుడంబ శంకర్ చిత్రం నుండి మల్లికార్జున్ ప్రేమ్జీ పాడిన సిరివెన్నెల గీతం. సంగీతం అందించిన వారు మణిశర్మ.

మీరింతవరకు చిత్రకుసుమాలు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు వినండి 90 వసంతాల ఆకాశవాణి ప్రత్యేక కార్యక్రమం. ఆకాశవాణి మార్కాపూర్ కేంద్ర సమర్పణ, విజయవాడ కేంద్రం నుండి ప్రసారం.

0: మీరు ఇంతవరకు చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం. డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
1: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఒక ప్రముఖ కవిగా, అవధానాల నిర్వాహకునిగా, పరిశోధకునిగా, జాతీయ స్థాయిలో 3వ వ్యక్తిగా ఈ అవధాన పరిశోధకుడిగా గుర్తింపు పొంది, మరి అలాగే రేడియో కవిగా, విమర్శకునిగా, ప్రయోక్తగా ఇలా ఉన్నటువంటి మార్కాపురం పట్టణానికి చెందినటువంటి డాక్టర్ కప్పగంతుల మధుసూదన శాస్త్రి గారితో ఈరోజు మనం ఆకాశవాణితో 90 వసంతాల అనుబంధం గురించి విశేషాలు తెలుసుకుందాం. నమస్కారం సార్.
2: నమస్కారం నరసింహరావు గారు.
1: ఆకాశవాణితో మీకున్న తొలి అనుబంధం, తొలి జ్ఞాపకం గుర్తుందా?
2: తప్పకుండానండి. ముందుగా నవతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి మన ప్రియతమ ఆకాశవాణి శ్రోతలకి, సిబ్బందికి అందరికీ నమోవాకాలు చెప్తూ ఉన్నాను. రేడియోతో నాది దాదాపు అర్ధ శతాబ్దపు అనుబంధం, రేడియో కళాకారుడిగా 3 దశాబ్దాల బంధం కూడా. మీడియం వేవ్ ట్రాన్సిస్టర్ ద్వారా మా చిన్నప్పటి నుంచే జనజీవనం, మా జీవనం అంతా రేడియో సిగ్నేచర్ ట్యూన్తోనే ప్రారంభమవటం నాకు బాగా గుర్తు. కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వల అంటూ పొద్దున్నే ఓ సుప్రభాత శ్లోకం వినిపించేది. కమ్యూనికేషన్స్ ప్రాధాన్యత తెలియని రోజుల్లోనే వాగ్భూషణం సుభూషణం అంటూ ఆ శ్లోకంలో ఉన్న చివరి మాటలు నా మీద చాలా ప్రభావం చూపించాయి. మా నాన్న కూడా గ్రంథపాలకులుగా ఉండేవారు. గ్రంథాలయంలో రేడియోతో బంధమే, ఇంట్లో కూడా రేడియోతో బంధమే. వినోదం, సమాచారం, విజ్ఞానం మొత్తం

0: రేడియోతోనే సాగేది.
1: సో ఆ జ్ఞాపకాలన్నీ మీ మదిలో అలాగే ఉన్నాయంటారు?
0: పూర్తిగా అలా పదిలమై ఉన్నాయండి.
1: అయితే ముఖ్యంగా మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి, బాల్యం మీద అలాగే జీవితం మీద ఆకాశవాణి ఎలాంటి ప్రభావం చూపిందంటారు మీ విషయంలో?
0: నా విషయంలో చాలా ప్రభావం చూపిందనే నేను ఘంటాపథంగా చెప్పగలను. పనిదినాలతో సహా మా జీవనం మొత్తం రేడియోతోనే సాగుతుండేది. పొద్దున్నే వార్తలు, సుప్రభాత కార్యక్రమాలు, సూక్తి సుధలు, లలిత గీతాలు ఇవన్నీ వినేవాళ్ళం. ఇక సాధారణంగా పనిదినాల్లో అయితే స్కూల్కి వెళ్ళాం కాబట్టి మిగతా రేడియో ప్రోగ్రామ్స్ అన్నీ మాకు తెలిసేవి కాదు, కానీ ఆదివారం వస్తే చాలు పూర్తిగా రేడియోతోనే కాలం గడిచేది. మేము ఏ పని చేస్తున్నా ఇంట్లో నేపథ్యంలో రేడియో స్వరం వినపడుతూనే ఉండేది. జనరంజని సినిమా పాటలు చాలా ఇష్టపడేవాళ్ళం. ఇక బాలానందం, బాల వినోదం కార్యక్రమాలు అసలు వదిలేవాళ్ళమే కాదు. రేడియో అన్నయ్య, రేడియో అక్కయ్య అంటూ ఉండేవాళ్ళు న్యాయపతి రాఘవరావు గారు, కామేశ్వర గారు. వాళ్ళ వ్యాఖ్యానాలతో, చిన్నపిల్లల గొంతులతో వచ్చేటువంటి కార్యక్రమాలు మమ్మల్ని చాలా ఆకట్టుకునేవి. బాలానందంలో పిల్లల గొంతులు వింటూ అనుకరిస్తూ మనకు అలా రేడియోలో మాట్లాడే అవకాశం రాలేదే అని అప్పట్లో చాలా బాధపడేవాడిని కూడా.
1: అంటే బాలానందం మీ మనసులో రికార్డ్ అయిపోయింది?
0: చిన్నపిల్లలలో, చిన్నపిల్లల స్థాయిలోనే రేడియోలో అలా వాళ్ళు ప్రదర్శించగలగటం, నేను కూడా అలా ప్రదర్శిస్తే బాగుండు కదా అనేటువంటి ఒక ఉత్సుకతని నాలో రేకెత్తించేది చిన్నప్పట్లో. క్విజ్ కార్యక్రమాలు కూడా మేము చాలా ఇష్టపడి వినేవాళ్ళం. కొన్ని ముఖ్యమైన వాటిని రాసుకునేవాళ్ళం కూడా. రేడియో మాకు సమయాన్ని గుర్తు చేస్తూ గడియారంలా కూడా ఉపయోగపడేది. పొద్దునే వార్తలు వస్తున్నప్పుడు సమయాన్ని, తర్వాత వివిధ భారతి కార్యక్రమాల సమయాలు ఇలా గుర్తుండిపోయేవి. సమయాలు గుర్తు చేసేలాగా రేడియో ఉపయోగపడేది మాకు.
1: ఓకే, ఒక కవిగా, విమర్శకునిగా, ప్రయోక్తగా మీ రేడియో ప్రస్థానం గురించి వివరిస్తారా? అంటే మీకున్న అనుబంధాన్ని చెప్పండి.
0: తప్పకుండానండి. 1990 దాదాపు 90 నుండి రేడియోలో వందలాది కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి అదృష్టం రావడం నాకు జీవితంలో దగ్గరటువంటి ఒక మహదవకాశం అని చెప్తాను. నేను మర్చిపోలేని అవకాశం. డిగ్రీ పీజీ చదివే రోజుల్లోనే నేను సమస్యాపూర్ణం రాసేవాడిని. నేరుగా రేడియో స్టూడియోలో మాత్రం కూర్చొని నా స్వరం రికార్డ్ అయింది 1994 మద్రాసు రేడియో కేంద్రంలో, అది కూడా డిసెంబర్ 15. ఇది ఖచ్చితంగా గుర్తు. నేను అప్పుడు మా స్నేహితులు అందరితో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నాను. తొలిగా కరుణశ్రీ గురించి సాహిత్య ప్రసంగం. అప్పట్లో కూడా ఈ సమయం ఉపన్యాసాల సమయ నిర్దేశం 13 నిమిషాలే. 13 నిమిషాల ప్రసంగం అంటూ కాంటాక్ట్ లెటర్ వచ్చింది. నేను ఏదో శ్రమపడ్డాను, రాసుకున్నాను, చదువుకున్నాను, మా స్నేహితులు కూడా వినిపించాను. తీరా రేడియో స్టేషన్లో మైకు ముందు కూర్చోగానే ఆ చల్లని వాతావరణంలో నా శరీరం కూడా చల్లబడిపోయేలాగా,
1: అంతటి ఏసీలో కూడా పడ్డారు.
0: మైకు ముందు కూర్చుంటే తడారిపోవటం నా తొలి అనుభవం. గొంతులో తడారిపోయింది, ఏదో బెరుకు, అసౌకర్యం. పాత మ్యాగ్నెటిక్ టేబుల్ ఉండేవి, సిటీఆర్లు ఉండేవి అప్పుడు రికార్డింగ్ కోసం. సిటీఆర్లో రికార్డింగ్ చేయడానికి 13 నిమిషాల నా ప్రసంగం మధ్య మధ్యలో బ్రేక్లు పడుతూ దాదాపు 40 నిమిషాలు పట్టింది. ఇది నా తొలి జ్ఞాపకం రేడియోలో. ఈ రకం మనస్థితి నుంచి చిన్నగా దాన్ని అధిగమిస్తూ మద్రాసు మొదలు తిరుపతి, కర్నూలు, విజయవాడ, కడప, మార్కాపురం, హైదరాబాద్ ఇలా అన్ని కేంద్రాల్లో ఆలవోకగా 100 ప్రసంగాలు, కవితాలాపనలు చేయటం రేడియోతో నాకు దృఢమైనటువంటి బంధానికి ఓ తీపి గుర్తునమాట. ఇక నేను రాసినటువంటి గుడ్డిపూలు, దశమగ్రహం, హరివిల్లు అలాంటి నాటికలు రేడియో ద్వారా ప్రసారమై చాలా తృప్తినిచ్చాయి. మార్కాపురం కేంద్రం నుంచే గుడ్డిపూలు తొలిసారిగా ప్రసారమైంది. శతవంశంతాల వేటపాలెం సారస్వత నికేతనాన్ని డాక్యుమెంటరీగా చేశాం. మీ అందరు కూడా దాంట్లో భాగస్వాములుగా అక్కడికి వచ్చారు. ఇది ఒక తీపి జ్ఞాపకం. పరశురామ ఏకపాత్ర, కథలు, కవితలు, ప్రసంగాలు ఇలాంటివి సాగుతూనే ఉన్నాయి. ప్రయోక్తగా, అనుసంధాతగా అనేక కార్యక్రమాలు నిర్వహించాను. సంక్రాంతి, ఉగాది, కవి సమ్మేళన నిర్వహించాను. ఇవన్నీ కళాకారుడిగా, రేడియో అభిమానిగా, సాహిత్యాభిలాషిగా నన్ను ఒక స్థాయి నుండి మరో స్థాయికి చేర్చినటువంటి అంశాలు. ఇవన్నీ రేడియో ద్వారా దక్కిన అంశాలే.
1: ఇక్కడ ఒక ప్రశ్న
0: సార్.
1: ఇప్పుడు చెప్పారు మీరు, నాకు ఆకాశవాణి ద్వారా దక్కింది, గుర్తింపు వచ్చింది ఒక స్థాయి నుంచి. ఆకాశవాణి కవులను, కళాకారులను ప్రోత్సహిస్తుంది, ప్రోత్సహిస్తుంది కూడా. మరి మీకు దక్కిన గౌరవం అంటే కవుల పరంగా ఎలా ఉందంటారు?
0: రేడియో ప్రధాన ఉద్దేశం వ్యాపారం కాదు. ప్రధాన కారణంలోనే రేడియో సమాజాన్ని ప్రతిబింబించేలాగా తన కార్యక్రమాలు రూపొందించుకుంటుంది అనడానికి ఇది ఒక ప్రబల సాక్ష్యం. కవులను, కళాకారులను గౌరవిస్తూ కార్యక్రమాలు రూపొందించడంలో రేడియోది ఒక ప్రత్యేక స్థానం. సాధారణంగా పాటల్లాగా కనిపించే అమూల్యమైన జానపద గీతాలను కూడా రికార్డ్ చేసి అందులోని విజ్ఞానాన్ని వెలికితీసేలా రేడియోనే ఊతమిస్తుంది. లలిత గీతాలు, హరికథలు, బుర్రకథలు, నాటికలు, నాటకాలు, చర్చోపచర్చలు ఇలా ఎన్ని కార్యక్రమాలు వీటన్నింటినీ వినిపిస్తూ మనసులోని కల్మషాలు తొలగేలాగా రేడియో మాత్రమే ప్రజల మనసుల్ని ప్రచోదనం చేస్తుంది.
1: కొన్ని ఉదాహరణలు చెప్పండి.
0: కవితలు, ప్రసంగాల ద్వారా, జనరంజక హాస్యం ద్వారా విలువల్ని ప్రతిపాదించ

0: లో రేడియోది ఒక ప్రత్యేక పాత్ర. ముఖ్యంగా జంధ్యాల లాంటి వారి హాస్యం, ఆయన ఎన్నో ఇంటర్వ్యూలు నేను రేడియో ద్వారానే విన్నాను. రేడియోలో వింటూ హాస్యం పండించడం అంటే ఆయందే ప్రత్యేక స్థానం. ఇలా కొన్ని విషయాలు. అలాగే ఉషశ్రీ మొదలు ఏలూరుపాటి అనంతరామయ్య గారు, జేవి సుబ్బారాయుడు గారు, అన్నదాన చిదంబర శాస్త్రి గారు, చెన్నాప్రగడ తిరుపతిరావు గారు, జీవి సుబ్రహ్మణ్యం గారు, ఇలా ఎందరో మహానుభావులు రేడియోలో ఉపన్యాసాలు చెప్తూ ఉంటే సాధారణ పామర జనులు కూడా రేడియోల దగ్గర చెవులు రిక్కిచ్చి వినేవాళ్ళు. ఇవి సమాజం మీద రేడియో చూపిన ప్రభావానికి, చూపుతున్న ప్రభావానికి కూడా ఇవాళ్టికి ఉదాహరణలే.
1: ప్లాట్ఫామ్ మీద అనేక మాధ్యమాలు వస్తున్నాయి, ఆ కాలానికి ఈ కాలానికి ఉన్న తేడాను గమనించారా?
0: కాలం అనే దానికే పరిణామశీలత అనేటువంటి గుణం ఉంటుంది. 50 ఏళ్ల క్రితం రేడియో ఒక్కటే సమాచార సామధనం. ఆ తర్వాత దూరదర్శనం వచ్చింది. రేడియో, దూరదర్శనం ఈ రెండు కూడా ప్రజల ప్రాధాన్యతకే, ప్రజల ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ ఆకట్టుకున్నాయి. ఇప్పుడు సమాచార విప్లవంలో ఉన్నాం మనం. స్మార్ట్ ఫోన్ రూపంలో ప్రతి ఒక్కళ్ళ అరచేతిలో వందల కొద్ది ఛానళ్లు, వినోదాలు, ఇంకా అనేకానేక అవకాశాలు. వీటితో పాటే రేడియో కూడా పోటీ పడుతోందని చెప్పేందుకు ఒక ఆకాశవాణి అభిమానిగా నేను గర్వపడతాను. సెల్ ఫోన్ యాప్ల ద్వారా నిజానికి రేడియోలు ఇప్పుడు పెరిగినట్లు లెక్క. పాత రేడియో విధానంలో సిగ్నల్ అందే విధానాన్ని బట్టి ఒకే ప్రదేశంలోనే కొన్ని స్టేషన్లే వినే అవకాశం ఉండేది. ఇప్పుడు అలా కాదు కదా. ఎక్కడి నుండైనా ఏ స్టేషన్ ప్రసారం చేసే ఏ కార్యక్రమానైనా ఎవరైనా వినొచ్చు. ముఖ్యంగా మళ్లీ మళ్లీ కార్యక్రమం వినాలంటే గతంలో రేడియోకు సాధ్యమయ్యేది కాదు. ఇప్పుడు రేడియో స్టేషన్స్ సోషల్ మీడియా యాప్ల ద్వారా కూడా కొన్ని అమూల్యమైన కార్యక్రమాల్ని రికార్డ్ చేయడం ప్రారంభించాయి. దీనివల్ల పదే పదే వినాలన్నటువంటి కోరిక ఎవరికైతే ఉంటుందో వాళ్ళు సోషల్ మీడియా యాప్ ద్వారా మళ్ళా ఆ రేడియో కార్యక్రమాన్ని వినేటువంటి వెసులుబాటును కూడా మనకు ఆకాశవాణి కల్పించింది. ఎన్ని మాధ్యమాలతో, ఎన్ని ఛానళ్లతో పోటీ పెరిగినా కళల ప్రాధాన్యత మహిళా కార్మిక, కర్షక, శ్రామిక, బడుగు, బలహీన వర్గాల జనశ్రేయస్సు, వాళ్ల ఊహలకు తావివ్వని ప్రామాణికత, ఖచ్చితత్వం పరంగా రేడియో తన స్థానాన్ని ఎప్పటికప్పుడు సుస్థిరం చేసుకుంటూనే ఉందని నా విశ్వాసం.
1: అందుకే అంటారు కదా, బహుజన హితాయ, బహుజన సుఖాయ అని.
0: అవునండి, రేడియో ప్రధాన స్లోగన్ కదా అదే, బహుజన హితాయ, బహుజన సుఖాయ.
1: అవును,
0: అందరి మేలు కోరడం, అందరి సౌఖ్యం కోసం మార్గనిర్దేశనం చేయడం రేడియో ప్రాధాన్యతాంశం.
1: దాదాపుగా 35 నుంచి 40 సంవత్సరాలతో సంవత్సరాల మీకు అనుబంధం ఉంది ఆకాశవాణితోటి. మీకు బాగా గుర్తుండి అంటే వ్యక్తిగత జ్ఞాపకాలు కానివ్వండి, అనుభవాలు కానివ్వండి, మీకు నచ్చిన సంగీత సాహిత్య కార్యక్రమాలు ఏమైనా గుర్తున్నాయంటారా?
0: చాలా కార్యక్రమాలు గుర్తున్నాయండి. చిన్నప్పుడు సంక్షిప్త సినిమా కథలు వినేవాళ్ళం రేడియోలో, క్విజ్ కార్యక్రమాలు వినేవాళ్ళం, కరెంట్ అఫైర్స్ వినేవాళ్ళం, ఇంకా పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అన్నట్టు సంగీతాల్లో రేడియో సంగీతం కూడా డిఫరెంట్ గా అనిపించేది. మా చిన్నప్పుడైతే మావిడి చెట్టుకు అల్లుకున్నది మాధవి లత కొట్టి అంటూ వేదవతి ప్రభాకర్ గారు అనుకుంటాను, ఆవిడ పాడేటువంటి లలిత సంగీతం చెవులు రిక్కించి వినేవాడిని. ఆ పాట హమ్మింగ్ చేసుకుంటూ ఉండేవాడిని. ఇక పాలగుమ్మి విశ్వనాథం గారు, కృష్ణవేణి తరంగాలు, రావు బాల సరస్వతి గారు, విజయలక్ష్మి గారు, ఓలిటి వెంకటేశ్వర్లు గారు, నూకల చినసత్యనారాయణ గారు, ఇంత మహనీయులు పాడుతుంటే శిశురువేత్తి పసురువేత్తి వేత్తి గానరసం పణిహి అనేటువంటి శ్లోకం గుర్తొచ్చేది. తుమ్మి పువ్వులు తెచ్చి నీకు పూజలు నువ్వు సేతమంటే తుమ్మి పువ్వుల మీద గండు తుమ్మిద ఎంగిలంటున్నారు శంభు అంటూ బాలమురళీకృష్ణ ఆలపించిన గీతాలు అలరించేవి. మద్రాసు రేడియో కేంద్రం నుండి మంగళంపల్లి వారు నేను ఇద్దరం ఒకేసారి రికార్డింగ్ థియేటర్లో పాల్గొనడం నా జీవితంలో రేడియో స్టేషన్తో పెనవేసుకున్నటువంటి ఒక మధురానుభూతి. ఇక సాహిత్య విషయంలో 90 నుండి 92 దాకా నేను సమస్యాపూర్ణలు చేశాను. ఆ తర్వాత ప్రయోక్తగా చాలా కార్యక్రమాలు, వ్యాఖ్యాతగా పనిచేశాను. ఎందరో కవులకి, నాలాంటి ఎందరో కవులకి, కళాకారులకు కూడా రేడియో ఊతమిచ్చింది, ఉన్నతికి దోహదపడింది.
1: చివరిగా ఒక రేడియో అభిమానిగా మీ సందేశం ఏమిటంటారు?
0: ఒక శ్రోతగా, కళాకారుడిగా నేను రేడియో కుటుంబ సభ్యుడిని. కళార్చన పేరుతో కవులతో, కళాకారులతో పరిచయం చేసే కార్యక్రమాన్ని రూపకల్పన చేయడంలో నేను భాగస్వామిని. భారత భాగవత పురాణ వాంగ్మయం ఇచ్చేటువంటి సామాజిక స్ఫూర్తిని శ్రోతలతో పంచుకోవడంలో, అనౌన్సర్ల నియామకాల్లో శిక్షణ ఇవ్వడంలో, ఇంకా రేడియో తలపెట్టిన అనేక కార్యక్రమాల్లో నేను భాగస్వామిని. నా దృష్టిలో ఆకాశవాణి భారతీయ సాంస్కృతిక వైభవానికి, రానున్న భవిష్య ప్రగతికి సిసలైన వారధి, గతాన్ని గుర్తు చేస్తూ భవితను చూపించేటువంటి మార్గదర్శి, అదృశ్య తరంగాల ఆకాశవాణి, లోకానికి వెలుగునింపే జ్ఞానవేణి, స్వరాలతో మైమరపించే వీణాపాణి, నిక్కచ్చి సమాచార ధర్మవాణి, విశ్వకీర్తిని

0: ఇచ్చిన విమలవాణి నవతి ఉత్సవ ఆకాశవాణి అద్భుత జ్ఞానమిచ్చే అమృత పేణి అంటాను నేను.
1: చాలా ధన్యవాదాలు మస్తన్ గారు.
0: నమస్కారం.
1: విలువైన అనుభవాలు అభిప్రాయాలు మా శ్రోతలతో పంచుకున్నారు.
0: చాలా సంతోషం నరసింహారావు గారు. మాకు మంచి అవకాశాన్ని ఇచ్చినటువంటి రేడియో నాలాగే ఎంతో మంది కవులకు కళాకారులకు కూడా వేదికనిస్తూ సమాజ అభ్యున్నతికి దోహదపడాలని పడుతుందని ఆశిస్తూ ధన్యవాదాలు. నమస్తే.
2: మీరింతవరకు 90 వసంతాల ఆకాశవాణితో నా అనుబంధం డాక్టర్ కప్పగంతుల మధుసూదన్ శాస్త్రి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి మార్కాపురం కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

0: చూసినడు అడుగడుగునా చూసినడు ఎగ్గురు.
1: గుర్తుంచుకోండి, అనుమానాస్పద వస్తువుల గురించి పోలీసులకు వెంటనే తెలియచేయండి. మీ వాహనాన్ని అపరిచయస్తులకి అమ్మకండి. అద్దెకుండా పోయే వారి విషయాలన్నీ ముందుగానే కనుక్కోండి. పుకార్లకు ఎలాంటి తావు ఇవ్వకండి.
2: ఇది ఉగ్రవాదులపై చేసే యుద్ధం. దీనికి ప్రతి భారతీయుడు కావాలి సిద్ధం.
3: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
4: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
3: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
4: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
3: బాపు బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
4: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
3: నినదిద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుంచి రిలే వింటారు.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ. ముఖ్యాంశాలు. దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల మధ్య కూడా భారత్ పటిష్టమైన ఎగుమతుల వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వీబీజీ రామ్జీ చట్టం 2025 ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జయంట్స్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. వార్తల వివరాలు. దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని, వారి నైపుణ్యాలకు అనుగుణంగా అవకాశాలు కల్పించడం ప్రభుత్వ బాధ్యతని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రోజ్గార్ మేళా 19వ విడతలో భాగంగా ప్రధానమంత్రి ఈరోజు 51,000 మందికి పైగా అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. దేశవ్యాప్తంగా 47 కేంద్రాల్లో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపికైన అభ్యర్థులు రైల్వే, హోం వ్యవహారాలు, ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం, ఉన్నత విద్య, ఆర్థిక సేవలు వంటి కీలక కేంద్ర ప్రభుత్వ శాఖల్లో బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ యువత ఉజ్వల భవిష్యత్ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశ యువతకు అవకాశాలు, ఉపాధి, ప్రపంచస్థాయి అనుభవాన్ని అందించేందుకు భారత్ వివిధ దేశాలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటోందని ఆయన తెలిపారు. 2047 నాటికి దేశాన్ని వికసిత భారత్గా తీర్చిదిద్దాలనే నిబద్ధతతో ప్రతి భారతీయుడు పనిచేస్తున్నాడని తెలిపారు.

0: పౌరుల జీవితాలను మెరుగుపరచడానికి, సులభతరం చేయడానికి ప్రభుత్వ ఉద్యోగాలు ఒక కీలకమైన సాధనంగా పనిచేస్తాయని ప్రధానమంత్రి పేర్కొంటూ,
1: दुनिया भारत के युवाओं और भारत की टेक्नोलॉजिकल प्रोग्रेस को लेकर बहुत उत्साहित है। आज दुनिया भारत की विकास यात्रा का हिस्सा बनना चाहती है। इसका उद्देश्य यही है कि भारत के युवाओं को अवसर मिले, रोजगार मिले, उनका सामर्थ्य खिल उठे। साथ साथ मैं चाहता हूं मेरे देश के नौजवानों को ग्लोबल एक्सपोजर भी मिले।
0: ప్రపంచ శ్రేయస్సు కోసం భారత్ అమెరికా కలిసికట్టుగా పనిచేస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 4 రోజుల భారత పర్యటనకు వచ్చిన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో ప్రధానమంత్రిని ఈరోజు ఢిల్లీలో కలిశారు. ఈ సమావేశంలో ఇరు దేశాలు సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యంలో సాధిస్తున్న పురోగతి, ప్రపంచ శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలపై చర్చించారు. రక్షణ వ్యూహాత్మక సాంకేతికతలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన భద్రత, అనుసంధానం, విద్య, ప్రజల మధ్య సంబంధాలతో సహా పలు రంగాలలో ద్వైపాక్షిక సహకారంలో సాధించిన నిరంతర పురోగతి గురించి మార్కో రూబియో నరేంద్ర మోదీకి వివరించారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు భారతదేశం మద్దతును, చర్చలు, దౌత్యం ద్వారా సంఘర్షణలను శాంతియుతంగా పరిష్కరించుకోవాలన్న పిలుపును ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. కాగా మార్కో రూబియో ఈ నెల 26న జరిగే క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు ఈరోజు భారత్కు వచ్చారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం వీబీజీ రామ్జీ చట్టం 2025 ముసాయిదా నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. ఈ ముసాయిదా నిబంధనలపై ఎవరైనా తమ అభ్యంతరాలను లేదా సూచనలను వచ్చే నెల 21వ తేదీలోగా పరిశీలన కోసం సమర్పించవచ్చని కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ తెలిపింది. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ చట్టం, 20 ఏళ్ల నాటి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం 2005 స్థానంలో వచ్చింది. ఈ కొత్త చట్టం ఒక ఆర్థిక సంవత్సరంలో చట్టబద్దమైన ఉపాధి హామీని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకుంది. చట్టంలోని సెక్షన్ 33 ఇతర సంబంధిత నిబంధనలకు అనుగుణంగా ముసాయిదా నియమాలను రూపొందించినట్లు ఆ శాఖ పేర్కొంది. ఈ ఏడాది జూలై నుండి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో అమల్లోకి వచ్చేలా వీబీజీ రామ్జీ చట్టం 2025ను ఈ నెల 11వ తేదీన నోటిఫై చేశారు. రాజస్థాన్లోని దండేవాలా క్షేత్రంలో చమురు పరిశ్రమ కొత్త గ్యాస్ నిక్షేపాలను కనుగొందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. భూమికి దగ్గరగా ఉండే సాన్ ఫార్మేషన్ నుండి మొదటిసారిగా రోజుకు దాదాపు 25,000 ప్రామాణిక క్యూబిక్ మీటర్ల సహజవాయువు ఉత్పత్తి కావడం ఒక ముఖ్యమైన విజయమని ఈరోజు సామాజిక మాధ్యమంలో చేసిన ఒక పోస్టులో కేంద్ర మంత్రి పేర్కొన్నారు. ఇది దేశీయ ఇంధన ఉత్పత్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుందని, అలాగే ఇంధన స్వయం సమృద్ధి దిశగా భారతదేశ ప్రయాణానికి ఊతమిస్తుందని ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రపంచ అస్థిరతల మధ్య భారతదేశం బలమైన ఆర్థిక పునాదులను, పటిష్టమైన ఎగుమతుల వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, ఏప్రిల్లో నమోదైన ఎగుమతుల వృద్ధి వేగం మే నెలలో కూడా కొనసాగిందని, ఇది ప్రపంచ పెరిగిన ఎరువుల ధరల భారాన్ని ప్రభుత్వమే భరించిందని పేర్కొన్నారు. భవ్య పథకం ద్వారా ప్రభుత్వం మరో వ్యాపార సౌలభ్యం కల్పించే చర్యను కూడా ప్రారంభిస్తోందని, దీని కింద దేశవ్యాప్తంగా 100 పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనున్నారని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో 33,600 కోట్లకు పైగా కేటాయింపులతో భారత్ ఔద్యోగిక వికాస్ యోజన కింద ప్లగ్ అండ్ ప్లే పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయనుందని పీయూష్ గోయల్ వెల్లడిస్తూ,
2: हमारी कोशिश है देश भर में पार्क का फैलाव हो, जहां जहां इन्वेस्टर और इंडस्ट्री को भी उत्साह है, जहां लोगों को लगता है कि इंडस्ट्री को अच्छी सुविधाएं मिलेंगी, हैंड होल्डिंग अच्छी होगी, बिजली, सड़क, पानी, अन्य सुविधाएं राज्य सरकार भी उपलब्ध कराएगी, और एक सारथी के नाते हम काम करना चाहते हैं। राज्य सरकारों से भी यही अनुरोध है कि हम सारथी बने औद्योगिक जगत के प्रगति में।
0: నీట్ యూజీ 2026 ఫీజు రీఫండ్ కోసం ఎన్టీఏ దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించింది. విద్యార్థులు neet.nta.nic.in అధికారిక వెబ్సైట్ ద్వారా రీఫండ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బ్యాంకు ఖాతా వివరాలు సమర్పించడానికి ఈ నెల 27వ తేదీ చివరి తేదీగా నిర్ణయించారు.

0: అభ్యర్థులు తమ నీట్ పోర్టల్లో లాగిన్ అయి రీఫండ్ లింక్పై క్లిక్ చేసి బ్యాంక్ వివరాలు నమోదు చేయాలి. ఇక మరోవైపు రద్దయిన నీట్ యూజీ 2026 పునఃపరీక్షను జూన్ 21న తిరిగి నిర్వహించనున్నట్లు ఎన్టీఏ ప్రకటించింది. ఇప్పటికే నమోదు చేసుకున్న విద్యార్థులు మళ్లీ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, అదనపు పరీక్ష ఫీజు కూడా ఉండదని స్పష్టం చేసింది. ఐపీఎల్ 2026లో భాగంగా లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన లక్నో 12 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లు నష్టపోయి 120 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓటమి పాలైతే సెమీఫైనల్ చేరుకునే అవకాశాన్ని కోల్పోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 నెంబర్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ నెల 29వ తేదీ సాయంత్రం వరకు పంపవచ్చు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ ఐటీపీబీకి చెందిన మహిళా బృందం మొట్టమొదటిసారిగా అంతర్జాతీయ మౌంట్ ఎవరెస్ట్ పర్వతారోహణ యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది. 11 మంది మహిళా పర్వతారోహకులు, 3 సాంకేతిక సహాయక సిబ్బందితో కూడిన 14 మంది సభ్యుల బృందం ఈ నెల 21న నేపాల్ నుండి సౌత్ కోల్ మార్గం ద్వారా ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిందని ఐటీపీబీ ఒక ప్రకటనలో తెలిపింది. వాతావరణం. మధ్య భారతదేశంలో రాబోయే వారం రోజుల పాటు తీవ్ర వడగాలుల పరిస్థితులు కొనసాగుతాయని భారత వాతావరణ విభాగం IMD తెలిపింది. ఆగ్నేయ రాష్ట్రాలలో ఈ నెల 26వ తేదీ వరకు, అలాగే వాయువ్య భారతదేశంలో 29 వరకు ఇవే పరిస్థితులు కొనసాగుతాయని వెల్లడించింది. అదేవిధంగా పశ్చిమ హిమాలయ ప్రాంతంలో 4 నుండి 6 డిగ్రీల సెల్సియస్, దక్షిణ భారతదేశంలో 2 డిగ్రీల సెల్సియస్ మేర ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని IMD తెలిపింది. ఇక రాబోయే 3-4 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి ఆగ్నేయ తూర్పు మధ్య బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన ప్రాంతాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని IMD వెల్లడించింది. జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశ నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచ అస్థిరతల మధ్య కూడా భారత్ పటిష్టమైన ఎగుమతుల వృద్ధిని కొనసాగిస్తోందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం VBG రామ్జీ చట్టం 2025 ముసాయిదా నిబంధనలను ప్రభుత్వం విడుదల చేసింది. లక్నో వేదికగా పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్ల మధ్య IPL క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31న ప్రసారమవుతుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2, 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి FM ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు వినండి చిత్రకుసుమాలు చిత్రగీతల కార్యక్రమంలో జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన వేటూరి గీతం. సంగీతం ఇళయరాజా.

చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నువ్వే నువ్వే చిత్రం నుండి శంకర్ మహదేవన్ పాడిన సిరివెన్నెల గీతం. సంగీతం అందించిన వారు కోటి.

చిత్రకుస్మాలు కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట గోదావరి చిత్రం కోసం పి ఉన్నికృష్ణన్, కెఎస్ చిత్ర పాడిన వేటూరి గీతం. సంగీతం అందించిన వారు కెఎం రాధాకృష్ణన్.

చిత్రకుసుమాలు చిత్రగీతాలు వింటున్నారు. మీరు మా ప్రసారాలను 103.2 ఇంకా 107.5 మెగాహెడ్స్ పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం నుంచి వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి కుషి చిత్రం కోసం మురళీధర్ పాడిన పింగళి గీతం. ఈ పాటకు సంగీతం సమకూర్చిన వారు మణిశర్మ.

మీరింతవరకు చిత్రకుసుమాలు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. మా స్టూడియో క్లాక్లో సమయం 8:58 దాటి 49 సెకండ్లు. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 మెగాహెడ్స్పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు ఏకచిత్రగానం శీర్షికన దేవతా చిత్రం నుండి పాటలు వింటారు.

0: భారతదేశ రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్ అవార్డు పొందిన మహనీయుల జీవిత విశేషాలతో పాటు
1: దేశ సేవకై వారు కనబరిచిన అసాధారణ నిబద్ధతను, అమూల్యమైన కృషిని, ఆ కృషిలో నిక్షిప్తమైన త్యాగనిరతిని ప్రతిబింబించేలా
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ప్రియమైన ఆకాశవాణి తిరుపతి కేంద్రం అందిస్తున్న ప్రత్యేక ప్రేరణాత్మక కార్యక్రమం
0: రత్న దీపికావళి. ఈ శ్రావ్య వేదికలో ప్రతి వారం పద్మ విభూషణ్ అవార్డు పొందిన ఒక మహనీయుని జీవన ప్రస్థానాన్ని అక్షర దీపాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం.
1: తప్పక వినండి రత్న దీపికావళి
0: ప్రతి సోమవారం ఉదయం 8:35
1: మీ ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం 103.2 107.5 మెగాహెర్ట్స్ పై.

0: శ్రోతలకు ఒక గమనిక, మీరు ఎంతగానో ఆదరించే మన హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతలు ఇకపై ప్రతి గురువారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల మధ్య మాకు ఫోన్ చేసి మీకు నచ్చిన పాటను కోరవచ్చు. ఈ కార్యక్రమం రికార్డింగ్ శుక్రవారం రాత్రి 10 గంటలకు ప్రసారం చేస్తాం. మీరు కాల్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 0877 జత చేసి 2246605 లేదా 2246606. శ్రోతల కోసం మరోమారు మా నెంబర్లు 0877224665 లేదా 2246606. మర్చిపోకండి, ఇది కేవలం హలో ఆకాశవాణి కార్యక్రమంలో అవకాశం దొరకని శ్రోతల కోసం మాత్రమే.
1: కాలం మారింది, సాంకేతికత మారింది, కానీ మన హృదయాలను కలిపిన ఆ స్వరం మాత్రం మారలేదు.
0: 90 వసంతాల ప్రయాణం సంగీతం, సాహిత్యం, సంస్కృతి, సమాచారంతో ప్రతి ఇంటికి చేరిన మన ఆకాశవాణి తరతరాలు.

Hi.

మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన దేవతా చిత్రం నుండి పాటలు విన్నారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇప్పుడు ప్రత్యేక గీతం.

మీరింతవరకు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రత్యేక గీతం విన్నారు. ఆకాశవాణి తిరుపతి కేంద్రం 103.2 107.5 MHz పై ఆకాశవాణి తిరుపతి ఎఫ్ఎం ప్రసారాలను వింటున్నారు. ఇప్పుడు మరికొద్ది క్షణాల్లో జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.